ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు ఆడంబరములతో, అహంకారములతో, లౌకికమైన భ్రాంతులతో తన జీవితాన్ని బంధింపచేసుకుంటున్నాడు. ఇవి ఉన్నంత వరకు మానవుడు ఆనందానికి అతి దూరమై ఉంటాడు అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. 1987 మార్చి నెల 30వ తేదీన ఉగాది సందర్భంగా అనుగ్రహించిన తమ దివ్యోపన్యాసంలో స్వామి ఈ అహంకార ఆడంబరాలను విడిచిపెట్టి అణకువను అభివృద్ధి చేసుకుని ఆనందాన్ని పొందమని ఉద్బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

కలసి వచ్చిన మట్టి కనకమగును. పండితుడొక చోట

ఏ ఆశ హద్దు మీరి వదురా బాబు, ఏ ఆశ హద్దు మీరి

ప్రేమ స్వరూపులారా, ప్రసన్నపిచా నపశ్చతి మూఢ, భగవంతుణ్ణి చూచుచు చూడలేదని భావిస్తున్నారు మూర్ఖులు. విశ్వమే విష్ణు స్వరూపము, ఇట్టి సత్యాన్ని గుర్తించుకునలేక మానవుడు భగవంతుడు ఎక్కడనో ఉన్నాడని వెతుకుచు తన యొక్క గమ్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్టి వారు ద్వైతమతములకు సంబంధించినటువంటి వారు. దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ, దివ్యత్వమైనటువంటి ప్రకృతి రూపములు దర్శించినప్పటికీ కాని మానవుడు దేహమనో అభిమానముల చేత దైవము తనకంటే భిన్నంగా ఉండినట్టుగా భావిస్తున్నాడు. సర్వమతముల ధర్మము చిత్త నైమర్యము, సర్వరసముల సారము కరుణారసమే, సర్వసాధనల యొక్క గమ్యము శాంతి సౌధమే, సర్వజీవుల ప్రేమనే సర్వేశ్వర భక్తి. ఆరోగ్యమునకు దేహశుద్ధి ఎంత అవసరమో ఆనందమునకు మనోశుద్ధి అంత అవసరం. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మానవుడు చేయు సమస్త కర్మలు ఎందుకూడను దైవత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని విశ్వసించి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధిపరచుకోవాలి. మానవుడు ఆడంబరములతో అహంకారములతో లౌకికమైనటువంటి భ్రాంతులతో తన యొక్క జీవితమును బంధింపచేసుకొనుచున్నాడు. ఆడంబర అహంకారములు ఉండినంత వరకు ఆనందమునకు అతి దూరమై ఉంటాడు మానవుడు. మొక్క రావాలనన్నా విత్తనమును భూమిలో నాటవలను కాని ఆ యొక్క విత్తనమును బహిరంగంగా అందరి గుర్తింపచేసుకునే నిమిత్తమై ఒక పెద్ద మిట్టపైన రాతిపైన పెట్టినప్పుడు అది మొక్క రానేరదు. అదే విధముగానే అణకవే ఆనందమును అందించును కాని ఆడంబరము ఆనందానికి అతి దూరమే. సముద్రము తన యందు విలువైనటువంటి ముత్యములను ఉంచుకొని విలువలేనటువంటి యొక్క లచ్చ చిప్పలను మాత్రమే బయటికి కొట్టివేస్తుంది. అదే విధముగానే మానవుడు తన యందు విలువైనటువంటి పవిత్రమైనటువంటి నిత్యశుద్ధ ముక్తమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించుకొని దేహరూపములైనటువంటి యొక్క నామరూపములైనటువంటి యొక్క ఈ బహుకి తత్వాన్ని మనము అలక్ష్యపరచాలి. కాని ఈనాటి మానవుడు గుండె బలమును కండబలమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడే కాని ధర్మబలమును దైవబలమును ఆధారంగా ఆశించటం లేదు. దైవమనగా కేవలము సమస్త స్వరూపుడనేటువంటిదే దీనికి అర్థము. అనగా విశ్వస్వరూపుడైనటువంటి నారాయణుడే దైవము. సర్వత్రా సర్వరూపములు ఎందుకూడను సమస్త విషయములు ఎందుకూడను దైవత్వం ఉంటున్నది. సమస్త సాధకులు తాము ఆచరించేటువంటి యొక్క సాధనలన్నీ కూడాను ఆత్మను తెలుసుకోవటం కోసం కాదు. ఆత్మ ఎల్లప్పుడూ ఉన్నది. అనాత్మను తొలగించుకునే నిమిత్తమై సాధనలు సల్పుతున్నారు. తాను ఏదై ఉన్నాడో ఆ స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు. తాను కానటువంటి యొక్క స్వరూపాన్ని తనదిగా భావించి మురిచిపోతున్నాడు. ఆత్మను మర్చిపోతున్నాడు. కనుకనే ఉన్నది సత్యం ఒక్కటే, అదే నేను. ఈ నేను నేను అనేటువంటిది ఎల్లప్పుడూ ఉన్నది. గాఢ నిద్రలో మానవుడు అనేక విధములైనటువంటి యొక్క తలంపులను మర్చినప్పటికీ తాను లేకుండా ఉండడలేదు. గాఢ నిద్ర యందు తన దేహము కాని తన భావములు కాని తన గుణములు కాని తన నామములు కాని ఏమాత్రము కూడాను ఉండవు. కాని తాను లేనది మాత్రము చెప్పుటకు వీలు కాదు. నేను అనేటువంటిది గాఢ నిద్ర యందు కూడాను ఉన్నది. ఆ నేను అనేటువంటి యొక్క తత్వాన్ని ఉనికిని గుర్తించడమే సాధనల యొక్క రహస్యం. నేను గోపాలుడు, మా తండ్రి పేరు భూపాలుడు, మా కుమారుని పేరు నేపాలుడు. ఈ విధంగా కూడాను తాను తన తండ్రి తన కుమారుని యొక్క తత్వాన్ని రూపాన్ని నామాన్ని హనుమంతుని తోకవలే అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడే కాని మానవుడు తన తత్వమేమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఈ రూపనామములు ఎవరివి? మనోకల్పితములు. మనోదేహములు ఉండినంత వరకే ఈ జగత్తు. ఆత్మ అనగా హృదయమే. హృదయము స్వప్రకాశమైనటువంటిది.
హృదయము నుండి వెలుగు మెదడునకు ప్రసరిస్తూ ఉంటాది. ఆ స్థానమే మనోస్థానము. ఈ హృదయం యొక్క వెలుగు మనస్సు పైన ప్రసరించడం చేతనే ఈ మనస్సు జగత్తును చూడగలుగుతున్నది. మనస్సు పైన హృదయము యొక్క వెలుగు లేకుండినా ఈ మనస్సు జగత్తును ఏమాత్రం కూడా చూడలేదు, అనుభవించలేదు. మనసే లేకుండినా ఈ జగత్తే లేదు. మనోమూలం ఇదం జగత్. ఈ మనసే చంద్రుడు. పగటి వేళ యందు చంద్రుని మనం ఏ విధంగా అలక్ష్యం చేస్తుమో, ఈ చంద్రుడు ఏ విధంగా అదృశ్యుడై ఉండునో, అదే విధముగానే ఆత్మలక్ష్యమునందు ఈ మనస్సు అదృశ్యమై ఉంటాది. చంద్రుడు స్వప్రకాశకుడు కాదు. సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన ప్రసరించడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అదే విధముగానే మన మనసే చంద్రుడు. ఇది కేవలం స్వప్రకాశకమైనటువంటిది కాదు, ఈ ఆత్మ యొక్క వెలుగు దీనిపైన ప్రసరించడం చేతనే ఇది ఒక ప్రకాశించుచున్నది. కనుకనే సర్వమునకును ఆత్మనే ఆధారము, ఆత్మనే మూలము, ఆత్మనే సర్వము. కాని అమాయకులైన మానవులు నా దేహమునందు ఆత్మ ఉన్నదని భ్రమిస్తున్నారు. దేహము, మనస్సు, విశ్వము సర్వము కూడా ఆత్మ యందే ఉన్నది, కాని ఆత్మ మరొక దారి యందు లేదు. సర్వము ఆత్మమయమే, సర్వము ఆత్మస్వరూపమే. సమస్త చర్యలు కూడాను ఆత్మచర్యలే. జపములు, ధ్యానములు, యజ్ఞములు, యాగములు ఇత్యాది సాధనలన్నీ కూడాను ద్వైత బుద్ధి కలిగినటువంటి వాని యొక్క తత్వములే తప్ప నిజమైనటువంటివి కానేరవు. దైవము కాని లేక ఆత్మ కాని భిన్నముగా ఉన్నది అనేటువంటి యొక్క విశ్వాసము కలిగినటువంటి వారే ఈ చర్యల్లో పాల్గొంటారు. దైవము తనకంటే భిన్నముగా ఉన్నాడనే భావన కలిగినటువంటి వాడే మూర్ఖుడు. దైవము తనకంటే భిన్నముగా లేడు. దైవమునకు హృదయమున్నది. ఆ హృదయమే దైవము, హృదయమే ఆత్మ. ఆత్మ ప్రత్యేకంగా ఉన్నది అనేటువంటి భావించేటువంటి వారు దైవానికి హృదయము లేదు అని భావించినటువంటి వారే. ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని సాధనలు ఆచరించినప్పటికీ, ఎన్ని మహనీయులను దర్శించినప్పటికీ తన తత్వాన్ని తాను గుర్తించుకొనకుండినా తాను పూర్తి మూర్ఖుడే. ఆత్మలక్ష్యము లేనటువంటి సమయం నందే మనకు జగత్ లక్ష్యము కనిపించుచున్నది. కనుక మన లక్ష్యమును ఆత్మగా ఉంచుకున్నప్పుడే ఈ జగత్ అదృశ్యంగా ఉంటాది. ముఖ్యంగా మానవులు చేయు సమస్త సాధనలు కూడాను మనస్సుతో చేస్తున్నారు. అదే పెద్ద పొరపాటు. మనస్సుతో చేసేటువంటి సాధనలన్నీ కూడాను మనస్సు వైపునే మరల్చు కాని ఆత్మవైపును మరల్చుటకు వీలు కాదు. ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను ఈ ఆత్మతత్వాన్ని గుర్తించి చెప్పుటకు వీలు కాదు. దొంగ ఏనాటికైనా దొంగను తాను పట్టించడానికి ప్రయత్నించినా తనను తాను ఎవ్వడు కూడాను దొంగ అయినటువంటి వాడు పట్టించుటకు ప్రయత్నించడు. అదే విధంగానే మనస్సు ఒక్క దొంగ తనను తాను వసన చేసుకున్నటకు ఏమాత్రం కూడాను ప్రయత్నించదు. ఏ విధంగా మనసును అరికట్టడం వీలవుతుంది? మనస్సును ఆత్మవైపున మరల్చినప్పుడు మనస్సు అప్రయత్నంగా కూడాను అరికట్టుకోవడానికి వీలవుతుంది, అదృశ్యమైపోతుంది. మన దృష్టిని ఆత్మవైపున మరల్చాలి. ఈ దృష్టి అంటే ఏమిటి? ఈ చర్మచర్యాల చేత బహిర్ముఖమైనటువంటి యొక్క చూపునంతా అంతర్ముఖం గావించుకోవటమా? కాదు కాదు. మన దృష్టి నిరంతరము కూడాను బహిర్దృష్టిగానే ఉంటుంది, కాని దీన్ని అంతర్దృష్టిగా మార్చుకున్నట్టు వీలు కాదు. ఈ చర్మచర్యుడి యొక్క స్వభావము బహిర్దృష్టి. అయితే ఈ దృష్టిని అంతర్ముఖంగా మార్చుకోవటం అంటే దీని యొక్క అర్థం ఏమిటి? అనగా జగద్భావమును వీడి ఆత్మభావమును స్మరించటమే దృష్టి మార్చుకోవటం. ఒక చిన్న ఉదాహరణము. అక్కడ సిల్వర్ ఒక స్టాచ్యూ ఉంటుండది. సిల్వరు అనేటువంటి మెటీరియల్ పైన మన మనసు ఉండినంత వరకు ఈ స్టాచ్యూ మనకు కనిపించదు. స్వరూపం పైన మన మనసును ఇమిడ్చితిమా సిల్వర్ మనకు కనిపించదు. అదే విధముగానే ఆత్మవైపున మన దృష్టిని మరల్చినప్పుడు, మన భావమును అమర్చినప్పుడు ఈ జగద్భావం అనేటువంటిది అదృశ్యమైపోతుంది. కనుకనే నేను నేను అనేటువంటి తత్వము సర్వత్రా ఉంటున్నది. ముఖ్యముగా మనము దైవం అనేటువంటిది ఏ రీతిగా, దైవం యొక్క నామం ఏమిటి అనేటువంటి విషయాన్ని చక్కగా లోతునకు దిగి విచారిస్తే మొట్టమొదటి పేరు దైవంకును నేను అనేటువంటిది. ఈ నేను అనేటువంటి పేరు వచ్చిన తర్వాతనే ప్రణవం కూడా వచ్చి ఉండొచ్చును, కానీ ప్రణవం కంటే ముందుది నేను. సమస్త సంకల్పముల కంటే కూడాను నేను అనేటువంటి సంకల్పము మొట్టమొదటి ఆవిర్భవించినటువంటి. నేను నేనుగా గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వాడవుతాడు.
ఎట్లనగా ఆ నేనే సర్వత్రా ఉన్నది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరు వైస్ ఛాన్సలర్ సరాఫ్ అంటాను నేను, ఐ అంటాడు. ఓరు చక్రవర్తి ఎవరు అంటాను, అతను ఐ అంటాడు. బైరాగ్ శాస్త్రి ఎవరు, అది ఐ అంటాడు. సరాఫ్ యొక్క రూపనామములు, భావములు, సిద్ధాంతములు వేరు, కాని చక్రవర్తి రూపనామములు, భావములు, సిద్ధాంతములు వేరు. బైరాగ్ శాస్త్రి యొక్క రూపనామములు, సిద్ధాంతములు వేరు. అయినప్పటికీ నా ప్రశ్నకు ముగ్గురు నుంచి కూడా ఐ ఐ అనేటువంటిది ఒక్కటిగానే వచ్చింది. ఐ ఈజ్ ఎవ్రీవేర్. దేశ కాల పరిస్థితుల యొక్క ప్రభావం వేరుగా ఉండవచ్చును, మనోభావ దృశ్యములు వేరుగా ఉండవచ్చును, స్థితిగతులు వేరుగా ఉండవచ్చును, కానీ అందరియందు మాత్రము నేను అనేటువంటిది సమత్వంగానే ఉంటుండాలి. కేవలము మానవుని యొక్క భ్రాంతులు మాత్రమే మార్చుకుంటూ వస్తున్నారు. చిన్న ఉదాహరణము, ఒక్కో వ్యక్తి తాను సంసారిగా ఉంటున్నప్పుడు, అనగా కుటుంబంతో కూడి ఉండినప్పుడు, నేను సంసారిని సంసారిని అంటున్నాడు. అతనికి ఏ కష్టములో, నష్టములో, బాధలో, దుఃఖములో సంభవించినప్పుడు సంసారాన్ని విసర్జించి ఋషికేశికి వెళ్లి సన్యాసం పుచ్చుకుంటాడు. అక్కడ నేను సన్యాసిని సన్యాసిని అంటున్నాడు. ఈ సంసారి అనుకోవటం కాని, సన్యాసి అనుకోవటం కాని వాడి భ్రాంతులే కాని, స్థితి మారింది కాని గతి మారలేదు. ఇక్కడ నేను సంసారి అన్నాడు, అక్కడ నేను సన్యాసి అన్నాడు. సన్యాసిలోనా నేనుంది, సంసారిలోనా నేనుంది, నేను మాత్రం మారలేదు. ఈ నేను అనేటువంటి సంసారి సన్యాసం అనేటువంటిది మనం తగిలించుకున్నటువంటి వేషాలు. అదే విధంగా నేను బ్రహ్మచారి, నేను గృహస్థుడను, నేను వానప్రస్థుడను, నేను సన్యాసిని, ఇవన్నీ తగిలించుకునేటువంటి వేషాలు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులందు ఉంటున్నటువంటిది సమత్వంగా ఉన్నటువంటిది నేనే. నేనే పాలుడు, నేనే యవ్వనుడు, నేనే వృద్ధుడను, నేనే అంతర్వము. కనుకని నేను అనేటువంటిది సర్వస్వరూపమునందు కూడా ఉంటున్నది కనుక అవస్థలను త్యజించి ఆ యొక్క ఆస్తిక తత్వాన్ని ఆత్మరూపంలో మనం భావించడమే సరి అయిన సాధన. కనుక మనస్సు ఉండినంత వరకు కూడాను మానవుడు సుఖదుఖములతో కూడి ఉంటాడు. ఉదయించున్నది, అస్తమించున్నది, అదే విధంగానే కలియున్నది, విడిపోవున్నది, వచ్చున్నది, పోవున్నది. అహమే కాని ఆత్మ కాదు. ఈ అహం కూడాను ఆకారంతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది అహంకారంగా మారిపోతుంది. అహం అనగా నేనే. ఆకారమును త్యజించినప్పుడే తాను తానుగా ఉండగలడు, కాని ఆకారమును చేర్చుకున్నంత వరకు తాను తానుగా ఉండలేడు. కనుక నిజమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను ఆకారంతో కూడి ఉండటమే అహం ప్లస్ ఆకారం అహంకారం అయిపోయింది. అహంకారం మాత్రం ఉండరాదు. దారి తప్పి నడిచేటువంటి వ్యక్తి ఎన్ని ప్రమాదములకు గురి అవుతాడో, నీతి తప్పి నడిచేటువంటి యొక్క వ్యక్తి అన్ని అవమానములకు గురి అవుతాడు. ఆ నీతియే మానవ జాతి, ఆ జాతియే ఆత్మ సంబంధమైనటువంటి జాతి, అది ఏ దివ్యత్వంతో కూడినటువంటిది. ఇట్టి దివ్యత్వాన్ని మనం విస్మరించి అస్థిరమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, అసుఖమును అందించేటువంటి ఈ భౌతికమైనటువంటి రూపనామములో మనం లీనమైపోతున్నాం. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మనస్తత్వం అనేటువంటి దాన్ని క్రమక్రమేణ కూడాను మాయ రూపంలో మనం భావించాలి. ఈ మనస్సు అనేటువంటిది కల్పితమైనటువంటిది. ఇది ఒక్కొక్క సమయం నందు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఇంద్రియములను మాత్రమే అనుసరిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియముల యొక్క చేరిక చేతనే సుఖదుఖములను అనుభవిస్తూ ఉంటుంది. సుఖదుఖములను కాని, లాభ నష్టములు కాని, నిందాస్థుతులను కాని అనుభవించేది మనస్సే కాని ఆత్మ కాదు. ఇవి మనోకల్పితమైనటువంటి స్వరూపాలు. ఈ మనస్తత్వాన్ని కొంచెం మనం గమనించినట్లయితే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. సర్వత్రా ఉన్నది ఓ ఆత్మనే, సర్వ పదార్థములు ఆత్మనే. అట్టి అద్వైత దృష్టిని మనం కోల్పోవటం చేతనే ఈ ద్వైత దృష్టితో దుఃఖములకు గురి అయిపోతున్నాము. మానవుడు ప్రతి విషయమునందు కూడాను మొట్టమొదట తనను తాను గుర్తించుకుంటానికి ప్రయత్నిస్తున్నాడు. దేనికోసం నేను బ్రతుకుతున్నానంటే నా కోసం నేను బ్రతుకుతున్నానని మొట్టమొదటి జవాబు వస్తుంది. ఇది ఏ విధంగా నీవు నా కోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి జవాబు చెప్తున్నాడని ప్రశ్నించినప్పుడు, నా నిమిత్తమే నేను నిద్రిస్తున్నాను, నా నిమిత్తమే నేను భోజనం చేస్తున్నాను, నా నిమిత్తమే నేను జీవిస్తున్నానంటాడు. నా యాకలికి మరొకరు భుజిస్తే నా యాకలి తీరదు. నా విరిగిన కాలుకు మరొకరు కట్టుకట్టుకుంటే నా యొక్క కాలు సరిపోదు. మేము ఇరువురు ఒక మంచం పైన పడుండేటప్పటికీ నా కళ నాదే, వారి కళ వారిది. దీనిని పురస్కరించుకొని ప్రతి ఒక్కటి నేనే అనేటువంటి జవాబు కింద తాను పలుకుతుంటాడు. కొంత దూరం ప్రయాణం సలిపిన తర్వాత
ఎక్కడైనా కూడా ఒక ఫ్రెండ్ వచ్చి అయ్యా కొంచెం దూరం మనం ఎక్కడైనా ఒక యాత్రగా వెళ్దాం రండి అని పిలిచినప్పుడు అయ్యోయ్యో నేను ఆఫీస్కు లీవ్ పెట్టడానికి వీలులేదు, నా ఇంట్లో పిల్లలు భార్య చాలా అవస్థపడుతుంటారు, ఎవరు వారిని రక్షించడానికి వీలు కాదు, కనుక ఇప్పుడు నేను రావడానికి వీలు లేదంటాడు. మరి అదే వ్యక్తి ఎందుకు నీవు ఆఫీసు వర్క్ చేస్తున్నావు, నీవెందుకు ఉద్యోగం చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు నా ఆలుబిడ్డను నేను పెంచుకోవాలి అంటాడు. ఇంతకుపూర్వం నా కోసం నేను బ్రతుకుతున్నానటువంటి వ్యక్తి ఇప్పుడు నా కుటుంబం కోసం బ్రతుకుతున్నానంటున్నాడు. కనుక తన కోసము తన యొక్క కుటుంబం కోసం తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తాడు. కానీ చాలా మంది ఈ రెండింటి సంబంధంతోనే తన యొక్క జీవితాన్ని గమ్యంగా అనుభవిస్తున్నాడు. కాదు కాదు, మూడవది మరొకటి ఉన్నది. అదే సమాజము, అదే ప్రపంచము. ప్రపంచంలో ఏ బాధలు ఎవరికి సంభవించినప్పటికీ అది నాకు కూడా సంబంధంగా ఉంటాయి. నా దేశము బాగుండినప్పుడే నేను బాగుంటాను, నా సమాజం అనేక విధములైనటువంటి అష్టకష్టములకు గురి అయినప్పుడు నేను ఆ కష్టముల్లో ఒకటిగా ఉంటాను, మా గ్రామం బాగుండినప్పుడే ఆ గ్రామంలో నేను కూడా బాగుంటాను, ఈ గ్రామం ఏమైనా అయిపోని నా ఇల్లు నేను మాత్రం బాగుండాలని ఏ వ్యక్తి కూడా కోరడానికి వీలు కాదు. కోరినప్పటికీ తాను బ్రతకలేడు. సమాజమునందే పుట్టి, సమాజమునందే పెరిగి, సమాజమునందే జీవించేటువంటి వ్యక్తి సమాజమును దూరం గావించుకుని క్షణమైనా కూడా నువ్వు జీవించడానికి వీలు కాదు. కనుక సమాజం నిమిత్తం కూడా నేను బ్రతుకుతున్నాను. ఏకవాత సమాజము బాగుండినప్పుడే తన కుటుంబం బాగుంటుంది, తన కుటుంబం బాగుండినప్పుడే తాను సంతోషిస్తుంటాడు. కట్టకడప్పటికి తన వరకు వచ్చి దిగింది. తాను బాగుండేది ఎప్పుడు? తన యొక్క కుటుంబం బాగుండాలి. తన కుటుంబం ఎప్పుడు బాగుంటుంది? తన సమాజం బాగుండినప్పుడే. కనుక సమష్టి స్వరూపమైనటువంటి ఒక తత్వము క్షేమంగా ఉండినప్పుడే మనం అందరూ క్షేమమే. కనుకనే భగవంతుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు అన్నారు. వ్యక్తి స్వరూపం ఒకటి, కుటుంబ స్వరూపం రెండవది, విశ్వస్వరూపం మూడవది. ఇదే త్రిమూర్తి స్వరూపాలు. ఈ త్రిమూర్తులు ఎందు కూడాను ఒకే ఆత్మస్వరూపం, అదే దైవత్వం. దైవ అనేటువంటి పదములకు సమష్టి స్వరూపము అని పేరు. నా చేతులు వేరుగా ఉంటున్నాయి, నా కాళ్లు వేరుగా ఉన్నాయి, నా చెవులు వేరుగా ఉన్నాయి, నా కన్నులు వేరుగా ఉన్నాయి, నా సర్వాంగములు వేరువేరుగా ఉన్నాయి. అయితే సర్వాంగములకును సమానమైనటువంటి ఒక తత్వం నా గుండె ఒక్కటే. ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క గుండె లేదు. అదే విధంగానే ఒక్కొక్క దేశము, ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క టౌను, ఇది వేరువేరు అంగములుగా ఉండవచ్చును. అన్ని అంగములు ఎందుకు కూడాను సమష్టి స్వరూపుడైనటువంటి దైవం ఒక్కడే. అదేనే గుండె, అతనే హృదయము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఒక దేశము భగవంతునికి ఒక దేవాలయము. ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. కనుక భగవంతుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఈ విశ్వస్వరూపాన్ని భగవంతునిగా మనం దర్శించినప్పుడే ఇదే నిజమంతుని భగవంతుని దర్శనం. కనుక సమస్త శాస్త్రములు, సమస్త ధర్మములు, సమస్త వేదములు, సమస్త ఇతిహాస పురాణములు, ఇవన్నీ కూడాను ద్వైత భావములే. ఈ ద్వైత భావంలో ఉండినటువంటి ప్రతి మానవునికి కొంతకాలం ద్వైతాన్ని అనుసరించక తప్పదు. తన యొక్క దృష్టి సృష్టి పైన ఉండినంత వరకు కూడాను ఈ సృష్టి భావనే తన యందు ఆవిర్భవిస్తుంటాది. జగద్భావం ఎందే తాను తాదాత్మయ్యై ఉంటాడు. కనుక ఈ జగద్భావం ఉండినంత వరకు వారికే ఈ యొక్క శాస్త్రములు, ఈ యొక్క నూతన వర్షములు, ఈ జ్యోతిష్ శాస్త్రము, ఈ గృహశాస్త్రము, సర్వశాస్త్రములు కూడాను అత్యవసరమే. ఇది కాలముతో కూడినటువంటిది ఈ యొక్క జగత్తు. కాలస్వరూపమే ఈ జగత్తు. కనుకనే వేదము కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్తమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానంగా చూస్తూ ఉంటుంది. ఈ కాలము పంచేంద్రియములతో కూడి ఉంటున్నది. కనుక ఈ పంచేంద్రియ యొక్క ప్రభావమే పంచాంగము అని. ఈ పంచాంగం జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి, సూర్య చంద్రాదులను అనుసరించి, ఈ కాలకర్మకాల కర్తవ్యాలను అనుసరించి మారుతూ ఉంటాది. పంచాంగము జరగబోయే విషయాన్ని మాత్రమే నిరూపిస్తుంది, కాని పంచాంగం దాని పరిహారాన్ని పట్టుకుని రాదు. ఈ పంచాంగంలో రేపటి దినం 10 దుక్కులు వర్షం కురుస్తుందని రాస్తాడు, గాని పంచాంగం పిండి స్వరూపమే ఈ జగత్తు. కనుకనే వేదము కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్తమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః.

రాస్తాడు గాని పంచాంగం పిండితే 10 చుక్కలైన నీరు రావు. కనుక ఈ పంచాంగ తత్వం అనేటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని కొంతవరకు చిత్రిపిస్తుంది. ఈ ప్రపంచమంతా కూడాను నవగ్రహములతో కూడి ఉన్నదని వారి యొక్క భావం. ఈ నవాధిపతులు ఎందు కూడాను ఈ సంవత్సరము చాలా 7 మంది అధిపతులు చాలా ఉత్తమమైనటువంటి వారిగా ఉన్నారు. రాజు, మంత్రి, చంద్రుడు, కుజుడు ఈ సంవత్సరంలో చాలా బలమైనటువంటి వారిగా ఉన్నారు. శనికి ఈ సంవత్సరంలో ఏమాత్రము స్థానము లేదు. కనుక ఈ సంవత్సరం అనేటువంటిది ఈ జగత్తు లోపల తిండి తీర్థాదులకు ఏమాత్రం కూడాను లోటు లేకుండా జరుగుతుంది. 180 వంతులు ఈ యొక్క ఆహారం అభివృద్ధి అవుతుంది. కానీ ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులు ఎంత మంచివిగా కలిగినప్పటికీ మానవుని యొక్క మనస్సు మాత్రము పరివర్తన లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే. కనుక ఈనాడు మానవుని యొక్క పరివర్తన అత్యవసరమైనటువంటిది. ఈ మనస్సును పవిత్రమైనటువంటి మార్గములో ఆత్మతత్వం నందు విశాలమైనటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే ఈ జగత్తుకు నిరంతరము కూడాను సుభిక్షంగా ఉంటుంటారు. చాలా మంది తపస్సు చేస్తున్నామంటారు. తపస్సు అంటే ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టి ఏదో నామాన్ని స్మరించటమా? కఠినమైనటువంటి హృదయాన్ని కరిగి ప్రవహించేటువంటి యొక్క రీతిలో మనము మార్చుకోవటమే తపస్సు. బాధన పడేటువంటి వ్యక్తులను, దీనులను, దిక్కులేనటువంటి వారిని చూచినప్పుడు మన మనసు కరిగిపోవాలి, మన హృదయం ద్రవించాలి. అదే తపస్సు యొక్క ఫలితం. హృదయం కఠినమైనటువంటి శిలగా నుంచుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి, కాలంలో వ్యర్థం గావించినటువంటివి. అనేక మంది ధ్యానము ధ్యానము ధ్యానము అని అంటున్నారు. ఏది ధ్యానము? ధ్యానం అంటే ఏమిటి? మన జీవితమే ఒక ధ్యానం. తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండునంత వరకు మనం ధ్యానంలోనే ఉన్నాం. కొన్ని నిమిషాలు లేచిన తక్షణమే బాత్రూమ్ పోవటం, ముఖం క్లీన్ చేసుకోవటం ఈ ధ్యానంలోనే ఉంటాం మనము. అది అయిపోయిన తక్షణమే కాఫీ టిఫిన్ ధ్యానంలో పోతాది. అది అయిన తక్షణమే డ్రెస్ వేసుకుని ఆఫీస్ ధ్యానంలో ఉంటాము. ఈ ఆఫీస్కి పోయే సమయం లోపల రోడ్డు లోపల ఏ బస్సు వస్తుందో, ఏ ట్రైన్ వస్తుందో, ఏ కారు వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో అని మన యొక్క యాక్సిడెంట్ పైన ధ్యానంలో పోతుంటాము. ఆ రోడ్డు ధ్యానమే లేకపోతే మనం ఆఫీసుకు చేరలేము. మనం ఒక కాలేజీకి పోతే చదువు ధ్యానంలో ఉంటాము, ప్లే గ్రౌండ్ పోతే ఆట ధ్యానంలో ఉంటాము, ఇంకేదైనా మార్కెట్కి పోతే విషయాలు ధ్యానంలో ఉంటాము. ఇవన్నీ ధ్యానములే కదా. ధ్యానం అనేటువంటిది లేకపోతే ఒక చిన్న పని కూడా మనం చేయలేము. అలాగా విషయం పైన మనస్సును మరల్చటమే ధ్యానము అన్నారు. ఈ మనసునే దైవం పైన మరల్చినప్పుడు అది దైవ ధ్యానం అంటున్నాం. కనుక ధ్యానం అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక కాలము, ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి మనకు అవసరం లేదు. ఈ ధ్యానానికి అనేక మంది అనేక రూపనామములు కల్పించి కడాతురికి నిజమైనటువంటి ధ్యానాన్ని మరుగుపరిచేస్తున్నారు. ఒక్క చిన్న ఉదాహరణ, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, స్వామి మాట్లాడేది ఏమిటి అని దీనిపై మీరు ధ్యానమే లేకపోతే నేను చెప్పేది ఏమిటి మీకు అర్థం కాదు. ఇది కూడా ధ్యానమే. కనుక ధ్యానం అనేటువంటి దానికి ఒక రూపం లేదు. కనుక చంచలమైనటువంటి ఈ మనస్తత్వంతో మనం ధ్యానం చేయటం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ధ్యానము ధ్యానం అనేటువంటి పేరుతో కేవలం అన్ని విధాల స్టంట్స్ జరిగిపోతున్నాయి. నీవు గంట 2 గంటలు అనవసరంగా ఈ చంచలమైన మనసును, కోతి వంటి మనసును పట్టుకుని ఈ అనేక విధములుగా అశాంతికి గురి అయ్యే బదులు నీవు ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, ఇంకే విధమైనటువంటి సమాజ పనులు చేసుకో, అది ధ్యానం కాదా? కాలం ఎంత వ్యర్థం చేస్తున్నారు. ఒక్క గంట కూర్చున్నప్పటికొని ఒక్క సెకండ్ అయినా కూడా అక్కడ అరికట్టుకోవడానికి సాధ్యం కాదు. ఈ ధ్యానం పేరుతో ఒక గంటను వేస్ట్ చేస్తున్నావు కదా నువ్వు. ఆ కాలంలో నీవు ఈ గృహకృత్యంలో నీవు ప్రవేశపెట్టు. నీవు అన్ని పనులు చేస్తూ కూడా నువ్వు దైవాన్ని చింతిస్తూ ఇవన్నీ కూడా దైవం యొక్క స్వరూపాలుగానే భావించు, ఎంత సులభంగా ఉంటుంది. ఇంత సులభమైన మార్గాన్ని వదిలిపెట్టి అనేక శ్రమలకు వచ్చి పెద్ద కసరత్తు చేసి ఏమేమో దీంట్లో బాధలకు గురి అవుతున్నారు. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. నీ పని నీ కర్తవ్యాన్ని నీవు చక్కగా ఆచరించు. అది ఆచరించడానికి విరుద్ధంగా టైమును వ్యర్థం చేసుకోవటము, ధనమును వ్యర్థం చేసుకోవటము అమూల్యమైనటువంటి కాలాన్ని అరక్షణమైన మనం వృధా చేయరాదని భావించాలి. కనుక ధ్యానము అనేటువంటిది కేవలము ఒక్క విషయానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది సర్వ విషయములు ఎందుకు ధ్యానమును సమత్వంగా మనము ప్రసరింపచేసుకోవాలి. ఇంకా మరికొంతమంది ఏకాంత వాసము జరపాలి అని భావిస్తుంటారు. ఏకాంతం అంటే ఏమిటి? పడుకుంటారిగా కూర్చోటమా? అది సరైనటువంటి అర్థమే కాదు. అనేక మంది

ఏకాంతవాసంగా ఉండాలి, నేను ఏ అరణ్యానికి పోయి కూర్చోవాలి అని భావించి ఏ ఋషికేశో ఏ హరిద్వారమో ఏ యొక్క దీనికో తపోవనకు పోయి కూర్చుంటుంటారు. ఏకాంత తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి వ్యర్థ పనిలో ప్రవేశిస్తారు. ఏకాంతం అనగా మనస్సును స్తంభింపచేసినప్పుడే ఏకాంతం. నీవు అరణ్యములో పోయి కూర్చొని కూడాను నీ మనసు ప్రపంచమునంతా వచ్చి సంచారం చేస్తుంటే ఇది ఏకాంతం ఎట్లవుతుంది? సంకల్పాలను నిరూపం చేయకుండా, అనగా సంకల్పాల్ని అరికట్టకుండా ఏ స్థానంలో పోయి శరీరంతో కూర్చున్నప్పటికీ ఇది ఏకాంతం కాదు. సమాధి అన్నా కూడాను అదియే, సంకల్పమును నిరోధించటమే సమాధి. సంకల్పములు లేకుండా చేసుకోవాలి, లేక సంకల్పములు ఉండి కూడాను సర్వ సంకల్పములు కూడాను దైవ సంకల్పములుగానే భావించాలి. ఆ సంకల్పము సమయందు ఈ సంకల్పములు ఎప్పుడు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అని విచారణ చెయ్యాలి. నేను నేను నేను అనేటువంటి సంకల్పం వచ్చిన తర్వాత ఈ సంకల్పములన్నీ కూడాను ప్రవేశిస్తున్నాయి. కొంతమంది ఈ జగత్తు లోపల నేను ధ్యానమునందు కాని యోగమునందు కాని లౌకికమునందు కాని జీవితమునందు కాని సర్వ సౌఖ్యములను అనుభవిస్తున్నానని ఆనందిస్తుంటారు. వీరు నిజమైన ఆనందం ఏమిటో గుర్తించుకోలేనటువంటి వారే. ఈ సౌఖ్యములంటే ఏమిటో ఇది నిజంగా దాని యొక్క అర్థాలను తెలుసుకోలేనటువంటి వారే. చక్కగా విచారించి చూస్తే సౌఖ్యములను నీవు అనుభవిస్తున్నావా లేక నిన్నే సౌఖ్యములు అనుభవిస్తున్నాయా యోచించేసుకో. కాదు కాదు, ఈ సౌఖ్యములే నిన్ను అనుభవిస్తున్నాయి. మానవుని సర్వ సౌఖ్యములు అనుభవించి దానివల్ల ఈ శరీరమునందు ఉన్నటువంటి సమస్త శక్తిని గుంజుకొని ఈ శరీరంలో రాగ ద్వేష అసూయ డంబాది అనేటువంటి రోగములను కల్పించిపోతున్నారు. దేహముతో అనుభవించేటువంటి సౌఖ్యములు నిజంగా సౌఖ్యములు కాదు. సౌఖ్యములు దేహాన్ని అనుభవించి దేహాన్ని అన్ని విధాల శిథిలం గావిస్తుండాలి. ఇంకా నీవు సౌఖ్యములే అనుభవిస్తే దేహం ఎందుకు శిథిలం కావాలి? దేహం ఎందుకు బలహీనం కావాలి? దేహం ఎందుకు వార్ధక్యంలో ఉండాలి? సౌఖ్యములు ఈ దేహాన్ని అనుభవించినాయి కాబట్టి దీన్ని పీల్చి పిప్పి చేసి కేవలం వార్ధక్యములో ముంచిపోతున్నారు. కనుక నీవు నీది కానటువంటి యొక్క సౌఖ్యాన్ని నీవిగా భావించుకుని నీవు మురిచిపోతున్నావు, నీ తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. కనుక మొట్టమొదట ప్రతి మానవుడు కూడాను నేనెవరు నేనెవరు నేనెవరు నేను అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి. నేనే సర్వత్రా ఉన్నాను, నేనే సర్వస్వరూపాన్ని, నేనే ఆత్మను, ఆత్మనే హృదయము, హృదయము ఆత్మ ప్రత్యేకం కాదు. ఈ నేను అనేటువంటి యొక్క స్థానాన్ని దాని యూనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించడమే మన యొక్క సాధన. కనుక ప్రతి మానవులు కూడాను ఏదో కొన్ని తెలియనటువంటి మార్గంలో ప్రవేశించి తద్వారా అనేక విధమైనటువంటి యొక్క కొన్ని కన్ఫ్యూజన్ అనగా తికమకల్లో పడిపోయి ఈ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకు విస్మరిస్తూ ఉన్నారు. మనం ఈనాడు చేసేటువంటి ప్రతి సాధనలు కూడాను ద్వైత భావంతోనే చేస్తున్నాం. ఎంతకాలమైనప్పటికీ మనం ద్వైతంలోనే ఉంటుంటే మన జీవితం వ్యర్థమే. క్రమక్రమేణా మన దృష్టిని దీనిని మార్చుకుంటూ పోవాలి. మన యొక్క సృష్టి తత్వం అంతా కూడాను మన కల్పన అనేటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టి ఉండినప్పుడే సృష్టి ఉంటుండాలి. మన నేత్రం ఉండినంత వరకే మనకు శాస్త్రం శాసిస్తూ ఉండాలి. కనుక విశ్వం విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. మనం అనేక రకములుగా సాధనలు సలుపుతున్నాము, భజనలు చేస్తున్నాము, జపములు చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, యజ్ఞములు చేస్తున్నాము, యాగములు చేస్తున్నాము. ఇవన్నింటికి నేను లభించేటువంటి వాడిని కాను అని భగవద్గీత ఎందుకూడను 11వ అధ్యాయంలో 48-52 కూడాను స్పష్టంగా బోధిస్తూ వచ్చింది. యజ్ఞాలకు నేను చిక్కను, యాగాలకు నేను వశము కాను, జపధ్యానములకు నేను ఏమాత్రము లభించను. అయితే ఇవన్నీ కూడాను విసర్జించమని కాదు, ఇవి ఎంతవరకు మనకు అవసరము? ద్వైత భావంలో ఉండిన మానవులకు ఇది అవసరం. అదే గీత కూడాను గీతాన్ని విశ్వసించేటువంటి వారంతా కూడాను చక్కగా గుర్తించాలి. అనిత్యం అసుఖం లోకం అని బోధించింది. ఇలాంటి అనిత్యము అసుఖమైనటువంటి లోకంలో మనం నిత్య సత్యమైనటువంటి యొక్క సుఖశాంతులను మనం ఏ రీతిగా సాధించగలం? కానీ మన ఎందు ఆ పర్మనెంట్ ఆ శాశ్వతమైన ఆ సత్యమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉంది, దాని ద్వారా మనం శాశ్వతాన్ని సాధించాలి. సముద్రము ఎంత విశాలమైనటువంటిది అగాధమైనటువంటి అయినప్పటికీ ఆ సముద్రం కూడాను తనలో విలువైనటువంటి యొక్క ముత్యములు నుంచుకొని విలువలేనటువంటి యొక్క నత్త చిప్పలను బయట గెట్టుకుతుంది. కనుకనే ఆ సాగరాన్ని సంసారానికి పోల్చుకున్నారు. సంసారం సాగరం అన్నారు. మన సంసారం అట్లే ఉండాలి. విలువైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం భద్రపరచుకొని ఈ విలువలైనటువంటి యొక్క ఈ భావములు ఈ రూపములు ఈ నామములు మనం విసర్జించడానికి ప్రయత్నించాలి.
ఎంతకాలమైనా దేహభ్రాంతులు, ఎంతకాలమైనా దేహ రూపాలతోనే మనం జీవిస్తూ పోతుంటే, ఇంకా దేహాతీతమైనటువంటి యొక్క, రూపాతీతమైనటువంటి, భావాతీతమైనటువంటి యొక్క నిజతత్వాన్ని ఏనాడు మనం అనుభవించేది? అట్లని ఈ సర్వస్వాన్ని త్యజించమని కాదు, నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఆత్మతత్వాన్ని లక్ష్యమునందుంచుకో. చేసేది ఆత్మ, చేయించేది ఆత్మ, అనుభవించేది ఆత్మ, సర్వమును ఆత్మనే అనేటువంటి విశాల భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు క్రమక్రమేణ అది ఆ విశాల తత్వానికి చేరుస్తుంది. మనము చేరడానికి లక్ష్యం మాత్రం పెట్టుకోవాలి. లక్ష్యం మనలేందు ఉండినప్పుడే ఈనాడు కాకపోతే ఏనాడైనా మనం ఆ గమ్యాన్ని చేరగచ్చు. తెలుగు వారు కూడా ఒక గాథ చెప్తుంటారు, వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పినా మంచిదే, పులినే కొట్టరా అన్నాడు. కనుక ఈ చిన్న చిన్న దాని లోపల మనం ఇంత శ్రమను పడి ఇన్ని అవస్థలకు గురి అయ్యేదానికంటే నిజమైనటువంటి ఆత్మతత్వం పైన లక్ష్యం పెట్టుకోండి. దాంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, దాంట్లో మనం విజయాన్ని సాధించిన వారమే అవుతాం. కనుకని సక్సెస్ సక్సెస్. కనుక మనం ఒక్కదాంట్లో విజయాన్ని సాధిస్తే మిగిలిన విజయాలంతా కూడా తమంతట తామే మనకు ఫాలో అవుతాయి. ఎప్పుడు ఈ లౌకికమైనటువంటి, ఈ అనిత్యమైనటువంటి దానిపైన మనం నిరంతరం అపజయాన్ని పొందుతూ ఉంటే ఇంక మనం అపజయంలోనే మునిగిపోతాం. కానీ ఇంక విజయానికి మనం ఏమాత్రం కూడాను ముందంజ వేయలేము. కనుక మానవుడు కూడాను నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ అనేటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అయితే అయాం బ్రహ్మ, అయాం బ్రహ్మ అనుకున్నప్పుడు కూడాను ఇక్కడ బ్రహ్మకు ముందుగా ఐ అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ కూడా నేను అనేటువంటిది ఉంది. ఆ నేను ఎవరు? కనుక నేను బ్రహ్మ అనుకోవటంలో కూడాను అక్కడ కూడాను నేను అనేటువంటి దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అనగా వ్యాపించటము అని అర్థం. నేను అనేటువంటిది వ్యాపించటంతో కూడినటువంటిది, వ్యాపకంతో కూడినటువంటిది. కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకేని, సర్వత్రా ఉన్నటువంటిది నేనే అనేటువంటి తత్వం అర్థమవుతుంది. కనుక ఏమి చేసినా, ఏమి చూచినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతా కూడాను దైవభావంతో ఉండినప్పుడే తాను నిజమైనటువంటి యొక్క ఆయన గుర్తించిన వాడవుతాడు. కనుక మనస్తత్వము, దేహభ్రాంతి ఉండినంత వరకే మనకి ఈ జగత్తు. మనం జీవితంలో అనుభవిస్తూనే ఉంటున్నాము, నిద్రలో ఉంటున్నాము. నిద్రలో మనం ఏ సామాను చూడటం లేదు, ఏ పదార్థాన్ని మనం ముట్టడం లేదు, ఏ ఆహారము భుజించడం లేదు. కానీ ఏమీ లేని స్తంభించిన సమయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆ గాఢ నిద్రలో నీకు శరీరం కానీ, రూపం కానీ, నామం కానీ, భావం కానీ, గుణం కానీ ఏమి కూడా అక్కడ కనిపించడం లేదు. కానీ నీవు మాత్రం ఉన్నావు. జాగ్రత్త సుశక్తులు ఎందుకు కూడా నీవు అనేటువంటిది ఉన్నావు. కారణ స్నేహములందు కూడా నీవు అనేటువంటిది ఉండాలి. ఈ అన్నింటి ఎందు మార్పు చెందినటువంటిది ఏది ఉన్నదో అది ఆత్మతత్వము. దానిని వేదాంతము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం అని దీనిని ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది. ధ్యానము కాని జపం కాని చేసేటువంటి దేహము నీటిగుడుగా, దీనిని ఆహారం తీసుకుని నడిచేటువంటి యొక్క మనస్సు స్థమమా పిచ్చికోతి. ఈ పిచ్చికోతి వల్ల, ఈ యొక్క నీటి పుడుగ వంటి ఈ దేహం వల్ల శాశ్వతమైన ఆత్మను నీవు పొందడానికి వీలవుతుందా? ఇది తాత్కాలికమైనటువంటి తృప్తే తప్ప ఇది సరైనటువంటి ఆత్మానందం కాదు. చెట్టులో ఉండినటువంటి ఆకునకు కొస భాగమును ఉండినటువంటి నీటి బిందువు వలె ఉంటుండాలి ఈ దేహము. ఏ క్షణంలో ఇది రాలిపోతుందో ఈ నీటి బిందువు, ఇలాంటిది ఇంక శాశ్వతమైనటువంటి ఆత్మను పొందడానికి ఎట్లా అవకాశం దిక్కుతుంది? కనుక ఇవన్నీ కూడాను ఒక భజనలు చేయటం కానీ, ఒక ధ్యానం చేయటం కానీ, పూజలు చేయటం కానీ తాత్కాలికంగా ఈ మనస్సును కొంతవరకు అరికట్టడానికి చేసేటువంటి ఉపాయములే తప్ప ఇవి నిజమైనటువంటి మార్గాలు కావు. కానీ ఒక్కటి మాత్రం శాశ్వతము, అది ఎన్క్వైరీ, విచారణ, విచారణ, విచారణ. నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు. ఈ విచారణ చేస్తూ ఆ నేను అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడికి పోయి మనం చేరాలి. చేసుకోవాలి. ఇది నా దేహం, ఇది నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ, నేనెవరు అని ప్రశ్న వేసుకుంటూ రావాలి. ఇది నా దేహము, దేహం వేరు, నేను వేరు. ఇది నా వస్త్రము, వస్త్రం వేరు, నేను వేరు. ఇది నా చేరు, చేరు వేరు, నేను వేరు. కనుక నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ ఇవన్నీ వేరు, నేను వేరు. కాబట్టి ఇవన్నీ నేను కాదు అని కొంతవరకు విచారణ చేస్తూ రావాలి. కానీ ఇవన్నీ ఒక్కటి నీవు కాదు. ఈ విధంగా నీవు చక్కగా విచారణ చేస్తూ ఎవరో నన్ను తిట్టారు, ఎవరో నన్ను వర్ణించారు, ఆ వర్ణన ఎవరి కోసం? దేహానికి. ఆ తిట్టింది ఎవరి కోసం? దేహానికి. కాబట్టి ఇది నా రెండు కాదు అని ఆ రకంగా కూడా ఒక త్యాగం భావంలో పోవాలి. దేహాన్ని దేహము దూషించడానికి దేహానికి ఏం అధికారం ఉంది? అది జడము, ఇది జడము. జడము జడాన్ని ఏ రీతిగా దూషించగలదు?
ఏ రీతిగా వర్ణించగలదు, ఏ రీతిగా పూజించగలదు? కాదు కాదు, పోని ఆత్మగా ఆత్మను దూషిస్తున్నాం. అక్కడ ఆత్మ ఇక్కడ ఆత్మే, రెండు ఉన్నది ఒకే ఆత్మే, ఎవరిని ఎవరు దూషించటము? అదే విధంగా ఒకడు దేవుడు ఉన్నాడు అంటాడు, ఇంకొకడు లేడు అంటాడు. కానీ వాడు లేడనేటువంటి వాడు దేవుడిని చూచాడు, ఉన్నాడనేటువంటి వాడు దేవుడిని చూచాడు. దేవుడినే చూడకుండా దేవుడు లేడని చెప్పడానికి వాడికి అధికారమే లేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము, ఇది ఒక కచ్చీపు అన్నారు, లేక ఇతను ఒక నంజుండయ్య అని పేరు పెట్టారు. ఈ నంజుండయ్యను చూసినటువంటి వాడు ఇతను నంజుండయ్యే అని గట్టిగా చెప్తాడు. ఇంకోడు కూడా చూసినటువంటి వాడే ఇతను నంజుండయ్యే కాదు అని చెప్పి ఇంకోరు చెప్పొచ్చు. లేకపోతే చక్రవర్తిని పిలిచేసి ఈ చక్రవర్తి ఇతను నంజుండయ్య అంటే అతను నంజుండయ్య కాదు ఇతను చక్రవర్తి అంటాడు వాడు. కాబట్టి నంజుండయ్య కాదు అనేటువంటి వాడు కాని నంజుండయ్య అవును అనేటువంటి వాడు కాని నంజుండయ్యని చూచి ఉండాలి. నంజుండయ్యనే చూచుకోకుండా ఉండేటువంటి వాడు నంజుండయ్య కాదనడానికే అధికారం లేదు, నంజుండయ్య అవును అనడానికే అధికారం లేదు. అదే విధంగానే దైవాన్ని చూచినటువంటి వాడే ఇతను దైవం కాదు అని చెప్పడానికి అధికారం వస్తుంది. కనుకనే ప్రతి మానవుడు కూడాను తెలిసి తెలియనటువంటిది ఇంకా మూర్ఖత్వంలో పడిపోతున్నాడు. కనుక ఈ అవును కాదు అనేటువంటిది మాటల యొక్క మ్యాజిక్, ఇవి పదముల యొక్క అలలు. అంతేకాని ఇందులో ఏమాత్రం కూడా యథార్థం లేదు. ఒకరు అవునన్నా ఒకరు కాదన్నా కూడాను ఆ యొక్క మాటలు వారి భావముల యొక్క మాత్రమే తప్ప పదార్థాన్ని అవును కాదనడానికి ఎవరికి అధికారం లేదు. కనుక ఇరువురికి దైవం ఉన్నే ఉన్నాడు, ఉన్నది ఒక్కటే, అదే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. అలాంటి బ్రహ్మని అదే ఆత్మ. చాలా మంది స్వామి అనుగ్రహం కావాలి, భక్తి కావాలి, ప్రేమ కావాలి అని ఆశిస్తుంటారు. ప్రేమ భక్తి వినయము విశ్వాసము ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క స్వరూపాలు. విశ్వాసం వేరు దైవం వేరు కాదు, దైవము విశ్వాసం రెండు ఒకటే. ప్రేమ భక్తి వేరు కాదు, ప్రేమనే భగవంతుడు, భక్తే భగవంతుడు. ఈ భక్తి అనగా ఏమిటి? అవ్యక్తమైనటువంటి తత్వాన్ని వ్యక్తీకరింపజేసుకోవడానికి ఉపయోగించుకునేది కనుక ఇది భక్తి అన్నారు. కనుక అన్ని కూడాను దైవత్వానికి చెందినటువంటివే, దైవము తప్ప అన్యము లేదు. కనుక ఆ విశ్వాసంతో మనము సమస్త కర్మలను ఆచరిస్తూ పోయినప్పుడు ఎంతైనా మనము శాశ్వతత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది. అది శాశ్వతమైనటువంటి దాన్ని లక్ష్యంలో పెట్టుకుని అశాశ్వతమైనటువంటి కొన్ని సాధనలు ఆధారం చేసుకుని మనం పోవాలి. అనంతమైనటువంటి అగాధమైనటువంటి సముద్రాన్ని మనం దాటాలంటే ఏం చేస్తున్నాం? చిన్న పడవను పడేసుకుని దాంతో పోతున్నాం. అదే విధంగానే అనంతమైనటువంటి దైవత్వాన్ని మనం అనుభవించాలనుకుంటే ఏదో ఒక నావము అనేటువంటి నావను మనం ఆధారం చేసుకోవాలి. కనుక ఇలాంటి కొన్ని కొన్ని ఆధార ప్రారంభములు అవసరమే, కానీ జీవితమంతా దీంతోనే మనం వ్యర్థం చేయకూడదు. ఎవరు ఏ సేవ చేస్తున్నా కానీ నేను సమాజానికి సేవ చేస్తున్నాను అని అడంబారం కానీ అహంకారం కానీ పడడానికి వీలు కాదు. నీ సేవ నువ్వు చేసుకుంటున్నావు, దైవాన్ని సేవ చేస్తున్నావు. కనుక ఇతరులకు చేస్తున్నామనేటువంటి భావన మనలో దూరం పోవాలి. నేను దైవానికి సేవ చేస్తున్నాను, ఇంటిలో పిల్లలకు స్నానం చేపిస్తున్నాను, నాకు దైవానికి అభిషేకం చేస్తున్నాను అనుకో, భర్తకో పిల్లలకు అన్నం వడ్డిస్తుండే సమయంలో నేను భగవంతుడికి నైవేద్యం చేస్తున్నాను అనుకో, ఎవరో ఒక బిచ్చగాడు వచ్చాడు వాడికి పట్టాడు అన్నం కొండపోయి పెట్టుకున్నావు, నా భగవంతుడికి నేను ఇచ్చాను అన్నం ఆరగింపజేశాననుకో. అడిగేవాడు దగ్గర కానీ అనుభవించేవాడు మాత్రం ఆత్మనే. నీవు దేహాన్ని బెగ్గర అనుకుంటున్నావు, దేహిని మాత్రం బెగ్గర కాదే. నీవింటిలో కూరగాయలు తరిగేసేసి పులుసు చేస్తున్నావు అనుకో, అయ్యో నేను కూరగాయలు తరుగుతున్నాననేటువంటి భావం ఎందుకు అనుకోవాలి? నా కామక్రోధం అనేటువంటి యొక్క దుర్గుణాలంతా నేను ఈ ఖడ్గం అనేటువంటి యొక్క జ్ఞానంతో తరిగివేస్తున్నాను అనుకో. నీవు ఇల్లు నీ ఊడ్చుకుంటున్నావు అనుకో, ఓ ఈ పాడు నిన్ను ఎప్పుడు శుభ్రం చేసినా ఇంతే అవుతుందని దీన్ని నువ్వు తిట్టుకోనక్కర్లేదు, నా హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నావనుకో. నీవు ఇంటిలో చపాతి చేస్తున్నావు అనుకో, ఈ పాడు తిండి ఎన్ని చపాతీలు తిన్నా ఈ పొట్ట నిండటం లేదే, ఎప్పుడు చూసినా చపాతీలు, పొద్దున సాయంకాలం చపాతీలు అనుకోని ఆ రీతిగా నీవు చపాతీని దూషించవద్దు, నా హృదయాన్ని విశాలం చేస్తున్నావు అనుకో. అదే విధంగానే నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని కూడాను దైవ సేవగా భావిస్తుంటే ఇంతకంటే ఇంక తపస్సు ఎందుకు, ఇంతకంటే ధ్యానం ఎందుకు, ఇంతకంటే సాధన ఎందుకు? కనుక మనం హృదయమే ఆత్మగా భావించుకుని హృదయాన్ని కరిగింపజేసుకునేటువంటి యొక్క మార్గంలో ఏది మనకు అవసరమో ఆ మార్గాన్ని మనం అవలంబించాలి. ఆ హృదయాన్ని కరిగించేటువంటిది ప్రేమ ఒక్కటే. నరసింహన్ చెప్పాడు, ఏ ఏ దేశం నుంచినో, ఏ ఏ ప్రాంతం నుంచినో, ఏ ఏ లంకల నుంచినో ఇన్ని వేల మంది వస్తున్నారంటే వీరికి ఏ ఇన్విటేషన్ పంపటం లేదు, ఏ విధమైనటువంటి పేపర్లోనూ అడ్వర్టైజ్ చేయటం లేదు. ఆ ప్రేమ యొక్క తత్వమే వారి హృదయాన్ని కరిగించి ఇక్కడ కదిలింపజేస్తూ వస్తుంది. ఈ ప్రేమ హృదయం
కనుక ఆ ప్రేమ చేత మనం ఎంతటి దీన్నైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రేమతత్వమే ఆత్మతత్వంగా భావించండి. హృదయం మాత్రము కరగకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పలుకులు పలినా, ఎన్ని ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ ఇవన్నీ కూడా కేవలం ఒక అడవిలో గాచిన వెన్నెల వలె నిరుపయోగమైపోతూ, కనుక మన సాధనతో మన హృదయం కరిగిపోవాలి. ఆ కరిగినటువంటి హృదయం కదిలిపోవాలి. మన హృదయ ఆవేదనను పెంచాలి, పదుల మందికి పంచాలి.

ఇంతవరకు మీరు 1987 మార్చి నెల 30వ తేదీన ఉగాది సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. మన దైనందిక జీవితంలో ప్రతి పనిని భగవదార్పణ భావంతో చేస్తే అదే తపస్సు, అదే ధ్యానం అని తెలిపారు స్వామివారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: విద్యార్థులు మనసును మాత్రమే అనుసరిస్తూ ఉంటారు, వీరు బుద్ధి వరకు ప్రయాణము చేయరు. కనుకనే అనేక విధములైన కష్టనష్టములకు గురి అవుతున్నారు, కొన్ని అశాంతులకు అసంతృప్తులకు గురవుతున్నారు, నిరాశకు నిస్పృహకు గురవుతున్నారు. కనుకని బుద్ధిని ఎక్కడ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు నేను పోవాలి, ఎప్పుడు పోకూడదు, నేను మానవుడను, విద్యావంతుడను, నేను ఎలాంటి స్థాయిలో ఏ విధముగా చేసినప్పుడు నాకు గౌరవము కలుగుతుంది అనే విచారణ చేయాలి. విద్యావంతుడై కూడను విద్యాహీనుని వలె ప్రవర్తించటము మానవత్వమునకు విరుద్ధమైన మార్గము. కనుక నీ విద్యకు తగిన మార్గమును అనుసరించాలి. విద్యకు వినయమే ప్రధానమైన శోభ. ఆ వినయము లేకుండా పోతే విద్యకు ఏమాత్రమూ కళ ఉండదు. కనుకని ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా ఏ రకమైన మార్గములో అనుసరించాలి అనే ఈ యొక్క డిస్క్రిమినేషన్ విద్యార్థికి అత్యవసరము.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. భగవంతుని ప్రేమ వాత్సల్యంతో తడిసి ముద్దైన పట్టాభిగారు ఎట్టకేలకు పాతమందిరం చేరుకోగలిగారు. రాత్రి 8 గంటలకు ఉడుములపేట అబ్బాయి వస్తాడు అని పలికి స్వామి తన శరీరాన్ని వీడి సూక్ష్మయాత్రకు బయలుదేరి 8:30కు తిరిగి తమ స్థూలదేహాన్ని ప్రవేశించటం, తదుపరి వీధిగుమ్మం వైపే చూస్తూ వారు దీపారాధన చేయటం అచ్చటి భక్తులు వివరించి చెప్పగా పట్టాభిగారు మరొకమారు కరిగి నీరయ్యారు. తమ పాదాల చెంత వాలిపోయిన పట్టాభి చెట్టిని ప్రేమతో తలనిమిరి నిలబెట్టారు స్వామి. భోజనం చేయవద్దు అని తేనె పలుకులతో ప్రశ్నించారు. గురువారం ఉపవాసం స్వామి, ఏమీ వద్దు అన్నారు చెట్టిగారు. ఒక మూల ఆకలితో కడుపు మలమలా మాడిపోతున్నప్పటికీ స్వామికి ఇలాంటి మూర్ఖపు ఆచారాలు సుతరాము గిట్టవు. ప్రేమస్వరూపమైన భగవంతునికి ప్రీతి కలిగించటమే నిజమైన ఉపవాసం. ఇంద్రియ నిగ్రహం కొరకు ఇంద్రియముల పోషణ తగ్గించే నిమిత్తమై ఆచరించే ఈ నియమాలు మంచివే, కాని వాటిని ఆచరించేందుకు దేహదారుఢ్యం లేని పక్షంలో తమకు తాముగా కఠోర వ్రతాలను ఆచరించి దేహమును శుష్కింపచేయటం కేవలం మూఢత్వమే. ఇందువల్ల ప్రేమమూర్తి అయిన ఆ భగవంతుడు సంతసించడు అన్నారు స్వామి. స్వామి వారి గుండెల మీద ఒక్క ఖాళీ పాత్రనుంచుకుని దాని లోపలికి తమ వేళ్లను పోనిచ్చి ఒక తిప్పు తిప్పారు. ఇంక చెప్పాలా? అందులోంచి వేడివేడి పూరీలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని అబ్బాయి వైపుకు అందించారు. గురువారం ఉపవాసం కదా, మరి పూరీలు పట్టాభిగారిని ఏమాత్రం వశపరుచుకోలేకపోయాయి. భగవంతుని ప్రీతికై ఒక ఆచరణను మనం అనుష్ఠిస్తాం, కాని ఆ భగవంతుడే ఎదురై ఆచారాన్ని విడిచిపెట్టమని మనకు ఆదేశిస్తే కూడా అలవాట్లకు బానిసలమైన మనం అవి అంత త్వరగా వదులుకోలేకపోతున్నాం. ఎంతటి విచిత్ర ప్రకృతి! ఏమిటో ఈ మానవ ప్రకృతి ఎవ్వరికీ అర్థం కాదు. అహంకారమన్నది ఎన్నెన్ని మాయవేషాలు వేసి మన ముందు తాండవం చేస్తోంది. ఓహో, పాపం పూరీలతో పాటు నంచుకోవటానికి ఏమీ లేదని సంకోచమా? అది ఉంటే కాని ఫలహారము ఆరగించవేమో కదూ అంటూ హాస్యం చేశారు స్వామి. వెంటనే ఉల్లిపాయలతో చేసిన మసాలా కూరను సంకల్ప సృష్టితో రప్పించి పట్టాభి నోట్లో కుక్కినంత పని చేశారు స్వామి. ఏకాదశి వ్రతమున్నప్పుడు షిరిడీబాబా కూడా ఈ విధంగానే వ్రతభంగం చేయించిన విషయం కుశభావు వృత్తాంతంలో విన్నాం. భగవంతుని ఆజ్ఞను శిరసావహించటం కన్నా మరొక ఉన్నత వ్రతం ఉందా అని తెలివి తెచ్చుకున్న పట్టాభిగారు తృప్తితో ఆ ప్రసాదాన్ని ఆరగించారు. హోల్డాల్ బుక్క పట్టణంలోనే వదిలివచ్చిన పట్టాభిగారికి సర్వం తనలోనే ఇముడ్చుకున్న హోల్డ్ ఆల్ అయిన స్వామి తమ తలగడాను ఒకటిచ్చి పడుకోమన్నారు. ఉదయం 5 గంటలకు ధబీమని ఎవరో తమ వీపు చరచగా ఉలిక్కిపడి మేల్కొన్నారు చెట్టిగారు. అంత ప్రేమగా మరెవరు తట్టగలరు స్వామి తప్ప? భక్తునికి భగవంతుని సుప్రభాతం. కృంగి కృశించిపోయిన మనస్సుతో వచ్చిన పట్టాభి పాతమందిరంలో ఆనందసాగరంలో వొలలాడారు. అయితే ఈ ఆనందం కూడా తాత్కాలికమే. బండి చక్రాలకు పైకప్పు మలిచేటప్పుడు ఒక మాట ఎండపెట్టి మరొక మారు తడిపి ఈ విధంగా మార్చి మార్చి మలుస్తారు. అదేవిధంగా కర్మ అనే చక్రాన్ని మలిచేటప్పుడు కూడా దుర్ఘటనలతో ఎండపెట్టి కారుణ్యరసంతో తడుపుతూ దాన్ని త్రిప్పుతూ ఉంటాడా విధాత. పట్టాభిగారి జీవితంలో కూడా అదే జరిగింది. ఎండి తడిసిన ఆ బండి గతి తప్పి పల్టి కొట్టేంత వరకు వచ్చేసింది. వ్యాపారం బాగా తెప్పతీసేసింది. దీనికి తోడుగా కుటుంబంలోని ఇతర ఈతి బాధలు, జీవితం దుఃఖభాజనమై దుర్భరమనిపించేసింది. దీనంతటికీ కారణం స్వామి మీదున్న భక్తే అని పుండు మీద కారం చల్లినట్టు ఆ ఊరి వారంతా ఈసడింపు మాటలు మరింత వేధిస్తున్నాయి పట్టాభిగారిని. ఏమి చెయ్యబోతున్నావు అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో భార్యను ఒంటరిదానిని చేసి కొద్దిపాటి నగలతో ఇంటి నుంచి పలాయనం చిత్తగించారు పాలపట్టాభి శెట్టి. మతి చలించిన వానిలాగా వ్యవహరిస్తూ కొద్ది రోజుల పాటు కుంభకోణంలో తమ చెల్లిగారింట్లో తలదాచుకున్నారు. కాని అక్కడ కూడా మనస్థిమితం లేనందువల్ల
చివరికి చెన్నపట్నం చేరారు. బర్మాలోనూ మలయాలోనూ నివసిస్తున్న తమ పాత ఖాతాదారులు గుర్తొచ్చారాయనికి. తానక్కడికి వెళ్లి వారితో పాటు ఏదైనా వ్యాపారం సాగించి పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత భార్యను కూడా తీసుకువెళ్లొచ్చు అని తీర్మానించుకున్నారు. ఎంత త్వరగా స్వదేశాన్ని విడిచిపెడదామా అన్న ఆతృత వారిలో ఎక్కువైపోయింది. అన్యదేశపు ప్రయాణానికి కావలసిన హంగులన్నీ చక్కదిద్దుకుని చేయవలసిన ఏర్పాట్లన్నీ ముగించుకుని పూనమల్లి హైరోడ్లో సూరాచెట్టిగారింట్లో బస చేశారు పట్టాభిగారు. మర్నాడు ఉదయం ఓడ ప్రయాణానికి టికెట్టు కొనడం కోసం సరిగ్గా 200 రూపాయలతో కస్టమ్స్ హౌస్కి వెళ్లారు. టికెట్టు కోసమని జేబులో చేయిదూర్చినప్పుడు విధి విలాసం మరొక్క మాట తన తడాకాను చూపించింది. జేబులో డబ్బు మాయమైపోయింది. పట్టాభి తన పట్టు వీడలేదు. ముందు వేసిన కాలు వెనక్కు మరలకూడదు, మళ్లీ కొంత రొక్కం తీసుకుందామని పట్టాభి పూనమిల్లిలోని సూరాచెట్టి ఇంటికి బయలుదేరారు. సూరాచెట్టి, మీకు ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పగానే పట్టాభి దిగ్భ్రాంతి చెందారు. 2 రోజుల వరకు తనకే తెలియదు తను చిన్నపట్నం వస్తున్నట్టు. అయినా చిన్నపట్టణంలో ఫలానా చోట తన నివాసం తెలుసుకుని తనకు ఉత్తరం ఎవరు రాస్తారు అనే ఇలాంటి ఆలోచనల్లో ఆదురుతా పడ్డారు చెట్టిగారు. కవరు చేతికందించారు. ఆ కవరు మీదున్న దస్తూరి, ఆ ఇది నిజమేనా? స్వామి తనకు ఉత్తరం రాసి ఉంటారా? ముత్యాల్లాంటి అక్షరాలు, అవి స్పష్టంగా స్వామివే అని నిస్సందేహంగా తెలుస్తోంది. కవరు విప్పారు. వ్రాసినవారు సాక్షాత్తు స్వామే. సిరాకు బదులు మధురామృతంతో తడిపి రాసిన ఆ ఉత్తరం ఇప్పటికీ శ్రీ పట్టాభిగారి వద్ద ఒక అమూల్య రత్నంగా భద్రపరచబడి ఉంది. ఆతృతతో చదవడం ఆరంభించారు ప్రియభక్తుడైన బాలపట్టాభికి. నా మాట విను, ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నా మాట విను, నీ క్షేమం కోరి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళు, ఇట్లు బాబా అని ఆ ఉత్తరం తెలుపుతోంది. ఆ ఉత్తరం మాటిమాటికి చదువుకుని కడవలతో కన్నీరు కార్చారు పట్టాభి. సర్వలోక నాయకుడు నా జీవితమున నన్ను అనవరతము అణువణువున కాచి రక్షించి కరుణించి నా మంచి కొరకే ఈ విధంగా ఆజ్ఞాపించారు అని విలపించారు చెట్టిగారు. అంతే, బర్మా మలయాలకు వెళ్లాలన్న ఆతృత అంతటితో మటుమాయమైపోయింది. ఓడ ప్రయాణానికి టికెట్టు కొనలేక సొమ్ము పోగొట్టుకున్నప్పటికీ స్వామి అపార కరుణా కటాక్షముల చల్లని మారుతాలు ఇప్పుడు పట్టాభిగారి హృదయాన్ని చల్లబరిచాయి. ఆ కరుణామయుడైన సాయి వద్దకే పరుగుతీశారు. ఎక్కడికి? పుట్టపర్తికి. చూశారా విధి విలాసం ఎంత విచిత్రమైనదో.

మరొక మారు అహంకారం మర్మముగా ఆ భక్తునిలో చిందులు వేసింది. బాబా ఒకటికి 3 సార్లు పట్టాభిని ఇంటికి వెళ్లమని ఆ జాబు ద్వారా ఆదేశించారు. స్వామి ఆజ్ఞను పాటించి తిన్నగా పట్టాభిగారు ఇంటికి తిరుముఖం పట్టాలి కదా. ఉడుమలపేట బదులు పుట్టపర్తికి వెళ్లారు. స్వామి ఆదేశము కన్నా తమ నిర్ణయానికే ప్రాముఖ్యతనిచ్చేశారు పట్టాభిగారు. అహంకారం మర్మంగా తలెత్తటమంటే ఇదే. భక్తి అట, విశ్వాసమట, కృతజ్ఞతట, స్వామి ఆజ్ఞను శిరసావహించక తన ఇష్టానుసారం చేయడం అహంకాదా? స్వామి సదా మనకు ఉపదేశించే శరణాగతి తత్వము ఇంకా మన పట్టాభిగారికి అలవాటు పడలేదేమో. అది వచ్చే వరకు స్వామి విడవబోయేది ఏదీ లేదు. అందువల్ల పర్తికి వచ్చి పడిగాపులు పడుతున్నప్పటికీ స్వామి ఆయన వంక ఒక్కసారైనా చూడలేదు. 100 మైళ్ల దూరాన్నున్న తనను రక్షించిన ఆ దైవము ఇప్పుడు ఇంత సన్నిధికి ఉన్నప్పటికీ పరాన్ముఖమయ్యారు. ఒకవైపు అఖండ కారుణ్యము, మరొకవైపు నిర్లక్ష్యము అని తోపించే వైరాగ్యం. ఈ 2 ధ్రువాల సంగమ స్థానమే కదా మన సత్యసాయి. ఉపవాసములు పడి ఉండి స్వామిని సాధిద్దామనుకున్నారు పట్టాభిగారు. పప్పులుడకలేదు సరికదా. 3 రోజుల పాటు కడుపు కాలటమే ప్రతిఫలంగా మిగిలింది చెట్టిగారికి. ఒక తప్పు చేయడమే కాక దానిని మరొక తప్పుతో సమర్థించి సాధిద్దామనుకుంటే స్వామి అనుగ్రహం దొరుకుతుందా? అసలు స్వామి ఆజ్ఞ ఉల్లంఘించి ఆయన పర్తికి ఎందుకు రావాలి? ఇంటికి వెళ్లి ఉండవచ్చును కదా. ఇక్కడికి వచ్చి ఇన్ని తిప్పలు ఎందుకు పడాలి? తాననుకున్నది చెయ్యటం అహంకారమే కదా. దీనికంతటికీ కారణం నేను నాది అన్నది పూర్తిగా చచ్చిపోయి అంతా నీవే నీదే అన్న భావన పరిపూర్ణంగా పొందగలిగినప్పుడే భక్తుడు పరిపక్వం కాగలుగుతాడు. పర్తికి వచ్చిన 3 నాటి రాత్రి స్వామికి ఒక ఉత్తరం రాసి అది తన చేతి సంచిలో ఉంచి ఆ సంచిని స్వామి గదిగుమ్మం దగ్గర వదిలేసి బయలుదేరారు పట్టాభిగారు. ఎక్కడికి? ఏం రాశారు స్వామికి పట్టాభిగారు? నా విషయములు సకలము మీకు తెలిసినవే. నేను ఇచ్చటికి ఎంతో ఆతృతతో వచ్చాను. ఈ 3 రోజుల అనుభవము నేను మీ మీద ఉంచిన భక్తి విశ్వాసాలను అణుమాత్రం కూడా చలింపచేయలేదు. కాని ఈ సంసార సాగరము నన్ను ఇక్కట్ల పాలు చేసి దుఃఖసాగరమై తరిమి తరిమి కొడుతోంది. ఇంక దీనిని ఈదటం నా వల్ల కాదు. నన్ను అతి త్వరగా మీ పాద సన్నిధికి చేరనీయండి, ఇదే నా ఆఖరి నిర్ణయం అని రాశారు పట్టాభిగారు. ఆనాడు స్వదేశం వదిలి పరారి అవుదామనుకున్నారు. స్వామి దానిని నిరోధించారు. ఈనాడు పట్టాభిగారు ఈ లోకం నుంచే పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏమిటో, ఈ సంసారమనే సంగీత సాగరంలో ముక్తాయిస్వరం పాడి కచేరీ ముగించేందుకు అక్కడ అధికారమంతా వీళ్ల చేతుల్లోనే ఉన్నట్టు. ఏదైతేనే చివరకు పట్టాభిగారు ఆత్మహత్య చేసుకునేందుకు తలపట్టారు. బాబా శరాన్ముఖం ఒకవైపు, స్వామి ఆజ్ఞానుసారం ఇంటికి వెడితే మాత్రం అచ్చటి విషమ పరిస్థితులు ఏ విధంగా చక్కబడగలవు అన్న తర్కం మరొకవైపు. ఈ 2 మధ్య ఆలోచనలతో సందేహాలతో సతమతమవుతున్న పట్టాభిగారికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అనిపించింది. చిత్రావతికి వెళ్లే దారిలో సున్నపు చావడి పక్కనున్న బావి దగ్గరికి వెళ్లారు. అందరూ తనను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ బావి మాత్రం ఎంతో ప్రేమతో రా రా అంటూ ఆహ్వానించింది. పట్టాభిగారు నూతి పళ్లెం వద్దకు వెళ్లారు. ఈ జన్మకు ఇదే ఆఖరిగట్టేమో. తమ 2 చేతులను జోడించారు. ఇతర విషయాలలో ఎంత చపలచిత్తులైనప్పటికీ స్వామి విషయంలో మాత్రం అచంచల భక్తుడైన పట్టాభిగారు ఆ స్వామి దివ్యనామాన్ను ఆఖరి ఘడియల్లో 3 సార్లు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అని జపించారు. ఒక్క మాటగా బావిలో దూకడానికి సిద్ధమయ్యారు. ఇక మళ్లీ తమ పాదాలు ఈ భూమిని ఆనబోవు. అంతే, మరుక్షణం ఈ బావి తమకు నిరంతర శాంతి ప్రసాదించబోతున్నది. ఆ, ఇదేమిటి? ఎవరో అమాంతం తనను మెడపట్టి వెనక్కు లాగిస్తున్నారు. ఎవరిదో ఇనుపకడ్డీలాంటి కరము తనను చెరచెరా ఈడ్చుకుపోతోంది. ఆ వేగంలో పట్టాభిగారికి ఏమీ తోచలేదు, ఏమీ బోధపడలేదు. ఏదో ఒక తలుపు తెరిచిన శబ్దం. అవును, అది పాదమందిరంలోని స్వామి గది. అక్కడికి తనను ఈడ్చి పారేసింది మరెవరో కాదు, సత్యసాయినాథుడే. బావిలో శవంలాగా తేలాల్సిన వాణ్ణి వాయువేగంతో వచ్చి రక్షించి తన సాన్నిధ్యానికి ఈడ్చుకు వచ్చిన సర్వజ్ఞులు శ్రీ సత్యసాయి ప్రభువు. అయితే
ఆ కరుణానిధి, ఆ దయాసాగరమూర్తి ఇదంతా నేను చేశానా అని తనకేమీ తెలియనట్టు మంచం మీద సావధానంగా పడుకుని ఉన్నారు. నేలమీద కూలబడిన పట్టాది, స్వామి గుండెలకెదురుగా తమ చేతులను మంచంమీద ఆంచి ఆ నిద్రాదేవి ఒడిలోకి ఒదిగిపోయారు. అలవాటు ప్రకారం ఉదయం 5 గంటలవగానే తన వీపుమీద ధవీమని స్వామి తరచగా పట్టాభిగారు లేచి కూర్చున్నారు. ఆ బంగారు స్వామి పదకమలాలను స్పృశించి కళ్ళకత్తుకున్నారు. ఎందుకు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావు అన్నారు స్వామి. మీకు తెలీదా స్వామి ఊళ్ళోని పరిస్థితి, మీరే నన్ను కాపాడాలి అని ప్రాధేయపడుతూ స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నారు పట్టాభి శెట్టి. స్వామి గభీలమని నవ్వారు. ఆ చల్లని ప్రభాత సమయంలో బాలభాస్కరుడు ఉదయించే వేళ స్వామి పాడటం మొదలుపెట్టారు. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడై వచ్చి సీతమ్మ తల్లిని రక్కసులపాలు చేయలేదా, సత్చక్రవర్తి హరిశ్చంద్రభూపాలుడే కాటికాపరితనము చేయలేదా అంటూ ఆ పాట సాగింది. ఎవరెవరి విధివ్రాత ఎటువంటిదో ఒక్క ఆ సాయి ప్రభువుకే ఎరుక అంటూ ముగిసింది ఆ పాట. శ్రీ బాలపట్టాభిశెట్టి ఈనాడు పూర్ణ శరణాగతి తత్వమున క్రమంగా ఆధ్యాత్మికోన్నత స్థాయిని అందుకుంటున్న పరమజ్ఞానిగా భక్తునిగా నిలిచినవారు. వారికి అడుగడుగునా జీవితంలో కష్టములే ఎదురవుతూ వచ్చాయి. ఆయన జీవితాన్ని కర్మఫలం పట్టి కుదిపేసింది. అయితేనే మధ్య మధ్య స్వామి కారుణ్యామృత వృష్టి వారిని కర్మశకటంలో నలిగి నశించకుండా కాపాడుతూ వచ్చింది. పట్టాభి దంపతులకు పూర్తిగా సంతానాపేక్ష నశించిపోయిన సమయంలో స్వామి పట్టాభిగారి భార్యకు ఒక తులసిమాలను సృష్టించి ఇవ్వగా 10 మాసాల అనంతరం ఒక పుత్రిక సాయిలీల జన్మించింది. వ్యాపారపు ఒడిదుడుకులు, అనేక రకముల వ్యాధులు, ఇంకా తదితర ఈతి బాధలు మధ్యలో వీటికి పరిహారంగా స్వామి కారుణ్యలీలలు, ఈ విధంగా నడిచింది పట్టాభిశెట్టిగారి జీవితం. మహాభారతాన్ని మించిపోయిన ఈ పట్టాభిగారి జీవిత చరిత్రలో ఏది వర్ణించటం, ఏది వదిలిపెట్టం? ఒకమారు పట్టాభి వర్తకపు పన్ను కట్టనందువల్ల చెరసాలకు వెళ్లేంత విషమస్థితి కలిగినప్పుడు వీరు అసలు కట్టవలసిన దానికన్నా ఒకంత ఎక్కువే చెల్లించారని తెలుసుకుని వీరికే 200 రూపాయలు సర్కారు వారిచే ఇప్పించబడిన స్వామి అద్భుతలీలను ఎలా వర్ణించటం? బయట ఊరిలో ఒకమారు పట్టాభితో స్నేహం కలిపి విడిదిలో ఈమెతో పాటు కలిసి ఉన్న వ్యక్తి అర్ధరాత్రి పట్టాభిని హతమార్చి రొక్కాన్ని కొట్టివేయాలనుకున్నప్పుడు సాయి మహత్తర శక్తి వల్ల ఆ హంతకుడు ఒక్కమారిగా విసిరివేయబడి అక్కడ తుత్తునాగపు కడ్డీలకు ఢీకొని కింద పడిన విచిత్ర లీలను వర్ణించటమా? ఆ సత్రంలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పటికీ ఒక్కరు మాత్రం సదా జాగ్రత్తవస్థలోనే ఉంటూ పట్టాభిని కాపాడిన అద్భుత చరిత్రను వేనోళ్ల పొగటటము, ఈ విధంగా ఎన్నెన్ని అవాంతరాలు, పరిహారముగా ఎన్నెన్ని అద్భుతలీలలు, భగవంతుడు భక్తవత్సలుడై భక్తుని కాపాడిన అనంత భగవల్లీలలు వర్ణనాతీతాలు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా మీరు స్వామివారి చిరకాల భక్తులు, రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో ఇంటర్వ్యూలోని మొదటి భాగాన్ని వినండి.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో తమ అనుభవాలను పంచుకోవడానికి శ్రీ పడాల నారాయణరావు గారు వచ్చారు. రాజమండ్రి వాస్తవ్యులైన వీరి పరిచయాన్ని ఈరోజు విందాం. సాయిరామండి.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పడాల నారాయణరావు అండి. నేను 69-70 సంవత్సరాలు స్వామి సంస్థలోకి రావడం జరిగిందండి. అంతవరకు నాకు స్వామి గురించి, స్వామి గురించి వినడం కానీ చేయడం నాకు తెలియదు. అయితే మా బావగారు విశాఖపట్నం తలుపుడు సోమేశ్వరరావు అని ఆయన కాంట్రాక్స్లో జాబ్ చేసేవారు. ఆయన అసలు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి కానీ ఈ దేవుడు అని నమ్మకలేని మనిషి. అక్కడ వాళ్ళ అన్నయ్య గారికి వైజాగ్లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి అవన్నీ తిరిగి తిరిగిన తర్వాత ఆయనకి పుట్టపర్తి వెళ్లిన తర్వాత స్వామి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, స్పర్శ వల్ల ఆయనకి ఆ పెరాలసిస్ పోవడంలో వారికి స్వామి అందు నమ్మకం కలిగి ఈ లోపు మా మేనగోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నం సత్సాయి విద్యావిహార్కి వైస్ ప్రిన్సిపల్గా ఉందండి. అమ్మాయి ఇప్పుడు చంటిపిల్ల. అతకి తర్వాత ఆయన బ్రదర్కి కడుపు నొప్పి, అమ్మాయికేమో హై ఫీవర్ మౌంట్లో బోపట్టంలో ఎన్ని మా ఆయన హోమియోపతి చేస్తుంటారు. ఆయన ఎన్ని మందులు వాడినా తగ్గపోవటంలో ఆయన సరే మా అన్నయ్యకి ఇలాగా పెరాలసిస్ తగ్గింది కదా అసలు వెళ్లి చూద్దాం అని ఆయనకి దేవుడు దైవం మీద నమ్మకం ఏంటంటే లేకపోయినా కూడా ఆయన అన్నయ్య సేవియర్ కాబట్టి చూద్దాం అని చెప్పి బెంగళూరు వెళ్లి అక్కడ ఆయన అనుభూతులన్నీ ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి సాక్షాత్ భగవంతుడుగా ఆయన తెలుసుకుని రాజమండ్రిలో రిటర్న్ వచ్చినప్పుడు మా ఇంట్లో డివోషనల్ గా వెంకటేశ్వర స్వామి భక్తులు అంటాను. అప్పుడు నేను ప్లేబ్యాక్ సింగర్ గా లైట్ మ్యూజిక్ లో స్టేట్ అవార్డ్స్ నాకు ఎన్నో వచ్చాయి. అయితే మా బావగారు పాటలు పాడతారు కాబట్టి సత్సాయి సంస్థలో భజన్స్ అయ్యి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనకి చేస్తే ఆయనకి తలపోటుతో కూడా క్రానిక్ గా బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులతో ఈ భజన్స్ కదా వెళ్లి స్వామిని నమ్ముకుంటే తలపోటు పోతున్నామని ఐడియాతో ఆయన రాజమండ్రిలో దిగిన తర్వాత నాకు మా అమ్మగారికి చెప్పారండి విషయం. అప్పటికి నా వయసు 29 సంవత్సరాలు. అప్పుడు ఎందుకంటే ఆయన మా ఇద్దరికి చెప్పి మా అమ్మగారు నేను డివోషనల్ గా వెంకటేశ్వర స్వామి భక్తును, ఈ మిగతా వాళ్ళు ఎవరు విన్నామని మాకు చెప్పారు. చెప్తే నేను కూడా అప్పుడు ఇదేంటండి మీరు అసలు వెంకటేశ్వర స్వామి నమ్మరు, ఎటువంటి బాబాగారిని ఎలా నమ్మారని అంటే అది కాదండి నాకు తెలుసు కదా, ఎంత నేను ఎంత ఇదిగా నమ్మకపోతే మీకు చెప్తానని చెప్పి ఆయన నాకు ఒక స్వామి ఫోటో, అభయహస్తం ఫోటో ఒకటి, పడుకుని ఉండే ఫోటో ఒకటి ఇచ్చి ఈ ఫోటో పెట్టుకుని మీరు ఎక్కడెక్కడ భజన జరుగుతుంటే ఎంక్వైరీ చేసుకెళ్ళండి, విభూతి ఇచ్చి మీరు ఒక నెల రోజులు మీరు చూడండి, మీకు తలపోట తగ్గిపోతుంది, లేకపోతే మీ ఇష్టం, ఆ తర్వాత మీ ఇష్టం చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1 వీక్ వరకు నేను ఇంకా బాబాగారి మీద నమ్మకం లేక నేను అలా వదిలేశాను. 1 వీక్ పోయిన తర్వాత ఒక రోజు లక్ష్మీవారం మా మిస్సెస్ మీకు తలపోటు విపరీతంగా బాధపడుతున్నారు కదా, పోనీ అన్నయ్య గారు చెప్పారు మీరు బాబాగారి ఫోటో పెట్టండి అంటే మరి తీసుకెళ్తాన పెట్టులోని తీసుకెళ్లి ఫోటో ఫ్రేమ్ కట్టి దగ్గరికి వెళ్ళి ఫోటో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను 1 గంటలో రమ్మనంటే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే తీసుకుందాను, 1 గంటలో రమ్మనంటే మళ్ళీ మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాను ఫోటో మర్చిపోయి. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3-4 గంటలకి సగం దూరం వచ్చిన తర్వాత నాకు నడుచుకుని వాకింగ్లో వస్తుంటే ఫోటో గుర్తొచ్చింది. సరే యథాలాపంగా జేబులో చూస్తే డబ్బులు 2 రూపాయల ఫోటో ఫ్రేమ్. సరే మాకు సెంట్రల్ మాది క్వారీ బిజినెస్, లారీలు అయ్యి ఉంటాయి, లారీలు స్టాఫ్ గుమస్తాలు అందరూ ఉంటారు అక్కడ, అక్కడ ఎవరిదైనా పుచ్చుకుని ఫోటోకి తీసుకుందాం అని చెప్పి అప్పటికే 6:30 అయిపోయింది. ఎర్లీగా కట్టేస్తారు ఫోటో ఫ్రేములు షాపులని అంటే అప్పుడు అనుకున్నాను ఇదేంట్రా బాబు బాబాగారు ఫోటో తెద్దాడు నా జేబులో 2 రూపాయలు కూడా లేకపోవడం ఏంటి, ఈయన మరి ఎంతో నిదర్శనాలు చెప్పారు మా బావగారు అని నాకు పోనీ ఎవరిదైనా దీని గురించి ఎవరిదైనా అడక్ చేయకూడదు కానీ ఎవరినైనా 2 రూపాయలు అడగకూడదు, మా డబ్బు ఏదైనా నా దగ్గరికి వస్తే ఫోటో తెస్తాను, లేకపోతే ఇంకా ఫోటో అక్కడే నాకు ఆయనకి రామరామ అనుకుని నడిచి వచ్చిన తర్వాత మెరకల్గా ఏంటంటే అక్కడ బొంకు దగ్గర నాకు సంబంధించిన గుమస్తాలు కానీ మా పేరెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ ఎవ్వరూ కనపడలేదు. నాకు కనపడుతుంది ఏంటో బాబు ఇక్కడ రోజు ఇక్కడ జనాలు కిటకిటలాడుతున్నారు మా ఊళ్ళో ఎవరు లేరని, అయితే ఇంకా ఈ ఫోటో గురించి డ్రాప్ చేసుకుందాం, ఫోటో తేవటాకే దగ్గర ఈ డబ్బు రాకపోతే ఇంకా నాకు ఫోటో ఎందుకని చెప్పి అనుకుని ఇంకా డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంటే నా కళ్ళకి రోడ్డు మీద జనం తీర్థంగా నడుస్తున్నారు, 1 రూపీ నోట్స్ 2 కనపడుతున్నాయి, 2 కనపడుతుంటే 2 రూపాయలు నేను తీసుకున్న తర్వాత నాకు బాబాగారు మెరిక్లస్ అనుభవం వాళ్ళకి తెలుస్తుంది అది, నాకేం తెలియకుండా ఈ 2 రూపాయలు ఏంటని చెప్పి ఎదరా ఫ్యాన్స్ కొట్టుంటే బాబు ఇది ఎవరో డబ్బులు పడిపోయినట్టున్నా ఇచ్చేయమని ఇస్తుంటే అక్కడ ఒక పెద్ద ఆయన నాకు తెలుసు నేను కూర్చుని నువ్వెందుకు బాబుజీ అంటారు? నన్ను బాబుజీ అనుకుంటుంటారు, నారాయణరావు నా పేరు, అందరికి తెలిసిన వాళ్ళు బాబుజీ అంటారు. బాబుజీ నువ్వెందుకు, నీకు దొరికిన డబ్బు అడిగిస్తాను ఖర్చు పెట్టి తినేస్తాడు, నువ్వే దైవకార్యాన్ని ఖర్చు పెట్టన్నాడు అనగానే నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. అమ్మ బాబు ఫోటో తేవటాకే నా దగ్గర ఈ డబ్బు రాకపోతే ఇంకా నాకు ఫోటో ఎందుకని చెప్పి అనుకుని ఇంకా డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంటే నా కళ్ళకి రోడ్డు మీద జనం తీర్థంగా నడుస్తారు, 1 రూపాయి నోట్స్ 2 కనపడుతున్నాయండి.

అధికారాన్ని ఖర్చుపెట్టన్నాడు. అనగానే నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, అమ్మ బాబు ఇదని ఒక బాగుంది. అప్పుడైతే తీరా చూస్తే ఆ హోటల్లో మా స్టాఫ్ అందరిని బంధించేసినట్టు మా ఫాదర్ పేరు అంతా అక్కడ ఉన్నారు. అప్పుడు పట్టుకుని వెళ్ళి ఆ ఫోటో షాప్ క్లోజ్ చేస్తున్నాడు, ఆ ఫోటో తీసుకుని అదే సైకిల్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ ఫోటోని దేవుడు మందిరంలో కొట్టి ఆవిడ కొబ్బరికాయ కొట్టి ఆయన ఓం శ్రీ సాయిరామని రాసి ఇచ్చారండి. అవి రాసుకుంటూ అది చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఒకసారి సమాచారంలో చదివాను, గురు పౌర్ణమి ఫంక్షన్ నిడమర్రి సత్యంగారు ఇంట్లో జరుగుతుంటే అసలు ఇది ఎలా ఉంటుందని చూసి వెళ్ళి అక్కడ మార్నింగ్ 7 కూర్చున్నాను. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ మీద ఆ పాటలు ఎంతో ఆనందంగా ఉండే, ఆ ట్యూన్స్ ఎంతో ఆనందంగా ఉండే, డిస్ప్లేను ఆ క్రమశిక్షణ అంతా బాగా నాకు నచ్చి 8 ఒంటి గంట వరకు అలాగా ఆ బడ్జెట్ ఉంటాను అనిపోయినండి. అది 72 ఆ ప్రజలు వింటాను ఉండిపోయిన అలాగే ఉండా ఉండిపోతే తర్వాత నిర్మల సత్యం గారు మా రాజమండ్రిలో పెద్ద నిమజ్జనం గతించారు. ఆయన స్వామితో ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి వారు నిర్మల సత్యం గారు. ఆయన నారాయణరావు తెలీదు ఎవరో పాప పొద్దు నుంచి ఇక్కడ ఉన్నారు భోంచేశ్వరండి అన్నారు. భోంచేశ్వరండి కొత్తగా నాకు ఎవరు తెలియదు అనుకుంటే నేను లోపలికి వెళ్ళేసరికి మా ధనమూడు రామారావు మా ఊరే అసలు ఒరిజినల్ గా స్వగ్రామం కోలమూరు, మా ఊరు కూడా స్వామి వచ్చారు. అంటే అప్పటికి నేను డివోషన్ నేను కోలమూరు రాంబాబు గారు స్వామికి బాగా ఇది వాళ్ళంతా ఉండవో మనవాళ్ళంతా ఉన్నారని చెప్పి ఆవిడ భోంచేసి వాడికి నమస్కారం పెట్టి చాలా సంతోషం. చాలా మర్యాద చేశారు ఆయన ఆ సత్యం గారు. అప్పుడు ఆయన ఎంత మర్యాదగా ఉన్నారు భక్తులు అంతా అని చెప్పి ఆవేళ నాకు మనసులో స్వామి ఎందు అపారణ ఏంటంటే చాలా బాగుంది చెప్పి అప్పుడు దానవేపేటలో అక్కడ భజన్స్ ఎక్కడ జరుగుతున్నాయని ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ భజన్స్ అయ్యి ఎంక్వైరీ చేసుకుని అక్కడ వెళ్తున్నాను. ఈలోపు నాకు ఒక రోజు రాత్రి స్వామి కళ్ళలోకి వచ్చారండి. అదైన తర్వాత కళ్ళలోకి వస్తే నేను విపరీతమైన రోజు గోదావరి ముట్టి నిమ్మకాయ మర్దనాలు చాలా విపరీతమైన నిద్ర మాత్రలు వేసుకుని ఉండండి. అసలు దానివల్ల ఎడ్యుకేషన్ పోయింది, సినీ ఫీల్డ్ లో మా ఓన్ ప్రొడక్షన్ ఉండేదండి. ఘంటసాల గారు సముద్రాల గారితో కలిసి నేను కంపోజ్ చేస్తున్నానే, అది కూడా అక్కడ పాడే అవకాశం లేదు. మొత్తం మీద నా లైఫ్ అంతా ఈ తలపొడుతో సరిపోతే అప్పుడు నేను స్వామి నిర్ణయం వచ్చిన ఒక 10-15 స్వామి కళ్ళలోకి వచ్చి నాకు అలా ఒక ఫియట్ పెద్ద ఓపెన్ టాప్ కార్లు మా ఇంట్లోకి వచ్చారండి. అరే బాబాగారు ఇలా ఉన్నారు, బాబాగారు వచ్చారనుకుని లేచి గమాన ఇస్తే మా కుటుంబం అంతా వచ్చారు. స్వామిని నమస్కారం పెట్టుకుంటాను. స్వామి కిందకి వచ్చి నేను ఇంతకీ ఇప్పుడు మామూలుగా స్వామితో పరిచయం ఉన్న వాళ్ళకి స్వామి బంగారు అంటారని తెలుసండి. నాకేం తెలుసు, స్వామి వచ్చి నేను కాళ్ళని పడితే ఏం బంగారు నీకు ఏం కావాలన్నాను. అంటే బంగారు అంటే స్వామితో టచ్ ఉన్న వాళ్ళకి బంగారు ఉంటారని తెలుసు, కానీ నాకు అసలు స్వామించకూడలేదు ఇప్పుడు, స్వామి నేను మాట వెళ్ళలేదు అటువంటిది బంగారు అన్నారు. అంటే నాకు అప్పుడు తెలియదు ఏం కావాలి బంగారు అంటే, నేను తలపొడుతో భరించలేకపోతున్నాను స్వామి, నాకు తలపొడు తగ్గించారు, నా జీవితం అంతా ఇది అయిపోయిందంటే తగ్గిపోతుంది, నీకేం పోయలేదు, నా తల మీద రాశారండి స్వామి. రాసింది ఇంకేం కావాలని అడిగారు. అంటే మా కుటుంబం అందరితో స్వామి మీరు ఫోటో దించుకోమన్నాను. అంటే స్వామి నుంచుకుని అందరితో అంటే కుటుంబం అందరితో చూసుకుని వాడు కుటుంబం అంతా మేము స్వామి భక్తులయ్యామ్మా, కుటుంబంతో ఫోటో తీయించుకున్నారు. ఆ తర్వాత ఈ అనుభవం కలిగిన తర్వాత నేను చేసినట్టు అక్కడి నుంచి రోజు మా ఆవిడ చూస్తుంది ఏంటి రోజు తలపోటు అంటారు, రోజు మర్దన అంటారు, నిమ్మకాయ అంటారు, రోజు రోజు అబ్జర్వ్ చేస్తుంది. నాకు చెప్పలేదు రోజు రోజుకి అసలు ఆ తలపోటు కూడా మర్చిపోయిన నేను వెళ్ళిపోతాను వస్తాను తిరుగుతాను తలపోటు అనలేదు. అలా 10 చూసిన తర్వాత మీకు తలపోటు లేదు పోయింది స్వామి అంటే అదే తలపోటు లేదు పోయిందని. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన కోకహారి అని ఆయన వాళ్ళ మద్రాసు వాళ్ళ పిల్లల్ని అది సమ్మర్కి తీసుకెళ్తూ నువ్వు రావే సర్దా వెళ్దాం తోడుగంటే నేను అలా రాను, మనం పుట్టపడితే వెళ్దామంటే వస్తానన్నాను. అంటే పుట్టపడితే ఇడే బాబు అంటే లేదు వెళ్దాం అంటే అతని కంపెనీ గురించి నన్ను తీసుకెళ్తే మద్రాసు మద్రాసు నుంచి పుట్టపడితే వెళ్ళటాక మాకు దారి తెలియదు. అక్కడ పుట్టపర్తి 72 వెళ్ళాం. 72 వెళ్ళి పుట్టపర్తి వెళ్తే తెలియదు. అక్కడికి ఎవరు మద్రాసు నుంచి బస్సు ఉందంటే బస్సు ఎక్కితే రాత్రి అయితే ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఎక్కడే దీపండి ఎక్కడ ముదుగుబ్బ అనేటువంటి ఊర్లో దింపేశారు మమ్మల్ని. అక్కడ అక్కడి నుంచి ఇంకా తెల్లవారలేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరు చెప్పడు పుట్టపర్తి సత్యబాబా గారు అంటే ఎవరు చెప్పట్లేదు. అక్కడ నెమ్మదిగా ఆన్లైన్లో పట్టుకుని తెల్లవారుసరికి వెళ్ళి బండ్లు ఎక్కి వెళ్తే తీరే ఎంత కష్టపడి వెళ్తే పుట్టపర్తిలో బాబా గారు లేరు. బాబాగారు లేనిపోయేసరికి మాకు డిస్కే చెప్పింది, ఏంట్రా బాబు ఎంత మనం ఇంత నమ్ముకుని ఇంత సాక్షాత్ భగవంతుడని వచ్చాము, ఈయన అసలు పుట్టపత్రులు లేరంటే వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ ఏమో అతనే అసలు ఇంట్రెస్ట్ లేని మనిషి వెళ్ళిపోదంటే అలా కాదు, బెంగళూరులో ఉన్నారంటే బెంగళూరు వెళ్ళిపోదంటే అతను వద్దంటే బలవంతంగా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరు మధ్యాహ్నం 1 రెండింటికి బెంగళూరు వెళ్ళిపోయి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోతే అప్పుడు ఎంట్రెన్స్కి వెళ్తే లేదంటే మీకు 3 కానీ లోపలికి ఎలా చేయమంటే అక్కడ బ్యాగ్లు అయ్యి చిన్న కాఫోట్ ఉంటాయి పెట్టుకుని ఈ లోపల ఒకడు గ్లోబ్ ఒకటి ఇచ్చారని అమెరికాలో ఉంటారు వాళ్ళు స్వామికి ఇవ్వండి గ్లోబ్. ఆ గ్లోబ్ పట్టుకుని లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు. ఫస్ట్ ఎంట్రన్స్ మేము వెళ్ళాం, అక్కడ సేవాదండి గ్లోబ్ పట్టుకెళ్ళకూడదు.

0: ఓ పక్కన చెట్టు మీద పెట్టేశారు. మేము వెళ్తే ఫస్ట్ ప్లేస్ నాదే, సెకండ్ ప్లేస్ మా ఫ్రెండ్ది. అంతే మొత్తం స్వామి వచ్చే టైంకి ఒక 40-50 మంది ఉంటాము. అంటే నాకు అహంకారం వచ్చింది అప్పుడే, ఎందుకంటే ఇంకా ఎంట్రన్స్ లో ఉన్నాం, బాబా గారు వస్తే ఫస్ట్ నాకు దర్శనం అయిన తర్వాత నేను పాదాలు పట్టు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతానని అంత ధైర్యంగా ఉండేసరికి స్వామి వస్తే అదే నేను క్లియర్గా నేను ఆర్గనైజేషన్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడటం ఆయన వర్చిస్తాంత చూసి నాకు కళ్ళం నీళ్ళు వస్తే అది బాగా అయిపోయింది. అయితే స్వామి వస్తే కాళ్ళు పట్టేసుకున్నాం కూర్చున్నాం, కూర్చుంటే స్వామి అక్కడ దాకా వచ్చి టర్న్ అయిపోయాడు. అరే అరే ఇదేంటారు పుట్టపత్రం కూడా లేదు, ఇక్కడికి వచ్చారు ఇక్కడ టర్న్ అయిపోయారని బాధపడ్డాను. ఈ లోపల అలాగే స్వామి అలాగే వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఒక చోటకి వెళ్ళి మేము పెట్టిన గ్లోబ్ని ఇలా తిప్పారండి, తిప్పారు చెట్టు తిప్పి అక్కడి నుంచి నా ఒక చూశారండి. చూస్తే నేను చూస్తే ఏంటో ఆ గ్లోబ్ చూసి నా ఒక చూస్తున్నారు, ఇలా పెట్టకూడదా ఏంటని భయం వేసి చూస్తే ఈ లోపల నాకు 4-5 మనుషుల తర్వాత స్వామి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ బంగారు ఏం కావాలన్నారు. అంటే వెంటనే నాకు ఈ బంగారు అనమాట నా కళ్ళలో, అరే మేనేజర్ బాబోయ్ ఆయన కళ్ళలో ఇదేమాట అన్నా నేనే అంటే నాకు అప్పుడు ట్యాలీ వేసుకుని బాబోయ్ ఆయన కళ్ళలో చెప్పేదాన్ని సాక్షాత్ ఈయనమాట అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు ఆ దర్శనం లేదు. ఆ తర్వాత 1974లో రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చేసరికి అప్పుడు స్వామి అప్పుడు విపరీత అప్పుడు నేను ఆర్గనైజేషన్లో కొత్తగా ఉండడం వల్ల అప్పుడు నాకు అవకాశం రాలేదు. అయితే దర్శనం చేసుకోవడానికి రోజు వెళ్ళేవాడిని అక్కడే ఉండేవాడిని. అయితే ఆ రోజున మటుకు లాస్ట్ ఇంక వెళ్ళిపోతున్నారు స్వామి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నాడుగా నేను రోజు అయితే పుట్టపత్రు అవ్వలేదు, బెంగళూరులో కనీసం రాజమండ్రిలో కూడా ఆయన ఇది లేకుండా అయిపోయింది. ఇంక ఇంటి పరిస్థితిలో ఇంక నేను నమ్ముకుని నాకు ఏం సుఖం మనసులో చాలా బాధపడ్డాను. అయితే లోపలి జనం విపరీతం రష్ అప్పుడు ఇంక ఏమీ లేకుండా మా ఇద్దరు పిల్లల్ని మా పేరెంట్స్ నాడు పలకలు కొందామని అక్షాభ్యాసం పలకలు కొందామని వెళ్ళేసరికి వీళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి మంచి ప్లేస్లోకి వెళ్ళిపోయారు మా బ్రదరు మా మదరు మా సిస్టర్స్ అందరికీ. అక్కడ స్వామి వాళ్ళందరికీ క్రియేట్ చేసి విభూతి ఇచ్చారు. నేనేమో వేరే అయిపోయి చాలా దూరంలో ఉన్నాను. అక్కడ చివరిలో ఇంకెవరు అసలు స్వామిని ఎక్స్పెక్ట్ చేయలేము. అక్కడ ఇంకా జనాలు కూడా లేరు. మా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆ పలకలు పట్టుకు కూర్చున్నాను. స్వామి వచ్చారు, వచ్చి వెంటనే స్టేజ్ మీద ఎక్కి ఇంకా అలా అటే వెళ్తే జీపీకి వెళ్ళిపోతారు. ఇటు వచ్చినా నన్ను ఎంతో దూరం నడాలి. సరే అలా అబ్జర్వ్ చేస్తాను సాయిరామ్ సార్ మనకి ఇక్కడ కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఎదురేసరికి స్వామి దిగిపోతున్నారు. మళ్ళీ తిరిగి నాయకు తిరిగి తిరిగి ఇంక పక్కన ఇక్కడ జనం ఎవరు లేరు. టక టక టక టక స్పీడ్ నడుచుకుని నాయకు వచ్చారు. వచ్చేస్తే నాకు ఏం జరిగి అర్థం కాక స్వామి కాలమే పడితే లేగు బంగారు అని చెప్పి ప్లస్ చేసి ఈ లోపల మా అమ్మాయిది అబ్బాయిది కూడా పలకలు ఇచ్చాను. ఇస్తే ఓం నమస్సో ఆయన ఎదురికి రాశారు. రాసి పిల్లల్ని బ్లెస్ చేసి నన్ను బ్లెస్ చేసి వెళ్ళిపోయి అది నా హృదయంలో ఇంకా నాటేసింది. ఎప్పుడైతే ఆయన వచ్చి ఎంత ఎదుకున్నాను వచ్చారో ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను చాలా అపారమైనటువంటి భక్తి విశ్వాసాలతో నిరంతరం ఇంకా రెగ్యులర్గా స్వామి కార్యక్రమాలకు వెళ్ళడం చేయడం సంకీర్తన కార్యక్రమాలు ఉండడం ప్రతి దాంట్లో సేవా కార్యక్రమాలు అన్ని ఆ విధంగా అప్పటి నుంచి నేను ఆర్గనైజేషన్లోకి రావడం అలా ఉంటూ దగ్గర దగ్గర ఇప్పటికి 48 సంవత్సరాల నుంచి యూనిట్ ఆర్గనైజేషన్ కన్వీనర్ ఉన్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ కన్వీనర్ చేశాను, రాజమండ్రి టౌన్ సెక్రటరీ సమితి సెక్రటరీ చేశాను. అయితే అన్ని కార్యక్రమాలు పుట్టపర్తిలో వెళ్ళడం రావడం ఇదంతా కూడా ఆ తర్వాత ఇది కొంచెం వచ్చిన తర్వాత నాకు 86లో సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది. వచ్చేస్తే ఎప్పుడు బీపీ అన్నది లేదు సడన్ గా వచ్చింది. వస్తే వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే గొంతుకు దాహం వేసేసి చేసేట్టు అక్కడ మా కస్తూరి సూనర్ గారిని ఇప్పుడు నేనే తీసుకొచ్చాను. ఆయన డివోటీ, ఆయన చాలా దూరం, ఆయన వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా ఆయన ఇంటికి రావడం అంటే కష్టం. సరే నేను అక్కడ టెంపుల్ ఉంటా టెంపుల్ దగ్గర మా ఆవిడని పక్కన మా స్వామిలో డివోషన్ తీసుకొచ్చిన పోతావారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా గొంతు కాచిపోతుంటే ఆవిడ నన్ను చూసి ఏంటమ్మో నారాయణరావు నేను ఎక్కడ తీసుకెళ్తాను ఏంటంటే సడన్ గా ఇలాగ వచ్చేసి సోకు వచ్చేసిందండి పిల్లలు చిన్నపిల్లలేమో ఇంట్లో ఉండిపోయి నేను తాళం వేసుకుని వచ్చేస్తానంటే ఆయన హస్బెండ్ అన్నాను. ఈయన ఆయన పెద్ద రాజమండ్రిలో తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి డైరెక్ట్ అండి మరి అని నాకు బాగా తెలుసు. అరే మరి అక్కడికి ఏం తీసుకెళ్తారమ్మని చెప్పి ఆయన వెంటనే రక్షాలను తెప్పించేసి హాస్పిటల్ ఫోన్ చేసి డాక్టర్స్ అందరినీ ఎదుర స్ట్రక్చర్ అది పెట్టి రెడీకి పెట్టేసేసి అక్కడ పంపించి ఫోన్ చేశారండి. నేను వెళ్ళేసరికి స్ట్రక్చర్ అయ్యి రెడీగా ఉన్నాయి. వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి మేము ఆ తెలివి కూడా అటు వెళ్ళి ఉంటే ఎప్పుడో డాక్టర్స్ ఏదో వెళ్ళారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళంటే ఈ లోపల అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. సాయంత్రానికి కొంచెం స్టెబిలైజ్ అయినా మా డాక్టర్ అంతా నారాయణరావు ఇలాగే పరిపాలన ఎలా ఉంటారు. ఈ లోపల ఇందిరాబాల గారు అని డాక్టర్ ఎండి డిసీజ్ చేసింది. ఆవిడకి మ్యారేజ్ నేనే చేశాను. వాళ్ళ జమీందార్స్ వాళ్ళిద్దరి స్వామి ట్యూషన్ తీసుకొచ్చాను. ఆవిడేమో అమెరికాలో ఉండేది. ఆవిడ ఏం చేశారంటే వాడి సిస్టర్ తీసుకుని పుట్టపర్తి వెళ్ళారు. పుట్టపర్తితో స్వామి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడకి మ్యారేజ్ చేసుకుంటే చేశాను నేను, చేయించాను. వాళ్ళు చాలా డివోషన్లోకి వచ్చారు, నా ద్వారా వచ్చారు. అది తీసుకెళ్తే వాళ్ళకి స్వామి క్రియేట్ విభూతి ఇచ్చారు. వాళ్ళ సంతోషం రాజమండ్రి రాగానే నారాయణరావుకి విభూతి ఇవ్వాలని చెప్పి మా ఇంటికి వస్తే మా పిల్లలు నాన్నగారు సీరియస్గా హాస్పిటల్లో ఉంటారు. ఆ క్రియేట్ చేసిన విభూతితో హాస్పిటల్కి వచ్చారు. సేమ్ డే నాకేమో స్వామి క్రియేట్ చేసిన విభూతి వాళ్ళ ద్వారా వచ్చింది. నెక్స్ట్ రికవరీ అయిపోయాను. రికవరీ అయిపోయిన 4 రోజుల తర్వాత ఇంటి పంపించారు. డాక్టర్ గారు, నారాయణరావు మీరు భజన్స్ కానీ నగర సంకీర్తనం అని అంటే కుదరదు, మీరు కంటిన్యూగా 6 మాసాలు ఇంట్లో బెడ్ రెడ్ అయి ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. చెప్తే నేను రిలా అనుకున్నాను. ఈ లోపల నవరాత్రులు వచ్చాడు. నవరాత్రులు రోజు 9 రోజులు నగర సంకీర్తనం ఉంటాయి. మా భక్తులంతా నారాయణరావు లేకపోయినా నారాయణరావు లేకపోయినా బాధపడుతుంటే నేను వచ్చిన ఇంటో రోజు 3 రోజున నారాయణరావు లక్ష్మీవారం వాడ నవరాత్రుల్లో వచ్చి తెల్లవారుజాము మా ఆవిడతో చెప్పాను. డాక్టర్ గారితో మనం చెప్పొద్దు, నువ్వు కూడా ఎవరికి చెప్పు, నేను నగరసింగతికి వెళ్ళిపోతానని చెప్పి నగరసింగతికి వెళ్ళిపోయాను. నగరసింగతికి వెళ్ళిపోతే భక్తులంతా, నారాయణరావు మీరు రావద్దు రావద్దు అంటే పర్లేదండి, సుప్రభాతం చెప్పేసి కూర్చుంటాను నన్ను. సుప్రభాతం చెప్పేసి కూర్చున్న తర్వాత మళ్ళీ అందరూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఓంకారం మళ్ళీ వెళ్ళిపోయి గణేష్ ప్రార్థన చేశాను. చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఎలా పాడుకుంటూ వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తున్నాను. సరిగ్గా మేము మందిరం పెట్టుకున్నటువంటి మందిరం దగ్గరికి వచ్చేసరికి నా కళ్ళకి షీడీ బాబా భరతీ బాబా 2 ఫోటోలు రోడ్డు మీద ఉన్నాయండి. నా కంటి కనపడుతున్నాయి. కంటి కనపడుతుంటే ఏంటని చూస్తే షీడీ పట్టి అవి తీసుకుని దాన్ని పెట్టుకుని అందరికీ చూపించాను. ఈ పట్టుకునేది నిజమా కాదా ఏంటి, ఎవరు పరేసుకున్నారు ఏంటి అని లోపలికి వెళ్ళి పాడుతుండేసరికి తులసిమాల రెండు ఎండ్లు తెగిపోయి కింద పడిపోయింది. అప్పుడు నిర్ధారణ నేను అనౌన్స్ చేశాను. చేసి వాళ్ళందరికీ చెప్పి స్వామి క్రియేట్ చేసి నేను కష్టాల్లో నేను అనారోగ్యం నుంచి స్వామి వచ్చి అని చెప్పించారని చెప్పి ఈ రోజుకి ఆ ఫోటో మా ఇంట్లో ఉందండి. స్వామి ఎప్పుడు వచ్చినా అది ప్రే చేసుకుంటాను. ఆ ఫోటో వచ్చిన తర్వాత నేను వెంటనే తగ్గింది పుట్టపర్తి వెళ్ళిపోయాను. పుట్టపర్తి వెళ్ళిపోయి లైన్లో ఫస్ట్లో వచ్చానని నా పక్కన ఇటలీ ప్రైమ్ మినిస్టర్ క్రాక్సీ బ్రదరు ఆయన నా పక్కన కూర్చున్నారు. సరే స్వామి రాగానే వచ్చి అలా వస్తూ ఆయనతో మాట్లాడుతున్నారు. క్రాక్స్తో తమ్ముడు మాట్లాడుతూ నేను స్వామి పాద నమస్కారాలు అలా చేసుకుంటూ పాదాలు నొక్కుతూ అలా ఉండిపోయాను. స్వామి అలాగే 5 మినిట్స్ స్వామి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత స్వామి నాయకు వచ్చి స్వామి చాలా అనారోగ్యం అనారోగ్యం అని వెంటనే కృషి చేసి ఈ బొట్టనతో రా పెట్టారండి. పెట్టి నాకు పాద నమస్కారం ఇచ్చారు. మళ్ళీ ఆ రోజు నుంచి తలపోటు అప్పుడు పోయింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ బీపీ కానీ అని సెన్సేషన్ కానీ ఏమి లేదండి. ఆ రోజు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఈ రోజు వరకు భజనలు నగర సంగీతాలు అలా చేస్తాను. తర్వాత మా ఇంట్లో 70G లోనే అఖండంగా విద్యానగర్లో మా అన్నయ్యలో యూనిట్ పెట్టారండి. అక్కడ ఫస్ట్ టైం రాజమండ్రిలో డే 4 రోజులు అఖండంగా విభూతి వచ్చినాము. వర్షించే రోజు కుప్ప కుప్పలు కింద వర్షించింది. వచ్చినప్పుడు ఆ ఫస్ట్ డే మా ఇంటికి ఫోన్ చేయక మా అన్నయ్య చెప్పగానే నేను మా ఆవిడ మా తల్లి అప్పటికి మా ఆవిడకి 6 మంత్స్ నుంచి వోకల్ కాస్ట్ దెబ్బతినేసి వాయిస్ లేదు. సరే పెద్ద ఫిజిషియన్ ఎంఎస్ డాక్టర్ ఎన్టీ స్పెషలిస్ట్ చూసి ఇంకా నారాయణరావు లాభం లేదు, సర్జరీ చేయాలన్నారు. ఎక్స్రే తీశారని తీసి చూసి సర్జరీకి డేట్ ఫిక్స్ చేశాం. అప్పటి వరకు పెన్సిల్తో రాసింది, వాయిస్ లేదు. సరే అప్పుడు నేను సరే మళ్ళీ మా అన్నయ్య గారు ఇలా దిగుబూతి పడుతుంటే ఆ రోజు రాత్రి మా అంతా వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా భజనలు చేసుకుని ఇంకా దాని దూరం మా ఇంటికి రావడానికి అక్కడ విద్యానగర్ రాజమండ్రి అక్కడ పడుకుని పోయి మార్నింగ్ అక్కడ 3 o'clock వరకు భజన చేసుకుని నిద్రపోయాం. మార్నింగ్ 6-7 ఎంత అయింది, మా ఆవిడ గవాలి నన్ను 11 ఏడైపోయింది చాలా టైం లేపు 11 లేపితే నేను మా ఆవిడని ఆశ్చర్యంగా చూస్తున్నానండి. మా ఆవిడకి తను మాట్లాడుతున్నాను తనకి తెలీదు. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే మా ఆవిడ నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను అలాగే క్లియర్గా. ఆ రోజు నుంచి ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ చూసి చాలా పెద్ద మెరకలు అండి. మళ్ళీ చూస్తే అబ్నార్మల్టీ ఏమి లేదని అతను నార్మల్ ఉందన్నారు. అలాగే స్వామి ఆ నమ్ముకున్న వాళ్ళని చేసినట్టు నాకు హెడేక్ పోగొట్టారు, ఆ సెన్సేషన్ స్ట్రోక్ పోగొట్టారు. మా వాడికి మళ్ళీ వాయిస్ పోయింది అనుకున్నది, ఆ వాయిస్ మళ్ళీ పెర్ఫెక్ట్గా ఇచ్చేశారు. అలాగా పర్సనల్ అనుభవాలతో మాలో మా ఇంట్లో కుటుంబం అందరూ కూడా మొత్తం అందరూ కూడా స్వామిని నమ్ముకున్న కుటుంబం అందరూ కూడా ఇప్పుడు ఇంటా వెంట జంట స్వామికి ఆడపడుతున్నారు. అయితే దానికి తగ్గట్టు మాలో కూడా ఆ క్వాలిటీస్ అందరూ కూడా నేను మా బిజినెస్ వేరు అంటే లేబర్తో పనండి, చాలా రఫ్ అండ్ టఫ్గా ఉండకపోతే కానీ చెప్పింది. అటువంటిది ఈ రోజున అంత సాఫ్ట్గా ఇన్ని సంవత్సరాల ఆర్గనైజేషన్ అంటే అందరితో కూడా అమ్మ అంటూ అయ్య అంటూ అలాగంత చేసుకుంటూ నేను ప్రతి ఇంటింటికి అన్నదానం పొట్లాడికి వెళ్తూ అంటే మేము చాలా రాజమండ్రిలో చాలా రిచ్గా బతికినా అటువంటిది ఆ భావం అనేది లేకుండా ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకున్నా నిస్వార్థంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం చేయటం, డివోషనల్ గా అన్నదానాలు చేయటం, ప్రతి ఒక్కరు ఏదైనా కావడం వెనక వెళ్ళడం, అమ్మాయి అంటూ మాట్లాడటం, ఆ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను వచ్చాను.
1: స్వామి మరి బిజినెస్ లోని మోరల్ వాల్యూస్, నీతి నిజాయితీ పాటించాలి అంటారు, మరి మీరు మీ బిజినెస్?
0: మా బిజినెస్ తర్వాత నేనేం చేశానంటే, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత అంతవరకు బిజినెస్ చేస్తూ ఉండాను. ఆ తర్వాత స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత నేను మా అన్నయ్య అంతా బిజినెస్ చేశారు, కానీ నాకు ఎక్కువ డివోషన్ అది బయలుదేరుతున్నాను. నేను రాయల్టీస్ ఇచ్చేసి ఇంకా బిజినెస్ వదిలేసాను. నేను బిజినెస్ పట్టుకోలేదు, నేను అంతవరకు చేయించుకున్నాను. ఆ తర్వాత రాయల్టీస్కి ఇచ్చేసి వాళ్ళు ఏదో తెస్తే అంతే పుచ్చుకోవడం, అలాగే ఉండిపోయి నేను ఇంకా మనసావాచకంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా స్వామి గురించి కార్యక్రమాలు చేయటం, ఆర్గనైజేషన్ గురించి అలాగా. ఆ విధంగా రాజమండ్రిలో రెండో యూనిట్స్ ఉండేది, ఇన్స్పెక్టర్ దానివైపట. ఇప్పుడు ఉన్నటువంటి యూనిట్స్ లో మొత్తం 13-12 యూనిట్స్ భక్తులు ఏంటండి, యూనిట్స్ అన్ని ప్రారంభం నేను చేసినాయి, ఇనాగ్రేట్ చేసినాయి అన్ని. అంటే అందరినీ అలా కలుపుకు తిరుగుతూ అలా ఆర్గనైజేషన్ అంతా కూడా ఆ విధంగా డెవలప్ చేసి భజన్స్ కూడా ఇప్పుడు నేను ట్యూన్ ఇటు ప్రశాంత్ ట్యూన్స్ నేను పాడే ఉండి అదే ట్యూన్స్ అలాగే డెవలప్ అయ్యాను. జిల్లా అంతా కూడా నేను తిరిగాను ఆ రోజుల్లో.
1: మరి మీరు సింగర్ గా స్వామి దగ్గర పాడే అవకాశం?
0: స్వామి దగ్గర నేను రాజమండ్రి వచ్చినప్పుడల్లా స్వామి దగ్గర నేనే పాడానండి. అసలు పాడుతుంటే ఒకసారి ఏమైందంటే, స్వామి దగ్గర వచ్చి పాడేవాడిని గురుకులం వచ్చారు 83లో. ఆ గురుకులం వచ్చినప్పుడు ఏం చేశారంటే, రాత్రి పగనంతా స్వామి వచ్చినప్పుడు నేను పాడాను. ఆ స్వామి వచ్చి రాగా నేను కోటి ప్రాణాలను పాడుతున్నప్పుడు స్వామి వచ్చి స్వాగతం పాడాను. కోటి ప్రాణాలను పాడుతుంటే పాడంతా ఎవరు నా దగ్గర ఉన్నారు. ఆ రోజుల్లో పేపర్స్ వేశారు, పాట ఎవరు నా దగ్గర ఉంచున్నారు. ఆ తర్వాత స్టేజ్ మీకు వెళ్ళాను. అలా ఎప్పుడు వచ్చినా స్వామిని పాడి ఇనాగ్రేషన్స్ అక్కడ రాజమండ్రిలో ఉన్నాడు నేను పాడాను. తర్వాత ఒక రోజు నగర రాత్రి స్వామి ఉన్నారు మా గురుకులం. ఉంటే స్వామి ఏం చేశారంటే, వాళ్ళు పొద్దున అంతా ప్లాన్ చేశాం నైట్, ఇలాగ అందరూ నగర సంగీతం ఉంటుంది, స్టూడెంట్స్ రా వస్తారు, మీరు ఎలా రండి అని చెప్పి ప్లాన్ చేశారు. నేను చేసి నేను ఆటోరియం దగ్గర సుమారు 500 మందికి సుప్రభాతం అని చెప్పి అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము వస్తే స్టూడెంట్స్ వస్తే కలిసి స్వామి దగ్గర అక్కడ ఉండడానికి ప్లాన్ చేశారు. చేస్తే మేము కూర్చున్నాం, కూర్చుంటే ఎవరు రాలేదు. ఈ లోపల మా ఒక ఆయన పంపించింది వచ్చి చూడు స్టూడెంట్స్ వచ్చారు లేదు చూసి కనుక్కొని చెప్పండి, మేము ఉండిపోయామంటే ఆయన వెళ్ళిపోయి మరి రాలేదు మెసేజ్ మళ్ళీ వెళ్ళదు అక్కడ ఉండిపోయాను. అంటే అక్కడ ఏం చేశారు, పిల్లలు వెళ్ళడం పాడటం స్వామి హారతి ఇచ్చేయటం స్వామి వెళ్ళిపోవడం జరిగింది. ఈ లోపల సాయిబాబా గారు అని కాకినాడ ఒక ఆయన వచ్చి, నారాయణరావు అందరినీ ఇక్కడ ఇంకా పెట్టి కూర్చున్నారు ఏంటన్నారు. అంటే లేదు నేను కవర్ చేస్తానని కూర్చుని కవర్ చేయటం, బాబు స్వామి వచ్చారు వెళ్ళిపోయారన్నారు. నా వెంటనే ఇంకా ఇంతమంది కూర్చోబెట్టాం ఇక్కడ దర్శనం లేకుండా, ఇంకా వచ్చేసి బాధ వచ్చేసి లేచిపోయి నామ సంకేతం చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి అందరూ వాలంటీర్స్ రావద్దు రావద్దని చేతులు వేస్తున్నారు అక్కడ కరెస్పాండెంట్స్ వాళ్ళంతా. రావద్దన్నా నాకు ఇంకా ఆగక మనసులో అనుకున్నది డిసిప్లిన్ తేడా కదా, క్రమశిక్షణ అన్నది ముందు అనుకునేది చేయాలి కదా, చేయలేదని బాధ వచ్చేసి నేను ఎవరు అడ్డుకున్నట్టు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి నేను పాడుతున్నాను, ఇంకా అందరూ కూడా స్వామి ఏమంటారని భయపడతాను. వెంటనే స్వామి వచ్చారు మళ్ళీ సెకండ్ టైం వచ్చేస్తే వెళ్ళారు, ఆర్థిక పొరలేదు ఒకసారి ఇచ్చేసారు. అక్కడి నుంచి వంట కదా అది పరిగెట్టారు, పరిగెట్టేసరికి ఇది ఇప్పుడు ఓ పాట పాడిన తర్వాత నేను అప్పటికే భయపడుతున్నాను ఇలా చేశాను వారు పొరపడిన తర్వాత స్వామి మళ్ళీ ఇంకో పాడమన్నారు. మరి సెకండ్ టైం పాడాను, అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. లేకపోతే అలా స్వామి చేయకపోతే అంతా ఇలా చేశారంటే నా మీద పడిపోతున్నాను. అలాగ స్వామి వాళ్ళు చేసింది పొరపాటుకి మళ్ళీ దానికి స్వామి మళ్ళీ ఒక పాట కాక మళ్ళీ రెండో పాట పాడించుకుని స్వామి రెండు సెకండ్ టైం మళ్ళీ హారతి ఇవ్వడం జరిగింది అదే టైంలో. ఆ విధంగా స్వామి చేశారు. ఆ తర్వాత మన్నాడు కూడా వీళ్ళు చేసింది ఏంటంటే, స్వామి వచ్చినప్పుడు పిల్లలతోటే పాడించాలని పెట్టుకున్నాం మా అప్పుడు కరెస్పాండెంట్ గురుకులం కాబట్టి అప్పుడు స్వామి వచ్చి పాడుతున్నప్పుడు పిల్లలే పాడాలి అని సిస్టమ్ పెట్టుకున్నాను. పిల్లలు పాడ పాపం ఎంతసేపు పాడతారు, పాడి నీరసం వచ్చేసి స్వామి రాలేదు. వాళ్ళు వీకైపోయారు, వీకైపోతే అప్పుడేమో ఆయన కరెస్పాండెంట్ గారు వచ్చి, నారాయణరావు మీరు పాడండి, ఇంకా స్వామి అప్పుడు వచ్చేలా లేదంటే మేము పాడతాం. మేం పాడుతుంటా ఇరుపురు ఏదో కబురు వచ్చింది, స్వామి వచ్చేస్తున్నారు కబురు వచ్చింది. కబురు వస్తే ఆయన గమ నాకు పాట సకంలో ఉంది, మరి పాట పూర్తి అయ్యే వరకు ఆగలి కదా, ఆయన స్వామి వచ్చేస్తున్నారు ఆపండి అని ఆపించారు. నేను బాధపడ్డా, పాట పూర్తవడదు అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటంటే స్వామి వచ్చరికి పిల్లలు పాడాలని. నన్ను పాట ఆపించారు, ఇదేంటే డిసిప్లిన్ లేకుండా పాడ ఆపించారు. ఆ పిల్లలు పాడతాను, ఆ పిల్లలు పడితే మళ్ళీ అక్కడ అరగంట పడుతుంది, మళ్ళీ స్వామి రాలేదు. ఇదేంటే స్వామి వచ్చారని వచ్చేసి వచ్చారని పర్లేదు, మళ్ళీ వచ్చాను, ఇంకా స్వామి ఎక్కడ ఉన్నారో తెలియదండి అని మళ్ళీ నన్ను పాడమన్నాను. నన్ను పాడమంటే అప్పుడు నేను వెంటనే ప్రేమ భక్తి జగావు మనమే ఆవు మీరే భజన మీద పాడాను. నేను ఒక్క రెండు చరణాలు పాడాను, స్వామి దగ్గరికి వచ్చారండి. స్వామి వచ్చేస్తే

0: అని వెంటనే అది ఆ చరణం పడితే స్వామి వచ్చారండి. స్వామి వచ్చిన తర్వాత ఒక స్వామి ఒక ఆయనకి లెటర్ రాసి ఇచ్చారండి. స్వామి వచ్చినప్పుడు నారాయణరావుకి అవకాశం ఉండని ఆయన ఇది ఓల్డ్ సింగర్ అండి అని ఆయనకు వచ్చి లెటర్ పట్టుకొచ్చాడు. సరే నేను ఏం చేశానంటే ఇస్తానని టైము నేను పాడిన తర్వాత నా కన్సల్ట్ లేకుండా ఆయన పాట ఎత్తేసాడు. ఇచ్చే స్వామి ఆపేయమన్నారు. ఆపేయమని వెంటనే మంగళహారతి ఇచ్చేయమన్నారు. మంగళహారతి ఇచ్చామండి. అంటే స్వామి ఏంటంటే క్రమశిక్షణ అనేది చూసుకుంటారండి. అది ఇప్పుడు మనం ఒక రైట్ పాత్రలోకి వెళ్తున్నప్పుడు ఆ పాత్రని కట్ చేయకూడదండి. పెద్ద అలా చేయటం అంటే నాకు ఆ ధైర్యం ఏంటండి, మనం కరెక్ట్గా ఉన్నాం కదా అని. సరే ఇదేంటే ఇలా సకంలో ఆపేయమన్నారు ఏంటంటే నాకు కొంచెం బాధ. సరే రాలేదు, మళ్ళీ నేను పాట చరణ సరే స్వామి వచ్చారండి. అన్నీ అంటే స్వామి బ్లెస్సింగ్స్, మనం ఆ పద్ధతిగా ఉండడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం, అలాగే ఎన్నో ఇన్సిడెంట్లో నన్ను స్వామి కాపాడడం జరిగింది.
1: ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులు రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మే శ్రీరామచంద్రుడు రావణవధానంతరం పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తున్నాడు. కైక మహారాణి రాముని వద్దకు వెళ్లి, నాయన, నా వలననే నీకు అనేక కష్టాలు కలిగినవి కదా. అభిమాన మమకారములచే నిన్ను బాధలు పెట్టాను. ఈ పాప పరిహారానికి ఏదైనా ఒక మార్గాన్ని ఉపదేశించు అని అడిగింది. శ్రీరామచంద్రుడు, అమ్మా, నీవు కోరినట్లు చేస్తాను. నీవు ముందుగా సరయూ నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి, అక్కడ చుట్టుప్రక్కల ఏమి కనపడతాయో, ఏమి వినపడతాయో, ఏమి జరుగుతుందో గమనించు అన్నాడు. కైక తన చెలికత్తెలతో సరయూ నదిలో స్నానం చేసి చుట్టుపక్కలంతా కలయజూసింది. అక్కడ గొర్రెలు, మేకలు పచ్చగడ్డిని మేస్తున్నాయి. మేకలు నిరవధికంగా మే మే మే అని అరుస్తున్నాయి. ఆమె అంతఃపురం చేరింది. శ్రీరామచంద్రుడు ఆమెతో, అమ్మా, సరయూ నదీ తీరానికి వెళ్ళితివా? అక్కడ ఏ మృగాలున్నాయి అని ప్రశ్నించాడు. కైక, నాయన, అక్కడ గొర్రెలు మేకలు మేస్తున్నాయి. అవి ఏమి చేస్తాయి? మే మే మే అని అరుస్తున్నాయి. అది వాటి స్వభావమే కదా అన్నది. అప్పుడు శ్రీరాముడు, మే అంటే ఏమిటి అని అడిగాడు. ఆమె ఏమీ బదులు చెప్పలేదు. శ్రీరామచంద్రుడు, మే అంటే నేను ఎవరు అని అర్థము. మేకలు కూడా నేనెవరు నేనెవరు అని విచారణ సలుపుతున్నాయి. మానవులు గొర్రెలు మేకల కంటే శ్రేష్ఠులు కదా. మరి మానవులు కూడా నేనెవరు అని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి, లేకుంటే గొర్రెల కంటే హీనము అని అన్నాడు. ఈనాడు అందరూ నీవెవరు వారెవరు అనే ప్రశ్నలు వేస్తున్నారే తప్ప నేనెవరు అని ప్రశ్నించుకోవటం లేదు. నేనెవరు అంటూ పుట్టి నేనెవరు అంటూ గిట్టి ఏమి లాభం? కోహం అంటూ పుట్టి సోహం అంటూ మరణించాలి.

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. మధుర మధుర మురళీ ఘనశ్యామ.

家的饭菜，拉

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ హిస్లప్ గారు రచించిన శీర్షికను ఆధారంగా చేసుకుని స్వామివారి కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారి ప్రసంగం మొదటి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటూ ఈ రోజున స్వామివారి పరమ భక్తులైనటువంటి జాన్ హిస్లప్ గారు వారి యొక్క అనుభవాలను స్వామివారితో ఉన్నటువంటివి నిక్షిప్తం చేసినటువంటి ఒక వ్యాసం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయములను భక్తులందరితోటి పంచుకోవటానికి చేసేదే ఈ చిన్న ప్రయత్నం. హిస్లప్ గారు నార్త్ అమెరికన్ సాయి ఆర్గనైజేషన్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నారు. అంతేకాక వారు మొట్టమొదటి యుఎస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేస్తున్నారు. వారు దశాబ్దములుగా స్వామివారి సన్నిహితత్వాన్ని పొందినటువంటి వారు. స్వామితో కలిసి అనేకానేక సందర్భములలో ప్రయాణం చేసి స్వామితో అనేక అద్భుతమైనటువంటి అనుభవాలను పొంది ఉన్నటువంటి మహాభక్తులు. వారు రెండు గొప్ప పుస్తకములను వ్రాసి ఉన్నారు. ఒకటి కాన్వర్సేషన్స్ విత్ సత్యసాయి బాబా అని ఒక పుస్తకం రాశారు. రెండవది మై బాబా అండ్ ఐ అని ఇంకొక పుస్తకం రాశారు. తరువాత వారు 1995 సంవత్సరంలో స్వామివారి పాద పద్మములో లీనమైపోవటం జరిగింది. 90 ఏళ్లు మాటు వాళ్లు జీవించారు. వారు వారి యొక్క జీవిత కాలంలో రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కూడా పొందుపరచి ఒక సీకింగ్ డివినిటీ అనేటటువంటి టైటిల్తో వారు పరమపదించిన తరువాత ఇంకొక పుస్తకం కూడా ప్రచురించబడింది. వీరి మూడు పుస్తకముల ద్వారా, వారు రాసిన అనేకటువంటి వ్యాసముల ద్వారా, వారు భక్తులతో పంచుకున్నటువంటి వారి అనుభవముల ద్వారా మనకి స్వామి గురించి అనేకానేక విషయాలు తెలుస్తూ వచ్చాయి. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ది చెందటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకనొక సందర్భంలో శంకర భగవత్పాదులు వారు అవతారము, అవతరణ గురించి తెలుపుతూ జీవితమునందు ప్రవర్తననందు అత్యద్భుతమైనటువంటి లక్షణములను ప్రకటించుచు అనుపమానమైనటువంటి మంచితనానికి ప్రతీకగా ఉండి దయాకరుణులకు ఆలవాలమై చూడగానే ప్రజల యొక్క మనస్సులను ఇట్టి ఆకట్టుకుని వారి బోధనల ద్వారా, సిద్ధాంతముల ద్వారా మానవులు వారి జీవితములను సార్థము వనరించుకునేటట్టుగాను వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క ప్రేమలో పండించుకునేటటువంటి విధంగా ఎవరైతే సంసిద్ధులై ఉంటారో వారే దివ్యావతారము అని తెలియజేయటం జరిగింది. స్వామి హిస్లప్ గారు తెలిపినటువంటి విధంగా సర్వాంతర్యామి, అన్ని సమయములందు కూడా అంతటా సంచరించుతూ ఉండేటటువంటి అవతారం. వారు విశ్వవిధాత, పూర్ణ ప్రేమావతారులు. హిస్లప్ గారు స్వామివారు వారితో అమెరికాలోనూ, వారి మిత్రులతో కెనడానందు ఒకేసారి ఉన్నటువంటి దృష్టాంతరాలు ఎన్నింటిని కూడా తెలియజేశారు. పుట్టపర్తిలోనే ఉన్నటువంటి స్వామివారు అమెరికాలో వారికి దర్శనమివ్వటం అక్కడే. అదేవిధంగా హిస్లప్ గారి మిత్రులు కెనడా దేశంలో ఉంటే వారికి అక్కడ దర్శనమివ్వటం, వారితో అనేకానేక విషయాలను చర్చించటము, వారికి ఉన్నటువంటి సందేహాలని తీర్చటము, ఇటువంటి అనేకానేక సందర్భాల్లో జరిగాయి. ఇది హిస్లప్ గారు తెలియచేయటమే కాదు, ప్రపంచంలో లక్షలాది మంది భక్తులు స్వామిని వారి వారి ఇళ్లలో అనేకానేక రకాలుగా దర్శించటము, సంభాషించటము, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటము ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. స్వామి అవతారం ప్రకటించినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఎటొచ్చి ఇటువంటి విషయాలని నమ్మటానికి విశ్వాసం చాలా ప్రధానం. అందుకే స్వామి ఏమంటారంటే మొట్టమొదటి నీకు ఫెయిత్ ఉండాలంటారు. నమ్మకము అనేటటువంటి పునాది మీదే దేన్నైనా మనం నిర్మించవచ్చు. ఆ నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి. స్వామివారి బోధనలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వేదాంతమును గురించే తెలియజేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వారు ఏం మాట్లాడినా వేదాంతమే. అందుకే స్వామి ఏమన్నారంటే నేను మాట్లాడే ప్రతి మాట వేదంతో సమానం అన్నారు. వారి ప్రతి మాట కూడా వేదమే. వారి మాటలన్నీ కూడా వేద వేదాంగముల యొక్క సారాంశం. హిస్లాప్ గారు పరిపూర్ణంగా విశ్వసించి ఉండుట స్వామి నుంచి ప్రత్యక్షముగా వేద వేదాంగాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వారు పొందుట వారి పూర్వజన్మ పుణ్యఫలం. స్వామివారు అనేక పర్యాయములు తన భక్తులకు వేదాంత జ్ఞానం అవసరం చాలా ఎక్కువ అని తెలిపినట్లు హిస్లప్ గారు కూడా చెప్పారు. వేదాంతం తెలుసుకుంటే, వేదముల గురించి తెలుసుకుంటే, ఇతిహాసముల గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటం సులువు అవుతుంది. అందుచేత భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధులై ఉండాలి. స్వామి చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా వినటము, వాటిని జీర్ణించుకోవటము, వాటి గురించి ఆలోచించటము ఇదంతా కూడా చాలా అవసరమైన ప్రక్రియ. తద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి భక్తుడు కూడా హిస్లాప్ గారు తెలియజేసినట్టు సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు. ఎవరొచ్చినప్పటికీ కూడా స్వామి దగ్గరికి, స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి. ఆత్మసాక్షాత్కారం కావాలి, కానీ దానికి ప్రయత్నం చేయాలి. కావాలి అంటే ఊరికే వచ్చేసేది అది. దానికి తగినటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేశామా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలంటారు స్వామి. దీని గురించి హిస్లాప్ గారు చెప్తూ అన్నారు, ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఉన్నప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాపంచిక జీవితాన్ని అనుభవించుతున్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆత్మసాక్షాత్కారం అనేసరికి ఎగిరి గంతేస్తాడంటారు. నాకు అది ఇచ్చేసేయండి, అది చాలు అన్నట్టుగాను. ఇది ఎందుచేత అసలు ఆత్మసాక్షాత్కారం కావాలి, ఈ ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకోవటం ఎందుకు? అసలు ఎందుకు మనందరం కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి అని కోరుకుంటాం? అసలు దీనిలో రహస్యం ఏమిటి అంటే హిస్లప్ గారు అన్నారు, స్వామి అనేకానేక ఉపన్యాసములలో వారి గురించి వారు తెలియజేస్తూ ఏమన్నారంటే, నేను ఎప్పుడూ దేనికి బాధపడను, అలా అని దేనికి ఆనందించను. బాధ అంటే అసలు ఏమిటో నాకు తెలియదు. నేను చిదానంద స్వరూపుడను, ఆనంద స్వరూపాన్నే నేను. అంతేకాదు నువ్వు కూడా ఆనంద స్వరూపుడివే అన్నారు. ఎప్పుడైతే స్వామి నేను ఎప్పుడు బాధపడను, అసలు బాధలు నా జోలికి రావు, నేను దేనికి చింతించను, ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటానంటే ప్రతి మానవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇప్పుడు ఇదే ఆత్మసాక్షాత్కారము అని, ఎల్లప్పుడూ కూడా ఆనందము అనేటటువంటి భావనలో ఉండటమే ఆత్మసాక్షాత్కారము. స్వామి నువ్వు నేను కూడా ఒక్కటే అని ఎప్పుడైతే అన్నారో, నువ్వు చిదానంద స్వరూపుడివే అన్నమాట. అది ఎట్లా సాధ్యము? ఎందుకంటే మనం ఉండలేకపోతున్నాం, మనం వింటున్నాం, కానీ మనం దాన్ని సాధించలేకపోతున్నాం. ఎందుచేత మనం సాధించలేకపోతున్నాం, దాన్ని సాధించుట ఎట్లు అన్నటువంటి విషయం గురించి హిస్లాప్ గారు చెప్తూ అన్నారు, మీకందరికీ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి జ్ఞానమును అనుగ్రహించుటకే నేను వచ్చాను అని స్వామి తెలుపున్నారు. అది ఎలాగంటే ఇందులో ఒక చిన్న రహస్యం ఉందన్నారు. ఆ రహస్యం ఏమిటంటే, నేను చెప్పేటటువంటి బోధనలన్నింటినీ కూడా మీరు మీ మీ జీవితాలలో జాగ్రత్తగా పాటిస్తే మీకు ఆనందము అనేటటువంటి సులభ సాధ్యము అని చెప్పారు స్వామి. ఇప్పుడు స్వామి చెప్పినటువంటివన్నీ మనం అన్ని కాకపోయినా కొన్ని అయినా జాగ్రత్తగా మన జీవితాల్లో పాటించినప్పుడు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని అంటే అసలు ఏమిటి, అది ఏమిటి అని చెబుతూ హిస్సలప్ గారు అన్నారు, నీకు ఆత్మసాక్షాత్కారం వస్తే నువ్వేదో కొత్తగా మారిపోతావని కాదు, ఏదో జరుగుతుందని కాదు. అక్కడ ఉన్నటువంటి చిన్న రహస్యం ఏమిటంటే మనము మన స్వస్వరూపాన్ని సందర్శించేటటువంటి భాగ్యాన్ని పొందుతాము. స్వస్వరూప జ్ఞానము అన్నారు దాన్ని. ఆ స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి, అసలు నువ్వు ఏమిటి, హూయామై, అసలు నేను ఎవరు అనేటటువంటి తెలుసుకోవడమే స్వస్వరూప జ్ఞానము అన్నారు. హిస్లోప్ గారు దీనిని వర్ణిస్తూ అన్నారు, లిబరేషన్ ఈజ్ జస్ట్ ది డిస్కవరీ దాట్ వీ హ్యావ్ నెవర్ బీన్ బౌండ్ అన్నారు. మనం ఏమనుకుంటామంటే మనం బంధింపబడ్డాం అనేకానేక విషయములతోటి ప్రపంచంతోటి వీటన్నిటితోటి మనం బంధింపబడలేదు యాక్చువల్గాను, మన మనమే బంధించుకుంటున్నాం. నేను ఎప్పుడూ దేని చేత కూడా బంధింపబడలేదు అనేటటువంటి భావనని సర్వవేళలా కలిగి ఉండటమే లిబరేషన్ అన్నారు. అంటే ఆ జ్ఞానం బయటెక్కడో లేదు, లోపలే ఉంది. లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం, మనం గుర్తించటం, గుర్తించి ఆ జ్ఞానంలోనే సర్వవేళలా వర్తించటం, అదే లిబరేషన్ అన్నారు. స్వామి దీని గురించి చెప్తూ అన్నారు, మోక్షం కావాలి మోక్షం కావాలంటారు మీరందరూ, అసలు మోక్షం అంటే ఏమిటో మీకు తెలుసా అన్నారు. ఏమిటి స్వామి అంటే, మోహక్షయమే మోక్షము అన్నారు. మీరందరూ మోహంలో ఉన్నారు, ఈ మోహం క్షయం అయిపోతే మోక్షం వచ్చేస్తుంది అన్నారు. మోహం అంటే ఏమిటి, దృశ్యకల్పితమైనటువంటి చరాచర జగత్తంతా కూడా శాశ్వతము అని నమ్మటమే మోహం. ఈ చుట్టూ ఉన్నదంతా కూడా ఇలాగే ఉంటుంది, నేనెప్పటికీ ఇలాగే ఉంటాను, అందుచేత ఇదే సర్వం ఇదే సత్యం అని భ్రమించటమే అజ్ఞానం. ఇదిలా ఉండదు, ఎవడూ ఉండడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఇది టెంపరీ అబోర్డ్ అన్నారు స్వామి. నీ గురికి టెంపరీ ఏదో కొంతకాలం ఇక్కడ ఉండడానికి వచ్చావు, మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోతావు అన్నారు. మరి మనం అనుకోవట్లేదు అలాగా ఖాళీ చేసి పెడతామని, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నావే, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ నా శాశ్వతమైన బంధువులు అనుకుంటున్నావే, సంపాదించేటటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా సర్వస్వం ఇవన్నీ కూడా నావే అనుకుంటున్నామే, ఇది ఎప్పటికీ ఇలా చూస్తూనే ఉంటాను అని భ్రమిస్తున్నామే మనము, ఆ భ్రమను విడిచిపెట్టటమే మోక్షము అన్నారు. ఆ భ్రమను విడిచిపెట్టేసి ఇది అశాశ్వతము, ఇది అశాశ్వతము అనే జ్ఞానాన్ని శాశ్వతంగా కలిగి ఉండటం అన్నమాట. 24 గంటలు అదే ఆలోచనలో ఉండటం, ఇది శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదు, ఇది ఎన్నటికీ ఉండేది కాదు, ఏదో జరుగుతోంది, దానికి నాకు ఏ సంబంధము లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంలో ఉండటం అనేటటువంటిది మోహక్షయము అన్నారు స్వామి. అంతేకాకుండా స్వామి ఇదే విషయాన్ని మనకి ఇంకొక ఉదాహరణ ద్వారా కూడా తెలియజేశారు. చక్కటి ఉదాహరణ, మనం అందరం ఉన్నాం, ఎన్నో చెట్లున్నాయి, పర్వతాలున్నాయి, నదులున్నాయి, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి స్వామి ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నటువంటి వారు ఒక్కరే, కానీ సూర్యుని వద్ద నుంచి వచ్చేటటువంటి కిరణములు లెక్కకు మించి ఉన్నాయి. ఏ విధంగా అయితే లెక్కకు మించినటువంటి కిరణములు సూర్యుని నుంచి బయలుదేరి వస్తున్నాయో అదే రకంగా పరమాత్ముడి నుంచి బయలుదేరినటువంటి కిరణాలన్నమాట ఇవన్నీ కూడాను. ఈ ప్రపంచంలో ప్రకాశింపచేస్తున్నటువంటి కిరణాలన్నీ కూడా ఈ జీవరాశులన్నీ ఇవి, కానీ వీటికి ఆధారమనేటటువంటిది సూర్యుడై ఉన్నారు, వారి దగ్గర నుంచి వచ్చాయి. అంత మాత్రం చేత ఈ కిరణములు ఆ సూర్యుడు భిన్నమని కాదు, భిన్నం కాదు, వారే ఆధారం, అక్కడి నుంచే వస్తున్నాయి ఇవన్నీ. అదేవిధంగా ఏదైతే ఆధారమై ఉందో అది జ్ఞానము. ఆ ఆధారమైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి ఇదంతా ప్రవేశిస్తోంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని వర్తించగలగటం అనేటటువంటిది మోహక్షయము. జ్ఞానం వేరే ఉంది, పరమాత్ముడున్నాడు, వారు దీనికంతటి కూడా కారకులు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా నమ్ముతూ ఉండాలి, 24 గంటలు నమ్మాలి దాన్ని. ఇదేదీ నీది కాదు, ఏదీ నీది కాదన్నారు స్వామి. అసలు ఏమీ నీకు సంబంధించింది ఏమీ లేదు ఇక్కడ అన్నారు. నీది నీది అని భ్రమలో నువ్వు ఉంటున్నావంతే, అది ఎంతకాలం? నీది అని నువ్వు భ్రమలో ఉన్నావు, బానే ఉంది, ఎంతకాలం? ఎంతకాలం ఇది? ఎంతకాలం జీవిస్తాడో ఎవరికి తెలుసు? ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు ఇదంతా నాది అని అనుకోవటం భ్రమ కాదా? అందుచేత ఎవరిని వారు వారే ప్రశ్నించుకోవాలన్నారు. అసలు నేను ఏ స్థితిలో ఉంటున్నాను అని. ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్లినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఆనందాన్ని పొందగలుగుతారు అని స్వామి హిస్లాప్ గారికి తెలియజేశారు. హిస్లాప్ గారు ఈ సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరికీ అందించారు. స్వామి ఇంకొక సందర్భంలో మనందరికీ సాధారణ జీవులందరికీ కలిగేటటువంటి ఒక అనుమానం ఒకటి ఉంది, మనని పీడిస్తూ ఉంటుంది 24 గంటలు అనుమానం. ఆ అనుమానం గురించి హిస్లాప్ గారితో స్వామి చర్చించడం జరిగింది. అదేమిటంటే, మానవుడికి ఫ్రీ విల్ అనేటువంటిది ఉన్నదా? ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వతంత్రంగా యథేచ్ఛగా నాకు నేను సంచరిస్తూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేటటువంటి అవకాశం ఉందా, లేక సర్వము దైవ ప్రేరితమేనా? సర్వం దేవుడు అనుకున్నట్టే జరుగుతుందా, లేక నేను అనుకున్నట్టు జరుగుతుందా? ఒకవేళ దేవుడు అనుకున్నట్టు జరిగితే అసలు నాకు సంబంధం ఏమిటి మళ్ళీ దీంతోటి? మళ్ళీ ఈ వ్యవహారాన్ని నేను బాధపడడం ఏమిటి? నేను కర్మలు ఆచరించడం ఏమిటి? అది దైవ ప్రేరణ అయితే దేవుడే చూసుకోవాలి నేను. అటువంటిప్పుడు మళ్ళీ నన్ను ఇందులో ప్రవేశింపచేయటము, నాకు ఒక పాత్రను కలిగించటము, ఇవన్నీ ఏమిటి అనేటటువంటి ఒక సమస్య మానవ జాతిని ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్య ఇది. ఇది చాలా సీరియస్లీ డిస్కస్ ఇష్యూ కూడా ఇది. దీని గురించి హిస్లాప్ గారు స్వామిని అడిగితే స్వామి ఏమన్నారంటే, సర్వము దైవ ప్రేరితములే, ఇదంతా దేవుడు ఆడుకునేటటువంటి ఆట. అందుకే వారు జగన్నాటక సూత్రధారి, ఇదొక నాటకం జరుగుతోంది, నాటకం అంటారు. నా ఆనందం కోసం నేనే ఈ నాటకాన్ని నడిపించుకుంటున్నాను, నేను ఈ నాటకాన్ని అనుభవిస్తున్నాను అంటారు. కానీ దీనిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం స్వామి చెప్పింది ఏమిటంటే, సర్వము కూడా కర్మ ప్రేరితాలు అయి ఉంటున్నాయన్నారు. కర్మ ప్రేరితములు అయి ఉన్నటువంటి ఏమిటి? ప్రతి జీవి కూడా కర్మను ఆచరిస్తూ ఉంటాడు. కర్మను ఆచరిస్తున్నప్పుడు కర్మ యొక్క ఫలాన్ని కూడా మళ్లీ ఆ జీవి అనుభవించాలి. ఆ కర్మ యొక్క ఫలాన్ని ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటాడు. అంచేత కర్మ ఫలంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి కర్మఫలంగా సర్వము జరుగుతున్నప్పుడు నాకు వచ్చేటటువంటి బాధలు కాని, నాకు వచ్చేటువంటి కష్టాలు కాని, వీటన్నింటి నుంచి నేను బయటపడే మార్గం ఏమిటి మరి అనేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు, ఉంటున్నాయన్నారు. కర్మ ప్రేరితములు అయి ఉన్నటువంటి ఏమిటి? ఇవి కూడా కర్మను ఆచరిస్తూ ఉంటాడు. కర్మను ఆచరిస్తున్నప్పుడు కర్మ కలిగి ఆ జీవి అనుభవించాలి. ఆ కర్మ యొక్క ఫలాన్ని ప్రతి జీవి అనుభవిస్తూ ప్రతిదీ జరుగుతూ ఉంటుందన్నమాట.

అనేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు. శిష్యులప్ప గారితో మాట్లాడుతూ స్వామి అన్నారు, చాలా సింపుల్ అన్నారు. ఏమిటంటే చిన్న రహస్యం ఉందన్నారు ఇందులో. ఆ రహస్యం ఏమిటంటే యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ యాజ్ హిజ్ విల్ అన్నారు. కష్టం రాని, దుఃఖం రాని, సుఖం కలగని ఏదైనప్పటికీ కూడా స్వామి ఇది తమ అనుగ్రహమే, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో దాన్ని విశ్వసించాలి, పరిపూర్ణం. అందుకే స్వామి అంటూ ఉంటారు, ఆనందం కలిగినప్పుడు ఇదంతా నాది అనుకుంటావు నువ్వు, కష్టం వచ్చినప్పుడల్లా దేవుడే ఈ కష్టాన్ని నాకెందుకు ఇచ్చావు అంటారు. నేను ఇస్తున్నది ఏమీ లేదు ఇందులోను, ఆనందము నువ్వే సంపాదించుకుంటున్నావు, కష్టాన్ని నువ్వే సంపాదించుకుంటున్నావు. కాకపోతే మంచి కర్మలను ఆచరించడం ద్వారా నువ్వు ఎప్పటికైనప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అంచేత ఏమంటున్నారంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా కర్మలను ఆచరించే ముందు ఒక్క క్షణం ఆలోచించమంటారు. ఈ కర్మ మంచిదా చెడ్డదా, ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించి ప్రతి కర్మయందు ఏ మానవుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో, ఆ ధర్మాలోచన ఎప్పుడైతే వాడికి అలవడుతుందో, వాడిని ఏ బాధ కూడా బాధించదు. అసలు బాధ వచ్చినప్పటికీ కూడా వాడు దాన్ని భగవంతుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి స్థితికి చేరుకుంటాడనమాట. అది స్వామి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బోధ. మనం బాగా ముఖ్యంగా చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహమే. ఎందుచేతనంటే స్వామి అన్నారు, నాకు ఆనందమే కావాలి, ఎప్పటికైనా నాకు కష్టాలు రాకూడదు అని అనకూడదన్నారు. అసలు ఎందుచేతంటే కష్టములు లేనటువంటి జీవితం సాధ్యమే కాదన్నారు. జీవితం అనేటటువంటిది కష్ట సుఖముల యొక్క మేలు కలయిక. అది ఎప్పటికైనప్పటికీ కూడా సుఖదుఖములు రెండు కలిసి ఉంటాయి, కష్టదుఖాలన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఒక్కటే కావాలి, రెండోది వద్దు అనేటటువంటి ఫ్రీడమ్ నీకు లేదు అసలు. కాకపోతే దీన్ని అధిగమించేటువంటి మార్గం మాత్రం ఉంది. ఆ మార్గం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా తమ అనుగ్రహమే స్వామి అని ధైర్యంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి దాన్ని ఫేస్ చేసేటటువంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. అది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల లభిస్తుంది అన్నారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో, కష్టం రాగానే కుంగిపోతాడు మానవుడు. సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతే పడిపోవచ్చు దాకా, గాని కష్టం వచ్చినప్పుడు మాత్రం అసలు తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ కష్టములన్నింటినీ కూడా తట్టుకుని గట్టిగా నిలబడి జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే, సర్వము దైవకృపయే అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మనం విశ్వసించాలి అని చెప్పి స్వామి మనకి చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇందులోనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పారు. అదేమిటంటే, దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఎ కాజ్ అన్నారు. దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఎ కాజ్ అంటే ఏంటంటే, ఏది జరిగినప్పటికీ కూడా ఒక కారణం ఉందన్నమాట. దాని స్వామి అన్నారు, కారణము లేని కార్యము ఉండదు అన్నారు. ఏదైనా సరే దాని వెనకాల కారణం ఉందన్నమాట. ఆ కారణం అనేటటువంటిది కర్మఫలము అని గుర్తించాలి. ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఒకటి జరిగింది అంటే దాని వెనకాల ఏదో ఉంది, అది ఉండబట్టే ఇది ఇలా జరిగింది. ఇది చాలా సింపుల్ విషయంగా కనిపిస్తుంది, మనకి తెలిసినట్లుగానే కనిపిస్తుంది, మనకి తెలిసినదే. కానీ మనం దీన్ని విశ్వసించటం లేదు. మనలో ఆ ఫెయిత్ లేదు, మనకి దృఢమైనటువంటి విశ్వాసం లేదు అందులో. ఇది వేడి, ఈ కష్టం ఇలా వచ్చింది, ఈ కష్టం నాకు వచ్చింది అంటే దీని వేరే కారణం ఏదో ఉంది, దీన్ని నేనే కారకుండే, నేనే అనుభవిస్తున్నాను ఈ కష్టం, నేను ఎప్పుడూ ఏదో చేయబట్టి దాని యొక్క ఫలితాన్ని నేను ఈ రోజున అనుభవిస్తున్నాను అన్నటువంటి జ్ఞానం మనకు ఉండటం లేదు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ కష్టం వచ్చిందని బాధపడుతున్నావు, తప్పితే నువ్వే దానికి కారకుడవి అని నువ్వు విశ్వసించటం లేదు. ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి నేనే కారకుడిని, నేనేదో చేయడం బట్టే ఈ విధంగా జరిగింది, దీనిని కూడా అధిగమించేటటువంటి శక్తి నాకు ఉండాలి, అది భగవంతుడు ప్రసాదించాలి అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా ప్రయత్నం చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత స్వామి అన్నారు, మనం ప్రపంచాన్ని

0: వచ్చినప్పుడు ప్రతి క్షణము చాలా ముఖ్యం అన్నారు. ప్రతి క్షణము ఎందుకంటే ఈ క్షణంలో నువ్వు చేసేదాని యొక్క ఫలితమే మళ్లీ నెక్స్ట్ క్షణంలో కనిపిస్తోందనమాట. క్షణం క్షణం, జీవితం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్షణాలన్నీ కూడా చాలా ప్రధానమైనవి. ప్రతి క్షణము కూడా చాలా ముఖ్యమైనదే. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ క్షణంలో మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని కాపాడుతాడు, మనం మంచి పనులు చేయాలి అనేటటువంటి జ్ఞానంతో ఆ క్షణాన్ని అంటే కాలాన్ని అన్నమాట మనం జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా అనుభవించాలి అన్నారు. ఇప్పుడు స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది ఎట్లాగంటే ఈ క్షణము ఈ క్షణంలో జరిగిందని ఒక ఫలితం తర్వాత రావటము ఎట్లా ఉంటుంది అంటే స్వామి అన్నారు, విత్తులు నాటుతాం, విత్తనాలు ఈ రోజుని పొలంలో వేసి వాటిని నాటుతాం, మట్టిలో ఉంచుతాం, నీరు పోసి కలుపు తీసి కంచె వేసి పెంపొందించుతూ ఉంటాం వాటిని, అప్పుడు పంట చేతికి వస్తుంది. ఇదంతా క్షణక్షణ ప్రకారంగా జరిగి జరిగి జరిగి కొంతకాలానికి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. జీవితం అనేటటువంటి పంటను కూడా అదే రకంగా పండించుకోవాలన్నారు. జీవితం అనేటువంటిది ఒక మహాయజ్ఞంగా భావించాలన్నారు. ఆ యజ్ఞంగా భావించి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఈ జీవితాన్ని నిర్వహించటం అనేటటువంటిది చాలా అవసరం అన్నారు. అందుకే ప్రతి క్షణము కూడా ఒక మహాయజ్ఞాన్ని నేను నిర్వహిస్తున్నాను, ఈ యజ్ఞం ఆధ్యాత్మికంగా అద్భుతంగా నిర్వహించబడి సత్ఫలితాలని నాకే కాక ప్రపంచానికి అంతకీ కూడా అందించాలి అనేటటువంటి జ్ఞానంతో మానవుడు వర్తించాలన్నారు.
1: ఇంతవరకు మీరు ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారి ప్రసంగాన్ని విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 23వ తేదీ 2017న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పుట్టిన పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి ప్రేమయ్యే వేదసారము ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈ సుదినము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న సాయి ప్రేమయే వేదసారము అన్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు మీకు స్వాగతం. స్వామి చిరకాల భక్తులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్లు, పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే, మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టినరోజు, ప్రేమ సుఖపెట్టినరోజు సమస్త విశ్వమున్. ఎంత చక్కని మాటలవి! నిజమే, ఈ సకల చరాచర సృష్టిని కేవలం సంకల్పమాత్రమున పుట్టించిన ఆ పరమాత్మనికి పుట్టినరోజేమిటి? అది ఈ మానవాళిని ప్రేమతత్వం స్పృశించిన రోజు. సకల జనులకు దారిచూపే దీపం వేదవాణి పుట్టినరోజు. పేర్లు ఎన్ని పెట్టినా, సందేశాలు ఏ రూపంలో ఉన్నా, ఈ భూమిపైకి అవతారం వచ్చినప్పుడు ఆ అవతార స్వరూపం, అవతారం చెప్పేది, ఆ అవతారం చేసేది అన్నీ కూడా వేదమే. చదువు రానివాడు దేవుడు అన్నా, భక్తుడు స్వామి అన్నా, జ్ఞాని పరమాత్మ అన్నా, విజ్ఞానవంతుడు శక్తి స్వరూపమన్నా, వీరందరూ చెప్పేది ఆ ఏకైక భగవత్తత్వం గురించే. అదే మనందరం దర్శించి స్పర్శించి సంభాషించి అనుభవిస్తున్న విశ్వ విరాట్ స్వరూపం మన సత్యసాయి భగవానుడు. ప్రాచీనమైన వేదములను తూలనాడకండి, అవి నా గురించిన సత్యాన్ని స్థిరపరుచుకొనటానికి మీకు అధికారికమైన ఆధారాలు. ఈ జగత్తును ఎవరు సృష్టి స్థితి లయలను గావించునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. త్రికాలాలలో సత్యమును బోధించేది వేదము అంటూ భగవాన్ బాబావారు ఋషులకు మునులకు మహానుభావులకు మాత్రమే పరిమితమైన అనంతమైన వేదాలను స్వామి ఈనాడు సామాన్య మానవుని స్థాయికి బోధించారు. వాక్కుతో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సుతో కూడుకున్నదంతా యజుర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము అంటూ వేదాలను ఆధ్యాత్మికతను మన అస్తిత్వాన్ని కలగలిపి సులువుగా వివరించారు మన బాబావారు. చివరికి స్వామిని వేదపురుషుడని కీర్తించినప్పుడు, మీరందరు కూడా ఆ వేదస్వరూపులే, అది తెలుపడానికే నేను వచ్చాను అన్న సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భగవంతుడే వేదస్వరూపమని, ఆయన ప్రతి పలుకు అమృతవాణి అయిన వేదమని, స్వామి ప్రేమే వేదసారమని ఇలా అనేక విషయాలను మనం తెలుసుకోనున్నాం. ఇందులో ముందుగా శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి చిరకాల భక్తులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సత్యసాయి దైవాన్ని వేదస్వరూపంగా వర్ణించే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సర్వదేవత అతీత స్వరూపమే కాదు, స్వామి నిజానికి వేదస్వరూపం. వేదము వాంగ్మయం కదా, వేదానికి స్వరూపం ఉంటుందా అని రాముడు వేదస్వరూపం అని వాల్మీకి చెప్పాడు. అంతేకాదు, సాకేతరాముడైనటువంటి శ్రీరామచంద్రుడు రుక్సామాకృతి యజుర్మూర్తి అన్నారు విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో. ఋగ్వేదము సామవేదము ఒక ఆకృతిగా వచ్చి, యజుర్వేదము ఒక స్వభావంగా వచ్చినటువంటి వేదమూర్తి శ్రీరామచంద్రుడు, త్రేతాయుగం నాటి మాట అది. సాకేతరామ కాలం నుంచి సత్యసాయి రామ కాలం వరకు కాల ప్రవాహం నడుస్తూనే ఉంది. ఈ నడకలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా జగద్గురువు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా అనేకమైనటువంటి అవతారాలు ఈ లోకంలోకి వచ్చి ప్రధానంగా యోగభూమి, తపోభూమి, ధన్యభూమి, ధ్యానభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి అయినటువంటి ఈ వేదభూమి భారతదేశంలో అవతారమూర్తులని ఆహ్వానం చేస్తూనే ఉన్నది. కనుక అటువంటి మహాద్భుత అవతార ప్రవాహంలో ఆ పరంపరలో వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం భగవాన్ శ్రీ సత్యసాయి, అంటే మనందరికీ స్వామి. 1963 మొట్టమొదటిసారి స్వామి యజ్ఞం చేయించినప్పుడు, అంటే శ్రీకారం చుట్టినప్పుడు, ఇదేమిటిక్కడ, ఇది ఎలా జరుగుతుందని శంకాసంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే అనేటువంటి ఒక భావనతో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలతో స్వామిని అర్చన చేసుకున్నారు. కలిమాహాత్మ్యము వర్ధి పొంగినటు దికాండంబు మున్పన్, అంటే కలిమహత్యమంతా కూడా ఈ 5400 సంవత్సరాల నాటికే కూడా అన్ని దిక్కులను ముంచేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు శృతంబుల శృత్యుక్తుల ఊతగాగుని జగంబున్ వేగమయ్యెత్తి ఉజ్వల వేదోదిత ధర్మమార్గమును నిల్పంగా ప్రతిజ్ఞన్ కొనంగల ధీరుండు ఒక సత్యసాయి ప్రభువే కన్పట్టు ఇప్పట్టునన్ అంటూ ప్రమాణం చేశారు. అంటే వేదోఖిలో ధర్మమూలమని కదా, అసలు నిజానికి వేదము ధర్మమూలము, సర్వధర్మాలకి మూలమైనది వేదమైనట్లయితే ఈ రుక్సామాకృతిగా యజ్ఞమూర్తిగా గనక రాముడు వచ్చినట్లయితే మళ్లీ శ్రీరామచంద్ర అవతారం తర్వాత ఆ సామ వేద మూర్తిగా వచ్చినటువంటి రెండవ అవతారము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీతలో విస్పష్టంగా చెప్పాడు, వేదములలో సామవేదాన్ని నేను, పక్షులలో గరుడ పక్షిని నేను, ఇక మూడవది మాసములలో మార్గశిరమాసాన్ని నేను. మార్గశిరమన్నా మార్గశీర్షమన్నా ఒకటే కాబట్టి మార్గశీర్షము అంటే కాలము నేనే, సమస్త జీవరాశిని నేనే, అంతెందుకు వేదమే నేను అన్నాడు. ఆ సామవేదము రూపమై వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలా వైభవంతో ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ అవతారం జగద్గురు స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకుని భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించి అది పూర్ణమైనటువంటి అవతారమూర్తిగా మనకి అనుభవంలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ పరంపరలోనే రామకృష్ణ అవతారాల తర్వాత ఆ స్థాయిలో వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అందుకనే వేద విద్వన్ మహాసభను ప్రారంభించినప్పుడు వేద ఉద్ధరణ మొట్టమొదటిది, దాని ద్వారా ధర్మరక్షణ, తద్వారా విద్వత్ పరిపోషణ. చూడండి ఆ క్రమం ఎంత అద్భుతంగా చెప్పారు. ముందు వేదం రక్షించబడాలి, ఉద్ధరింపబడాలి, అది ఎక్కడో మూల ఉండిపోకూడదు, పుస్తకాలలో 4-5 మనుషుల మస్తిష్కాలలో ఉండిపోకూడదు. వేదము ఈ ప్రపంచాన్ని నడిపించాలి, అది చేతోభూతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య శక్తిగా స్వామి దానిని వర్ణిస్తూ, అయితే వేదహితమైనటువంటి మాట ఏది, సత్యం వద ధర్మం చర అన్నటువంటి ఆ రెండింటిని ఆధారం చేసుకుని సత్యసాయి భగవానుడు ఒక సేవా ఆర్గనైజేషన్ కి రూపకల్పన చేశారు. అంటే ఈ సంస్థ ద్వారా జరిగే ఏ పనైనా కూడా అది వేదహితమై ఉండాలి, ఆ వేదం ఉద్ధరింపబడాలి. వేదం ఉద్ధరింపబట్టాలంటే వేదం అన్ని వేళలా అనబడాలి, వినబడాలి, వేదంలో దాగి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములన్నీ కూడా జగత్తుకు అందాలి. వీటన్నింటినీ కూడా సాకల్యంగా చేసుకుని తాను సంచరించినటువంటి అవనీ సంచారంలో 86 సుమారు 72 వరకు కూడా పూర్ణంగా వేదోద్ధరణ కోసమే స్వామి తమ మహదాశీర్వచనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక యజ్ఞం ఎందుకు చేయించారు, వేదపురుషుడు ఆయనే, వేదపురుషుడు ఆయనే వేదమాత, అసలు యజ్ఞమే స్వామి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం, అది ఒక అర్థం. రెండవ అర్థం యజ్ఞము అంటే త్యాగము అని ఒక అర్థం. మనందరం కూడా ఆనంద పిపాసులం మాత్రమే కాదు, ఆనంద స్వభావులం. మానవుడికి ఏం కావాలి కడగా అని అడిగితే ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి అంటే, మానవుడు ఆనంద స్వరూపుడు గనక తన స్వరూపాన్ని తన మూలాన్ని తనంతట తాను వెతుక్కుని వెళ్లాలి గనక, ఆ వెతుక్కునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి గనక పరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి ఏం చేయాలో దానిని మాత్రమే స్వామి చేస్తూ ఈ యజ్ఞమంటే త్యాగమని, ఎందుకని నా కర్మణాన ప్రజయాన ధనీన త్యాగేనైక అమృతత్వమాన శివని కదా, అంటే సత్కర్మల వలన గాని నా కర్మణ నా ప్రజయ ఈ లోకం చేత గాని లేక అనేకమైనటువంటి వ్యక్తులతో మనకున్న పరిచయాలు కాని మనం చేసేటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్మికమైనటువంటి కార్యకలాపాల వలన కాని మానవుడు అమృతపుత్రుడు కాడు. త్యాగేనైక అమృతత్వమాన శివు, త్యాగం చెయ్యాలి. త్యాగం వలన మరణించిన తర్వాత కూడా జీవుడు జీవిస్తాడు, ఇది వేద ప్రమాణం. ఈ వేద ప్రమాణమైనటువంటి మాటకి అనుగుణంగానే స్వామి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ ఆనందం కావాలి అంటే జీవుడు కలియుగంలో అన్నగత ప్రాణి గనక అన్నం కావాలి. అన్నం కావాలి, అన్నం పుట్టాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే వరుణదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఆ ఉపాసనా మార్గం ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే యజ్ఞమే ఉపాసనా మార్గం. యజ్ఞానికి తత్సమానమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే మహత్తర త్యాగం. ఏ యజ్ఞం చేయండి కడగా పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అంటే ఏమిటి? ఇంత యజ్ఞము నా చేత చేయించినటువంటి యజ్ఞ పురుషుడైనటువంటి ఓ స్వామి, మళ్లీ దీని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్లీ నీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే వస్తువులు నువ్వు, హవిస్సులు నీవు. మనం ఎప్పుడు చదువుతాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఇది బ్రహ్మము కానిదంటూ లేదు. యజ్ఞము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము, దాని వలన వచ్చేటువంటి కలిగేటువంటి అనేకానేక ఫలితాలన్నీ కూడా బ్రహ్మమేనని, బ్రహ్మము పదార్థముగా కనిపించినప్పటికీ నిజానికి పదార్థము బ్రహ్మమే. కనుక ఈ పదార్థము పారమార్థికమైనటువంటి యజ్ఞం ద్వారా మళ్లీ పరమేశ్వరుడికి సమర్పించి యథార్థం వైపు జీవుడు నడవాలి గనక ఈ యజ్ఞము వేదానికి ఒక కర్మస్వరూపం. అది అందుకనే యజుర్మూర్తి అన్నారు. మూర్తి అంటే బొమ్మ అని అర్థం. స్వభావము సమగానం అది పాట. దాని యందు దాగినటువంటి అంతఃశక్తి రుక్శక్తి అంటే మాట. యజ్ఞము ఆట అంటే పాట మాట ఆట. అదే సామ రుక్ యజుహు యజ్ఞం. అందుకని వేదాలన్నీ కూడా వేదత్రయి లేదా వేద విద్యని త్రయీ విద్యగా మనం భావన చేశాం గనక స్వామి ఈ పరిపూర్ణమైనటువంటి అవతారమూర్తి గనకనే ఈ లోకంలో ఇదిగో ఈ వేదం ద్వారా సర్వ జగత్తుకి కూడా శాంతి కలగాలి అని మనందరి చేత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేసి, యజ్ఞంలో పాల్గొన్నా యజ్ఞవాటికలో కూర్చున్నా ఆ వేదమంత్రాలు విన్నా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కంటితో చూసినా మనసుతో అనుభవించినా హృదయంలో ఆనందించినా అది పరమోన్నతమైనటువంటి బ్రహ్మానంద పదలబ్ధిని కలిగిస్తుంది గనక అది పరమానందదాయని గనక యజ్ఞ పురుషుడైనటువంటి స్వామి వేద స్వరూపంగా మనం భావన చేయాలి. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహంతో కరచరణాది అవయవాలతో ఒక రోజున పుట్టి ఒక రోజున దేహం విడిచిన స్వామి కాదు. అది మన కంటికి కనిపించినటువంటి వస్తువు. కానీ సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి మహా అవతారం గనకనే ఆనాడు 80 సంవత్సరాల నాటి మాట ఇది. ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి పుట్టపర్తి ప్రాంతంలో స్వామి ఈ 1963 విద్వన్మహాసభని యజ్ఞాన్ని ప్రారంభం చేసి సమస్త మానవాళికి కూడా యజ్ఞము దాని ఫలితము, వేదము దాని పరిరక్షణ, వేదము దాని ఉద్ధారణ, తద్వారా వేదం చదువుకున్న వారందరూ ఎవరైతే ఉన్నారో, విద్వద్వరులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మమును ఎరగటానికి ప్రయత్నిస్తూ వెళ్లవేస్తున్నారో, పఠిస్తున్నారో, స్వాధ్యాయం చేస్తున్నారో, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారో, ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏది జ్ఞానము? శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది కేవలం విజ్ఞాన భూమిక మాత్రమే. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుక. ఇది ఆత్మవిచార మార్గంలో కడగా కట్టకడగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయన అరజన్మ అరయ నారాయణాన్వేషితము ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా జీవుడు నిరంతరము కూడా ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావించాలి. కర్మలన్నీ యజ్ఞాలే. ఆ కర్మలన్నీ కూడా లోకహితం కోసం చేయాలి, జగద్రక్షణ కోసం చేయాలి, జగత్శాంతి కోసం చేయాలి. అందుకనే ఒక ప్రమాణాన్ని ఇచ్చారు స్వామి, సమస్త లోకాః సుఖినో భవంతు. ఎట్లా అవుతుంది ఇది? ఇది మంగళాశాసనమా, ఆశీర్వచనమా, ఆశంసనమా, ఆకాంక్ష? విచారణ గనక చేసినట్లయితే అన్నీ కలపగా వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానసిక స్పందని సమస్త లోకా సుఖినో భవంతు. ఆ సమస్త లోకాలు అంటే 14 లోకాలు మానవ దేహంలోనే బ్రహ్మరంధ్రంతో మొదలై కరచరణాది అవయవాలు, నేత్రాంచలాలు, పెదవులు, చెవులు అంటే సర్వ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అధిష్టాతైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నడిపించేటువంటి ఆత్మ దేహమునందే ఉన్నది కాబట్టి ఈ సమస్త లోకాలు ఉన్నటువంటి ఈ మానవుడు 14 లోకాలలో 14వదైనటువంటి కింపురుష లోకం అని ఉంది. అది స్పర్శాలోకం. దానిలో వాత్సల్యం ఉంది, అనుభూతి ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, రాగం ఉంది, అభిమానం ఉంది, అన్ని కలబోసుకున్నటువంటి ఆ 14వ లోకం కనపడనిది. అది స్పర్శాలోకం. ఈ స్పర్శ మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, దేహం ద్వారా, భావన ద్వారా, ఒక సంకల్పం ద్వారా, లోపల కలిగేటువంటి ఒక మంగళ శాసనం ద్వారా ఇవన్నీ కూడా ఈ జగత్తుకి అందాలి గనక. ఈ అందాలి అంటే ఈ మాటలన్నీ ఎక్కడివి? ఋగ్వేదమే. అందుకనే స్వామి మాటలు. ఒకనాడు ఒకరు ఎవరో నన్ను అడిగారు. ఏమడిగారంటే, స్వామి మనకి రోజు దర్శనం ఇవ్వటానికి వస్తారు కదా, కేవలం ఆ రూపాన్ని దర్శనం చేసుకుని ఆనందపట్టవేనా? ఏదో మాట్లాడారు, నన్ను పలకరించారు, లేకపోతే నాకు పాద నమస్కారం ఇచ్చారని ఆనందపడి అక్కడ ఆగిపోవటమేనా? కానీ మీరు స్వామిని చూసినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని మార్కొన కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతము రుక్కు. రుక్కు అంటే ఋగ్వేదం. అంటే స్వామి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఋగ్వేదమే మాట. తర్వాత సామగాన లోలుడు, సామగాన ప్రియుడు, సామగానమే తానైనటువంటి స్వామి. ఆ స్వామి ఆవరణంలోకి రాని సంగీత కళాకారుడు లేడు. స్వామిని మహదానందపరచగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి వేదానికి ఉన్నది, వేదాంగమైనటువంటి గాన కళకి ఉన్నది గనక మహాగాయకులందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి తమ కళా వైదుష్యాన్ని ప్రదర్శించి వేదస్వరూపమైనటువంటి స్వామికి కైంకర్యం చేసుకున్నారు. వారంతా లోకరీతిలో మహోన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కిన వారే. కానీ స్వామి సంస్పర్శ కావాలి, స్వామి దర్శనం కావాలి, స్వామితో సంభాషణ జరగాలి. స్వామి యొక్క దివ్య మంగళ ఆకృతి ఏదైతే కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి సాయిరామచంద్రుడి యొక్క దర్శనం కోసమై వారంతా వచ్చి గానకళా వైదుష్యంతో ఆ సామగానంతో, సామవేదంతో, మళ్లీ సామవేదమూర్తిని, సామగానమూర్తిని వాళ్లు అభిషేకించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే కళా కళా కలన. కలన అంటే వస్తువు. దేశకాల కరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేశము, కాలము, కలన అంటే వస్తువు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడిన ఇవంతా పరమేశ్వరుడి యొక్క భావనలో నుంచి, సృష్టిలో నుంచి, ఒక పరమార్థమైన ఆనంద రేఖలో నుంచి వెలుగు చూచినాయి గనక ఇదంతా కూడా వేద ప్రసారంగా మనం భావించాలి. వేదానికి ఉన్నటువంటి 360 డిగ్రీలు లేదా సహస్ర ముఖాలుగా మనకి అనుభవ రససిద్ధం కావాలి గనక అటువంటి దానిని తన ఒక్క 5 అడుగుల 3 అంగుళాల పాంచభౌతిక దేహంలో ఒక సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనాస్థితిలో ఒక మంగళాకృతిగా, దివ్యాకృతిగా, ప్రేమాకృతిగా సత్యసాయి భగవానుడు ఆ సామగానాన్ని, సామవేదాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, వేదోఖిలో ధర్మమూలం అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అంటే ఆయన ధర్మాన్ని రక్షించాడు, ధర్మాన్ని ఆచరించాడు, అధర్మాన్ని శిక్షించాడు. ఇక్కడ కలియుగానికి వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడు శ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస సమస్తము కూడా. అందుకనే ఆదౌ బ్రహ్మ, మధ్యే విష్ణు, అంత్యే దేవసదాశివ, శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయీశ నమోస్తుతే అంటాం. అది శ్వాసత్రయీ, శ్వాస అంటే వేదం. ఆ వేదంలో నుంచే నాదం వస్తుంది, ఆ నాదంలో నుంచే సంగీతం ఆవిర్భవిస్తుంది. నాదము వేరు, సంగీతం వేరు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, సదాశివోక్తాని సపాదలక్షరయావధానాని వసంతి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 లయయోగాలున్నాయి, అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది. అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేది. అక్కడ దేవుడు అంటే ఆత్మ అనర్థం. ఇక్కడ వేదము అంటే ఇక్కడగా జ్ఞానము అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే యజ్ఞం ఎట్లా అనుకున్నామో, వేదము అంటే శ్వాస అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే నిజానికి ఆత్మే. ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ భావనాస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి గనక ఈ సామ వేదము కళ కళ కలన వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక రుక్ మాట, సత్యం వద, సత్యమే చెప్పాలి. సత్యము అంటే కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము కాలాద్యవిచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తమది అప్రమేయమ్మది అచ్చ తెలివి. ఆ అచ్చ తెలివి ఏదైతే ఉన్నదో అది సత్యము. ఆ సత్యము అనేటువంటిది శివభావనలో శివాత్మకమైనటువంటి ఒక దీనిలో 32 నామాలు ఉన్నాయి శివుడి అంశలు. అందులో సత్ ఒకటి, మాహేశ్వరము ఒకటి, రుద్రుడు ఒకటి, శివ ఒకటి. వీటన్నింటినీ ఒక్కసారి మనం సత్యసాయి భగవాను గనక మనసులో ఒక్క భావన చేసి ఊహించి ధ్యానించి సంకల్పించి సంభావించినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకనే స్వామి, నాకంటే ముందు వచ్చిన ఏ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించటానికి కాని, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి గాని నేను రాలేదు. ఏది సనాతనమై ఉన్నదో, ఆర్షమై ఉన్నదో, భారతీయమై ఉన్నదో, పరిపూర్ణమై ఉన్నదో, ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మ కర్మ ఆచరణయుక్తమై ఉన్నదో, అటువంటి దానిని ఈ ప్రపంచానికి నేను బోధ చేయటానికి వచ్చాను. అహం సత్యబోధక అన్నారు. అంటే ఆ సత్యము అంటే ఏది ఆత్మవిచారమే, ఏది కాలానికి లొంగదో, కొంగదో, పొంగదో, లొంగదో, అటువంటి ఆత్మవిచార మార్గం. కాబట్టి యజుహు అనబడే రుక్ అనేటువంటి మాటని సత్యం వద. మరి ధర్మం చర, చర అంటే నడవటం, చరించటం, ధర్మ మార్గంలో చరించాలి. ఇది వేదవాక్యది. ఈ ధర్మ మార్గంలో ఎలా చరించాలో 86 సంవత్సరాలు మనకి స్వామి తన అవతార ప్రకటన రోజు నుంచి సర్వ ప్రపంచానికి కూడా బహుముఖీనంగా శతముఖీనంగా ఆవిష్కరించి, ఇది ధర్మం అంటే వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. అందుకనే సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, ఈ మాటలన్నీ మనకు పరిచయం అయినాయి గనక ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి స్వామి మన కోసం అచ్చ తెలుగులో చెప్పినటువంటి వేదోక్తములు. కాబట్టి ఈ ఋక్ స్వరూపము ఏదైతే ఉన్నదో ఋగ్వేద స్వరూపము కూడా స్వామి గనక గానము ద్వారా, కళాస్వరూపాల ద్వారా, సామగానము, సామ ప్రియత్వము ద్వారా, నిత్య నాదానుసంధానం ద్వారా, ఒక స్థాయిలో సంకీర్తన ద్వారా, ఒకచోట భజన ద్వారా. అందుకనే స్వామి మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణమని భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి స్వామి తన యందు ఉన్నటువంటి తానైనటువంటి ఒక సామవేదాన్ని అట్లా ఆవిష్కరించారు. కనుక ఈవేళ మనం ఒక భజన చేస్తున్నాము అంటే సామవేదం చదివినట్లే, ఒక మంచి మాట అనగలుగుతున్నాము అంటే ఋగ్వేదాన్ని మనం ఆచరిస్తున్నట్లే. కనుక కర్మ ధర్మంచర, ఈ కర్మల ద్వారా మనం అనేకమైనటువంటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనకు వస్తాయి. అయితే ఆ ఫలితాలు మన దగ్గరే ఉంచుకోవాలా, అక్కరలేదా అంటే ప్రపంచానికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్. తాను పొందినటువంటి ఒక అనుభూతిని, ఆధ్యాత్మికానుభూతిని తనయందే దాచుకొనక ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా స్వామి త్యాగం త్యాగం త్యాగం త్యాగం ఇదే మాట చెప్పారు. ఆ త్యాగం చేస్తూ వెళ్ళండి, మీ వెనక సర్వశక్తులు నడిచి వస్తాయి. ఇది ఒక రుక్కు, సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు. అది ఒకసారి అన్నారు, శివరాత్రి నాడు నా నోట వెలువడేటువంటి శివలింగాన్ని చూసి అబ్బురపడకండి. అది మాత్రమే కాదు, నా నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క శివలింగమై భాసిస్తుంది అన్నారు. కాబట్టి స్వామి మాటలన్నీ కూడా ఋగ్వేదం, స్వామి ఆలోచనలన్నీ కూడా సామవేదం. ఇక మూడవదైనటువంటి ఈ కర్మ, ధర్మ మార్గంలో నడవటం, నడిపించటం, అనటం, అనిపించటం, చెప్పిందే చేయగలగటం, చేయగలిగిందే చెప్పగలగటం, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి జీవుడి ఎందున్నటువంటి అహంకార ప్రవృత్తిని నిర్మూలన చేసి ఆ అహాన్ని మమకారాన్ని తగ్గించి లేదా తొలగించి మానవుణ్ణి సముదీర్ణమైనటువంటి మహోత్కృష్ట స్థాయికి తీసుకువెళ్లారు కనుకనే సత్యసాయి భగవానుడు ఎవరు అని మనను గనక ప్రశ్నించినట్లయితే వేదము ఒక పురుష రూపాన్ని తీసుకున్నట్లయితే అది స్వామి. వేదమే గనక స్త్రీమూర్తిగా శక్తి స్వరూపిణి గనక అయినట్లయితే వేదమాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇంతేకాదు ఈ వేదము త్రయీ విద్య కాబట్టి సామ, రుక్, యజుహు ఈ మూడు వేదాల యొక్క ఒక చలనమే, సంచలనమే, సంచారమే, విచారణే, తారణే, కారణమే, సమస్తము కూడా స్వామి అవుతున్నారు గనక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి మన స్వామి ఈ ప్రపంచాన్ని వేదమూర్తిగా మనకు ఆవిష్కరించి మహత్తరమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అంతేకాదు స్వామి రాగ భావన వలన కలిగేటువంటి రోగాన్ని, జన్మల వలన కలిగేటువంటి భవరోగాన్ని రెండింటినీ కూడా నిర్మూలించినటువంటి భవరోగ వైద్యనాథుడు సత్యసాయి భగవానుడు. ఈ భవరోగ వైద్యనాథత్వం ఎక్కడి నుంచి ఉన్నది అంటే మళ్లీ యజుర్వేదంలో ఉన్నది. ఈ వేద పురుషుడైనటువంటి స్వామి ఈ లోకంలోకొచ్చి వైద్య రంగాన్ని ప్రక్షాళన చేయటంలోనే ఆ వైద్యనాథుడు వచ్చాడనమాట. అట్లాగే వేదమే తాను గనక విద్యారంగాన్ని ఒకవైపు, వైద్య రంగాన్ని మరొక వైపు, రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో సంచారం చేయించటానికి ఏం చేయాలో దానిని చేసి మనకు బోధించి, ప్రతిపాదించి, నడిపించి, తద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని మనకు మిగిల్చి పరిపూర్ణమైనటువంటి మహత్తర త్యాగం చేశారు. అట్లాగే న కర్మణాన ప్రజయా ఇందాక అనుకున్నాం, చాగేనైక అమృతత్వమానశు. కలియుగంలో ఇన్ని ఆలోచనలకి, ఇన్ని మంచి మాటలకి, ఇన్ని భావనలకి, ఈ వేదహితమైనటువంటి విహిత కర్మలకి నెమ్మదిగా స్థానం తరిగిపోయి తగ్గిపోతూ ఉన్నది గనక అట్లా కాకుండా ఎప్పటికప్పుడు జీవుడు ఈ వేదోద్ధరణ చేయాలి. అంటే వేదోద్ధరణ అనేటువంటి పదం ఏంటంటే వేదాలను మనం ఉద్ధరించలేము, వేదాలు మనల్ని ఉద్ధరిస్తాయి. ఎప్పుడు ఉద్ధరిస్తాయి? చెట్టు నీడన ఉంటే ఆ నీడ మనని కాపాడుతుంది. అట్లాగే వేదము అనేటువంటి అద్భుత కల్పవృక్షమో అశ్వత్థ వృక్షమో అక్కడికి వెళ్లి గనక కాసేపు సేద తీరినట్లయితే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి స్థాయిలలో ఏర్పడేటువంటి అనేకానేకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనకు అచ్చమైన, స్వచ్ఛమైనటువంటి, యథాపూర్వమైనటువంటి ఒక పూర్ణ జీవితం మనకి అనుభవంలోకి వస్తుంది గనక సత్యసాయి భగవానుడు మనకి ఒక సంస్థ ద్వారా, మనందరికీ కూడా ప్రపంచవ్యాప్తం చేసి ఆ సంస్థ ద్వారా మనకు బోధించినటువంటి మాట ఒక్కటే, సర్వలోకాలను ప్రేమించండి, సర్వజీవులను ప్రేమించండి. అక్కడ నావారు, తనవారు, పెరవారు, ఎడవారు లేరే లేరు, ఉన్నదంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. అందుకనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించున్నది బ్రహ్మ, పోషించున్నది బ్రహ్మ, గిట్టించున్నది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని ఆ బ్రహ్మత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అతీంద్రియమైనటువంటి ఒక మహా చిచ్చక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఇదిగో దీని ద్వారా వేదోద్ధరణ చేయండి, వేదం ద్వారా ఉద్ధరింపబడండి, దాని అర్థం అది. అట్లాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏ ధర్మం, ఇందాక చెప్పుకున్న అనేకమైన స్థాయిలలో ధర్మాన్ని గనక మనం చేస్తూ వెళ్లినట్లయితే సమాజం నెమ్మదిగా రూపాంతరీకరణం చెంది ఒక ఆరోగ్యకరమైన, ఆయుష్మంతమైన, ఆధ్యాత్మికమయమైన, భక్తిబంధురమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక మనం ధర్మ మార్గంలో నడవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. స్వామి దైవం గనకనే ఇవాళ తెలుగులో స్వామి ఎన్ని ఉపన్యాసాలు పరమోద్భుతమైనటువంటివన్నీ ఇచ్చారు. ఏ రకమైనటువంటి సంశయం లేకుండా సత్యం వద, సత్యం, మీ మాట సత్యమై ఉండాలి, అది స్వచ్ఛమై ఉండాలి, అది అచ్చమై ఉండాలి, అది వేదహితమై ఉండాలి, దానికి పేదరికం ఉండకూడదు, దానికి బలం ఉండాలి, ఆ వాక్శక్తి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాగ్విభూతి ఉండాలి, వాగ్విలాసం ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఋగ్వేద స్వరూపమైన స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు గనక వాటిని మనం పునః పునః ఇవాళ స్వామి 92వ జన్మదిన సంభ్రమ వేళలో ఇవాళ వేదమూర్తిగా, వేద స్వరూపంగా, వేదపూర్ణుడుగా, వేద పురుషుడుగా, వేదమాతగా, వేదమే తానుగా సంభావించేటువంటి దివ్య భావన గరిమలో మనందరం కూడా సర్వవేదములయుందన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన కోణాలని కూడా, అంటే సైన్స్ పరమైనటువంటి భావనని, అది పదార్థానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దానిని కూడా, దానియందు కూడా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. తద్వారా ఈ సమస్త జగత్తుకి కూడా ఇవాళ నుంచి మళ్లీ ప్రతి క్షణము కూడా స్వామి మన అందరి యందు ఉండి, వారు ఎలాగూ ఉన్నారు, ఉండి మహోన్నతమైనటువంటి ఒక స్ఫూర్తితో, ఒక భావన గరిమతో మనల్ని మన స్వస్థానం వైపు నడిపించాలని స్వామిని మనస వచస శిరస ప్రార్థన చేస్తూ, స్వామి దివ్యానుగ్రహ స్ఫూర్తి మన అందరి యందు కలుగుగాక. అందుకనే మనం మాత్రమే కాక ఈ వేదోద్ధరణలో, ధర్మోద్ధరణలో, విద్వత్ పోషణలో, అంటే వేదము చదువుకున్నవాడు, వేదార్థం చెప్పగలిగినవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు, నిత్యానుష్ఠానం చేసేవాడు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అనంటూ జీవితాన్ని గడిపేవాడు, వేదమే తానుగా, తానే వేదంగా నిలకడ చెందే ప్రయత్నం చేసేటువంటి ఆ విద్వత్ పోషణలు కూడా మన సంపాదనలో, మన ఐశ్వర్యంలో 1% వేదోద్ధరణ కోసం, విద్వత్ పోషణ కోసం, అంటే సంవత్సరానికి కనీసం మన శక్తిని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం గనక గౌరవించగలిగినట్లయితే అది వేదస్వరూపమైనటువంటి స్వామికి మనం ఘటించేటువంటి ఒక దివ్యాంజలిగా, ప్రేమాంజలిగా, వేదాంజలిగా నేను భావన చేస్తూ ఈ మహాసన్మంగళ వేళ సమస్త సృష్టి, సర్వలోకాలు, సమస్త లోకాలు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తమై, యోగ్యమై, దాని యందు ఒక నవ్య భవ్యమైనటువంటి దివ్య భావనాస్థితిలో నిలకడ చెంది సమస్త మానవాళి కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి దివ్య భావనలో మన జీవితాలన్నీ చక్కగా వెలిగిపోవుగాక. సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమైనటువంటి మనకు అన్ని వేళలా మన తలపునందు, మన మాటయందు, మన చూపుయందు, సర్వాణువులయందు స్వామి యొక్క దివ్య భావన మనకు అన్ని వేళలా ఒక ప్రేరణ కలిగించుగాక. అటువంటి యోగాన్ని, శక్తిని స్వామి దివ్యానుగ్రహ వృష్టిగా అందరిపై కురిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
0: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. స్వామి ఒకసారి అన్నారు, ఈ విశ్వమునందు నాకెంత ప్రేమయో, వేదమునందునూ నాకంతయే ప్రేమ, రెండునూ నా స్వరూపములే కదా. నా కార్యము కేవలం భక్తరక్షణయేగాక విద్వత్ పోషణమును, వేదరక్షణమును కూడయని నమ్ముడు అని. నిజమే కదా, ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం దశావతారాలుగా చెప్పుకునే మత్స్య, కూర్మ, వరాహావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం ప్రత్యేకంగా వేదరక్షణకై వచ్చినదే. మరి అంతటి విలువైన వేదాల గొప్పతనం, వాటిని ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు, ప్రతి అవతారం వేదపోషణ, వేదరక్షణ, విద్వత్ పోషణ ఎలా కావిస్తాయి అన్న విషయాలను స్వామి అనంతపురం కళాశాలలో తెలుగు సంస్కృత భాషా విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి ప్రఫుల్ల గారు అనేక సంవత్సరాలు స్వామి విద్యా సంస్థలలో సేవలందించి ప్రస్తుతం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందామా మరి.
2: ఓం శ్రీ సాయిరాం. అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బాంధవుడు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జనులపై ప్రీతి వాత్సల్య పరతతో దివి నుండి భువికి దిగివచ్చి నేటికి 92 సంవత్సరాలయ్యింది. ఈరోజు మనం భగవాన్ బాబావారి 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ అవతార కాలంలో చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి వేద పోషణ, వేద రక్షణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మస్థాపన, భక్త రక్షణ. వీటిలో ముఖ్యంగా మొదటి రెండు వేద పోషణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
3: అలాగే మేడం,
2: వేదం యొక్క వైశిష్ట్యం గురించి కొంచెం గుర్తు చేస్తారా?
3: నలుగురికి తెలిసిన విషయాలే, అయినా మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది. వేదవాంగ్మయం ప్రపంచ వాంగ్మయ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విషయం జగమెరిగిన సత్యం. వేదాలు మానవాళికి శ్రేయస్సును చేకూర్చే పవిత్ర గ్రంథాలు. ఇవి ఏ మతానికో, ఏ కులానికో, జాతికో చెందినవి కావు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలికాలు కూడా. సృష్టి ఉన్నంతకాలం వేదాలు ఉంటాయి. వీనికి ఆద్యంతాలు లేవు. ఇంతకంటే విశేషమేముంటుంది? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి అనేక దివ్యో ఉపన్యాసాల్లో మానవ జీవితానికి వేదాలు ఎంత అవసరమో చెప్పారు. లోక కళ్యాణ నిమిత్తమై వేదాలు ఆవిర్భవించాయన్నారు. ప్రతి మానవుడు జన్మించినది మొదలు చివరి వరకు, అంటే నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేస్తుంటారు, షోడశ కర్మలు, ఇవన్నీ కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాదు, ఇంకో మాట కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం
2: చెప్పండి.
3: సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. అంటే ప్రపంచ శాంతి
2: వేదం మీద
3: ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్వామి అతిరుద్ర మహాయాగం
2: జరిపించారు.
3: అప్పుడు అందరినీ రుద్రం నేర్చుకోమన్నారు. ఆ సందర్భంలో అన్నారు, రుద్రం భద్రం చేకూరుస్తుంది, అంటే భద్రం మంగళాన్ని చేకూరుస్తుంది, లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు. జీవితమంతా వేదమయం అన్నారు స్వామి. ఇక భారతీయ సంస్కృతిలో వేదం కూడా చాలా ప్రధానమైంది కదా. వేదం భారతీయ సంస్కృతికి పునాది వంటిది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఈ వేదం పైన ఆధారపడినటువంటిదే ధర్మమని విశ్వసించండి. ఈ జగత్తంతా ధర్మంపై ఆధారపడినది. ధర్మం కూలిపోతే జగత్తు కూలిపోతుంది అన్నారు స్వామి. అంతేకాకుండా వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చెయ్యాలని స్వామి ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేశారన్నమాట.
2: అందుకే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ప్రారంభించారు కదా స్వామి.
3: అవునవును,
2: 1962లో.
3: అవును. అయితే యజ్ఞం అనే మాట తలుచుకుంటేనే, యజ్ఞం అనే మాట వింటేనే జనాలకి ఎందుకో ఒక అపోహ మాడం,
2: భయం,
3: ఏదో భయం, ఏదో అపోహ, యజ్ఞం అంటే ఏదో పశువధ, ఇట్లాంటి అపోహలు, అవిశ్వాసాలు చాలా ఉన్నాయి. కానీ
2: స్వామి చెప్పిన విషయాలు చెప్తే అందరికీ కొంచెం అర్థమవుతుంది.
3: నిజమే. స్వామి వేదాల గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోనే దేవతలను స్తుతించి ఆరాధించి దేవతానుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి, లోక కళ్యాణములను చేకూర్చు మార్గం యజ్ఞ మార్గం అని చెప్పారు. అంతేకాదు, యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ పదాలు ఉన్నాయి. యజ్ఞానికి పర్యాయ పదాలు, అధ్వరం అన్నది కూడా ఒక పర్యాయ పదం యజ్ఞానికి. ధ్వరం అంటే హింస, ధ్వర హింసాయామని ధాతువు. హింస లేనిది అధ్వరం, నైతత్పురుష సమాసం. కాబట్టి పశువధ లాంటి హింసాత్మక చర్యలు యజ్ఞంలో లేవు, చెయ్యరాదు, మహాపాపం.
2: అది అర్థం చేసుకోకుండా లోకమంతా
3: అపోహల పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులో చాలా చక్కగా అందంగా చెప్పారు, హృదయం యూపః కామ ఆజ్యం మన్యుః పశుః తపో అగ్నిః అని యజ్ఞం యొక్క తత్వాన్ని చెప్పారు. కానీ ఇంత తర్వాత వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. మన స్వామి బంగారు స్వామి ప్రజల స్థాయికి వచ్చి ప్రజల అపోహలను తీర్చడం కోసం సాక్షాత్ అయిన యజ్ఞపురుషుడు, వేద స్వరూపుడు. అందుకే అత్యంత సులభమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు
2: చెప్పండి.
3: మనస్సనే బలిపీఠం పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతజ్ఞుడనే దుర్గుణాలను, దుష్ట స్వభావాలను బలి చేయడమే అంతర్యజ్ఞం అన్నారు. ఎంత అందంగా చెప్పారు మేడం.
2: అయితే వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గురించి ఒకసారి గుర్తు
3: చర్చించుకుందాం, అట్లా ఒకసారి స్మరించుకుందాం.
2: స్వామి 1962 అక్టోబర్ 1 శుభకృత నామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ తదియ నాడు సోమవారం ప్రశాంతి నిలయంలో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా అతిరుద్రయాగం, జపహోమములు, శ్రీచక్ర సహస్ర పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్ భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వేదార్థ ప్రవచనాలు, పురాణ ఉపన్యాస సంగీత కవితా సదస్సులు, భగవన్నామ సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు జరిపించాలని సంకల్పించారు.
3: పెద్ద కార్యక్రమమే.
2: లోక కళ్యాణం, విశ్వశాంతిని కలిగించడానికే ఈ స్వామి ఈ శరన్నవరాత్ర పర్వదినాలలో క్రతువుని సంకల్పించారు. బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 పండితులు వేదపారాయణ చేస్తారు. సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 నుండి 7 వరకు వేద ప్రవచనాలు చేస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదలిచిన ఆనాడు పాల్గొన్నటువంటి వారు కొప్పులూరి గణపతి శాస్త్రి గారు, మండలీక వెంకట శాస్త్రి గారు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్పా లక్ష్మావధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కల్లూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ధూళిపాళ రామచంద్ర శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు,
3: అందరూ మహాపండితులు.
2: తర్వాత 5వ తేదీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర కచేరి జరిగింది. తర్వాత 7వ తేదీ ప్రహ్లాద కూచిపూడి నాటకం, 8వ తేదీ పూర్ణాహుతి, ఆ రోజు శ్రీకృష్ణరాయబారం బుర్రకథ. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు నిర్వాహక వర్గ కార్యదర్శిగా ఉన్నది కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు. ఇంకా యాగ విశేషాలు ఏంటి చెప్పుకోవాలంటే, యజ్ఞం వారం రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని దివ్య సృష్టికి 7వ సంఖ్య ప్రతీకగా చెప్పబడుతుంది. ఉదాహరణకి సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త మహర్షులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త ప్రాణధాతువులు. ఈ విధంగా యజ్ఞం 7 అజ్ఞానపు తెరలను తొలగించి సప్త జ్ఞానభూమికలను అధిరోహించి సాధకుడు మోక్షాన్ని పొందే సామర్థ్యాన్ని సంపాదించవచ్చు అనే అర్థాన్ని తెలియజేస్తుంది సప్త సంఖ్య.
3: ఎంత అంతరార్థం ఉంది కదా.
2: యజ్ఞంలో గణేష, సూర్య, దేవి, విష్ణు, శివ, శక్తి పూజలతో పాటుగా వేదపారాయణ ద్వారా వేద పురుషుని హవన రూపంలో మొత్తంగా 7 దేవతాశక్తుల ఆరాధన జరుగుతుంది. ఈ యజ్ఞంలో శివారాధన కేంద్ర బిందువుగా ఉంటుంది. సహస్రలింగార్చన ద్వారా శతరుద్రయంలోని శివనామాలలో దాంతో హోమ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చివరి రోజు జరిగే పూర్ణాహుతి సందర్భంగా ఋత్విక్కులకు హోమ ద్రవ్యాలు, తర్వాత స్వామి హస్తచాలనంతో సృష్టించే నవరత్నాలు, అక్షతలు అగ్నిగుండంలో వేస్తారు. మనలో ఉండే అంతులేని ఆశలను, అహంకారం, అమకారాలను శివునికి అర్పించి ఆత్మనివేదన చేయడమే దీని అంతరార్థము అని స్వామి చెప్తారు.
3: చాలా చక్కగా చెప్పారు.
2: ఈ జ్ఞాన యజ్ఞంతో పాటుగా భజనలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందరో కళాకారులు, నటులు, గాయకులు, పురాణ ప్రవచనం చేసేవారు, నర్తకులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అష్టావధానాలు జరుగుతాయి, భువన విజయ కార్యక్రమం కూడా జరిగింది.
3: కళారాధన అన్నమాట.
2: స్వామివారు నిర్వహించే యజ్ఞంలో దానాలు, ధర్మాలు, దక్షిణలు కూడా విరివిగా ఇస్తారు.
3: భగవంతుడి చేతికి అడ్డెక్కడుంటుంది మరి.
2: ఋత్విక్కులకు, పారాయణవేత్తలకు, వేదవేత్తలకు, జపాలు చేసే పురోహితులకు, సంగీత సాహిత్య కళాకారులకు, వారందరికీ స్వామి స్వయంగా దీక్షా వస్త్రాలు, శాలువులు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఇంకా హస్తచాలనంతో సృష్టించిన కంకణాలు, అంగుళీయకాలు ఇలాంటివన్నీ బహుకరిస్తారు. ఈ యజ్ఞానికి యజమాని అవతార పురుషులైనటువంటి శ్రీ సత్యసాయి భగవానుడే. వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, జ్ఞాన పురుషుడు ఈ ముగ్గురు మూర్తీభవించినటువంటిది స్వామి అవతారం.
3: సత్యమైన మాట కదా.
2: అదే సంవత్సరం ఈ వేద ధర్మానికి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి స్వామి జన్మదినోత్సవం నాడు, అంటే 37వ జన్మదినోత్సవం నాడు ఉదయం 9 గంటలకి బ్రహ్మశ్రీ ఆమ్నాయార్థ వాచస్పతి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిచే శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.
3: అవునవును.
2: ఆ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు
3: నాకు కూడా గుర్తొస్తుంది. స్వామి ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో ఇలా అన్నారు, నేడు వేద విద్వాంసులు కష్ట పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం వారికి వేదంలో ఉండవలసిన విశ్వాసం తగ్గడమే. వేదమును ఖచ్చితంగా, స్వామి మరీ నొక్కి చెప్పారు, ఖచ్చితంగా నిర్మల మనస్సుతో నమ్మిన వారికి ఎవ్వరికీ ఏనాటికీ దుస్థితి రాదు అన్నారు స్వామి.
2: ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారు.
3: అవును, వేద పండితులు తాము అధ్యయనం చేసినటువంటి వేదాన్ని తమ పిల్లలకు కూడా బోధించకపోవడం వల్ల సమాజంలో కూడా, అంటే పండితుల జీవితాల్లోనే కాకుండా సమాజంలో కూడా అవిశ్వాసం పెరిగిపోయింది.
2: ఇంకా ఈ వేదశాస్త్ర పాఠశాల యూనివర్సిటీ అయిపోతుంది అని కూడా చెప్పారు ఆ రోజే.
3: అవునవును, ఏదో
2: ఆనాడే శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి బీజావాపన జరిగింది అని అనుకోవచ్చు మనం. తర్వాత 1964లో ఏదో భాగవత భక్త సమాజం అని అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు.
3: అవును, దానికి దీనికి ఎట్లా సంబంధం ఏంటి? భక్త సమాజం అని మొన్న కూడా మీరు అన్నారు, కానీ ఇప్పుడు మన ప్రశాంతి నిలయానికి భక్త సమాజానికి
2: అదే ఆ సంబంధమే ఇప్పుడు చెప్పుకుందాం.
3: చెప్పండి.
2: కృష్ణానదీ తీరంలో కొన్ని అనంతవరము, శ్వేతపురము, వ్యాఘ్రపురము, శ్రీకాకుళం, పాపనాశనం, కూచిపూడి అనే గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే కొల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి శాస్త్రవేత్తలు నివసించేవారు. ఇంకా అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండేవి.
3: ప్రతి సంవత్సరం
2: ఆ గ్రామస్తులు నిర్వహించేవారు. దూర ప్రాంతాల నుంచి ఎందరో కళాకారులని, సంగీత సాహిత్యవేత్తలను, వేదశాస్త్ర పారంగతులను ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఉండేవారు. అది 7 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
3: వాళ్ళు కూడా 7 రోజులు చేసేవారు
2: సప్తాహం. అక్కడ చేరిన పెద్దలందరికీ ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందట.
3: ఏమని?
2: ఇలా సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం నెలకొకసారి కలిసి ఇలా భక్తి ధర్మ ప్రచారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు కొందరు. అయితే మరికొంతమంది ఒకరోజైతే రావడం పోవడమే సరిపోతుంది, నెలకొకసారి కాకుండా 3 నెలలకొకసారి 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.
3: బాగుంది.
2: ఒక్క గడ్డి పరక ఏమీ చేయలేదు, అదే కొన్ని గడ్డి పరకలు కలిపి ఒక తాడుగా పెంటే ఏనుగును కూడా కట్టేయచ్చు అని ఒక ఉంది కదా సామెత.
3: అవును, సంఘీయ శక్తి కలయుగే అని కూడా అన్నారు.
2: కాబట్టి వారందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి ధర్మ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉందామని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించింది శ్రీ సనాతన భాగవత భక్త సమాజం.
3: ఓహో,
2: అది మొట్టమొదటిసారిగా అనంతవరం గ్రామంలో వారి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 22 నవంబర్ 22వ తేదీ అనంతవరం గ్రామంలో మొదటి సమావేశం జరిగింది 1923లో.
3: ఓ, 22 23 బానే కలిసి వచ్చాయి.
2: అంటే వాళ్ల నియమాలు కొన్ని ఉన్నాయి, ఆ సభ్యులందరూ ఇలా ఉండాలి మేము మనము అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. మొదటిది అర్థాపేక్ష లేకుండా ఉండటం, పరమార్థ చింతన కలిగి ఉండటం, వృత్తికి తగిన వేషం, వేషానికి తగిన సంభాషణ, సంభాషణకు తగిన ప్రవర్తన ఉండాలి.
3: మహాధార్మికులు.
2: దీనికి తోడు విద్య, పాండిత్యము, వినయము, నీతి, భక్తి, ధర్మము, జ్ఞాన వైరాగ్య సంపదలు కలిగి ఉండాలి. ఇంకా అన్నింటినీ మించి నిస్వార్థ సేవా తత్పరత ఉండాలి.
3: అదే కదా స్వామి ఆశించేది అందరూ.
2: ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుని భారతీయ సంస్కృతిని, భక్తి జ్ఞాన ధర్మాలను ప్రబోధించాలని, మానవ సేవయే మాధవ సేవ అనే పవిత్రాశయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారు 1964లో స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పుట్టపత్తులో నిర్వహించారు 3 రోజులు.
3: అలా ఏర్పడింది అన్నమాట.
2: అయితే ఏమైందంటే ఈ విధంగా నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు

0: శాస్త్రి గారు 1987లో పరమపదించారు. అప్పుడేమైందంటే స్వామి వారిని అడిగారనమాట, వచ్చే అధ్యక్షులుగా ఎవరు నియమించాలంటే కుప్పా బైరాగి శాస్త్రి గారిని పెట్టారు. అది 88లో జూలై 31వ తేదీ. ఆ తర్వాత సంవత్సరానికే ఆయన కూడా కాలం చేశారు.
1: అయ్యో,
0: అప్పుడు అధ్యక్షులుగా ఎవరు నియమించాలి స్వామి అని చెప్పి వీళ్ళు వెళ్లి స్వామిని ప్రార్థిస్తే, అది చరిత్రాత్మకమైన రోజు అనమాట ఆ సమాజం యొక్క చరిత్రలో. 17/9/89లో అంటే సెప్టెంబర్లో అనమాట 89, స్వామి నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని వాళ్ళని ఆశీర్వదించారట.
1: మహాదృష్టం, మహాదృష్టం.
0: తర్వాత ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా సీతారామ కళ్యాణం చేస్తూ ఉండేవారట. రాగి విగ్రహాలు, ముందు ఇత్తడి విగ్రహాలు ఉండేవి, ఆ తర్వాత రాగి అవి ఎక్కడికో వెళ్లిపోయాయి, మళ్ళీ తర్వాత రాగి విగ్రహాలు. ఈ ప్రశాంతి నిలయంలో ఈ కళ్యాణం జరిగినప్పుడు ఈ మూడు రోజులు కార్యక్రమాలు జరిగినాయి కదా, అప్పుడు స్వామి ఆ కళ్యాణం జరిగే సందర్భంలో బంగారు మంగళసూత్రాన్ని సృష్టించి సీతాదేవి మెడలో వేశారట. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు కదా.
1: అవును,
0: అంటే వాళ్ళ
1: విగ్రహాలు తీసుకెళ్లేవారు
0: ఈ మంగళసూత్రంతోనే అక్కడ కళ్యాణం జరిపించేవారు అనమాట. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. ఏంటంటే నగర సంకీర్తన మొదట, తర్వాత అఖండ కలశ స్థాపన, గోపూజ, వేద పారాయణ, భాష్య ప్రవచనం, తరంగ కాలక్షేపాలు, భజన కాలక్షేపాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, సీతారామ కళ్యాణంతో పాటుగా అది కానీ లేకపోతే శివపార్వతుల కళ్యాణం గాని హనుమత్ కళ్యాణం గాని జరిపేవారట.
1: అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించేవాళ్ళు
0: ప్రతి చోట. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉపన్యాసాలు, హరికథలు, గాత్ర కచేరీలు, ఈ చివరిగా రాత్రి హారతి జరిగేది. ఇలా కొన్ని వందల మంది పండితులు, వేద వేదాంగవేత్తలు, కళాకారులు ఈ సమాజంలో సభ్యులుగా చేరి ఇతోదిక సేవలు చేశారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఇక్కడ.
1: చెప్పండి.
0: పోతుకూచి వెంకటాచల శాస్త్రి అనే హరికథకుడు అనమాట ఆయన, భాగవతారు గారు. ఎన్నాళ్ల నుంచో స్వామి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉండేవారట, నేను ఎప్పుడైనా స్వామి సన్నిధిలో వెళ్లి ఈ హరికథా గానం చేయగలనా లేదా అని చెప్పి.
1: జీవుని వేదన,
0: ఆ వేదన స్వామి నన్ను ఆ వేదన ఆలకించాలి, నాకు అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా స్వామి నుంచి ఆహ్వానం వచ్చింది సమాజం వారికి. అప్పుడు వీరంతా కలిసి అమరావతి ఎక్స్ప్రెస్ లో వచ్చారు, ధర్మవరంలో దిగారు. పుట్టపర్తి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మీరు అక్కడ గుంటూరు నుంచి వచ్చారు కదా, మీ అందరి కోసం స్వామి బస్సు పంపించారు అని చెప్పి బస్సులో ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రశాంత నిలయం పట్టణ వాటిక గేట్ లో దించారట. అప్పుడు ద్వారం దగ్గరే కామావధాని గారు స్వాగత వచనాలు పలికి, వాళ్ళకి ఆహ్వానం పలికి, హారతి ఇచ్చి, వేదపారాయణ చేస్తూ ప్రశాంత నిలయానికి ప్రదక్షిణ చేయించి ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అంటే స్వామి దర్శనానికి బయటకు వస్తారు కదా ఆ ద్వారం దగ్గరికి రాగానే, స్వామివారి దర్శనమిచ్చి చాలా శ్రమపడి ప్రయాణం చేసి వచ్చారు. వంటలు పూర్తయ్యాయి, చిత్రావతికి వెళ్లి స్నానాలు పూర్తి చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం అని ఆశీర్వదించారట.
1: ఆయన కోరిక ఎలా తీర్చారు స్వామి.
0: తర్వాత వాళ్ళ కార్యక్రమం 2వ రోజు ప్రారంభించుకున్నారు. ఈ పోతుకూచి వారు హరికథా గానం చేస్తూ ఉన్నారట. అంతకు ముందు చేసిన సమయంలో, ముందు చేసిన కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట, ఒకవైపు నుంచి
1: చెప్పాలి,
0: శ్రీరామ జననం నుంచి అహల్యాశాపిమోచన వరకు చెప్పాలి ఆయన కథ, అంతవరకు అనుకున్నారు. చేస్తూ ఉండగా స్వామి నగుమోము కనలేని త్యాగరాజ కీర్తన పాడుతూ ఉండగా వచ్చారట.
1: నగుమోములతో,
0: నగుమోముతోనే వచ్చి ఆ కీర్తన అయ్యేంత వరకు ఉండి ఆయన దగ్గరికి వెళ్లి సృష్టించి విభూతి ఆయన నోట్లో స్వయంగా వేశారట. వేసి తర్వాత ముఖం నుదుట పెట్టి వీపు తట్టి
1: ధైర్యాలు
0: ఇచ్చారు. చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవారు లేరు, ఈనాడు చెప్పేవారు లేరు, నేనున్నానుగా సీతారామ కళ్యాణం వరకు చెప్పు అని సింహాసనంలో ఆసీనులయ్యారట. ఇక అసలు అహల్యాశాప విమోచనం వరకే ఆయన చెప్పవలసింది, ఈ స్వామి ఇంకొంచెం పొడిగించారు. ఈ కథా కాలక్షేపం పూర్తి కాగానే స్వామి హస్తచాలనం చేశారు, హస్తం తిప్పారు, తలుక్కున ఒక మెరుపు మెరిసిందట, దగదగా మెరిసే పట్టు వస్త్రం వచ్చిందట స్వామి హస్తంలో.
1: వస్త్రాలు కూడా అలా సృష్టించారా స్వామి,
0: మనం ఎక్కడ విన్నట్టు లేదు, దీని ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ ఒక పుస్తకంలో చదివాను, చివరికి అది చూస్తే పట్టు చీర అయిందట.
1: అయ్యో, అదేంటి చీర?
0: పట్టుచీర వచ్చింది స్వామిజీ హస్తంలో నుంచి, అది అంటే విభూతులు ఉంగరాలు ఇలాంటి.

0: పట్టు పంచ కాదు, పట్టు చీర,
1: పట్టు చీరే అన్నమాట అది. ఇక మరునాడు స్వామి జన్మదినోత్సవం. ఇక మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి స్వామి శిరస్సుపై పుష్పంతో 3 సార్లు తైలాన్ని ఉంచి
0: అభ్యంగన కార్యక్రమం
1: ఆ భాగ్యం ఉండేది. ఆ తర్వాత బూర్గు రామకృష్ణారావు గారు చేశారట, వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు వాళ్ళందరికి అవకాశం వచ్చింది. అటువంటి అరుదైనటువంటి భాగ్యం 1964లో ఈ భక్త సమాజం సభ్యులందరికీ స్వామి ప్రసాదించారు.
0: ఎంత అదృష్టవంతులు!
1: అంతటి ప్రేమామృతాన్ని వర్షించి స్వామి ఈ వేద వేదాంగవేత్తల్ని, కళాకారులందరినీ పోషించారు.
0: మరైతే ఇందులో భాగమే కదా విద్వత్ పోషణ కూడా. మరి మీరు చాలా కాలంగా పరిచి వస్తున్నారు, చాలా విషయాలు తెలుసు మీకు. ఈ వేద పండితులు స్వామి ఆశ్రయంలో ఉన్నవాళ్లు ఎవరినైనా గురించి కాస్త చెప్తారా?
1: చాలా మంది ఉన్నారు, ఎంతో మంది స్వామి ఆశ్రయంలో జీవితం గడిపినటువంటి వాళ్ళు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మనందరము ప్రతిరోజు సాయిశ్వరాయమహే సత్యదేవాయ ధీమహి అని చెప్పుకుంటాం కదా, సాయి గాయత్రి ఆయన మంత్రద్రష్ట అన్నమాట దానికి. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. భగవాన్ బాబా వారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యాంశమైనటువంటి వేద పోషణ వేదోద్ధరణ కృషిలో పాలు పంచుకుని ప్రత్యక్షంగా భగవాన్ బాబా వారి ప్రశంసలు పొందినటువంటి వారు, స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కారణ జన్మలు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు పూర్వం విజయనగర ఆస్థాన పండితులుగా ఉండేవారు. వేద వేదాంగ పారంగతులు, అంతేకాకుండా వేదార్థాన్ని విడమర్చి చెప్పగల విద్వాంసులు. భారతదేశంలో ఆ రోజుల్లో ఒక్కరు కూడా ఉండేవారు కాదు.
0: అదే వేదం చదవడమే తప్ప అర్థం తెలిసిన వాళ్ళు
1: పఠనం ఒకటే కానీ అర్థం వివరణ చేయడం సామర్థ్యం ఉండేది కాదు. కానీ వేదార్థాన్ని ఇతరులకు బోధించగలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉండేవారట. వారిలో వేదము వేదార్థము తెలుసుకుని తెలుపగలిగినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంటికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయనకి సాహిత్యరత్న, అభినవ విద్యారణ్య బిరుదులుండేవి. పెద్ద గొప్ప సంస్కృత కవులు, రామాయణాది గ్రంథానికి వ్యాఖ్యానం చేశారు, రచయితలు, అన్నో శాస్త్రాల్లో పారంగత్వం గడించిన వారు.
0: ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి స్వామి సన్నిధికి?
1: అదే యజ్ఞం జరిగింది కదా, ఇలాంటి వాళ్ళందరినీ తన సన్నిధికి రప్పించుకోవడానికి యజ్ఞం ప్రారంభించుకున్నారేమో స్వామి. 1962లో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు ని ఆయన దర్శించుకునే భాగ్యం పొందారు. ఇంకా 63-73 మధ్యలో ఆయన శ్రీ సత్యసాయి అవతార వైభవం, సత్యసాయి వేదవాణి అనే గ్రంథాలని రచించారు. శ్రీ సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్టగా అందరికీ సుపరిచితులు ఆయన.
0: అవును,
1: ఒకనాడు ప్రశాంతి నిలయంలో శంకర జయంతి సందర్భంగా శాస్త్రి గారు ఉపన్యాసం చేస్తూ సత్యసాయి అనే పదానికి బ్రహ్మపరంగాను విష్ణుపరంగాను గాయత్రి పరంగాను సప్రమాణంగా అర్థం చెప్పారట. స్వామి ఆయన చెప్పిన భాషాన్ని కొంత సవరణ చేసి సాయి శబ్దానికి సాంబశివుడనే అర్థం కూడా చెప్పారు.
0: మరి అసలు ఆయనే కదా స్వరూపం అంతా.
1: సా శబ్దానికి శివుడని, ఆయు శబ్దానికి అంబ అని అర్థం చెప్తే వ్యాకరణ శాస్త్ర ప్రవీణులైన కొందరు పండితులకి అనుమానం వచ్చిందట దీనికి ప్రమాణం ఏమిటి అని. అప్పుడు శాస్త్రి గారు నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాషల్లోనూ చెప్పబడినటువంటి అర్థాలన్నీ
0: చూపించి
1: స్వామి చెప్పిన విషయానికి సరిపోలుతుందని చెప్పి చూపించారట ఆయన. అప్పుడు స్వామి మించిన విజ్ఞాన నిధి, విజ్ఞాన ఖని ఎవరుంటారని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇక ఆ సాయి గాయత్రి మంత్రం ఎలా ఆయన నోట్లోని ఆవిర్భవించిందో ఆయన మాటలోనే ఒకసారి.
0: అదే ఎప్పుడు ఎట్లా?
1: అది త్రయీ బృందావనం. మధ్యలో మురళీమోహన శ్యామసుందర మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సుందర మందహాస వదనారవిందులై ఆసీనులై ఉన్నారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ ముందు రోజు, గోధూళి వేళ. సంధ్యారాగములు బృందావన ప్రాంగణాన్ని పసుపు కుంకుమలతో బంగారు పూలతో అలంకరిస్తున్నాయి. సనక సనందనాది మహాభక్తగణంతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు వలె సౌవర్ణ కాషాయాంబరధారి శ్రీ సత్యసాయి పరమాత్ముడు రత్నసింహాసనంపై ఆసీనులయ్యారు. భక్తవరేణ్యులు, అధ్యాపకులు, మేధావులు, పండిత ప్రకాండులు, పరమ సాధ్వీమ తల్లులు, మోక్షార్థులు, విద్యార్థులు సభను అలంకరించారు. శ్రీ స్వామి అత్యంత ఆప్యాయంగా వారి కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి బంగారు అని సంబోధించి నన్ను కొద్దిసేపు ప్రసంగించమని ఆదేశించారు. ఆ అమృతోక్తి నా ధీ వీధిలో విద్యుల్లేఖయే తళుక్కున మెరిసింది. ఫలితం సాయి గాయత్రి మంత్రదీప్తి దర్శనం. ఈ విధంగా సత్యసాయి గాయత్రి మంత్రం ఆవిష్కృతమైంది. ఆ మంత్రార్థం చాలా మందికి తెలుసు, మళ్ళీ ఇంకొకసారి
0: ఒకసారి చెప్పండి.
1: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, ముఖ్యంగా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నాను. నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన శ్రీ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనలయందు సత్కర్మాచరణలయందు ప్రేరేపించినట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. శ్రీ సత్యసాయిమూర్తిని సత్యస్వరూపునిగా, సర్వదేవతా స్వరూపునిగా, సర్వ జగద్వ్యాపకునిగా నా హృదయారవింద మధ్యమునందు మనఃపూర్వకంగా ధ్యానించుచున్నాను అని దానికి అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యావతార స్వరూపులని విశ్వసించి, సాక్షాత్తు వేద పురుషులని శాస్త్రప్రమాణంగా నిరూపించి, అనుభవపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మి తమ జీవితంలో చివరి భాగాన్ని ప్రశాంత నిలయంలోనే స్వామి సన్నిధిలోనే గడిపారు. శత సంవత్సరాలు జీవించారు. అక్షయనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శనివారం ఉషోదయ కాలంలో ఆయన స్వామి పాద పద్మాల్లో లీనమయ్యారు. ఆయన చేసిన అమూల్యమైనటువంటి సేవకు గుర్తింపుగా స్వామి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నెలకొల్పారు. ఆ రోజు
0: చిరంజీవులైనారు. ఆ ప్రకారంగా
1: ఆయన గురించి చెప్పాలంటే స్వామి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏమంటే, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండు, వేద వేదాంత వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు. ఆయన ఆంధ్రదేశంలో సాటిలేని మేటి. అతను కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తులందు కూడా తన జీవితాన్ని పూర్ణం గావించిన వ్యక్తి. అతని విశ్వాసం ఎట్టిది అంటే, సర్వవేదసారమును గుర్తించిన మహాపండితుడై సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్య జీవితాన్ని స్వామి సన్నిధి అందే గడుపుతూ వచ్చాడు. స్వామి చెప్పిన మాటలు ఇవి. ప్రశాంత నిలయంలో శతవర్షములు నింపుకున్నాడు. ఇతడు అమరుడు అనే చెప్పవచ్చు.
0: నిజమే.
1: అతని జ్ఞాపకార్థమై వేదశాస్త్ర అభివృద్ది నిమిత్తమై శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును ప్రారంభిస్తున్నాము. అతని ఆదర్శాలను సద్గుణాలను ప్రధానంగాను ఆధారంగాను భారతీయులు అనుసరించి ప్రాచీనమైన వేద సంస్కృతిని పునరుద్ధరింపజేసి తిరిగి మన భారతదేశం ప్రాచీనమైన వైభవంతో రూపొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుని చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
0: అవును, కామావధాని గారి పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది కదా.
1: అవును, కామావధాని ఆయన పేరు ఎందుకు తెలియదు, అందరికీ తెలిసి ఉంటుంది. పుట్టపర్తి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళందరికీ తెలుసు.
0: అదే,
1: కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన గురించి కూడా
0: స్మరించుకుంటే మనం ధన్య జీవులం అవుతాం.
1: అవునవును.
0: చెరుకుమెల్లి కామావధాని గారు కామేశ్వర ఘనా పార్టీ అనే పేరుతో కూడా ప్రసిద్ధులు. జీవితమంతా వేదాధ్యయనం, వేద పఠనం, వేద ప్రచారాలకే అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వేద పండితులకు నిలయంగా ప్రసిద్ధి. ప్రత్యేకించి ఆ కోనసీమగా వ్యవహరించేవాళ్లు కదా. అక్కడ రాజోల్ తాలూకాలో కడలి అనే ప్రాంతం వారి జన్మస్థలం. 1962లో మీరు చెప్పారు కదా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, స్వామి ఆయన్ని కూడా ఆహ్వానించారు.
1: అవును,
0: ఆ రోజు ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన కామావధాని గారు తిరిగి వెళ్లలేదంట.
1: అవును, అది కూడా విన్నాను.
0: చాలా చిత్రమైనటువంటి విషయం కదా. ఎందుకంటే వీరి ఆశ్రమవాస దీక్ష గురించి నిజంగా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఏంటంటే, స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కామావధాని గారు కూడా ఆయన కూడా వెంట వెళ్లారట. ఆ సందర్భంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారు స్వామిని ఆహ్వానించారు తమ ఊరు, తమ గ్రామం సఖినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభించమని. ఆ దారిలో అలా వెళ్తున్నప్పుడు, సఖినేటిపల్లి వెళ్తున్నప్పుడు కడలి గ్రామం కూడాను, అయితే స్వామి అక్కడ కడలి గ్రామంలో ఆపేసి కారు ఆపి కామావధాని గారిని మీరు ఒకసారి వెళ్లి ఇంట్లో ఇంటికి వెళ్లి రమ్మన్నారు. స్వామి ఏమో తనపాటికి తాను వెళ్లిపోయారు. అయితే కామావధాని గారు అక్కడి నుంచి కదల్లేదు, ధ్యానముద్రలో ఉండిపోయినారు, ధ్యానం చేస్తూ ఉండిపోయినారు. అయితే దారిలో వెళ్లే ఒకతను కామావధాని గారిని గుర్తించి ఇంట్లో విషయం చెప్పారట. కామావధాని గారు వచ్చారు,
1: వాళ్ళకేం తెలుస్తుంది మరి ఎక్కడో వెలుపల కారులో ఉంటే.
0: అంతే, కుటుంబ సభ్యులు కొందరు గ్రామ పెద్దలను అందరినీ వెంట వేసుకుని వచ్చారు. ఇంటికి రమ్మన్నారు, ఈయన వెళ్లలేదు. ఈ లోపల స్వామి
2: అరగంటలో వచ్చేసారు.
0: అరగంటలోనే వచ్చేసారు స్వామి. వచ్చి ఏంటి వెళ్లలేదని ఆయన కొడుకును కూడా అన్నారట, ఏం నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవా అని. రావటం లేదు స్వామి, ఇంటికి రావడం లేదు అంటే, సరే మీరు వెళ్ళండి, మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయండి, నేను తీసుకుని వస్తానని. స్వామి అడిగారట కామావధాని గారిని, ఎందుకు ఇంటికి వెళ్లవంటే, నేను భవబంధాలన్నీ వదులుకుని మీ పాద సన్నిధిలో చేరిన వాడికి మళ్ళీ నాకు ఇంటితో ఏం సంబంధం అన్నారు.
2: అప్పటికి 10 సంవత్సరాలు అయిందట ఆయన పుట్టపర్తి వచ్చి.
0: అవునవును. అప్పుడు మళ్ళీ స్వామి ఎంత చక్కగా, నా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను రమ్మని ఇంటికి పిలుచుకుని పోయారు.
2: మీ ఇల్లంటే రానన్నారు,
0: రానన్నారు కదా, అందుకు నా ఇంటికి రమ్మన్నారు.
2: అవును.
0: అయితే అక్కడ కూడా భోజనం చేయడం వరకే, ఆ తర్వాత వెంటనే స్వామి వెంటనే అనుసరించి ప్రశాంతి నిలయం
2: రోజు ఉండమని వాళ్ళు ప్రార్థించినా పడినా ఉండలేదట.
0: ఉండలేదట.
2: ఇది నేను విన్నాను, ఎక్కడో చదివాను కూడా.
0: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు అలాగే ఉండిపోయారు. కామావధాని గారి గురించి స్వామి చెప్పుకున్న మాటలు రెండు మాట్లాడుకుందాం. కామావధాని గొప్ప భక్తుడు, స్వామి సన్నిధి వచ్చిన తర్వాత
2: అలాగే చెప్పండి, మళ్ళీ మార్చద్దు,
0: అలాగే చెప్తాను. తిరిగి స్వగ్రామానికి వెళ్లలేదు. కొడుకులు మనుమలు రమ్మని ఎంతగానో వేడుకున్నారు, కాని ఆయన ఎక్కడికి వెళ్లకుండా స్వామి సన్నిధిలోనే కాలం గడిపారు. నేను కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు, వాళ్ల ఇంటిలోనే భోజనం చేశాడు. ఒక్క పూటైనా ఉండమని వారంతా బ్రతిమలాడారు, కాని ఆయన నా వెంటే తిరుగు ప్రయాణమయ్యారు. అంతటి భక్తుడు కామావధాని అన్నారు. సంపూర్ణ శరణాగతికి ఆయన నిలువెత్తు
2: నిదర్శనం
0: కదా.
2: ఇంకా ఇంకేమైనా ఉంటే ఆయన గురించి. అయితే మనమందరం కోట్లాది మంది స్వామి భక్తులు ప్రతిరోజు ఉదయం ఈశ్వరాంబాసుత శ్రీమన్
0: సుప్రభాతం
2: పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దైనందిన కార్యక్రమం ప్రారంభించుకుంటారు సత్యసాయి సుప్రభాతంతో.
0: అవును.
2: ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారిని ఇంకొకసారి
0: ఆయన గురించి కొంచెం
2: చెప్పుకుందాం. కనీసం మనలో కూడా ఆ భక్తి తత్పరత కాస్త అభివృద్ధి అవుతుందేమో.
0: చెప్పండి చెప్పండి.
2: స్వామి దివ్యత్వాన్ని గుర్తించి స్వామి పదకమలాలను ఆశ్రయించి 40 సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక సాధన కొనసాగించి భగవాన్ బాబావారి దివ్య ప్రేమాదరాలకు నోచుకున్నటువంటి మహనీయుడు దూపాటి తిరుమలాచార్యు గారు. ఆయన వెంకటగిరి సంస్థాన అధీశ్వరుల ప్రాపకంలో ఉన్న రోజుల్లో 1950 సంవత్సరంలో వెంకటగిరి రాజావారు స్వామిని మా సంస్థానాన్ని పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు మొదటిసారిగా ఈ తిరుమలాచార్య గారు స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శివరాత్రికి నవరాత్రికి పర్వదినాల్లో పుట్టపర్తికి వచ్చి స్వామివారి దర్శనం స్పర్శనం సంభాషణం ఇలాంటి భాగ్యాలన్నీ పొందుతూ ఉండేవారు. స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ఆయనే
0: తెలుగులో రాసిన ఆయన.
2: తర్వాత అంతేకాకుండా శ్రీ సత్యసాయిబాబా రామాయణం, శ్రీ సత్యసాయి శతకం, శ్రీ సత్యసాయి గీత,
0: ఇన్ని
2: మూడు గ్రంథాలు రచించారు. బెంగళూరులో త్రయీ బృందావనంలో భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి సుప్రభాతాన్ని 10 శ్లోకాలుగా రచించారట. కానీ మనం పాడుకునే దానిలో సగమే. ఇప్పుడు స్వామి ఆ సుప్రభాత శ్లోకాలను ఎంతగానో మెచ్చుకున్నారట. ప్రశాంతి నిలయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సాయి భక్తులందరూ ప్రతిరోజు ప్రభాత సమయంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటాం. స్వామి శ్రీ తిరుమలాచార్యులు గారికి స్వప్నంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించి మంత్రోపదేశం చేశారట.
0: ఎంత అదృష్టం,
2: ఎంత భాగ్యం అది. స్వామి బదరియాత్రకు వెళ్లినప్పుడు వారితో కలిసి వెళ్లినటువంటి అదృష్టవంతుల్లో ఈయన కూడా ఒకరు. అనేక సందర్భాల్లో స్వామి శ్రీ తిరుమలాచార్యుల గారిని వారి కుటుంబ సభ్యులను రక్షించి కాపాడి అండగా నిలిచారు.
0: విద్వత్ పోషణ.
2: స్వామివారి తిరుమలాచార్యుల వారి భక్తి ప్రపత్తుల గురించి ప్రశంసిస్తూ మనకి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఉపన్యాసం చెప్తారు కదా స్వామి, ఆ దివ్య ఉపన్యాసంలో 2000 సంవత్సరంలో ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, పూర్వం సుప్రభాతం రాసిన దూపాటి తిరుమలాచార్య ఉండేవాడు. అతను వెంకటగిరి ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత పండితుడు. 90 ఏళ్లు వచ్చినా నాతో ప్రయాణమై బదిలీ వచ్చాడు. తిరుమలాచారి దేహం చాలా శుష్కించిపోయింది, ప్రయాణం చేయగలవా అన్నాను. స్వామి, మీరు నా వెంట ఉంటుంటే ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను, మీకు కాకపోతే ఇంక లోకానికే నేను వ్యర్థం అన్నాడట. స్వామి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందులో కోదు లోకమాత అని.
0: బాగుంది.
2: నీకు కాకపోతే నేను లోకంలో ఉండడమే వ్యర్థం అనుకున్నాడు. ఇంత భక్తి ప్రపత్తులతో జీవించిన వాడు ఆ తిరుమలాచారి. కాలమంతా స్వామితోనే గడిపాడు. బృందావనం పోతే బృందావనంలో కూడా నాతోనే ఉండేవాడు. ఎంత భక్తి అంటే ఆ భక్తికి ప్రమాణం చెప్పడానికి వీలు కాదు. కట్టకడపటికి మరణం కూడా సునాయాసంగా లభించింది. స్వామి, ఇక నా పని అయిపోయింది అన్నాడంట ఒకరోజు. నీకెట్లా తెలుసు అని అడిగారట స్వామి. లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు అని పోయి స్నానం చేసి వచ్చాడు. జలం తీసుకువచ్చి స్వామి పాదాలపై పోశాడు. 4 బొట్లు తీర్థం తీసుకున్నాడు. స్వామి, ఇక నేను పరిపూర్ణుడినయ్యాను అన్నాడట. దేహం పూర్ణమైపోయింది, మనస్సు పూర్ణమైపోయింది, ఆత్మ పూర్ణమైపోయింది, ఇంకా మీలో చేరిపోతున్నాను అన్నాడు. అప్పుడే ప్రాణాలు వదిలాడు. మరణం ఎప్పుడొస్తుందో తాను తెలుసుకోగలిగాడు. ఎప్పుడు చూచినా సాయిమాత సాయిమాత అంటూ స్మరించుకునేవాడు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని స్వామి చెప్పారట ఆ రోజు ఉపన్యాసంలో. ఇంకా వీలు కాకుండా వెంకటగిరి సంస్థ నుంచి వచ్చిన వారు రామశర్మ గారు ఉన్నారు. ఆయన పద్యాలు కూడా సనాతన సారథిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ రోజు అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు,
0: పొద్దుట
2: విషయ వాసనలు నిన్ను వేటాడి తరినేని.
0: అవును,
2: అది ఆ పద్యం అన్నమాట. ఇంకా ఈ విద్వత్ పోషణ అంటే కేవలం శాస్త్ర రంగం ఒకటేనా?
0: అవును, చతుష్షష్టి కళారాధ్య. ఆయన చతుష్షష్టి కళల చేతను ఆరాధింపబడుతుంటాడు. వాళ్ళందరూ విద్వాంసులే కదా. మరి
2: ఎవరు ఇంకా?
0: సంగీత సాహిత్య నృత్య విభాగాల్లో అందరూ చాలా మంది స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు కదా.
2: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు,
0: అవును,
2: శ్రీమతి పి సుశీల, శ్రీమతి పి లీల, ఆ తర్వాత చిత్ర,
0: శోభారాజ్ గారు,
2: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ సోదరి శైలజ, వీరంతా వచ్చారు స్వామి దగ్గర. వాళ్ళ విద్యను ప్రదర్శించుకున్నారు, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
0: అదే కళ్ళల్లో కూడా విద్వత్తున్న వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే.
2: ఇంకా నటులు ఉన్నారు కదా, చిత్తూరు నాగయ్య.
0: అవునవును, నాట్య నాటక రంగాల్లో ఉన్నవాళ్ళు.
2: మొన్నటి దాకా అంజలిదేవి గారు వీళ్ళంతా, ఆవిడే కదా ఈ సత్యసాయి, పర్తిసాయి.
0: అవును, టెలిఫిల్మ్ అని తీశారు.
2: షిరిడి సాయి, పర్తిసాయి, దివ్య కదా, వీళ్ళందరూ వచ్చి భీమసేన్ జోషిని మర్చిపోయాం, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ స్వామి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళందరినీ పోషించి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ముగింపు ఏమిటి? ఏమని
0: మరి విద్వత్ పోషణ్ అంటే స్వామి సాక్షాత్తుగా అట్లా చూపించారు, వేదరక్షణ చూపించారు, విద్వత్ పోషణ చూపించారు. మరి స్వామి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, అప్పుడే కదా స్వామి ప్రాజెక్ట్.
2: ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్ కోర్సు లో మొట్టమొదటిసారిగా ఈ వేదం గురించి చెప్పుకునేటప్పుడు 1983 సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో విద్యార్థులు ఒకవైపు వేదం నేర్పించి వాళ్ళకి ఆ చివరి రోజు వ్యాలిడిటీ ఫంక్షన్ రోజు వాళ్ళతో చెప్పించారు స్వామి. ఫస్ట్ టైం అన్నమాట అది ఆడపిల్లలు వేదం చెప్పడం. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ప్రతి సభా ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. మళ్ళీ ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల చేత ఎప్పుడు దసరాల్లో మంత్రపుష్పం ఇవన్నీ అట్లా అట్లా.
0: ఇప్పుడు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.
2: ఇప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైందంటే 1973 బృందావనంలో జరిగిన సమ్మర్ కోర్సు. తర్వాత 2003 సెప్టెంబర్ 19 నుంచి దర్శన సమయంలో ఇక్కడ ప్రశాంతిలో వేద పఠనం జరుగుతుంది. మే 18 2005 బృందావనంలో ప్రారంభమైంది. ఇలాగా స్వామి
0: అంటే మొట్టమొదట విద్యార్థులు తమ సంస్థ విద్యార్థుల చేత అందరి చేత.
2: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు.
0: మొన్న జరిగిన వేద సభని
2: వేదాన్ని పఠిస్తున్నారు. అది విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేద పఠనం చేస్తున్నారు కదా. కాబట్టి ఇంకా నిన్న చెప్పుకున్నారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళకి నేర్పించాలి అని. అట్లా ప్రపంచం అంతా వేదం నేర్చుకుంటే ఇంకా ప్రపంచ శాంతి
0: తప్పకుండా
2: సమకూరుతుంది, నెరవేరుతుంది. సరే, ఇంతలో ముగిద్దాం.
1: సాయిరామ్.
0: ధన్యవాదాలు మేడం.
3: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, యజ్ఞంలోని అంతరార్థాన్ని, విద్వత్ పోషణ గురించి ఇంకా ఎన్నో విలువైన అంశాలను చక్కగా సరళమైన శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకందించిన శ్రీ విజయలక్ష్మి గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి ధన్యవాదాలు. వేద పోషణలో ఇప్పటివరకు మనం విన్నట్లు ఆ రోజు స్వామి చిన్నగా మొదలుపెట్టింది. ఈ మధ్య మనం ప్రశాంతి నిలయంలో చూశాం ఎంతో మంది వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయంలో అంతటా వేద పఠనం చేశారు. అంతేకాకుండా ఇందాక మనం భక్తుల అనుభవాలను విన్నప్పుడు వేద పోషణ అంటే వేదాలను మనం పోషించటమని కాదు అని గుర్తించాలి. వాటిని తెలుసుకొని ఆచరించి తద్వారా మనం దానిగా మారటమే మన కర్తవ్యం. ఇందాక మనం విన్న భక్తుల అనుభవాలు కూడా వారు దాన్ని అలా ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే అది ఎంతో క్లిష్టమైన కార్యం. దానిని సులభతరం చేయటానికే మరి మన సాయి భగవానుడు అవతరించారు కదా. గ్రంథంబులన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, వేదములన్నీయు వెదకి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, శాస్త్రములన్నీయు చదివి చూచినగాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ సత్యసాయి పలుకు సత్యవాక్కు, స్తోత్ర పాఠములను శోధించి చూడగా సత్యసాయి పలుకు సత్యవాక్కు. అది మన స్వామి పలికే ప్రతి ఒక్క మాటకున్న శక్తి మహిమ అలా ఉంటుంది. ఉపనిషత్తుల బోధనలనన్నింటినీ, పురాణ ఇతిహాసాల అంతరార్థాలని, అనేక శాస్త్రయాల వాంగ్మయాన్ని స్వామి విద్యార్థులతో భక్తులతో మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న మాటలలోనే బోధిస్తారు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని. సత్యసాయి భగవానుడు అవతార కార్యక్రమంలో వేద పోషణ చేస్తున్న సమయంలో వారి విద్యార్థులు పొందిన అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం. ఈ అనుభవాలను మనతో పంచుకోబోయేవారు స్వామి విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు. వీరు బృందావన్లోని స్వామి కళాశాలలో 11th క్లాస్లో చేరి తరువాత బిఎస్సి, ప్రశాంతి నిలయంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పిహెచ్డి పూర్తి చేసి 2006 వరకు స్వామి కళాశాలలో అధ్యాపకులుగా సేవలందించారు. వీరు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వామి చెంత వేద పఠనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు.

ఓం శ్రీ సాయిరామ్. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. మన స్వామి 92వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. వేదాంత వేద్యుడు, వేద పురుషుడు, ఉపనిషదైక స్వరూపం అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన జీవితమే తన సందేశం అని మనకి చెప్తూ, వేదమే తన జీవితంగా జీవించిన పరమాత్మ స్వరూపం, ప్రేమతో మన స్థాయికి దిగి వచ్చి మనందరికీ సులువుగా ఈజీగా అర్థమయ్యే విధంలో వేదాంత విజ్ఞానాన్ని, వేదాంత అగోప్యమైన రహస్యాలని మనకి డే టు డే లైఫ్లో ఎలా ఆచరించాలో చాలా బాగా చూపెట్టారు. స్వామితో జీవిస్తూ, స్వామి కళాశాలలో విద్యార్థిగా ఉంటూ ఈ లెసన్స్ ఎన్నో అందరి విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రతి స్టేట్మెంటు వేదమే, ప్రతి పదము ప్రతి సెంటెన్స్ స్వామిది వేదం. స్వామి డిస్కోర్స్ అది ఉపనిషత్. స్వామి సింపుల్ టర్మ్స్లో అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని స్వామి అనే స్టేట్మెంట్కి తైత్రీయ ఉపనిషద్లో ఆనందవల్లిలో యదా హ్యేవై షయే తస్మిన్ నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భయం అనేది ఎప్పుడొస్తుందంటేట, మనిషికి తన ఎందున్న దేవుడి నుంచి ఉదరం అంతరం కురితే, అంటే సెపరేషన్ రాగానే భయం వస్తుంట. సో తన దైవత్వం నుంచి తనకి ఎప్పుడు సెపరేషన్ వస్తుందో అప్పుడే భయం కలుగుతుంది. దేర్ఫోర్ హ్యాపీనెస్ అనేది ఆ దేవుడితో యూనియన్తో ఉండడమే హ్యాపీనెస్. సో స్వామి ఎంత సులువుగా అంత కష్టమైన స్టేట్మెంట్ని హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. అలాగే స్వామి చాలాసార్లు ఇదివరకు మందిరంలో పిల్లలంతా కూర్చుని దర్శనానికి కూర్చునే సమయంలో స్వామి పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మధ్యలో వచ్చేవారు. వచ్చి, నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేచి మంచినీళ్ళ కోసం మధ్యలో వెళ్ళావు కదా అని మాతో మామూలు డే టు డే విషయాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ సడన్గా అనేవారు, వేరామైరా వేరామాయి అనేవారు. అంటే నేను సర్వత్రా ఉన్నాను, సర్వత్రా ఉన్న దైవాన్ని నేను, దేవుడు సర్వత్రా సర్వకాలాలయందు ఉన్నాడు, సహస్ర శీర్షా పురుష అనే వేదాంత గోప్యమైన స్టేట్మెంట్ స్వామి అంత ఆసువుగా మాకు నేర్పించేవారు. ఇంకోసారి స్వామి ఓమ్ని ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది అని చెప్తూ పంచభూతాలను ఆధారంగా చేసుకుని భలే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి అన్నారు, ఆకాశం సర్వత్రా ఉంది, ఆకాశానికి ఉన్న ఒక్క యాట్రిబ్యూట్ శబ్దం, దానికి ఇంకో యాట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ అని, అది వాయువు అవుతుంది. ఆకాశం ఎంత స్ప్రెడ్ అయి ఉందో అంత వాయువు స్ప్రెడ్ అయి లేదు. వాయువుకి ఇంకో యాట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ, తర్వాత రూపం, శబ్ద స్పర్శ రూపం, అది అగ్ని అవుతుంది. అగ్ని అంత వ్యాపకం కాదు, వాయువు అంత వ్యాపకం కాదు. అగ్నికి ఇంకో యాట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రసం అనేది యాడ్ చేస్తే నీరు అవుతుంది, ఆపస్ అవుతుంది, అది అగ్ని అంత వ్యాపకం కాదు. దానికి ఇంకో యాట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రస గంధం యాడ్ చేస్తే అది పృథ్వీ అవుతుంది, చాలా జడమైన పదార్థం అవుతుంది. సో ఒక్కొక్క యాట్రిబ్యూట్ యాడ్ చేస్తున్న కొద్దీ అది వ్యాపకం, సర్వవ్యాపకం నుంచి జడం అవుతూ ఇంకా ఇంకా లిమిటెడ్ అవుతూ వస్తుంది.
సో ఒక అట్రిబ్యూట్ తీస్తూ పోతే అది ఇంకా ఇంకా సర్వవ్యాపకం అవుతూ ఉంటుంది. అలాంటిది ఆకాశం పైన ఉన్న పరమాత్మ తత్వం ఏ అట్రిబ్యూట్ లేని తత్వం సర్వత్రా వ్యాపించింది అనడానికి డౌటే ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా మనకి రాదు. ఎంత సులువుగా ఎంత సింపుల్గా స్వామి సర్వత్రా దైవం సర్వత్రా ఉన్నారు సర్వులు దైవమే అంతా దైవం అని చెప్పడానికి ఈ పంచభూతాలు దాని వాటికి ఉన్న అట్రిబ్యూట్స్ తీసుకుని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కంపారిజన్ స్వామి చాలాసార్లు పిల్లలతో చెప్తూ ఉండేవారు కంపారిజన్ అనేది ఉండకూడదని. కంపారిజన్ చాలా అసలు గుడ్ కంపారిజన్ అనే పదమే లేదు. హెల్దీ కాంపిటీషన్ అనే పదమే లేదు. కాంపిటీషనే ఉండకూడదు కంపారిజనే ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇది నిజంగా చూస్తే ఈశావాస్యోపనిషద్ యొక్క సారాంశం. అంత సింపుల్గా స్వామి చెప్పే స్టేట్మెంట్ ఈశావాస్యోపనిషద్ మొత్తం చదివితే దాని సారాంశం అదే. ఈశావాస్యోపనిషద్లో ఏమంటారు, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధః కస్య స్విద్ధనం. అంటే ఏంటంటే దేవుడు సర్వత్రా ఉన్నాడు. యత్కించిత్ జగత్యాం జగత్ అంటే ప్రతి చిన్న అణువులో కూడా దైవమే నిండి ఉన్నాడు. అందుకోసమని తేన త్యక్తేన భుంజీత దైవం ఏది మనకి ప్రసాదం కింద ఇస్తాడో అది మనం అనుభవించాలి తృప్తిగా. మా గృధః కస్య స్విద్ధనం, వేరే వాళ్ల ధనము వేరే వాళ్ల దగ్గర ఉన్న సంపదని చూసి ఆశించవద్దు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం. దీన్ని పిల్లలకి చెప్పేందుకు స్వామి ఏం చెప్పేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఎంత సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో చెప్పేసేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఇలా అనుకుంటూ ఉండాలి, అదే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది అని. అలా స్వామి చెప్పే ప్రతి స్టేట్మెంట్, మీరు స్వామి డిస్కోర్స్లో మనం వినే ప్రతి స్టేట్మెంట్కి ఒక వేదాంతపరమైన ఉపనిషద్దులో అయినా వేదాల్లో అయినా మనం దాని మూలం గుర్తించవచ్చు. ఇలాగే స్వామి సోహం ఫారినర్స్ కూడా ఏం చేయాలి స్వామి, ఏం మంత్రం జపించాలి స్వామి అంటే స్వామి చెప్పేవారు, రోజుకి 21,600 సార్లు నీ శ్వాసే నీకు నీ నిజతత్వం చెప్తోంది సోహం అంటూ, అది తలుచుకో, అదే నీవైపోతావు. ఇది నిజంగా ఆలోచిస్తే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పిన మైత్రేయికి చెప్పిన సందేశం ఇది. అదేవిధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఓంకారం జరుగుతోంది, బయట భజన్ స్టార్ట్ అయింది, ఓంకారం జరుగుతోంది. స్వామి మా అందరి వైపు ఒకసారి చూసి పరబ్రహ్మతత్వం అంటే ఏంటిరా అని అడిగారు. మాకేం అర్థమవుతుంది, మేము స్వామే చెప్పాలి అని స్వామిని ప్రార్థిస్తే స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశ్శబ్దమే పరబ్రహ్మతత్వం అన్నారు. నిజంగా మీరు నాసాదీయ సూక్తం, మనం నాసాదీయ సూక్తం, హిరణ్యగర్భ సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటే, అంటే క్రియేషన్ ఎలా వచ్చింది అనేది చదివితే ఆ స్టిల్నెస్, ఓంకారంకి ఓంకారంకి మధ్యలో ఉన్న స్టిల్నెస్ నిజంగా పరబ్రహ్మతత్వం. దాని నుంచి వైబ్రేషన్ ఓంకారం అనేది వెలువడింది, అదే ఆకాశతత్వం. సో ఎంత సులువుగా ఎంత సింపుల్గా చెప్పారు, అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్కి కూడా వీలయ్యేట్టు చెప్పారు. మనం ఓంకారం చెప్తూ ఉంటే ఓంకారం మీదనే ధ్యాస ఇవ్వకుండా ఓంకారం రెండు ఓంకారాల మధ్యలో వచ్చే స్పేస్లో మనం నిజంగా మన మనసుని నిలపగలిగి ఆలోచనారహితంగా నిలపగలిగితే, ఐఎమ్ సర్టెన్, నేను ఇంకా అది చేయలేదు ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ సర్టెన్ వీ విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దట్ గాడ్. సో స్వామి ఎంత సులు ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అన్ని. నిజంగా అలాంటి దైవత్వాన్ని మనం పొందడం మన జన్మ జన్మల సుకృతం. అలాగే వేదాల్లో ఉండే స్వామి దగ్గర కూర్చుని వేదం చదువుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడినంటే వేదాల్లో వచ్చే పదాలకి
పూర్ణంగా డిస్క్రిప్షన్ ఫామ్ స్వామి స్వయంగా కనపడేవారు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యోపనిషద్దులో ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య అనే స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా తలుచుకోండి, స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చుండగా స్వామిని చూస్తూ మీరు స్టేట్మెంట్ అన్నారంటే ఎంత కరెక్ట్ అది. ఆయన ఆనందమయుడు, ఆయన విజ్ఞానమయుడు, ఆయన విజ్ఞాన ఘనం కూడా. సో అలాగే దుర్గా సూక్తంలో తా

శరణమహం ప్రపద్యే సుతర సితర సే నమః అని అన్నప్పుడు నిజంగా అగ్నివర్ణం రోబ్ వేసుకుని తపసాజ్వలంతా అలా రేడియంట్ ఫేస్ తోటి స్వామి మన్ని తరించే దుర్గాదేవే సాక్షాత్ అక్కడుందా అనిపించేది. నిజంగా వేదంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అంతా స్వామిని తలుచుకుంటూ చాంట్ చేస్తే ఆ ఆనందమే చాలా చాలా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి వేదార్థం నేర్పించడమే కాకుండా వేదంలో ఉన్న పరబ్రహ్మకి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా తానే అయ్యి ఆ ఫామ్లో మనకి దర్శనమిస్తూ ఉన్న పరమ ప్రేమ స్వరూపులు మన స్వామి. ఇలా ఎన్ని ఏ మెసేజ్ స్వామి తీసుకున్నా, ఏ డిస్కోర్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ స్వామి వేదమే స్వామి మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండేవారు. ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండొచ్చు. ఇట్లా నేను నేనే అనే స్టేట్మెంట్ స్వామి చేస్తూ ఉండేవారు కదా. వేద స్వరూపమే మన స్వామి. వేద పోషణ ఒక సంకల్పం కింద తీసుకుని అవతరించిన దివ్యావతారం మన స్వామిది. స్వామి ప్రేమ ఎంత అనంతమో ఆయన మనకి వేదం నేర్పించిన విధానం చూస్తే అర్థమవుతుంది. మేము వేదం నేర్చుకుంటున్న మొట్టమొదట్లో అంత బాగా చదవకపోయినా, మా ఉచ్చారణ అంత స్పష్టంగా లేకపోయినా, ఇంటోనేషన్స్ అంత కరెక్ట్ కాకపోయినా స్వామి చాలా ఎంజాయ్ చేస్తూ తల ఊపుతో చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. స్వామికి వేదం, వేద ఉచ్చారణ, వేదం అంటే ఎంత ఇష్టమో నేను కామావధాని గారిని చూసిన దగ్గర నుంచి అర్థమైంది. బ్రహ్మశ్రీ కామావధాని గారు స్వామి దగ్గర మొట్టమొదటి దసరా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నుంచి స్వామి దగ్గరే తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేస్తూ జీవించేవారు. ఆయన్ని మేము స్వయంగా చూసాము. నిరంతరం వేదాన్ని వల్లిస్తూనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చూసి ఆశ్చర్యపడేవాడిని. ఇంత ఉందా వేదం, ఇంత వల్లించచ్చా అని ఒకసారి నేను ఆయన్ని అడిగాను కూడా. ఆయన అనేవారు ఇంకా ఎన్ని గంటలు వల్లించినా అది అవ్వదని. ఆయనకి ఎంత ఇష్టం అంటే వేదం, అలా వల్లిస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి ఇచ్చిన దివ్యావకాశం మరెవ్వరికి నాకు తెలిసినంత మటుకు మరెవ్వరికి ఇవ్వలేదండి. స్వామి ప్రశాంతి మందిరంలో పైన భజన హాల్ పైన స్వామి రూమ్ ఉండేది. కామావధాన గారి ప్రశాంతి వెనకాల సింగిల్ రూమ్స్ కొన్ని ఉండేవి. ఒక రూమ్లో ఆయన ఉండేవారు. ఆయనకిచ్చిన దివ్య అవకాశం ఏంటంటే రోజు తెల్లారుజామునే ప్రతిరోజు ఆయన 5:30-6 స్వామి దగ్గర మందిరంలో పైకి వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి రాగానే మొట్టమొదటి పాద నమస్కారం, పాద సేవ దివ్యావకాశం కామావధాని గారికి ఇచ్చేవారు. ఆయన అది చేసి మళ్లీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి వేదం వల్లించుకుంటూ కూర్చునేవారు. ఆయన అది చేసిన తర్వాతనే స్వామి తన మిగతా కార్యక్రమాలు చేసేవారు. అంటే స్వామికి వేదం ఉచ్చరించే వాళ్ళు, వేదాన్ని వాళ్ళ జీవితం కింద జీవించే వాళ్ళు అంటే ఎంత ఇష్టమో ఇది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. స్వామికి అంత క్లోజ్ అవ్వగలం మనం. నియర్ అండ్ డియర్ అంటే, స్వామికి నియర్ అండ్ డియర్ అవ్వాలంటే వేదం ఒక మహత్తరమైన సులువైన మార్గం. వేదం చదువుతున్నప్పుడు స్వామి చాలా తన ఓన్ స్వీట్ వేలో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. 2-3 అలాంటివి ఇప్పుడు గుర్తొచ్చినవి మీ అందరితోటి స్వామి అనుగ్రహంతో షేర్ చేసుకుంటాను. ఆయన దయనే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామిని థ్యాంక్ చేస్తున్నాను. స్వామి దగ్గర కూర్చుని ఒకసారి మేము గణపతి అథర్వణ శేషం చాంట్ చేస్తున్నాం. స్వామి ఆ టైంలో గాల్ఫ్ కార్ట్లో వచ్చేవారు.
గాల్ఫ్ కార్ అంటే అంత రెండు పక్కల ఓపెన్ ఉంటుంది, మీ అందరికి తెలుసుంటుందేమో. సో ఆమె వస్తునే సమయంలో, దగ్గరికి వస్తున్న సమయంలో మేము అప్పుడే

ఈ పంక్తులు చాంట్ చేస్తున్నాం. సామేమో మా ఎదురుగుండా కారు దిగేశారు అక్కడే. స్టేజ్ మీద ఇంకా కారు వెళ్ళలేదు, స్వామి పోటుకోలో వెళ్లకుండా ఇక్కడే దిగేశారు. దిగేసి మేము త్వం బ్రహ్మాస్, నేను స్వామిని చూస్తూ త్వం బ్రహ్మాస్ త్వం విష్ణుస్త్వం అంటే నిజంగా అన్ని దేవతలు సర్వం తానేనవాడు నా ఎదురుగుండా ఉన్నాడు కదా అని ఆ ఆనందంలో అలా చాంట్ చేస్తుంటే స్వామి నా వైపు చూసి చేతులు నాకు చూపెడుతూ త్వం, స్వామి కూడా నాతో సహా చాంట్ చేశారు, త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం అంటే నువ్వు కూడా దేవుడు వేరా అని చెప్పారు. ఎంత ఎంత సింపుల్ వేగా నాకు తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, అవును స్వామి ఎంత డివైన్ మెసేజ్, ఎంత సింపుల్గా ఆయన కూడా మాతోటే చాంట్ చేయడం కాకుండా చెయ్యి మా వైపు చూపెడుతూ మీరు కూడా అదే అన్నట్టు చెప్పారు. ఇది స్వామితత్వం. ప్రతి అవకాశాన్ని ఎంతో మధురంగా ఆ దివ్య సందేశం మధురంగా స్వీట్ వేలో నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక స్టూడెంట్, స్వామి ఏది స్వామి మెసేజ్ కింద తీసుకోవాలి, ఇన్ని వింటున్నాను కదా అని అనుకుంటూ కూర్చున్నట్ట తనకు కూడా ఇలాంటి వేదంతో స్వామి సందేశం ఇచ్చారు. స్వామి తన దగ్గరకు వచ్చి అదే టైంలో స్వామి అన్ని స్వామి సంకల్పమే కదా, ఆ స్వామి తన దగ్గరికి వచ్చే టైంలో వేదం మేము చాంట్ చేస్తుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. స్వామి ఈ పిల్లాడు ఆ ప్రార్థనతోటి స్వామి నేను ఎలా జీవించాలి నాకు మీరు గైడెన్స్ ఇయ్యండి స్వామి అంటే స్వామి తన దగ్గరికి వచ్చి స్వామి ఇదే చాంట్ చేస్తూ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి, సర్వత్ర నేనే ఉన్నాను, నన్ను సర్వం అందరిలోనూ అన్నిటిలోనూ చూడమని స్వామి ఎంత బ్యూటిఫుల్గా వేదం ద్వారా ఈ మెసేజ్ ఆ పిల్లాడికి ఇచ్చారు. అలాగే మేము చాలాసార్లు వేదం చాంట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే మేము చాంట్ చేస్తున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన, ఆయనకి తెలియని వేదం లేదు, కానీ మేము చాంట్ చేస్తున్నప్పుడు మాతో సహా స్టేజ్ మీద కూడా కూర్చుని మీరంతా కూడా చూసుంటారు, స్వామి కూడా వల్లె వేసేవారు. స్వామి కూడా శ్రీ సూక్తం వల్లె వేయడం, పురుష సూక్తం వల్లె వేయడం, అన్నీ అందులో స్వామి స్వయంగా

అనహం అని మనం చదువుతుంటే, మనం స్వామిని డిస్క్రైబ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చదువుతుంటే స్వామి మనతో సహా అది అంటుంటే ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు పులకరిస్తుంది. అదే కాకుండా స్వామి ఎంత సింపుల్ కదా అనిపిస్తుంది. ఇలాగే నాకు ఒకసారి

ఈ భజన స్వామి బృందావనంలో దర్శనంకు వెళ్తూ వెళ్తూ నడుస్తూ స్వామి డివోటీస్ దగ్గర దర్శనానికి వెళ్లబోయే ముందు మేము స్టూడెంట్స్ అంతా లోపల నుంచునేవారు బృందావనంలో. స్వామి నా దగ్గరికి వచ్చే టైంకి స్వామి ఈ సాంగ్ స్వామి పాడుతున్నారు, నా వైపు చూసి నవ్వారు. నేను అర్థం కాలే, నాకు ఫస్ట్ అది స్వామి సాయిరామణ్ణం ఫస్ట్ టైం విన్నాను నేను అంటే ఏదోలాగా అనిపించింది, కానీ దాని తర్వాత అర్థమైంది అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనానికి వెళ్తూ షిరిడి సాయి ద్వారకమాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను విన్నది ఏంటంటే, ఇలా ఇది రెండు సార్లు అయింది. ఇది చాలా ఏళ్ల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వామి పాడారు, అదేమో

ఈ పాట స్వామి హం చేస్తో దర్శనంకి వెళ్లే ముందు హం చేస్తో మేము అక్కడ నుంచునే వాళ్ళం కదా, స్వామి హం చేయడం నాకు వినపడింది. సో అలాగే స్వామి వేదం మనతో సహా మనలాగా తన కూడా సాధకుడులాగా మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసమని మేము చాంట్ చేస్తుంటే, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ చాంట్ చేస్తుంటే స్వామి కూడా చాంట్ చేసేవారు. ఎందుకంటే అంత తన జీవితమే తన సందేశం అని చెప్పడంలో స్వామి వేదం అలా నిరంతరం చెప్పాలి. వేదం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్వామికి రుద్రం అంటే, మేము వేదం పిల్లలుగా మాకు ఈ రుద్రం చాలా క్లోజ్ టు హార్ట్ గా ఉండేది. ఎందుకంటే రుద్రం చాంట్ చేసినప్పుడల్లా నమకం, ఎస్పెషలీ నమకం చాంట్ చేసినప్పుడల్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. అలా అంటున్న లేక నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశే.

0: అంటుంటే స్వామి ఆ స్టేజ్ మీద నుంచుని ఊగేవారు. భజనకి స్వామి ఊగినట్టు రుద్రం చెప్తున్నప్పుడు స్వామి ఊగేవారు. అంటే ఆనంద తాండవంలో శివుడున్నాడా అన్నట్టు స్వామి అక్కడ ఊగేవారు. ఎప్పుడు మేము రుద్రం నమ్మకం చాంట్ చేసినా స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండనివ్వండి, భజన హాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా వచ్చి మా ఎదురుగుండా నిలబడేవారు. రుద్రం యొక్క రుద్ర జపం నమ్మకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు అది చాంట్ చేసినా స్వామి వచ్చేస్తూ ఉండేవారు. సో స్వామికి వేదం వేద ఉచ్చారణ అంటే ఇంత ఇష్టం. స్వామి చాలా ఆఫెన్ చెప్తూ ఉండేవారు ప్రేమనే అన్నిటికీ మూలం అని. అన్ని పనులు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రేమ వల్లనే చేస్తాడు. స్వామి చాలాసార్లు మనతో చెప్తూ ఉండేవారు ప్రతి సందేశం డివైన్ డిస్కోర్స్ స్వామి ప్రేమతో ఎండ్ చేసేవారు. ప్రేమనే అన్నిటికీ మూలం, ప్రేమ వల్లే సర్వకార్యాలు, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రేమ వల్లనే సర్వకార్యాలు సర్వులు చేస్తారని. దీనికి బృహదారణ్యకోపనిషద్లో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి ఇదే చెప్తాడు, సర్వకర్మలు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ వల్లనే ప్రతి కర్మ చేస్తాడు అని. అంటే తల్లి బిడ్డని ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన, ప్రతి ప్రేమకి మూలం సెల్ఫ్ లవ్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టే అవన్నీ చేస్తావని. ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇక్కడంటే ఆత్మ, ఆత్మ మీద ఉన్న పరమ ప్రేమ వల్ల ప్రతి కార్యం ఆ ఆత్మ కోసం చేస్తూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే హేట్రెడ్కి కూడా ప్రేమనే మూలం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి పరులు నీకేదో హాని కలిగిస్తారని చెప్పి వాళ్ళ పరుల మీద ద్వేషం పెంచుకుంటున్నావు. సో దానికి మూలం ఏంటి నిజంగా ఆలోచిస్తే ప్రేమనే మూలం. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే ఆ సెల్ఫ్ని మీరు దేహం అని అనుకోకుండా ఆత్మ అని అనుకుంటే నిజమైన ప్రేమ అయిపోతుంది అది. ఇదే స్వామి మనకి సర్వం స్వామి ప్రేమ అని ఎప్పుడు స్వామి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ప్రేమ అనే పదానికి స్వామి ఒకటే ఒక మీనింగ్ ఇచ్చేవారు, జీవాత్మకి పరమాత్మ పైన ఉన్న ప్రేమనే నిజమైన ప్రేమ, మిగతావన్నిటికీ ప్రేమ అనే పదం వాడనే వాడకూడదు. అవన్నీ ఆప్యాయతలు, లస్ట్, వేరియస్ అదర్ వర్డ్స్ వాడచ్చు కానీ ప్రేమ అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న సంబంధము, ఆకర్షణ, అదే ఆ ఫీలింగే ప్రేమ. సో అది మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి కర్మ నిజంగా ఆ ప్రేమ మూలం వల్లనే ప్రతి కర్మ చేస్తాం. మనలో వచ్చే శక్తి, ఏ కర్మ చేయాలన్నా వచ్చే శక్తి ఆ ప్రేమ వల్లనే వస్తుంది. అది అర్థం చేసుకుని ఆ ఐడెంటిటీ బాడీ నుంచి షిఫ్ట్ చేసి ఆత్మకి షిఫ్ట్ చేయగలిగితే ఫీలింగ్ సేమ్ ఫీలింగ్, కాకపోతే ఐడెంటిటీ మనం డిస్టార్ట్ చేశాం. ఇదే స్వామి మనకి చాలా సింపుల్ విధాల్లో దైవ ప్రేమను పెంచుకోండి, దైవ ప్రేమతోటి అన్ని సాధ్యమవుతాయి అని చెప్తారు. ప్రతి డిస్కోర్స్ స్వామి దాంతో ఎండ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్రపుష్పం చదువుతుంటే, ఇప్పుడు అంతటి సమయం లేదు కానీ మంత్రపుష్పం యొక్క అంతరార్థం ఏంటంటే జలం ఆపస్సు వేదంలో ప్రేమకి పర్యాయ పదం. సో మంత్రపుష్పంలో సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్నిటికీ ప్రేమనే ఆధారం, నీరే ఆధారం అన్నంలో ప్రేమనే ఆధారం అని అర్థం చేసుకోవాలి. వారు ఆ ప్రేమ వల్ల అంటే మంత్ర ప్రతి పూజ మంత్రపుష్పంతో ఎండ్ చేసేవాళ్ళం. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే స్వామి ప్రతి డిస్కోసు ప్రేమతో ఎండ్ చేసేవారు. అంటే ఏంటి, నిజంగా ఆలోచిస్తుంటే నాకు అప్పుడు పులకరిస్తుంది. స్వామి ప్రతి పని పూజ కింద చేసేవారు. మనతో చెప్పడమే కాదు, స్వామి డిస్కోస్ ఇస్తే అది ఏదో పూజ కింద చేసినట్టు అనిపించింది. అందుకోసం చివరిలో మీకు అందరికీ గుర్తుందో లేదో స్వామి అందరికీ నమస్కరించారు. అలాంటి దేవదేవుడు చేతులెత్తి అందరికీ నమస్కరించారు చివరిలో. అలాగే ప్రతి డిస్కోస్ కూడా స్వామి ఒక పూజలాగా చేసేవారు. ఎందుకంటే డిస్కోస్ని ప్రేమతో ఎండ్ చేసేవారు. మనం పూజ కూడా మంత్రపుష్పంతో ఎండ్ చేస్తాం. అంటే ఏంటి, స్వామి డిస్కోర్స్ని కూడా తన పూజ కింద చూసుకునేవారు. అంత సెల్ఫ్లెస్గా తన్ని తను సర్వత్రా చూసుకుంటూ ఆదర్శంతో జీవించి చూపెట్టిన ప్రేమమయుడు మన స్వామి. మనమంతా ఈ సులువైన దివ్యమైన మార్గం చేపట్టి ఆయన్ని ప్రీతిపరిచి ఆయన అనుగ్రహానికి పాత్రలో అవ్వాలని ప్రార్థిస్తూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు రేడియో సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరాం.
1: ఎంతో అమూల్యమైన అనుభవాలను, తద్వారా స్వామి బోధనలను, స్వామి చింత తాను గ్రహించిన వేద సూక్ష్మాలను ఎంతో చక్కగా మనందరికీ అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అంశాలను చక్కగా ప్రతిబింబించే ఒక మధురమైన పాటను మనం విందాం.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. సకల వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మదియందు నమ్మియుండు. ముక్తి కోరినరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాని వెతలపోవు. తనదు యందున్న అహమును వీడిన ముక్తియేల తానే ముక్తియగును. ఇలా స్వామి ఎంతో ప్రేమతో అతి సులువుగా ముక్తి మార్గాన్ని కూడా 3 ముక్కలలో చెప్తారు. అసలు అనిపిస్తుంటుంది స్వామిది ఎంత ప్రేమ, దానికి అవధులే లేవు. తల్లిదండ్రులు ఎలా అయితే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వంట సామాగ్రి అంతా తెచ్చి వంట చేసి వడ్డించి అన్నం కలిపి ఎలా పిల్లల నోటిలో పెడతారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనందరం ఏమి చేయకపోయినా కేవలం మనపై ఉన్న ఆయన ప్రేమచేతనే మన చెంతకు వచ్చి అనుగ్రహించి రక్షించి సరైన మార్గంలో పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై స్వామి విద్యార్థులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్, శ్రీ గణేష్ గార్లు సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చర్చా కార్యక్రమాన్ని అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ వేద పురుషుడైన సాయి భగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన సాక్షాత్ దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ సాయి ప్రేమయే వేదసారము అనే అంశాన్ని కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ రాజు,
2: తప్పకుండా గణేష్.
1: అంటే ఒక సెంటెన్స్ లో మన సాయి ప్రసాద్ మనకి ఇది అందించాడు, కానీ అవధులు లేని ఈ టాపిక్ కి మనం 45 నిమిషాల్లో జస్టిస్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. స్వామి మనకి పరీక్ష పెడుతున్నారనుకోని ఆ పరీక్షను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రయత్నపూర్వకంగా దీంట్లోకి వెళ్దాం.
3: ఈ స్వామి చెప్పారు అనంత వై వేద, వేదం ఒకటే అనంతము, కానీ మనకి సాయి కూడా ఉన్నది, ప్రేమ కూడా ఉంది, వేదం కూడా ఉంది, సారం కూడా ఉంది.
2: ఒకసారి భాగేశ్వర్ గారిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్నాం సాయి ప్రేమయే వేదసారం అని. అయితే దీంట్లో ప్రేమ మూడు ఇంపార్టెంట్ పదాలు, ప్రేమ వేదాసారం అన్నిటికన్నా ఇంపార్టెంట్ చేస్తే సాయి, కానీ వాటిని కొంచెం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మేబీ కొంచెం జస్టిస్ చేయగలుగుతామేమో అనేటువంటి నా ఉద్దేశం. ఒకసారి సార్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. పిల్లల్ని స్వామి చాలా ప్రేమిస్తారు అని చెప్పారు స్వామి. వెంటనే భాగేశ్వర్ ఆయనకున్నటువంటి చనువుతో స్వామివారిని, స్వామి మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తారు కదా, మీరే ప్రేమ స్వరూపం అని చెప్తారు కదా స్వామి, మరి ప్రేమ అంటే ఏంటి అని అడిగారు. స్వామి ప్రేమ అంటే ఎమోషనా, ప్రేమ అంటే లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అదేంటి స్వామి ప్రేమ అంటే? స్వామి నవ్వి స్వామి చాలా చక్కని డెఫినేషన్ భాగేశ్వరికి అందించారు. స్వామి చెప్పారు ప్రేమకి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏదైతే 3 ఆస్పెక్ట్స్ కలిగి ఉంటుందో అదే ప్రేమ. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే, మొదటిది చేంజ్ లెస్, ఎప్పటికీ అది చేంజ్ కాదు,
1: మారినటువంటిది.
2: రెండవది ఫియర్లెస్, ఎటువంటి భయం ఎరగనటువంటిది. మూడవది సెల్ఫ్లెస్, ఎలాంటి స్వార్థం లేనటువంటి విషయం. ఈ 3 ఎన్నటికీ మారినటువంటిది, ఎలాంటి భయం ఎరగనటువంటిది, ఎలాంటి స్వార్థం లేనటువంటిది, ఈ 3 దేంట్లోనైతే ఉంటుందో అదే ప్రేమ.
3: అద్భుతంగా చెప్పారు స్వామి,
1: చాలా బాగుంది. అదే ప్రేమ తాలూకా డెఫినేషన్ స్వామి క్లుప్తంగా మనకి ఇలా అందించారు మనకి. మరి భార్గవ్, ఎన్నాళ్ల నుంచో మనం వేదం చదువుతున్నాం కదా, మరి వేదానికి డెఫినేషన్స్ ఏమి ఇవ్వగలం ఈ రిలేషన్ లోని మనం?
3: ఫస్ట్ వేదం అంటే అది స్వామి చెప్పారంటే విద్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము,
2: తెలుసుకోవడం
3: అంటే వేదంలోని ఉన్న నాలెడ్జ్ అంత అనంతం అంటే. కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదం, మీరు దాన్ని ఉచ్చారణ చేసినా కూడా లేకపోతే చదివినా కూడా విన్నా కూడా, దాంట్లో ఒక థీమ్, అండర్లైన్ థీమ్ ఎప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రియల్ సెల్ఫ్ ఏంటి, నీ రియల్ నేచర్ ఏంటి అది తెలుసుకో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు దాంట్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు రంగనాథ్ అవి చెప్పినట్లాగా మూడు ఆస్పెక్ట్స్, ఫియర్లెస్, చేంజ్లెస్, మూడోది సెల్ఫ్లెస్. సో ఫియర్లెస్ ఆస్పెక్ట్స్ కి వస్తే మనకి మన మొన్న ఒక వర్క్ షాప్ లో కూడా మన ఒక అధ్యాపకులు బాగా చెప్పారు ఏంటంటే వేదాన్ని రాజ సంహిత అంటారంట. అంటే అది నాకు విన్నాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజ సంహిత ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రాయల్ డిక్టమ్. అంటే ఇప్పుడు ఒక రాజు ఒక విషయం మనకి ఒక శాసనం ఇస్తాడు,
2: శాసనం
3: చెప్తే అందరూ చేస్తారు, చెయ్యాలి అంతే, దాంట్లో మరి డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు వేదం చెప్పినప్పుడు మనం శిక్షావళి తీసుకోండి, సత్యం వద ధర్మం చర, అంటే సత్యమని పలకండి ధర్మమని పాటించండి, దానికి చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏంటి అవుతుంది, ప్లీజ్ చేయండి, అలాగే ఏమి ఉండదు. అంటే ఒక శాసనంలా చెప్తారు. రెండోది మాతృ దేవోభవ పితృ దేవోభవ, అంటే దానికి ఇలా చేస్తే నువ్వు అమ్మని గౌరవిస్తే బాగుంటుంది, లేకపోతే మంచిది కాదు అనే ఆప్షన్స్ ఉండవు. అంటే ఒక శాసనంలా చెప్తుంది వేదం. ఇంకోటి కావాలంటే అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే ఏంటి కావాలంటే మనం దాని మీద చర్చించి దాంట్లో ఉన్న సారమైన కావాలంటే తక్కిన దగ్గర తీసుకోవచ్చు. కానీ వేదం యాజ్ సచ్ ఈజ్ లైక్ లైక్ డిక్టమ్. అది ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఎందుకంటే ఇవి మన ఋషులకి మునులకి అందరికీ పైనుంచి వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించబడింది. అంటే వాళ్ళ కంపోజ్ చేసిన వాళ్ళు కావు, అందుకు అది హైయెస్ట్ ఎటర్నల్ ట్రూత్ నుంచి వచ్చినవి. అందుకు ఆ వచ్చిన వాటి భావం ఒక రాజులాగా అంటే చక్రవర్తి లాగా అలాంటి భావంతో ఉంటాయి అవి. అది ఫియర్లెస్. రెండో ఆస్పెక్ట్ చేంజెస్ అన్నారు, అంటే మార్పు చెందండి,
2: మార్పు చెందండి.
3: అంటే మనకి తెలుసు కదా మన వేదాలు అందరూ శృతి అంటారు. శృతి అంటే ఒక గురువు శిష్యుడికి బోధించి అంటే పుస్తకాలు ఉండేవి, బోధించిన తర్వాత అది శిష్యుడు మళ్ళీ ఇంకో అలాగే జనరేషన్ జనరేషన్ నుంచి పాస్ అయ్యి వచ్చినవి. ఇంకా దీంట్లో ఒక అందమైన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వేదంలోని చాలా విధమైన ప్రకారంగా మనం చెప్పొచ్చు వేదం. ఒకటి సంహిత పాఠాలు అంటారు, సంహిత పాఠం అంటారు, జటాపాఠం అంటారు, క్రమపాఠం అంటారు, ఘనాపాఠం అంటారు. అంటే అప్పుడు నాకు ఎందుకు ఇలాగా ఇన్ని విధాలు ఎందుకు ఉన్నాయని, ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆడియోస్ లాగా అంటే పుస్తకాల లాగా ఉండేవి కావు. సో ఏంటంటే ప్రతి వర్డ్ ప్రతి స్వరము మహాప్రాణము అల్పప్రాణము ప్రతి దాని ఉచ్చారణ ప్యూరిటీ అలాగే మెయింటైన్ చేయడానికి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చెప్పేవారు. ఇప్పుడు మనకి గణేష్ ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేది ఆ ఓము నమో నమో కింద ఓం నమో భగవతే తే పైకి స్వరిత వస్తుంది. అవన్నీ అలాగే ఉంచాలంటే ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేసేవారు. ఘనపాఠం ఇప్పుడు ఘనపాఠంలో ఏంటి మన ఆ ఓం నమో భగవతే రుద్రాయనే ఓం నమో నమో ఓం సారీ నమో భగవతే భగవతే నమో నమో భగవతే రుద్రాయ అని ఆ సేమ్ సేమ్ సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం బ్రేక్ చేస్తే ఏంటంటే ఆ సంహిత పాఠం అంటే కలిపి చెప్పిన మిస్టేక్ వస్తే యు రిఫర్ టు దిస్, దీంట్లో ప్రాబ్లం
2: రిఫరెన్స్ పాయింట్ లాగా.
3: అందుకు లాస్ట్ 2000 to 3000 ఇయర్స్ నుంచి దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
2: అంటే ఈ విషయం చెప్తుంటే నాకు ఒక
3: మాక్స్ ముల్లర్
2: గుర్తుకొస్తుంది. ఆయన మాక్స్ ముల్లర్ గారు ఫ్లెచర్ గారు అని, ఫ్లెచర్ ఏదైనా గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఎడిసన్ దగ్గర నుంచి బారో చేసుకున్న ఫోనోగ్రఫీ ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో దాని ఎగ్జిబిషన్ చెప్తున్నారు. అయితే దాంట్లో మొట్టమొదటి హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేయాలి, మొత్తం యూరోప్ లో ఫస్ట్ టైం రికార్డ్ చేయాలని చెప్పి ఎవరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అంటే అప్పుడు అదే టైంలో మాక్స్ ముల్లర్ గారు అండ్ మాక్స్ ముల్లర్ ఇస్ ఇన్ అ టూర్ ఇంగ్లాండ్ లో తిరుగుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ 78 అప్పుడు ముసలి అయిపోతున్నారు. ఆయన్ని చాలా ఒప్పించి వాళ్ళ భార్యతో ఒప్పిస్తారు. ఇది వారి భార్య రాసినటువంటి మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్ ఆయన బుక్ లోంచి ఇది సేకరించిందండి. గూగుల్ చేస్తే కూడా మనకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. బుక్ పేరు మెమోరీస్ ఆఫ్ మాక్స్ ముల్లర్, మెమోరియర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆవిడ తీసుకుని వెళ్తారు మాక్స్ ముల్లర్ ని ఆ ఫోనోగ్రాఫ్, దాని ఫోనోగ్రాఫ్ అనేవాళ్ళ ఫోనోగ్రాఫ్ అక్కడ పెట్టుంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు, అయ్యా మొట్టమొదటిసారి మానవ చరిత్రలో ఒకరు మాట్లాడుతుంటే ఆ మాటను రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అదే విధంగా రిప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్స్ ముల్లర్ అంతా తెలిసిన నవ్వి. అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారు అర్థం కాదు. సరే మీరు మొదట్లో మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన అందరూ తెలిసింది అది అగ్నిమీలే పురోహితం అని మొట్టమొదటి మంత్రం చదువుతారు. వారందరికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన అప్పుడు ఋగ్వేదం యొక్క గొప్పతనం, వేదాల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తారు, మీరు ఫోనోగ్రఫీని ఫస్ట్ టైం సౌండ్ ఏ విధంగా వింటామో అదే విధంగా రిప్రొడ్యూస్ అవుతుంది మనం అనుకుంటున్నాము. కానీ భారతదేశంలో ఆర్యవర్తలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌండ్ ఆవిర్భవించిందో అదే విధంగా అదే సౌండ్ ని శిష్యుల చెవుల్లో పోస్తున్నారు. ఆ శిష్యులు వేరొక జనరేషన్ లో పోస్తున్నారు. అది ఆ జనరేషన్ జనరేషన్ అదే విధంగా ఫోనోగ్రఫీ టెక్నాలజీని ఆ విధంగా వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉచ్చరించినటువంటి మంత్రం యథాతథంగా నేను ఈ రోజు ఉచ్చరించానంటే దానికి కారణం ఈ ఫోనోగ్రఫీ టెక్నాలజీ, హ్యూమన్ ఫోనోగ్రఫీ అని చెప్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది ఆ విషయం గుర్తుకొస్తుంది.
3: మూడో ఆస్పెక్ట్ మనం అంటే మూడోది సెల్ఫ్లెస్ అనే ఆస్పెక్ట్. సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ వేదం అంటే యూనివర్సల్ అంటారు. అంటే ఇది ఒక జాతి మత భేదాలు ఏమి ఉండవు. అంటే స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, గాయత్రి మంత్రం మీరు తీసుకోండి, గాయత్రి మంత్రంలోని ఎక్కడ కూడా ఇది ఈ డైటీ కోసం అని ఉండదు. అదేంటంటే ఎవరైనా చెప్పొచ్చు, అదేంటి నా ఇంటలెక్ట్ నా మేధాశక్తి ఇంప్రూవ్ కాదు, అంటే దాన్ని అవేకన్ చేయడం, అంటే దాన్ని నిద్ర లేపడం కాకుండా జాగ్రత్త చేయడం, మేక్ ఇట్ రియలైజ్ నేను కూడా దేవుడినే అనే ఒక భావం. దానికోసం వచ్చే ఆ మీనింగ్ దానికి వస్తుంది. అందుకే స్వామి ఏం చెప్తారంటే ఇది ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు రుద్రం తీసుకోండి, రుద్రంలో మీరు ఏమన్నా ఒక చాలా విషయాలు రుద్రంలో ఉన్నవన్నీ నేచర్ సంబంధించినవి, ఫైర్ వాటర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో మీరేంటి రథేభ్యో రథేభ్యస్ అంటే ఒక కార్పెంటర్, ఒక వన్ హూ చారిటీర్ ఒక రథం తోలేవాడు, ఒక ఈవెన్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఏంటంటే ఓ థీఫ్ అనుకోండి, ఒక చీట్ ఎవరైనా థీఫ్ మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు, అంటే చిత్త చోర అని కృష్ణ కూడా అనొచ్చు. అందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి మనిషి ప్రతి థింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ గాడ్. దాంట్లో మనం రుద్రం అని అంటాం కానీ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ రిలేట్స్ టు ద నేచర్. సో ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ ఇన్ ఇట్స్ అపీల్. అది నేను చెప్పొచ్చు.
2: అది చాలా ఇది రుద్రం అంటే ఒక చిన్న స్వామి డెఫినేషన్ గుర్తుకొస్తుంది. మన రుద్రం అంటే మేబీ ఆ మన వేద పురుషులు ఆ మహాయోగులు ఈ రుద్రానికి ఆ విధంగా అన్నారేమో. స్వామి చెప్తారు ఒకసారి ఒక డిస్కోర్స్ లో, ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు లోనవుతుందో అప్పుడు అది ఇంద్రుడు. అదే మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుందో అదే రుద్రుడు.
3: అంటే
2: మనస్సుకు అతీతం ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు ఇచ్చేటువంటి సాధనం రుద్రుడు, రుద్రం కావచ్చని ఆ మహాయోగుల యొక్క ఆలోచన కావచ్చు.
1: చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏది, ఒకటి చేంజ్లెస్ మార్పు లేనటువంటిది, రెండోది సెల్ఫ్లెస్ అంటే తన గురించి స్వార్థరహితమైనది, మూడోది ఫియర్లెస్ నిర్భయమైనటువంటిది, భయం ఉండదు. మరి ఇప్పుడు వేదం గురించి చెప్పుకున్నాము, ప్రేమ గురించి చెప్పుకున్నాము, మరి సాయి ప్రేమయే వేద సారం అంటున్నాం కదా, దీనికి నాకు ఒక మంచి లింక్ దొరికింది అనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామి వారి దగ్గరకు వచ్చిన మహావేద పండితుడు.
2: ఆయన వారి అబ్బాయి కూడా మన
1: జీవి సుబ్బారావు వాళ్ళ మనవడు, వాళ్ళ మనవడు స్వామి స్టూడెంట్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి జీవి సుబ్బారావు గారు పెద్ద సైంటిస్ట్ ఆయన, అండ్ యుఎన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అనమాట. ఒకసారి ఏదో పాసింగ్ కమెంట్ గాని ఎవరో చెప్తుంటే ఆయన విన్నారు, స్వామి చెప్పేదంతా వేదంలో ఉంటుంది అని ఆయన విన్నారనమాట. వింటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్నగారు ఇలా స్వామి చెప్పిందంతా వేదాల్లో ఉంటుందంటున్నారు, అది నిజమేనా అని అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు నవ్వి, అప్పుడే స్వామి యొక్క దివ్యత్వం సర్వజ్ఞత్వం అన్ని ఆయనకి అనుభవంలో వచ్చాయన్నమాట. వస్తే అప్పుడు ఆయన అన్నారు, అది కాదు నాయన, స్వామి చెప్పేదంతా వేదంలో ఉండటం కాదు, స్వామి చెప్పేదంతా వేదమే అని ఆయనకి చెప్పారంట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే సైంటిస్ట్ కాబట్టి ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే గాని వాళ్ళకి ఆ అర్థం క్లారిటీ ఉండదు, ప్రూఫ్ కావాలి వాళ్ళకి. సో ఆయన ఒక స్వామి యొక్క ఉపన్యాసం తీసుకుని ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి అది అడుగు, స్వామి చెప్పిన మాట దానికి రిలెవెంట్ వేదంలో మంత్రం నేను నీకు చెప్తానని చెప్పి ఆయన పుస్తకం ఓపెన్ చేసి ఒక వర్స్ చెప్తున్నారు, ఆయన రిలేటెడ్ వేదం ఒక పంక్తి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నారు ఆయన. సో అట్లాగా స్వామి చెప్పే మాటలు అన్ని వేదాలే.
2: ఇప్పుడు గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆ తరం, ఆ వేద పండితుల తరం. మీరు ఇంత కామధాని గారు అనిల్ కుమార్ సార్ గారు చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, ఆ తరం చెప్తుంటే ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితము కొన్ని డ్రామాల కోసం రీసెర్చ్ చేస్తుంటే కొన్ని చక్కని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి ఆ వేద పండితులందరూ మొట్టమొదటిసారి మన వెంకటగిరిలో యజ్ఞం జరుపుతున్నారు. యజ్ఞం జరుపుతున్నప్పుడు స్వామి ఆ యజ్ఞానికి స్వామిని అప్పటి వారిని స్వామికి స్వామి శరీరానికి దాదాపు ఒక 29-30 సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలో స్వామిని పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారంటే ఆ రాజుగారు కూడా ఆయన ధృవీకరించుకోవాలి, ఈయన దేవుడా కాదని తెలుసుకోవాలనేటువంటి కన్ఫర్మేషన్ కోసం ఆయన పిలిచి అప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు స్వామి దాన్ని చూస్తూ దానికి ఒక ఆర్గనైజర్ గా స్వామి చూస్తున్నారు దాని దూరం నుంచి. మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామి వచ్చి వీళ్ళందరితో అన్నారంటే చాలా యజ్ఞం చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అని చెప్తే వీళ్ళు ఈయనకి బాగా జరుగుతుంది జరగకపోతేంటి ఈయన ఎంత చెప్పేది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంతోషం అన్నట్టు వాళ్ళు కూడా తలుపుతున్నారు. దాంట్లో యజ్ఞం చివరిగా వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో తన్మయత్వంలో పాడుతుంటే ఆయన మొత్తం దాన్ని మునిగిపోయారు, ఆ పాటలు మునిగిపోయారు. స్వామి దానికి యజ్ఞ ఫలితంగా వీళ్ళందరూ ఋతుకులందరికి చూస్తూ నేను యజ్ఞం మీ అందరికి యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అన్నట్టు ఆ 48 మంది మధ్యలో నిలబడి స్వామి ఒకసారి నన్ను చూడండి అన్నట్టు ఒకసారి శబ్దం చేశారు. వారు ఒకసారి చూస్తే ఆ 48 మందికి స్వామి శ్రీకృష్ణుని దర్శనమిచ్చారు. అది వారికి ఒక యజ్ఞ ఫలితం. అప్పుడు వాళ్ళందరూ 48 మంది దాసోహం స్వామికి. అదే ఋతుకులు పుట్టపర్తి కూడా
3: అంటే మన గండిగడ్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారే కదా మనకి సాయి గాయత్రి అనేది ఇచ్చింది ఆయన.
1: సో ఈ ఋత్విక్కులు కొంతమంది స్వామి మొట్టమొదటిసారి వేదపురుష సత్తా జ్ఞానయజ్ఞం ప్రశాంతిలో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళంతా
3: 62లో
1: వచ్చినప్పుడు వీళ్ళందరూ స్వామి ఎప్పుడు అంటారు కదా అన్ని రెడీ చేసి ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకురమ్మని స్వామి చెప్పారంట. మనం సత్యం శివన్ సుందరంలో కూడా ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయి ఉన్నది. ఆ మరుచంబు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేపులా మూత ఉంటుంది అనమాట దానికి, ఆ చెంబు చాలా మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది యజ్ఞం అనమాట. అది వాళ్ళు లిస్ట్ లో పెట్టుకోవడం మర్చిపోతారు అంత పెద్ద ఋత్విక్లు అంత అనుభవజ్ఞులు కూడాని. స్వామి ముందరే అడుగుతారు అన్ని సమకూర్చుకున్నారా లేదా ఏమన్నా కావాలంటే అడగండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అట్లా చెప్తారు. ఇంకొకరు మనమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయితే మనం అరుస్తాం వాళ్ళ మీద ఎందుకు రాలేదు టైంకి తేలేదు ఇది తేలేదని. యజ్ఞంకి కేవలం 10 నిమిషాలు సమయం ఉంది అప్పుడు ఈ పెద్ద ఆయనకి బైరాగ్య శాస్త్రి గారికి గుర్తొచ్చింది అరే నేను ఈ చెంబు తీసుకురావడం మర్చిపోయాను అంటే స్వామికి చాలా భయంగా ప్రార్థించారు విన్నవించుకున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. స్వామి దగ్గర స్వామి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు కాబట్టి అక్కడికి వచ్చి నాకు తెలుసు అని నేను ఇప్పుడే తీసుకొని వస్తానని పైకి వెళ్లి తన రూమ్ లోని ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పన్నారు. అంటే అక్కడ భయం అనేది లేదు, తప్పు చేశారు వాళ్ళు కానీ స్వామి దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రేమతోటి.
2: అదే విధంగా ఆయన అవతారాల కంటే ఈ జన్మ ఆ జన్మ జన్మలకు కూడా అతీతమైనటువంటి.
1: అండ్ ఇంకొక స్వామి
3: ఫియర్లెస్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది అంటే ఈ ఒకసారి స్వామి వివేకానందుడు ఆయన పరివరాజక దీంతో వెళ్తుండేవారు అంటే ఆయన సంచరణ చేసేవాడు మన భారతదేశం అంతా. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఏంటిదంటే ఆయన నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చాయి, చాలా కోతులు వచ్చాయి. కోతులు వస్తే ఆయన భయం వేసింది కోతులు చూసి. అంటే ఆయన కాషాయం ధరించుకుంది అప్పుడు అంటే సన్యాసం వీరదేహం అయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస మహాసమాధి అయిన తర్వాత అయితే నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చి ఎదుర్కొన్నాయి. అయితే ఈయన వెళ్ళండి వెళ్ళండి అనుకో అన్నట్టు ఒకసారి సాంగ్ చేస్తున్నారు అని చేతిలో కర్ర ఉండేది కానీ అటు వెళ్తుండేవి అటు నుంచి ఈయన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుండేవి. అయితే ఈ సందర్భం ఒక ముస్లాం కూర్చుండేది అక్కడ బట్ట ఉతుకోవడం చేస్తుండేది పక్కన ఆమె చూసింది. చూసి ఇందేరికి వచ్చి అన్నది నువ్వు సన్యాసివి, సన్యాసి కాషాయం ధరిస్తారు, కాషాయం అంటే అగ్ని ఫైర్ అది, నీలో నీ ఫస్ట్ క్వాలిటీ ఫియర్లెస్నెస్ ఉండాలి. ఎలాగైతే నువ్వు ఆ కోతుల్ని చూసి భయపడుతున్నావో ఆ కోతులే నీలో మంకీ మైండ్ గా కూడా ఉంటాయి. అది నువ్వు వాటిని ఎదుర్కోకపోతే నువ్వు సన్యాసి ఎలా అవుతావు? నీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల్ని ఎదుర్కో, దాని అయిన తర్వాత నీ మైండ్ లో ఉన్న తలంపులు నీలో నెగటివ్ థాట్స్ కూడా నువ్వు ఎదుర్కోవాలి. అందుకు ఫస్ట్ ఫియర్లెస్ అవ్వాలి నువ్వు, అప్పుడే యువర్ ఏ ట్రూ సన్యాసి. అంటే అప్పుడు చెప్తాడు ఆయన, రాస్తాడు ఆయన మెమోయర్స్ లోని. అదొక చాలా పెద్ద లెసన్ ఫ్రమ్ నార్మల్ ఓల్డ్ ఉమెన్ అంటే రోడ్డు మీద ఆ పక్కన కూర్చుని ఆవిడ చూసి, నువ్వు సన్యాసివి, కాషాయం వేసుకున్నావు, కాషాయం అంటే భయం లేని వాళ్ళకే కాషాయం వస్తుంది, ఆ సాక్రిఫైస్ అనే ఇది వస్తుంది, అందుకు యూ షుడ్ బి ఫియర్లెస్ అని అది ఫస్ట్ లెసన్ ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడు అని చెప్తారు.
2: మీ కోతులు ఆలోచన అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. బృందావన్ ఒకసారి బృందావన్లో త్రై బృందావన్లో బాయ్స్ అందరూ లాన్ లో కూర్చున్నారు బయట, లాన్ లో త్రై సెషన్ లాన్ లో అవుతుంది వెరీ అన్యూజువల్ గా. ఆయన వార్డెన్ గారు పక్కన స్వామి మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంటే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బాయ్స్ అందరూ చాలా తీక్షణంగా వింటున్నారు. అయితే త్రై బృందంలో కాబట్టి మైక్ సెట్ లేకుండా చిన్న చిన్న మైక్ సెట్స్ తోనే అరేంజ్ చేశారు, పిల్లలకు మాత్రమే వినబడాలి. స్వామి చాలా ఇంటెంట్ గా డిస్కోర్స్ చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే బృందావన్లో చాలా కోతులు ఉంటాయి. ఒక్కసారి ఒక పెద్ద కోతుల గుంపు మీదకి వచ్చేసింది. ఆ చెట్ల మధ్యలో కోతులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు ఎగురుతూ ఉంటే ఆ చెట్లు మొత్తం ఊగుతున్నాయి, చాలా శబ్దం అవుతుంది. స్వామి చెప్పేటువంటి డిస్కోర్స్ వినబడట్లేదు. పిల్లలందరూ కోతులు దిక్కు చూస్తున్నారు. వార్డెన్ గారి దిక్కు చూసి స్వామి నవ్వుతూ, కోతులు మన బాయ్స్ లాగే కోతులు వచ్చాయి, మన బాయ్స్ కూడా మంకీస్ అని స్వామి నవ్వారన్నాడు. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతే వాటిని పంపించేటువంటి ధైర్యం వరకు లేదు, వాటిని స్వామి కొట్టలేరు. స్వామి ఆ కోతుల్ని ఆ కోతులని వైపు స్వామి ఒక్కసారి ఇట్లా చూసారట. ఒక్కసారి ఎగురుతున్న కోతులన్నీ ఒక్క సెకండ్ ఆగిపోయి
3: స్తంభించిపోయి
2: మెల్లిగా డిసిప్లిన్ గా చెట్లు 42 కోతులు 43 కోతులు వరుసగా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి దూరం నుంచి వెళ్ళిపోయి దూరం కూర్చున్నాడు. అది దే ఆర్ ఆల్సో లిస్నింగ్ టు స్వామీస్ డిస్కోర్స్. ఆ ఒక్క చూపు సుదర్శనం అంటే అన్నట్టు ఆ ఆలోచనలు స్వామి ఒక్క చూపుతో ఉన్నటువంటి ఎన్నో జన్మజన్మ నుంచి వచ్చేటువంటి ఆ కోతులు మన ఆలోచన విధంగా వెంటాడేటువంటి కోతులు అట్లా మారిపోతాయి.
3: మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, త్రై బృందావన్ స్వామి రెసిడెన్స్ అప్పుడు స్వామి ఏం చేశారంటే చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది, త్రై బృందావన్ చుట్టూ అంతా శివదల్ అంటే యూత్ ని పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అనేవారు. మంకీ బాయ్స్ అంటే ఏంటంటే స్వామి రెసిడెన్స్ దగ్గరికి మంకీస్ రాకుండా చూడడం. అది అప్పుడు ఆలోచించినప్పుడు కరెక్ట్ మంకీ బాయ్స్, కానీ స్వామికి ప్రాబ్లం ఏంటి, స్వామి రూమ్ లో లోపల ఉంటారు, అంతా క్లోజ్ ఉంటుంది, బాయ్స్ అక్కడ నుంచో పెట్టి మంకీస్ రాకుండా చూడడం ఏంటి అంటే దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది, మంకీస్ ని లోపల రాకుండా చూసుకోవచ్చు. అది అవ్వచ్చు, అది మీరు చెప్తే నాకు అర్థం.
2: అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకొకసారి కార్డ్ స్వామి దగ్గర కార్డ్ తీసుకెళ్ళాం, గ్రీటింగ్ కార్డ్ మన యజుర్ మందిరం ఓపెన్ అప్పుడు తీసుకెళ్తే స్వామి చూపించి, స్వామి ఇది మీరు యజుర్ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ అవుతుంది కదా, మాకు పిల్లలందరికి ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి అంటే స్వామి అన్నారు. నాతో అన్నారు, స్వామి బృందావనంలో ఉండే ఇంటి పేరు ఏంటి అని అన్నారు. స్వామి త్రయి అని అన్నా. అంటే త్రయి అంటే ఏంటి అని అన్నారు. నాకు తెలియదు, మూడు వేదాలు అని మాత్రం తెలుసు, మనకి నాలుగో వేదం తర్వాత యాడ్ అయింది తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అది నాలుగు ఉండాలి కదా, చతుర్థ అండ్ ఒకటి త్రయి అని ఎట్లుంది అని నేను భయంగా స్వామి చూసి, స్వామి అన్నారు మూడు వేదాలు అని చెప్పి స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ తర్వాత నేను బృందానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి త్రయ బృందం చూసినప్పుడు నాకు ఆ కోతులు చుట్టూ తిరిగేవి, కానీ చుట్టూ కోతులు తిరుగుతాయి కానీ ఎప్పుడు మాత్రం త్రయి బృంద త్రయి డోర్ లోపు మాత్రం ఎంటర్ కావాలి. ఆ లోపల ఉండేది భగవంతుడు, ఆ లోపల ఉండేది స్వామి. చాలా సింబాలిక్ గా స్వామి కట్టారంటే ఈ ఆలోచన మొత్తం మనసు అనేటువంటి ఆలోచన త్రయి ఆ వేద స్వరూపుడు చుట్టూ తిరుగుతుంటాయి, కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ మూర్తి దగ్గర మాత్రం వెళ్ళాలి.
3: ఇంకోటి ఏంటంటే మంకీ బాయ్స్ అనేవాళ్ళు ఎంత స్పెషల్ అంటే అది స్వామి రెసిడెన్స్ మధ్యలో ఉన్న చుట్టుపక్కల అంతా డ్యూటీ ఇస్తారు. మంకీ బాయ్స్ స్పెషల్ ఎందుకంటే స్వామి దగ్గర ఉంటామని, కానీ దీంట్లో చాలా అంతరార్థం అంటే మంకీస్ ని రాకుండా చూసుకునే బాయ్స్ వాడు, అంటే స్వామి ప్రకారం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న మంకీస్ రాకుండా చూసుకో, అప్పుడు నేను దగ్గరగా ఉంటాను నీకు.
1: సో ఇలా మనం మన మంకీ మైండ్ గురించి మాట్లాడుకుంటూ స్వామి ప్రేమే వేదసారం అని నిర్ధారణ అయిపోయింది అనే డెసిషన్ కి వచ్చేస్తే మనం స్వామి ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన లిసనర్స్ తాలూకా సాటిస్ఫాక్షన్ కోసం సాయి ప్రేమయే వేదసారాన్ని దాన్ని ఎట్లాగా మనం జస్టిఫై చేస్తామనేది మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం. ఇది సో చక్కగా స్వామి తన భజనలో పాడతారు, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటారు కదా. సో ఇక్కడ ఈ పాటలోనే స్వామి, ఇది ఇంగ్లీష్ సాంగ్ అయినా ఎంత మీనింగ్ ఉన్నది అసలు దీంట్లోని, లవ్ ఇస్ మై ఫామ్. సో ఆ వేద స్వరూపుడు భూపైకి దిగి వచ్చాడు. సో ఆయన వన్ టాప్ టు టో అంతా ప్రేమే, ట్రూత్ ఇస్ మై బ్రెత్ అంటున్నారు. ఇక్కడ వేదాలకి ఒక డెఫినేషన్ మనం భార్గవ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యస్య నిశ్వసితం వేద అన్నారు, అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. సో వేదాలు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాయి, సంస్కృతంలో రాస్తున్నాయి. సో వేదాలకి బేస్ సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడి శ్వాసగా స్వామి ఒకసారి చెప్పారు, అది నా శ్వాస అని.
2: ప్రవీణ సార్ మాట్లాడే
1: ప్రవీణ సార్ ఒకసారి కారిడార్ లో కూర్చున్నారు స్వామి మందిరం లాబీలోని, అక్కడ గణేష్ వెనకాతల స్టూడెంట్స్ అంతా కూర్చుంటే ఈయన చాలా బాగా సంస్కృతంలో రాస్తారనమాట. ఒకసారి సంస్కృతం శ్లోకం ఒకటి రాసి చిన్న చిట్టీలోని మడతబెట్టి కూర్చున్నారు స్వామికి చూపిద్దామని. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని స్టూడెంట్స్ మధ్యలో నడిచొస్తున్నారు. ఈయన ఇట్లా చేయి పైకెత్తి ఆ కాగితం అందించాలని ప్రయత్నించారు. స్వామి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని ఏంటిది అని అడిగారు. స్వామి ఒక శ్లోకం రాశాను స్వామి, ఏ భాష అని అడిగారు. స్వామి సంస్కృతం స్వామి అంటే. స్వామి ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళినట్టు ఎంతో ఆనందించి కళ్ళు తెరిచి సంస్కృతము నా శ్వాసము అన్నారు. అంటే వేదాలకి ఆధారం సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడికి ఆధారమైంది. ఆ సో యస్య నిశ్వసితం వేద అన్నదానికి ప్రతిరూపం మన స్వామి.
2: ప్రవీణ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తుండే ఇంకొక మన స్టూడెంట్ సుధీంద్రన్, ఆయన స్వామి తరచు మాట్లాడేవారు. ఒకసారి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అవుతున్నప్పుడు ఒక రోజు మునుపు ఇంకొక మరుసటి రోజు పూర్ణ పరిపూర్తి అయిపోద్ది యజ్ఞం పిలిచారు. ఆయన పిలిచి స్వామి చెప్తున్నారు అడిగారు, ఎన్నో చెప్తున్నారు యజ్ఞం గురించి, చెప్తే క్వశ్చన్ అడిగారు, ఈ యొక్క యజ్ఞంలో ఎందుకు కుంకుమార్చన చేస్తారు అని. ఆయనకు అర్థం కాలేదు. స్వామి తెలియ స్వామి అన్నట్టు స్వామిని చూస్తే స్వామి చెప్పారు అగ్ని భగవంతునికి అందరు సమర్పణ చేసిన తర్వాత అగ్నిదేవుడు వాటన్నిటి తీసుకువెళ్లి పలానా నవగ్రహాలకు ఏ పర్టికులర్ ఏ స్వరూపం దగ్గరకు వెళ్లాలో ఆ స్వరూపం దగ్గరకు ఆయన వెళ్లి ఆయనకు ఈ యజ్ఞ ఫలితాన్ని అందిస్తూ ఆ కుంకుమను ఆ వారి నుదుటి మీద పెట్టి ఒక లాంఛన ప్రాయంగా దాన్ని అందిస్తారు అని, అందుకే అగ్నిదేవునికి అసిస్ట్ చేయడానికి కుంకుమ వేస్తారు అని నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్వామి ఒక రెండు నిమిషాలతో స్వామి అన్నారు, మరి వారు తీసుకున్నటువంటి ఫలితాన్ని వారు నుదుట్లో ఉన్నటువంటి కుంకుమతో వారు ఏం చేస్తారు అని స్వామి అడిగారు. ఈయనకు తెలియ స్వామి అని ఆయన అప్పుడు చెప్పేశారు. అంటే స్వామి నవ్వన్నారు, వారందరూ రాత్రి యజ్ఞ పురుషుని దగ్గరికి పర్మిషన్తో యజ్ఞ పురుషుని దగ్గరికి వెళ్లి వారి కుంకుమను ఆ యజ్ఞ ఫలితాన్ని మొత్తం యజ్ఞ పురుషునికి అందజేసి ఆ కుంకుమతో ఆయన పాదాలు మొత్తం లేపనం చేస్తారు, మొత్తం ఆయన పాదాలు మొత్తం లేపనం చేసి వారి యజ్ఞ ఫలితం ఆయన దగ్గర పెట్టి వారు బోటు వారు సమర్పిస్తారని స్వామి చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఓహో అని. అయిపోయింది ఇంతటితో. ఆరో యజ్ఞం పూర్తయింది. మరుసటి రోజు స్వామి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూ రూమ్ లో కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచారు. ఆ పెరిగిన గాలికి స్వామి కూర్చున్నారు, ముందే స్వామి ముందే సుధీరని కూర్చున్నారు. స్వామిని చూస్తున్నారు అంత దగ్గరగా. ఆ పెరిగిన గాలికి స్వామి రోబ్ ఒకసారి అట్లా పక్క జరిగిపోయింది పాదాల మీద నుంచి. అప్పుడు సుధీరని చూస్తే ఆయన స్వామి పాదాలు మొత్తం కుంకుమతో ఎర్రగా ఉండిపోయింది, లేపనం చేస్తుంది. స్వామిని జుక్కి చూస్తూ సుధీరని చూశారు. ఒకసారి చూస్తే స్వామి చూసి నవ్వారు. అప్పుడంటే స్వామి ఆయన చూసి నవ్వి, నేను చెప్పాను కదా నీకు ఆ దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి యజ్ఞ పురుషునికి స్వామి తనని తాను చెప్పి యజ్ఞ పురుషునికి సమర్పణ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఆ మొత్తం యజ్ఞ పురుషుడే స్వామి అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు స్వామి చాలా ప్రేమతో. అది కూడా
1: ప్రేమతో.
3: ఇప్పుడు మీరు అర్పించడం గుర్తొచ్చింది ఏంటంటే, మనకి వాళ్ళు యజ్ఞ పురుషులు, మనం యజ్ఞం చేసినప్పుడు అది అర్పిస్తాం, కానీ యాజ్ అంటే మనం ఏంటి అర్పించాలి స్వామికి, అది చాలా ముఖ్యం అనేది. అంటే స్వామి ఇప్పుడు ఏంటి, మీరు చేసిన కర్మ ఫలం అంతా నాకు అర్పించండి అంటారు. దీని చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది. ఏంటి సేమ్ బృందావనంలోనే ఒకసారి ఏంటంటే, రాత్రి అరౌండ్ 10:00 సి ఫ్లోర్ మీరు వెళ్తే, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో లాస్ట్ కి వెళ్తే అక్కడి నుంచి స్వామి రూమ్ కనిపిస్తుంది, రూమ్ కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏంటంటే, ఒక ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ ఆ లాస్ట్ కి ఇలా వెళ్ళి చూస్తే స్వామి రూమ్ లో లైట్ వెలిగి ఉండేది రాత్రి 10:00 కి. తల్లి స్వామి రిటైర్ ముందే అయిపోతారు అంత లేట్ గా అవునదని వాళ్ళు అప్పుడు వార్డెన్ సార్ చెప్పారు. వార్డెన్ సార్ నెక్స్ట్ డే వెళ్లి స్వామితో ఉంటనే ఇలాగా ప్రసంగ మాట్లాడుతూ, స్వామి ఇదేంటి ఇలాగా బాయ్స్ చూశారు, ఇలాగా రాత్రి 10:00 కూడా మీ ఇంట్లో రూమ్ లో లైట్ ఆన్ ఉండేది ఏంటి అని. స్వామి నేను వెయిట్ చేస్తాను కదా అందుకు ఆన్ చేసి ఉంచాను అన్నారు. ఆయనకు అర్థం లేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు. నైట్ ప్రేయర్ అప్పుడు మీరందరూ ఏం చేస్తారు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేద క్షమస్వ జయ జయ కరుణానిధే శ్రీ సాయి దేవ శంభో అని నాకంతా మీరు ఆఫర్ చేయాలి. నేను ఆ రోజు పిల్లలేంటి ఆఫర్ చేయడం లేదు అని వెయిట్ చేస్తున్నాను నేను, వాళ్ళు ఆఫర్ చేయాలి కదా నాకు, మీరు ఏమైనా చేయండి నాకు ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫర్ చేయలేదు అంటే ఆయనకి ఎంత ఆనందం వేసిందంటే ఆయన వచ్చి అందరికి చెప్పాడు, చూడు స్వామి ఇలా అంటున్నారు, మీరు ఏవైనా చేసింది రాత్రి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాత్రి ప్రేయర్ లో మీరు ఆఫర్ చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారు యజ్ఞ పురుషుడులాగా మన కర్మలన్నీ. సో దీని ఈ విషయంలో ఇంకోటి మన కిషోర్ సార్ అని మనకు ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆయన వాళ్ళ భార్యని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు 1990s ఎర్లియర్. అయితే అప్పుడు మన ఇప్పుడు మనకు అలవాటే స్వామి లోపలికి వెళ్తూనే ఏంటి అంటే స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించండి అని మేడం చెప్పింది. అంటే కిషోర్ సార్కి అది నచ్చలేదు, అంటే స్వామి వాళ్ళు చూసి ఏంటి నువ్వేంటి కొంచెం నువ్వు ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేయవా అన్నారు. లేదు స్వామి నేను ఏమైనా చేసిను వాట్ ఎవర్ ఐ డిడ్ నేను మీకు ఆఫర్ చేస్తున్నాను, ఇఫ్ యు వాంట్ యు పనిష్ మీ అన్నిటికీ నన్ను మీరు క్షమించండి నేను ప్రార్థించాను, నేను నా కర్మలు కర్మఫలాన్ని మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు ఏమి కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం మీరు చేయండి, పనిష్ చేయాలండి పనిష్ చేయండి, దాన్ని సరిదిద్దాలని సరిదిద్దండి, క్షమించాలని క్షమించండి, దట్ ఈస్ యువర్ డిసిజన్. ఎందుకంటే నేను మీకు సరెండర్ చేసిన తర్వాత నేను నాకు క్షమించండి అని రిక్వెస్ట్ చేయకూడదు స్వామి అని ఆయన అన్నాడు. స్వామి ఎంత ఆనందపడిపోయారంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్, అంటే ఇది కరెక్ట్ రిలేషన్ గాడ్ కి డివోటీకి. నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వేం కావాలి నేను చెయ్యి, క్షమించు అని అడగడం లేదు నువ్వు, అంటే నువ్వేంటి యు ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ మీ అండ్ నేనేం చేస్తే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అంటే ఒక దేవుడికి భక్తుడికి ఎలా ఉండాలి అని అప్పుడు ఆ రోజు అంటే మాతో షేర్ చేస్తుంటే ఐ జస్ట్ రిమెంబర్ దిస్.
2: భగవంతుడు కూడా ఆయన ఒకసారి స్వీకరించిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా మనకు కీడు గాని హామ్ గాని చేయరు, మనకు ఎట్టి ఇంపాసిబుల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకొస్తుంది, ఇప్పుడు స్వామి స్వీకరించిన తర్వాత స్వామికి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత స్వామి మీరే చేయండి స్వామి మీ ఇష్టం మీరు ఏదేం చేయండి అని చెప్పిన తర్వాత ఈయన మన స్టూడెంట్ మనం అలుమినా డ్రామాలో కూడా చెప్పాము, ఆయన ఆ స్టూడెంట్ ఏం చేశారంటే ఆయన రాసినట్టు ఆయన చేసిన హాస్టల్లో చేసిన తప్పులన్నీ మొత్తం ఉత్తరం మీద రాశారు, ఉత్తరం మీద రాసి స్వామికి లెటర్ రాసి ఇచ్చారు. ఆయన లెటర్ రాసి ఇస్తూ ఆయన కండిషన్స్ ఏం లేవు, పాపం ఒకటే కండిషన్, స్వామి చేసిన తప్పులన్నీ మీకు ఇస్తున్నాను మీ ఇష్టం మీరేమని చేయండి దీంతో అని చెప్పి, కానీ ఆయనకు లోపల మాత్రం ఉండేది అయ్యో స్వామి నేను ఇచ్చాను కానీ ఇది అందరికి ఎవరికైనా చెప్పండి కానీ మా ఫాదర్ మాత్రం చెప్పకండి స్వామి అని, ఎందుకంటే మా ఫాదర్ బాధపడతారని. ఆయన స్వామి చాలా నవ్వుతూ లెటర్ తీసుకున్నారు, లెటర్ తీసుకుని ఇంటి రూమ్ లోకి వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయి అందరితో దర్శనం అయిపోయింది అందరూ తిరిగి వచ్చారు. ఆ రోజు సండే మార్నింగ్ దర్శనం 11:00 వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్ కొంచెం స్వామి పిలిచి మాట్లాడేవారు తరచు, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్. కార్లో వచ్చి చాలా కోపంగాని వార్డెన్ దగ్గరకు వచ్చి పిల్లండి ఆయన అని చెప్పారు అన్నట్టు. అంటే ఆయన బయట ఆయన ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫాదర్ చేతిలో స్వామికి ఇచ్చిన లెటర్ ఉంది. అనుకున్నాను స్వామి నేనే మీకు ఇచ్చాను కదా స్వామి, అంత నమ్మి మీ చేతిలో పెడితే మీ నేను ఇట్లా ఇట్లా చేశారని స్వామి ఆయన బాధతో, అయ్యో స్వామి ఈయన లెటర్ చదువుంటారు స్వామి మొత్తం చెప్పుంటారు అని చెప్పి బాధపడుతున్నారు చెప్పి ఫాదర్ అడుగుతారు. ఫాదర్ వార్డెన్ బయటకు వెళ్ళమని చెప్పి తలపేసి వార్డెన్ అడుగుతారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యూ రోట్ అని అంటారు. అంటే ఆయన ఇంకా సారీ అని చెప్పి రియలీ సారీ అని చెప్తే చిచ్చి స్వామి ఎంతో కోపంగా ఉన్నారు తెలుసా అనుకుంటే, అయ్యో స్వామి ఇంకా నా యొక్క సీక్రెట్ బయట పెట్టారే నా బాధపడుతున్నారు అని లెటర్ తీసి చెప్తారు. ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు రాయడం ఏంటి, సాంబార్లో ఉప్పు లేదు, ఇడ్లీలో కొంచెం ఉడకలేదు. అప్పుడు ఆయనకు అర్థం కావాలి ఏంటి నాన్న అంటే ఆయన చూపిస్తారు ఉత్తరం. ఆయన రాసిన తప్పులన్నీ ఈ విధంగా మారిపి, అదే హ్యాండ్ రైటింగ్ కానీ ఈ విధంగా మారిపి. స్వామి చెప్తారు ఇది వెంకటాచలంకి ఇవ్వాల్సింది, కిచెన్ వాడడానికి ఇవ్వాల్సి నాకెందుకు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ గా ఆ పిల్లోనికి తెలియజేయడానికి, అంటే తన యొక్క తప్పుల్ని నువ్వు భగవంతుని ఒక్కసారి అర్పణ చేసిన తర్వాత, కర్మని ఏ కర్మని అర్పణ చేసిన తర్వాత దాన్ని మన కేవలం మన మంచి కోసం ఉపయోగిస్తారు కానీ ఎట్టి విధంగా హీ విల్ నాట్ పనిషస్. అండ్ రాధాకృష్ణ ఒకసారి చెప్పినట్టు లవ్ లవ్ నోస్ నో పనిష్మెంట్,
3: అంటే ఇదే సాయి ప్రేమ, అంటే
2: సాయి ప్రేమ దట్ ఈస్ ప్రేమ.
3: అంటే ఇవన్నీ అంటే మన డిస్కషన్ మళ్ళీ వస్తే వేద సారం అంటే ఏంటి, నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. అంటే మీరు నీకున్న తలంపులు నీకున్న తప్పులు ఏంటి, నీ మైండ్ లో ఉన్నవన్నీ ఆయనకు అర్పిస్తే దెన్ ఆ ప్రేమే అంటే ఆయన మీకు మనకి హెల్ప్ చేస్తారు మన సోర్స్ ఏంటి మనం తెలుసుకోవడానికి. కరెక్ట్, అద్భుతం ఇది.
1: ఇందాక మనం పాటలు విన్నప్పుడు ఒక ఒక లైన్ నాకు బాగా స్ట్రైక్ అయింది రాజు వర్గం, అది అదంటే గీతామృతమును బోధన చేసి వేదసారం అందించినావు, అని ఇందాక పాటలో వచ్చిందనమాట. అంటే ఒక్కసారి మనం స్వామి డిస్కోర్స్ గాని స్వామి రాసిన వాహినులు గాని మనం ఎప్పుడన్నా చూస్తే వేదం తాలూకా ఎసెన్స్ అంతా, నాలుగు మహావాక్యాలు అంటారు కదా వేదం తాలూకా ఎసెన్స్ అంతా అని, అవన్నీ స్వామి ప్రతిరోజు మనతో మాటల్లో గాని స్వామి ఇచ్చే ఉపన్యాసాల్లో గాని స్వామి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో గాని ప్రతిదీ స్వామి ప్రయత్నించి చెప్పడానికి వచ్చింది అదే. సో ఆ వేరసారం ఏదైతే ఉందో అది చెప్పడానికే స్వామి అవతరించారు, అది కూడా ప్రేమతోటి.
2: ప్రేమతోని ఇది ఈ విషయం చెప్తుంటే ప్రేమతోని వేద వేద వాక్కులు మహావాక్యాలు అని చెప్తుంటే నాకు శ్రీశంకర సాయి సార్ కి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళు కొడైకెనాల్ లో స్వామి వారితో ఫోటో దిగుతున్నారు అందరితో. స్వామి నిలబడి ఉన్నారు 21 మంది స్టూడెంట్స్ స్వామి నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగడానికి స్వామి కాన్స్టాంట్ గా ఉంటారు, పిల్లవాడు వచ్చి పక్కన నిలబడతాడు, ఫోటో క్లిక్ అయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వెళ్ళిపోతాడు, ఇంకో పిల్లవాడు వస్తాడు. వీళ్ళందరూ చూస్తున్నారు అందరు పిల్లలు చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా, మా ఆపర్చునిటీ ఎప్పుడు, మా ఆపర్చునిటీ ఎప్పుడు అని. పది మంది పిల్లలు అయిపోయారు, 11 వస్తుంటే 11 వచ్చి స్వామి పక్కన నిలబడతారు. స్వామి వీళ్ళందరికి స్వామి చెప్తారు, మీరందరూ వినే ఉంటారు కదా అని చెప్పి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ పర. బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడు ఇట్నే, బ్రహ్మ సత్యం నిలబడి ఉంటారు, జగన్ మిథ్య
1: కాన్స్టెంట్
2: వస్తూ వెళ్తూ ఉంటుంది, వస్తూ వెళ్తుంది. కానీ అయినా కూడా జీవో దేవో
1: జీవో బ్రహ్మైవ నాపరః,
2: జీవో బ్రహ్మైవ నాపరః, జీవానికి బ్రహ్మకు డిఫరెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు ఫోటో క్లిక్ చేసిన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో క్లిక్ చేయడానికి మాత్రము బ్రహ్మ కావాలి, జీవుడు కావాలి, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. తర్వాత 11 మీకు తక్కిన 11 మంది వస్తుంటే అందరు 21 మంది ఇదే లెసన్ ఇంగ్రెయిన్ అవుతుంది లోపల, నడిచిన ప్రతి ఒక్కరు. ఆయన చెప్తారు సరిగ్గా 10 మంది ఆపి ఎందుకు చెప్పాలి స్వామి, ఎందుకంటే ఆ లెసన్ లోపల ఇంకిపోలే ఎంత గొప్ప విషయాన్ని అంత సింపుల్గా చెప్పడంతో ఆయన చెప్తారు ఇంత ప్రేమ కేవలం భగవంతునికే సాధ్యమవుతుంది. ఆ ప్రేమతో అంత జ్ఞానాన్ని ప్రేమను కలిపి ఆ పిల్లలకి వచ్చినట్టు
3: అది చాలా సులువుగా చెప్తారు. కానీ స్వామే చెప్తారు నేనే నటరాజుడిని, ప్రతి డాన్స్ స్టెప్ ఎలా కష్టపడి గణేష్ డాన్సర్ గణేష్ అంటే ఆయన అనుభవం ఎలా ఉండే ప్రకారం
1: స్వామి ఆ డెఫినేషన్ చెప్తారు, ఐ అలోన్ నో ది డిఫికల్టీ ఆఫ్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు ద డాన్సర్. చాలా కష్టం
3: ప్రశాంతి డాన్స్ నువ్వు చెప్పేవైనా
1: ఒక్కొక్కరిని ఒక స్టెప్ చేయించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. అది జీవితంలో ప్రతి అడుగు సరిగ్గా వేయించడానికి స్వామి ఎంత కృషి చేసుకుంటారో కృషి చేస్తున్నారో అది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇందాక ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ సత్యం జగన్ నిత్య. సో దీని ద్వారా ఫస్ట్ 10 పీపుల్ అయిపోయిన తర్వాత దెన్ స్వామి అలౌడ్ దట్ లెసన్ టు సింక్ ఇన్, దెన్ నెక్స్ట్ 11 మెంబర్స్ కి అది సెటిల్
2: అయిపోయింది.
1: సో ఇదే ఎక్స్పీరియన్స్ రవికుమార్ సార్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, స్వామి యజ్ఞం దసరా యజ్ఞం అవుతుంది, స్వామి సడన్ గా వాళ్ళని ప్రొసెషన్ కి పిలిచారు. అంటే స్వామి థింగ్స్ ఎంత సింప్లిఫై చేస్తారో అది తెలుస్తుంది అనమాట. చేశారు మీరు ఇక్కడి నుంచి ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దాకా ప్రొసెషన్ లో పోవాలి అని. వీళ్ళకి పాపం ఓన్లీ 2-3 మంత్రాలు వచ్చు, గట్టిగా చదివితే ఒక 5 నిమిషాలు వస్తుంది అన్నమాట, కానీ ప్రొసెషన్ ఏమో ఒక అరగంట పడుతుంది. సో ఎట్లా అవుతుందంటే స్వామి పాపం ప్రార్థించారు వీళ్ళంతా అని, స్వామి అన్నారు అంతే కదా ఇప్పుడు మీకు 2 మంత్రాలు వచ్చు, చెప్పిన మంత్రాలే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండండి, అక్కడ జనం మారుతూ ఉంటారు కదా మీరు వెళ్తూ ఉండగా అన్నారు. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాము కొంచెం లోపల డెప్త్ లోకి, ఎందుకంటే స్వామి మాట్లాడిన ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: వేదం
1: మరణాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే ఏంటి కంటిన్యూస్ గా మనం ఉచ్చరిస్తూ ఉంటే అది మనలోకి సింక్ అయిపోతుంది అనమాట. సో మీకు వచ్చింది 2 మంత్రాలైనా అవి మీ మొత్తం దేహంలో అది జీర్ణించుకుపోతుంది అది. సో బై ఒక పాసింగ్ కమెంట్ అయినా సరే అది దట్ ఈస్ ద ట్రూత్. సో అట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి అంతే ఉండదు అనమాట.
2: నిన్న మీరు చెప్తున్నారు కదా ఇట్లా భార్గవ బ్రదర్ మీరు ఈ మనం మీరు నటరాజ డాన్స్ స్టెప్ అని ఆ జెన్ మాస్టర్ స్టోరీ చెప్తున్నారు కదా, ఆయన ఈజ్ టు రైట్ ఎ లెటర్ గెట్ ఎ లెటర్ అని, అది ఒకసారి శ్రోతల కోసం ఒకసారి షేర్ చేసుకుంటారు.
3: అది మన చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఎంతో డీప్ మీనింగ్ కలిగిన స్టోరీ. అంటే నేను కొన్ని సంవత్సరాలు చదివాను, ఏంటంటే ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసైపుల్ వస్తాడు, అంటే డిసైపుల్ అవుదామని, అంటే ఆయన దగ్గరకు వచ్చి స్వామి నాకు మీరు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నాకు నేర్పండి అని. అయితే ఆయన ఆయనకి బోధిస్తాడు ఒక ఏదో ఒక పర్టికులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, ఈ సాధన చెయ్యండి అని. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఉండొద్దు నువ్వు, నీ నీ స్వగృహానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ చేసి నాకు మంత్లీ మంత్లీ నీ రిపోర్ట్ అప్డేట్స్ నాకు ఇస్తుండే ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని. అంటే ఆయన ఓకే అని ఇంటికి వెళ్తాడు. అయితే ఫస్ట్ మంత్ లోని నేను మంత్రం చెప్పాను, జపం చేశాను, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటాడు. అంటే జెన్ మాస్టర్ చూసి, అంటే ఒక ఈయన దగ్గర ఇంకో శిష్యుడు తీసుకొస్తాడు ఆ ఉత్తరం, దాన్ని చింపేసి పారిస్తాడు. శిష్యుడికి కొంచెం చూడడానికి కొంచెం అదేవిధంగా ఉంటుంది, ఏంటి ఆయన రాసింది నా కారణం సాధన చేస్తాడు. అయితే రెండో నెల మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది, ఆ శిష్యుడు తీసుకొస్తాడు చదువుతాడు. చదివితే ఏంటి, ఈ నెల ఏంటంటే నాకు ఒక ఆనందం, చాలా ఆనందం కలిగింది, అంటే నేనే అందరిలోనే ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు అనే ఒక భావన కలిగింది అంటాడు. అంటే శిష్యుడు చూసి అంటే చదివి వినిపిస్తాడు శిష్యులందరూ, ఎంత బాగుందో, ఎంత ఎంత పొగుడతాడు, ఎంత ఆనందం పడతారు అంటే మళ్ళీ చింపేసి పారిస్తారు ఆ లెటర్ ని. వీళ్ళకి అందరూ అదో కనిపిస్తుంది, ఏంటిది మా స్వామి ఇలా చెప్తున్నారు ఏంటని. థర్డ్ మూడో మంత్ మళ్ళీ ఇంకో లెటర్ వస్తుంది ఆ శిష్యుడి దగ్గర నుంచి. మూడో నెల ఏంటంటే నేనే కాకుండా ఇది ఈ ప్రకృతి సృష్టి అంతా లైటే, అన్నిట్లోని ఆ జ్యోతి స్వరూపుల్లా నేనే ఉన్నాను అనే నాకు భావం తెలిసి ఒక అనుభవం వచ్చింది అంటాడు. మళ్ళీ చూసి ఆ విసుక్కుని చింపేసి మళ్ళీ పారిస్తాడు ఆ లెటర్ ని ఈ గురువు. వీళ్ళందరికి అర్థం అవుతుంది ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆయన ఏంటి చింపేసి పారిస్తాడు, కొంచెం పిచ్చి ఎక్కిందా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు సద్గురు అంటే జాగ్రత్తగా ఉండాలి, ఆయన
1: అర్థం కాదు
3: కదా, అంటే హీజ్ లైక్ ఫైర్ చెప్తారు కదా, ఫైర్ స్నేక్ అండ్ బ్యాంక్ ఆఫ్ అ రివర్, ఈ మూడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇట్సే సద్గురు కూడా అలాగే ఉంటారు, వెరీ కేర్ఫుల్, ఎప్పుడైనా మాయలు పడవచ్చు. నాలుగో నెల ఇలాగే వస్తుంది. నాలుగో నెల తర్వాత అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ లెటర్ ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, స్వామి అద్వైతం అంటే తెలుసుకున్నాను ఏంటో, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, అండ్ ప్రపంచం అంతా ఒక్కటే అని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే శిష్యులు ఉంటారు మై గాడ్ ఇది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞాని అయిపోయాడు, ఇప్పుడైనా ఆనంద పడతాడు. మళ్ళీ ఈయన తీసి ఆ లెటర్ చింపేసి పారిస్తాడు. ఇక్కడ ఉన్న డిసైపుల్స్ అందరికీ అర్థం అది ఎందుకు ఇలా చేస్తున్నారు స్వామి ఏంటిది అంటే మాట్లాడి నేను మాట్లాడు. నాలుగు నెలలు అయిన తర్వాత ఐదో నెల ఆరో నెల ఏడో నెల దగ్గర దగ్గర పది నెలల వరకు ఏ ఉత్తరం రాదు. అంటే అని వాళ్ళకి ఆత్రుతగా ఉంటుంది ఇక్కడ ఉన్న శిష్యులకి, ఏంటి ఉత్తరం రావడం లేదు, ఈయనేం మాట్లాడడం లేదు ఏంటి అని. అయితే ఒక పది నెలలు అయిన తర్వాత ఏంటిది ఒక శిష్యుడు చెప్తాడు, అక్కడ ఆయన ఉన్నారు కదా, నేను ఆయనకి పంపించాను కదా సాధన చేయమని, ఏంటి దగ్గర దగ్గర పది నెలలు అయింది కదా లెటర్ ఏమి రాలేదు, వెళ్ళి అడుగు తీసుకురా లెటర్ ఏమిటో అడుగు అని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి. అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆత్రుతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది, రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు, ఓకే ఓన్లీ టూ వర్డ్స్ హూ కేర్స్ అని ఒక జవాబు పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ చూసి ఏంటిది అహంకారంలో ఉంది ఇలా మాట్లాడతారు ఏంటి అనుకుంటారు వీళ్ళందరూ. ఆ జవాబు చూసి గురువు స్టార్ట్స్ డాన్సింగ్, అంటే ఎంత ఆనందం అంటే ఆనందం తాండవలా చేస్తాడు ఆయన. మా గురు నా శిష్యుడు ఇప్పుడు వాడెవడో తెలుసుకున్నాడు అనే ఆనందంలో డాన్స్ చేయడం మొదలెడతాడు. ఇక్కడ వాళ్ళెవరికి ఉక్కిరి పిక్కిరి పోతారు, అర్థం అది ఏం జరుగుతుంది ఇక్కడ, ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈయన చూసి ఆనందపడుతున్నాడు, ఇదేమిటిది అని. అంటే అప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎప్పటి వరకు నేను అనే భావం ఉందో అప్పుడు నేను చూసాను నాలోని జ్యోతి స్వరూపం ఉంది, అందరూ నేను ఒకటే, నేను అందరిలో ఉన్నాను అనే భావాన్ని ఇప్పుడు నేనున్నంత వరకు ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో నేను లేనని అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎవరు లేరు చెప్పడానికి. అందుకు ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేది ఎప్పుడు సైలెన్సే అని చెప్తారు. అంటే మనకి స్వామి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు, మన రేడియో సైలో మనం ఎంటర్ అయినప్పుడు కూడా ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ ఫోటో, రెండు ఇద్దరు స్వాములు ఉన్నారు,
1: ఇద్దరు
3: స్వాములు మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్తారా గణేష్?
1: అది 1986 లో స్వామి MBA బ్యాచ్ కి సృష్టించినటువంటి ఫోటోగ్రాఫ్. ఐ లిసన్, ఐ ఆమ్ ద వన్ హూ లిసన్స్ అండ్ ఐ ఆమ్ ద వన్ హూ టాక్స్. సో రెండు రెండు ఒకటే.
3: లేదు స్వామి ఏం చెప్తారంటే ఒక భక్తుడికి ఒక డివోటీ, డివోటీకి దేవుడికి ఉండే సంభాషణ ఎలాగంటే ఫస్ట్ డివోటీ స్వామి ఆయన గోడ
1: తెచ్చి మాట్లాడతాడు,
3: స్వామి ఇలా చేయండి, స్వామి కష్టాలు ఇవి అంటే దేవుడు వింటాడు. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విన్నావు అంటాడు. అంటే అప్పుడు స్వామి మాట, గాడ్ స్పీక్స్ అండ్ డివోటీ
1: లిసన్స్.
3: దాని తర్వాత ఏంటంటే
1: ఒకళ్ళతో
3: అర్జునుడు కృష్ణుడు లాగా ఒక
1: సంభాషణ,
3: అది ఏంటంటారు, అది ఏ భక్తి అంటారు దాన్ని, స్నేహభక్తి ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు, నువ్వు విను నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి, ఇద్దరు మాట్లాడరు ఇద్దరు వింటారు. అంటే అది వినడానికి మాత్రం చాలా అదే విధంగా ఉంది. ఇద్దరు మాట్లాడి ఇద్దరు వింటారు ఏంటి అంటే, యాక్చువల్ ఏంటంటే నేను తెలుసుకున్నాను నేను లేనని, నువ్వు తెలుసుకో నువ్వు లేవు, సో బోత్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ అనే ఒక భావన అట్లా వస్తుంది.
1: ఈవెన్ మన భృగువల్లి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, అతను యాక్చువల్
3: భృగువల్లి అంటే ముందు
1: ఆనందో బ్రహ్మే
3: అన్నం, అది
1: అన్నం బ్రహ్మే దివ్య జనాథని ఈ తండ్రి పంచకోశాలు అన్ని దాటిన తర్వాత యాక్చువల్ బ్లిస్ భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి మాటి మాటికి వాళ్ళ తండ్రి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో చివరిగా ఆనందో బ్రహ్మే దివ్య జనాథ్ అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాడు, ఇంకా
3: రాడు.
1: సో అక్కడ అసలైన ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
2: ఒకసారి రంజాన్ కార్యక్రమం అప్పుడు ఒక స్వామి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం అందరు, చాలా చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఒక పిల్లోడు గురురాజ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఆ పిల్లోడు అడిగారు స్వామిని, స్వామి వాట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ అని. అప్పుడు ప్రతి క్వశ్చన్ కి స్వామి ఆన్సర్ వేశారు. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం స్వామి అట్నే చూసి సైలెన్స్ ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటది, దట్ వాజ్ హిస్ ఆన్సర్, సైలెన్స్.
1: సో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్.
2: కరణ్ జయ గారు ఆయన ఇంటర్వ్యూలో స్వామిని, స్వామి నువ్వు దేవుని వాని అడిగారు. అంటే స్వామి
1: ఐ ఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్.
3: ఇంకోటి మీరు స్వామి చేసేదే ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తాను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే స్వామి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అంటే స్వామి యూనివర్సిటీ బిల్డింగ్ అంటారు. ఆ యూనివర్సిటీ బిల్డింగ్ దక్షిణ వైపు తిరిగి ఉంది. ఇట్ ఇస్ ఫేసెస్ ద, జనరలీ మనం ఏంటంటాం, ఏదైనా మంచి మన దేవుడు ఈస్ట్ వైపు తూర్పు వైపు లేకపోతే నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉండాలి. ఈ మా యూనివర్సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దక్షిణ వైపు ఫేసెస్ ఉంది. ఇంకా మన యూనివర్సిటీ క్యాంపస్ లన్నీ అంటే స్కూల్ అనండి, ప్రైమరీ స్కూల్, మన కాలేజ్ హాస్టల్స్ అన్ని దీనికి దక్షిణ వైపుకున్నాయి. అంటే స్వామి మైట్ బి పాసిబుల్ దట్ దక్షిణామూర్తి లాగా హీస్ ట్రైంగ్ టు కన్వే టు
1: ఎవరీవన్.
3: గమనిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ ఫేసెస్ ద సౌత్.
2: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్,
1: చాలా బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అసలు సమయమే సరిపోదు. సో సాయి ప్రేమయే వేదసారం. చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని మహావాక్యాలు ఇవన్నీ వేదాల నుంచి మనకు వచ్చినాయి. ఇందాక రాజు మీరు చెప్పినట్టు స్వామి నేను భగవంతుణ్ణి మీరు కూడా భగవంతుడు అన్న సత్యాన్ని ప్రతినిత్యం మనకు అట్లాగే ఇంగ్రేన్ చేస్తూ వచ్చారు. సో వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనకి. ఆ సత్యాన్ని బోధించడానికే సాయి ఈ ప్రేమ అవతారం దాల్చి మనకి ఈ సాయి ప్రేమయే వేదసారంగా మన జీవితాల్లో వెలుగుని నింపి ఇప్పటికీ నడిపిస్తున్నారని మన భావన. మరి స్వామివారి 92వ జన్మదినోత్సవం నాడు ఇట్లాగా కూర్చొని స్వామి గురించి ఇట్లా మననం చేసుకుని తలుచుకునే అవకాశం స్వామి మనకిచ్చారు. మరి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం మరొకసారి వినమ్రంగా స్వామివారి చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
0: ప్రతి క్షణము పవిత్రమైనదే, అందులోనూ ఈరోజు పరిపూర్ణమైన అవతారం ఆకారం దాల్చివచ్చి, అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నట్లు దివ్యత్వం ప్రేమతత్వమై మనలను అనుగ్రహించిన సత్యసాయి వేదపురుషుని పుట్టుపండుగ. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామి మనకందించిన వేదసారాన్ని గురించి మనం కొద్దో గొప్పో తెలుసుకోవటం, దాని గురించి స్మరించుకోవటం అనేది నిజంగా స్వామి మనకనుగ్రహించిన మహద్భాగ్యమనే గుర్తించాలి. సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చాలా చక్కని శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనందరికీ స్వామి ప్రేమను అందించిన స్వామి విద్యార్థులు శ్రీ భార్గవ్, శ్రీ రంగనాథరాజు, శ్రీ గణేష్ గార్లకు శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి ఒకసారి ఇలా చెప్పారు, తల్లి పాడే లాలిపాట ఒడిలో ఉన్న బిడ్డకు ఏమాత్రం అర్థం కాదు, అందులోని సంగీతం సాహిత్యం గురించి కూడా ఏమీ తెలియదు, కాని ఆ లాలిపాటను కేవలం వింటూనే ఆ బిడ్డ తన ఏడ్పును ఆపి నిశ్చలంగా నిద్రలోకి జారుకుంటుంది. అలానే వేదం పఠించటం తెలియకపోయినా అందులోని అర్థాన్ని పట్టుకోలేకపోయినా కేవలం దానిని విన్నంత మాత్రాననే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవచ్చు అని. ఒక భక్తురాలికి స్వామి ఇలా చెప్తూ, కనుక నువ్వు తప్పకుండా మందిరంలో కూర్చొని వేదం విను అన్నారు. అంతటి మహత్తరమైన వేదాన్ని ఈరోజు వేద పోషణలో భాగంగా స్వామి ప్రపంచమంతా ఎటువంటి భేద భావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ అందిస్తున్నారు. మనందరితో వేద పఠనం చేయిస్తున్నారు. కనుక అటువంటి సువర్ణావకాశాన్ని మనం గ్రహించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని సకల వేదాల సారం, ప్రేమమూర్తి, వేద పురుషుడు అయిన మన సత్యసాయి భగవాను ప్రార్థిస్తూ, శ్రోతలందరికీ మరొక్కసారి స్వామి పుట్టు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను ముగిస్తున్నాము. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:50. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 92వ పుట్టినరోజు సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించినటువంటి సాయి ప్రేమయ్యే వేదసారము ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ.

0: మానవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను, వెతుకుచునేయున్నాను.

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే ఇజనరుని రూపం. వెతుకుచునేయున్నాను నీ వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవులా, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతుడితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపుతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక 1 వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో

0: హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని వాళ్ళు పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ అన్ని చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాల్ని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
1: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు.
0: రోజు
1: ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గాని, ఏమైనా వాళ్ళకి బియ్యం గాని పప్పు గాని ఏమైనా చేసుకుంటూ సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక, ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాన్స్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి, బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
0: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో,
1: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను, మీకు చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో, ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తున్నా ఉండకపోయినా, బ్రదర్స్ ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
0: స్వామి కావాలనే అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి, తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా, మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
1: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి, ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీంకి ఒక డైరెక్షన్ ఇచ్చి, ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి చూస్తే ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిళ్ల మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతాను అని ఏం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా
0: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం ఉంటుంది.
2: 1996 లో కలర్ మీరు చెప్పాలి, ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతాలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరూ చెప్తుంటారు. ఒకసారి
0: ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకీ చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకీ అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకీ యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమన్నమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామన్నమాట. చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు. దర్శనంలోనే కుల్వంత్ హాల్లో మాట్లాడారు, పాదనమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం, స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి, ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామాలు గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే, మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సాయికుల్వన్ సభా మండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవ యసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి, సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. సో అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే, మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్కి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే, సేవా కార్యక్రమాలకి మనందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా ఏదో నాలుగైదు స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కూడా, అది ఒకసారి కూడా చెప్పు.
1: స్వామి ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి, ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు, అలాంటిది వీళ్ళు 5 రోజులుగా రాత్రి పగళ్లు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే, స్వామి అన్నారు ఆ రోజు, ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ల తరాల వాళ్ళు, వాళ్ల మనవాళ్ళు ముని మనవాళ్ళు, మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి, అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి
0: ఇంకా
1: హైదరాబాద్
0: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి, అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా.
1: స్వామి తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాలలో ఏం చేయాలి ఎలా చేయాలి, అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని, ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
0: మలుపులోనూ స్వామి సూచనలు
1: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని, ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు, కలిసి గ్రామం. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది, అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే, మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు, స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే, గ్రామ సేవలు అప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకేం అవసరాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు. అలా మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
0: ఇవే కాదు, యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనానికి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు, మీరు వెళ్ళింది సేవలు అందించడానికి, వాళ్ళ సేవలు మీరు పొందడానికి కాదు, వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి, లేకపోతే మీరు అక్కడ వండుకోండి, లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా అంటే, మనం లేదు మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం, కానీ మనం వాళ్ళకి భారమవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి, వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
1: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు, అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేత కూడా పనిచేయించాలి. ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి, ఆ థాట్ కలగాలి, మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని
0: అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలగాలి. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే, సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
2: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
0: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
2: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
0: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను.
2: మాకు తెలియదు యాక్చువల్లీ, అప్పుడే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి, 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏబీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
0: అంటే స్వామిని అర్థం చేసుకుని.
2: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
0: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం, స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చెప్పేసేవారు. అలాంటి ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు, నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచు ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను.
1: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్ కు వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసొచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగా చాలా సార్లు
0: స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవారు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగుతున్నారు.
1: అనుకోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు, ఇలాగా స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా 2-3 సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్
0: సేవా
1: కార్యక్రమానికి. సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
0: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యాన్ని తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
1: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు. అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడు అలా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. నేను చాలాసార్లు పర్మిషన్
0: తీసుకుని
1: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు
0: అప్పుడు
1: కళాధర్ అడిగారు నన్ను, స్వామిని నీతో మాట్లాడుతున్నారా చూస్తున్నారా, అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. అయితే మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ 1 మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరోజు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ హాల్ లో వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలా రా అని చెప్పి పిలిచారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు అన్నారు. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, ఇలా ఏదో ఆర్ఫనేజ్కి వెళ్తున్నాను చెప్పారు. అదంతా సరే, అది కాదు, ఇంకొక అబ్బాయి ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు అన్నారు. నాకు ఇప్పుడు గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో, హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం లేటర్. అప్పుడు స్వామి అడిగారు, స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అంటే అబద్ధం ఆడద్దు అన్నారు. అబద్ధం ఆడద్దు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు అన్న అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా, అలా మర్చిపో నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసిన స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు. పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
0: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టున్నావు. అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు, మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకున్నారు
1: చెప్పారు కూడా.
0: అదే స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
1: ఇప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు, అది జీవిస్తారు కూడా,
0: అందరినీ
1: ప్రేమిస్తారు మీరు, ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు, మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా, ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడనే అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
0: అని.
1: మమ్మయ్య వంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు స్వామి. స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఇస్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
0: విషయాలను అడిగినా స్వామి అంత సరళంగా ఇలాగే. ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా. దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
1: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే, స్వామి ఇంటర్వ్యూ చేయర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
0: స్వామి
1: భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడు ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వక ముందు, స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేనేం చెప్పాలి, ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
0: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
1: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలోప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు.
0: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
1: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అన్నాడు. సో అంత చక్కగా ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా చెప్పింది.
0: సింపుల్ గా దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం, అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు పడుస్తుంది.
2: ఇంకోసారి విను అంటే బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు ఒకసారి.
1: స్వామి చాలా సార్లు అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఈ ఏజ్ స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 years అన్నారు అప్పుడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ, ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించాలి. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే, ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది. ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్. అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులతో
0: స్వామి ఇప్పుడు
1: స్టూడెంట్స్ తోనే టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది, వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
0: అది ఇంకోటి, ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010 చేసాం యూత్ కాన్ఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ జేఎన్టీయూ నుంచి సుమారు 1000 మంది విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు 1000 మంది విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా, అదే మనం చేశానని అనడం నాకు చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయటపెట్టా నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని, అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది
2: తప్పకుండా. అసలు మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. సో మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న బ్రోచర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజెస్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శన్లో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి ఆ విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకోని వచ్చిందని స్వామి హౌ డిడ్ హీ మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజ్కి వెళ్తున్నాం అని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. అంటే రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
0: 1000 మంది పిల్లలు క్యాంటీన్ లో
2: వాళ్ళకి ఏమేమి మెను కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత నిలయంలో సెపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
0: అండ్ ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
2: చేయాలి అని
0: స్పీకర్స్
2: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి ఆరు
1: బృందావన్ ప్రిన్సిపల్ అయిన
0: సంజయ్ గారు చివరికి. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 hours
2: మాట్లాడి,
0: అయితే ఆ ఉపన్యాసంలో స్వామి పొన్నుచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకటే, ఒకే ఆత్మ మనందు. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు. స్వామి అనుభవాలని మనం చెప్తుంటే సరే, నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన
1: నివాలేసుకోవడానికి
0: మధుర ఘట్టాలు ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమీ కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
1: ఒకటి ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు కానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే, చేయించేది చేసేది అంతా స్వామి, పేరు మాత్రం మనకిచ్చారు.
0: అదే అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
3: భగవంతో సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీంని నేను ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీంకి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: ಮಹೇಶ್ವರ.
1: ವೆರಿ ಗುಡ್ ಸತ್ಯ ಟೀಮ್. ಮಹೇಶ್ವರ అనే పదంతో ప్రారంభమే భజనను పాడగలరా?
2: మహేశ్వర తోనే పాడుమా మహాదేవా.
1: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
2: సెకండ్ వర్డ్ అంటే ఏది?
1: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడ వచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జనని జానకి జీవన రామ్.
0: రైట్, ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: విఠలా.
1: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం మరియు ప్రేమ టీం స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 50 పాయింట్స్, మరియు ప్రేమ టీం కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
2: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
1: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
2: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
1: తప్పు పాడితే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
3: అలాగే
1: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
3: అలాగే.
1: ఓకే, రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా?
2: అర్థమయ్యాయి.
1: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం.
2: అలాగే.
1: ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్లీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: Yes,
0: ఓకే స్టార్ట్.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్,
1: థ్యాంక్ యూ.
0: మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణ తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు, సో ప్రేమ టీం ఛాన్స్ గోస్ టు యూ.

0: Hari.
1: Very good, Prema team.
2: Thank you, thank you.
1: So, Satya team, we're alert ga undandi ippudu. The fourth question. Tappakunda. Anni chala easy way. For the fourth question. Jai Jai Janani, Sai Janani, Parthi Nivasinima. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: ఆగ్రహం.
1: వెరీ గుడ్ సత్య టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ మాధవ మధుసూదన. సత్య టీం మళ్ళీ ప్రెస్ చేశారు బజర్. సో సత్య టీం పాడండి.
2: మాధవ.
1: కేశవ మాధవ మధుసూదన.
2: కేశవ కేశవ మాధవ.
1: టైం అవుతోంది.
2: కేశవ కేశవ.
1: టైమ్ అప్. సో ప్రేమ టీం మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
3: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్ భజన్లో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్లీ తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
1: పాడలేరా?
3: వి గివ్ అప్. లేదండి,
4: జడ్జికే.
1: ఓకే,
3: జడ్జికి పాయింట్స్.
1: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీం. సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
3: చెప్పండి.
1: రాఘవ రామ రఘు.
3: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
2: గోపీయలోలా గోపాల రాఘవ రామ.
1: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
3: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
1: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసి ఉండాల్సింది.
3: అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
1: ఓకే ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడారు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసాక కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హే త్రిపురారి. సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prema team.
2: Thank you.
1: Next question. Tuma ho mere Atma Ram Baba. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

Very good, Prema team. Next question. Shyama Sundara Madana Gopala. ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్య టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్య టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్య టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటాపోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్ మీరు ఒక చిట్ తీసుకోండి వీటిల్లోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
4: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దరు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా, 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: ఘనశ్యామ రా
1: శ్రీరామచరణం శ్రీరామచరణ
2: సుఖాయ
0: భజ.
2: టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. 1, 2, 3, 4 మొత్తం సత్య టీమ్ 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
0: థ్యాంక్ యూ.
2: వెరీ గుడ్ సత్య టీమ్, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీమ్, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
0: శివ.
2: శివ, ఓ దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యూర్ బెస్ట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
0: శివ.

0: Hari Om Namo Shiva Shakti Namo.
1: Namo Shivaya.
2: Time up. Very good, Prema team. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడే సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమా టీం ఎన్ని భజన్స్ పాడారు చూద్దాం. ప్రేమా టీం 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి,
3: అలాగే
2: అందులో స్కోర్ చేద్దరు గాని.
3: అలాగే
2: గుడ్ జాబ్,
3: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు ప్రేమ టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ,
2: కృష్ణ. ఓకే, సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణ.

0: అదాలిట్ అయిపోయింది.
1: కృష్ణ రామ బోల సాయి సాయి కృష్ణ
0: కృష్ణాయ నమ కృష్ణాయ నమ కృష్ణాయ నమ నమో నమ.

0: గ్రేట్ టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఈసారి కూడా చాలా బాగా పాడారు. సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం. 1, 2, 3 ఒకటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి. సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్ ప్రేమ టీమ్. ఓకే
1: సైరా,
0: ఓకే మీ చిట్ తీసుకోండి. ప్రేమ టీమ్ ఏ పదం వచ్చింది?
1: సాయి.
0: ఓ ఓకే వెరీ గుడ్. సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం. గుడ్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: Time up. Time up. Time up. సో ప్రేమ టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీం టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇదిలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: థ్యాంక్ యూ
0: స్వామి. నిజంగా
1: మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు, వెంట వెంటనే తట్టట్లేదు.
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మనందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము. పక్క వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు. వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నాను అంటే వాళ్ళు కాంపిటీటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే ఊరుకోలేము.
0: భజనలోని
1: ఆక్షన్ ఉంది మాకు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క

0: ఇలా మనకు తెలిసిపోతాయి. మన స్కూల్ సెల్సీలోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే,
2: ఓకే ఓకే,
0: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మనసు, వెరీ గుడ్ భజన్, బాగుంది, అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు. ఇందులో అసలు గెలుపు ఓటములకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: అవును, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామి నామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రెడ్డి సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
1: సాయిరాం.
0: జై సాయిరాం.
2: జై సాయిరాం.
3: మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేను రా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? ఆ పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా. అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కాని పెద్దవారైపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కాని ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా. సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికేట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇందుకే ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు? నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలో వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులేండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభ కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది. కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి. అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం. ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడము?
0: మాకు కావాల్సింది కూడా అదేనండి. మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు. నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి ఐదుగురు తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏదీ ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఇరవైలోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను, చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను ఒళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి. సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్, 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయనా, మరి ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి బారేస్తా, త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా, దిగు, ఆటో దిగు.
4: రే, ఆడుతూ మాట్లాడి కింద గడిచి బారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లావుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్దాయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయి, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయనా. సాయిరాం, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్దనా, చొక్కా కూడా విప్పించేయి.
1: అలాగే సాయిరాం, విప్పిస్తాను. ఇగో సాయిరాం,
4: సాయిరాం,
1: సాయిరాం, సాయిరాం.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు ఆడు చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్ మీరు?
1: బ్రాడీపేట పోవాలి నేనా.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో అయినా, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్, ఒక క్షణం ఆగమ్మా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయన చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

0: సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెలెన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం, హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
2: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

Thank you.

0: ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు ఆడంబరములతో, అహంకారములతో, లౌకికమైన భ్రాంతులతో తన జీవితాన్ని బంధింపచేసుకుంటున్నాడు. ఇవి ఉన్నంత వరకు మానవుడు ఆనందానికి అతి దూరమై ఉంటాడు అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. 1987 మార్చి నెల 30వ తేదీన ఉగాది సందర్భంగా అనుగ్రహించిన తమ దివ్యోపన్యాసంలో స్వామి ఈ అహంకార ఆడంబరాలను విడిచిపెట్టి అణకువను అభివృద్ధి చేసుకుని ఆనందాన్ని పొందమని ఉద్బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.
1: కోటి

కలసి వచ్చిన మట్టి కనకమగును. పండితుడొక చోట

वो दुरा बाबू वो दुरा बाबू ये आस हद।

0: ప్రేమ స్వరూపులారా, ప్రసన్నపిచా నపశ్చతి మూఢ, భగవంతుణ్ణి చూచుచు చూడలేదని భావిస్తున్నారు మూర్ఖులు. విశ్వమే విష్ణు స్వరూపము, ఇట్టి సత్యాన్ని గుర్తించుకునలేక మానవుడు భగవంతుడు ఎక్కడనో ఉన్నాడని వెతుకుచు తన యొక్క గమ్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్టి వారు ద్వైతమతములకు సంబంధించినటువంటి వారు. దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ, దివ్యత్వమైనటువంటి ప్రకృతి రూపంలో దర్శించినప్పటికీ కాని మానవుడు దేహమనో అభిమానముల చేత దైవము తనకంటే భిన్నంగా ఉండినట్టుగా భావిస్తున్నాడు. సర్వమతముల ధర్మము చిత్త నైమర్యము, సర్వరసముల సారము కరుణారసమే, సర్వసాధనల యొక్క గమ్యము శాంతి సౌధమే, సర్వజీవుల ప్రేమనే సర్వేశ్వర భక్తి. ఆరోగ్యమునకు దేహశుద్ధి ఎంత అవసరమో ఆనందమునకు మనోశుద్ధి అంత అవసరం. కనుక చిత్తశుద్ధి నిమిత్తమై మానవుడు చేయు సమస్త కర్మలు ఎందుకూడను దైవత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని విశ్వసించి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధిపరచుకోవాలి. మానవుడు ఆడంబరములతో అహంకారములతో లౌకికమైనటువంటి భ్రాంతులతో తన యొక్క జీవితమును బంధింపచేసుకొనుచున్నాడు. ఆడంబర అహంకారములు ఉండినంత వరకు ఆనందమునకు అతి దూరమై ఉంటాడు మానవుడు. మొక్క రావాలనన్నా విత్తనమును భూమిలో నాటవలను కాని ఆ యొక్క విత్తనమును బహిరంగంగా అందరినీ గుర్తింపచేసుకునే నిమిత్తమై ఒక పెద్ద మిట్టపైన రాతిపైన పెట్టినప్పుడు అది మొక్క రానేరదు. అదే విధముగానే అణకవే ఆనందమును అందించును కాని ఆడంబరము ఆనందానికి అతి దూరమే. సముద్రము తన యందు విలువైనటువంటి ముత్యములను ఉంచుకొని విలువలేనటువంటి యొక్క లచ్చ చిప్పలను మాత్రమే బయటికి కొట్టివేస్తుంది. అదే విధముగానే మానవుడు తన యందు విలువైనటువంటి పవిత్రమైనటువంటి నిత్యశుద్ధ ముక్తమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించుకొని దేహరూపములైనటువంటి యొక్క నామరూపములైనటువంటి యొక్క ఈ బహుకి తత్వాన్ని మనము అలక్ష్యపరచాలి. కాని ఈనాటి మానవుడు గుండె బలమును కండబలమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడే కాని ధర్మబలమును దైవబలమును ఆధారంగా ఆశించటం లేదు. దైవమనగా కేవలము సమస్త స్వరూపుడనేటువంటిదే దీనికి అర్థము. అనగా విశ్వస్వరూపుడైనటువంటి నారాయణుడే దైవము. సర్వత్రా సర్వరూపములు ఎందుకూడను సమస్త విషయములు ఎందుకూడను దైవత్వం ఉంటున్నది. సమస్త సాధకులు తాము ఆచరించేటువంటి యొక్క సాధనలన్నీ కూడాను ఆత్మను తెలుసుకోవటం కోసం కాదు. ఆత్మ ఎల్లప్పుడూ ఉన్నది. అనాత్మను తొలగించుకునే నిమిత్తమై సాధనలు సల్పుతున్నారు. తాను ఏదై ఉన్నాడో ఆ స్వరూపాన్ని తాను మర్చిపోతున్నాడు. తాను కానటువంటి యొక్క స్వరూపాన్ని తనదిగా భావించి మురిచిపోతున్నాడు. ఆత్మను మర్చిపోతున్నాడు. కనుకనే ఉన్నది సత్యం ఒక్కటే, అదే నేను. ఈ నేను నేను అనేటువంటిది ఎల్లప్పుడూ ఉన్నది. గాఢ నిద్రలో మానవుడు అనేక విధములైనటువంటి యొక్క తలంపులను మర్చినప్పటికీ తాను లేకుండా ఉండడలే. గాఢ నిద్ర యందు తన దేహము కాని తన భావములు కాని తన గుణములు కాని తన నామములు కాని ఏమాత్రము కూడాను ఉండవు. కాని తాను లేనది మాత్రము చెప్పుటకు వీలు కాదు. నేను అనేటువంటిది గాఢ నిద్ర యందు కూడాను ఉన్నది. ఆ నేను అనేటువంటి యొక్క తత్వాన్ని ఉనికిని గుర్తించడమే సాధనల యొక్క రహస్యం. నేను గోపాలుడు, మా తండ్రి పేరు భూపాలుడు, మా కుమారుని పేరు నేపాలుడు. ఈ విధంగా కూడాను తాను తన తండ్రి తన కుమారుని యొక్క తత్వాన్ని రూపాన్ని నామాన్ని హనుమంతుని తోకవలే అభివృద్ధి గావించుకుంటూ పోతున్నాడే కాని మానవుడు తన తత్వమేమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఈ రూపనామములు ఎవరివి? మనోకల్పితములు. మనోదేహములు ఉండినంత వరకే ఈ జగత్తు. ఆత్మ అనగా హృదయమే. హృదయము స్వప్రకాశమైనటువంటిది. హృదయము నుండి వెలుగు మెదడునకు ప్రసరిస్తూ ఉంటాది. ఆ స్థానమే మనోస్థానము. ఈ హృదయం యొక్క వెలుగు మనస్సు పైన ప్రసరించడం చేతనే ఈ మనస్సు జగత్తును చూడగలుగుతున్నది. మనస్సు పైన హృదయము యొక్క వెలుగు లేకుండినా ఈ మనస్సు జగత్తును ఏమాత్రం కూడా చూడలేదు, అనుభవించలేదు. మనసే లేకుండినా ఈ జగత్తే లేదు. మనోమూలం ఇదం జగత్. ఈ మనసే చంద్రుడు. పగటి వేళ యందు చంద్రుని మనం ఏ విధంగా అలక్ష్యం చేస్తుమో, ఈ చంద్రుడు ఏ విధంగా అదృశ్యుడై ఉండునో, అదే విధముగానే ఆత్మలక్ష్యమునందు ఈ మనస్సు అదృశ్యమై ఉంటాది. చంద్రుడు స్వప్రకాశకుడు కాదు. సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన ప్రసరించడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అదే విధముగానే మన మనసే చంద్రుడు. ఇది కేవలం స్వప్రకాశకమైనటువంటిది కాదు, ఈ ఆత్మ యొక్క వెలుగు దీనిపైన ప్రసరించడం చేతనే ఇది ఒక ప్రకాశించుచున్నది. కనుకనే సర్వమునకును ఆత్మనే ఆధారము, ఆత్మనే మూలము, ఆత్మనే సర్వము. కాని అమాయకులైన మానవులు నా దేహమునందు ఆత్మ ఉన్నదని భ్రమిస్తున్నారు. దేహము, మనస్సు, విశ్వము సర్వము కూడా ఆత్మ యందే ఉన్నది, కాని ఆత్మ మరొక దారి యందు లేదు. సర్వము ఆత్మమయమే, సర్వము ఆత్మస్వరూపమే. సమస్త చర్యలు కూడాను ఆత్మచర్యలే. జపములు, ధ్యానములు, యజ్ఞములు, యాగములు ఇత్యాది సాధనలన్నీ కూడాను ద్వైత బుద్ధి కలిగినటువంటి వాని యొక్క తత్వములే తప్ప నిజమైనటువంటివి కానేరవు. దైవము కాని లేక ఆత్మ కాని భిన్నముగా ఉన్నది అనేటువంటి యొక్క విశ్వాసము కలిగినటువంటి వారే ఈ చర్యల్లో పాల్గొంటారు. దైవము తనకంటే భిన్నముగా ఉన్నాడనే భావన కలిగినటువంటి వాడే మూర్ఖుడు. దైవము తనకంటే భిన్నముగా లేడు. దైవమునకు హృదయమున్నది. ఆ హృదయమే దైవము, హృదయమే ఆత్మ. ఆత్మ ప్రత్యేకంగా ఉన్నది అనేటువంటి భావించేటువంటి వారు దైవానికి హృదయము లేదు అని భావించినటువంటి వారే. ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని సాధనలు ఆచరించినప్పటికీ, ఎన్ని మహనీయులను దర్శించినప్పటికీ తన తత్వాన్ని తాను గుర్తించుకొనకుండినా తాను పూర్తి మూర్ఖుడే. ఆత్మలక్ష్యము లేనటువంటి సమయం నందే మనకు జగత్ లక్ష్యము కనిపించుచున్నది. కనుక మన లక్ష్యమును ఆత్మగా ఉంచుకున్నప్పుడే ఈ జగత్ అదృశ్యంగా ఉంటాది. ముఖ్యంగా మానవులు చేయు సమస్త సాధనలు కూడాను మనస్సుతో చేస్తున్నారు. అదే పెద్ద పొరపాటు. మనస్సుతో చేసేటువంటి సాధనలన్నీ కూడాను మనస్సు వైపునే మరల్చు కాని ఆత్మ వైపును మరల్చుటకు వీలు కాదు. ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ. మనస్సునకు కాని వాక్కునకు కాని ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను ఈ ఆత్మతత్వాన్ని గుర్తించి చెప్పుటకు వీలు కాదు. దొంగ ఏనాటికైనా దొంగను తాను పట్టించడానికి ప్రయత్నించినా తనను తాను ఎవ్వడు కూడాను దొంగ అయినటువంటి వాడు పట్టించుటకు ప్రయత్నించడు. అదే విధంగానే మనస్సు ఒక్క దొంగ తనను తాను వసన చేసుకున్నటకు ఏమాత్రం కూడాను ప్రయత్నించదు. ఏ విధంగా మనసును అరికట్టడం వీలవుతుంది? మనస్సును ఆత్మవైపున మరల్చినప్పుడు మనస్సు అప్రయత్నంగా కూడాను అరికట్టుకోవడానికి వీలవుతుంది, అదృశ్యమైపోతుంది. మన దృష్టిని ఆత్మవైపున మరల్చాలి. ఈ దృష్టి అంటే ఏమిటి? ఈ చర్మచర్యాల చేత బహిర్ముఖమైనటువంటి యొక్క చూపునంతా అంతర్ముఖం గావించుకోవటమా? కాదు కాదు. మన దృష్టి నిరంతరము కూడాను బహిర్దృష్టిగానే ఉంటుంది, కాని దీన్ని అంతర్దృష్టిగా మార్చుకున్నట్టు వీలు కాదు. ఈ చర్మచర్యుడి యొక్క స్వభావము బహిర్దృష్టి. అయితే ఈ దృష్టిని అంతర్ముఖంగా మార్చుకోవటం అంటే దీని యొక్క అర్థం ఏమిటి? అనగా జగద్భావమును వీడి ఆత్మభావమును స్మరించటమే దృష్టి మార్చుకోవటం. ఒక చిన్న ఉదాహరణము. అక్కడ సిల్వర్ ఒక స్టాచ్యూ ఉంటుండది. సిల్వరు అనేటువంటి మెటీరియల్ పైన మన మనసు ఉండినంత వరకు ఈ స్టాచ్యూ మనకు కనిపించదు. స్వరూపం పైన మన మనసును ఇమిడ్చితిమా సిల్వర్ మనకు కనిపించదు. అదే విధముగానే ఆత్మవైపున మన దృష్టిని మరల్చినప్పుడు, మన భావమును అమర్చినప్పుడు ఈ జగద్భావం అనేటువంటిది అదృశ్యమైపోతుంది. కనుకనే నేను నేను అనేటువంటి తత్వము సర్వత్రా ఉంటున్నది. ముఖ్యముగా మనము దైవం అనేటువంటిది ఏ రీతిగా, దైవం యొక్క నామం ఏమిటి అనేటువంటి విషయాన్ని చక్కగా లోతునకు దిగి విచారిస్తే మొట్టమొదటి పేరు దైవంకును నేను అనేటువంటిది. ఈ నేను అనేటువంటి పేరు వచ్చిన తర్వాతనే ప్రణవం కూడా వచ్చి ఉండొచ్చును, కానీ ప్రణవం కంటే ముందుది నేను. సమస్త సంకల్పముల కంటే కూడాను నేను అనేటువంటి సంకల్పము మొట్టమొదటి ఆవిర్భవించినటువంటి. నేను నేనుగా గుర్తించినప్పుడు సర్వమును గుర్తించిన వాడవుతాడు. ఎట్లనగా ఆ నేనే సర్వత్రా ఉన్నది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరు వైస్ ఛాన్సలర్ సరాఫ్ అంటాను నేను, ఐ అంటాడు. ఓరు చక్రవర్తి ఎవరు అంటాను, అతను ఐ అంటాడు. బైరాగ్ శాస్త్రి ఎవరు, అది ఐ అంటాడు. సరాఫ్ యొక్క రూపనామములు, భావములు, సిద్ధాంతములు వేరు, కాని చక్రవర్తి రూపనామములు, భావములు, సిద్ధాంతములు వేరు. బైరాగ్ శాస్త్రి యొక్క రూపనామములు, సిద్ధాంతములు వేరు. అయినప్పటికీ నా ప్రశ్నకు ముగ్గురు నుంచి కూడా ఐ ఐ అనేటువంటిది ఒక్కటిగానే వచ్చింది. ఐ ఈజ్ ఎవ్రీవేర్. దేశ కాల పరిస్థితుల యొక్క ప్రభావం వేరుగా ఉండవచ్చును, మనోభావ దృశ్యములు వేరుగా ఉండవచ్చును, స్థితిగతులు వేరుగా ఉండవచ్చును, కానీ అందరియందు మాత్రము నేను అనేటువంటిది సమత్వంగానే ఉంటుండాలి. కేవలము మానవుని యొక్క భ్రాంతులు మాత్రమే మార్చుకుంటూ వస్తున్నారు. చిన్న ఉదాహరణము, ఒక్కో వ్యక్తి తాను సంసారిగా ఉంటున్నప్పుడు, అనగా కుటుంబంతో కూడి ఉండినప్పుడు, నేను సంసారిని సంసారిని అంటున్నాడు. అతనికి ఏ కష్టములో, నష్టములో, బాధలో, దుఃఖములో సంభవించినప్పుడు సంసారాన్ని విసర్జించి ఋషికేశికి వెళ్లి సన్యాసం పుచ్చుకుంటాడు. అక్కడ నేను సన్యాసిని సన్యాసిని అంటున్నాడు. ఈ సంసారి అనుకోవటం కాని, సన్యాసి అనుకోవటం కాని వాడి భ్రాంతులే కాని, స్థితి మారింది కాని గతి మారలేదు. ఇక్కడ నేను సంసారి అన్నాడు, అక్కడ నేను సన్యాసి అన్నాడు. సన్యాసిలోనా నేనుంది, సంసారిలోనా నేనుంది, నేను మాత్రం మారలేదు. ఈ నేను అనేటువంటి సంసారి సన్యాసం అనేటువంటిది మనం తగిలించుకున్నటువంటి వేషాలు. అదే విధంగా నేను బ్రహ్మచారి, నేను గృహస్థుడను, నేను వానప్రస్థుడను, నేను సన్యాసిని, ఇవన్నీ తగిలించుకునేటువంటి వేషాలు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులందు ఉంటున్నటువంటిది సమత్వంగా ఉన్నటువంటిది నేనే. నేనే పాలుడు, నేనే యవ్వనుడు, నేనే వృద్ధుడను, నేనే అంతర్వము. కనుకని నేను అనేటువంటిది సర్వస్వరూపమునందు కూడా ఉంటున్నది కనుక అవస్థలను త్యజించి ఆ యొక్క ఆస్తిక తత్వాన్ని ఆత్మరూపంలో మనం భావించడమే సరి అయిన సాధన. కనుక మనస్సు ఉండినంత వరకు కూడాను మానవుడు సుఖదుఖములతో కూడి ఉంటాడు. ఉదయించున్నది, అస్తమించున్నది, అదే విధంగానే కలియున్నది, విడిపోవున్నది, వచ్చున్నది, పోవున్నది. అహమే కాని ఆత్మ కాదు. ఈ అహం కూడాను ఆకారంతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది అహంకారంగా మారిపోతుంది. అహం అనగా నేనే. ఆకారమును త్యజించినప్పుడే తాను తానుగా ఉండగలడు, కాని ఆకారమును చేర్చుకున్నంత వరకు తాను తానుగా ఉండలేడు. కనుక నిజమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను ఆకారంతో కూడి ఉండటమే అహం ప్లస్ ఆకారం అహంకారం అయిపోయింది. అహంకారం మాత్రం ఉండరాదు. దారి తప్పి నడిచేటువంటి వ్యక్తి ఎన్ని ప్రమాదములకు గురి అవుతాడో, నీతి తప్పి నడిచేటువంటి యొక్క వ్యక్తి అన్ని అవమానములకు గురి అవుతాడు. ఆ నీతియే మానవ జాతి, ఆ జాతియే ఆత్మ సంబంధమైనటువంటి జాతి, అది ఏ దివ్యత్వంతో కూడినటువంటిది. ఇట్టి దివ్యత్వాన్ని మనం విస్మరించి అస్థిరమైనటువంటి, అశాశ్వతమైనటువంటి, అసుఖమును అందించేటువంటి ఈ భౌతికమైనటువంటి రూపనామములో మనం లీనమైపోతున్నాం. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మనస్తత్వం అనేటువంటి దాన్ని క్రమక్రమేణ కూడాను మాయ రూపంలో మనం భావించాలి. ఈ మనస్సు అనేటువంటిది కల్పితమైనటువంటిది. ఇది ఒక్కొక్క సమయం నందు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఇంద్రియములను మాత్రమే అనుసరిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియముల యొక్క చేరిక చేతనే సుఖదుఖములను అనుభవిస్తూ ఉంటుంది. సుఖదుఖములను కాని, లాభ నష్టములను కాని, నిందాస్థుతులను కాని అనుభవించేది మనస్సే కాని ఆత్మ కాదు. ఇవి మనోకల్పితమైనటువంటి స్వరూపాలు. ఈ మనస్తత్వాన్ని కొంచెం మనం గమనించినట్లయితే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. సర్వత్రా ఉన్నది ఓ ఆత్మనే, సర్వ పదార్థములు ఆత్మనే. అట్టి అద్వైత దృష్టిని మనం కోల్పోవటం చేతనే ఈ ద్వైత దృష్టితో దుఃఖములకు గురి అయిపోతున్నాము. మానవుడు ప్రతి విషయమునందు కూడాను మొట్టమొదట తనను తాను గుర్తించుకుంటానికి ప్రయత్నిస్తున్నాడు. దేనికోసం నేను బ్రతుకుతున్నానంటే నా కోసం నేను బ్రతుకుతున్నానని మొట్టమొదటి జవాబు వస్తుంది. ఇది ఏ విధంగా నీవు నా కోసం నేను బ్రతుకుతున్నాననేటువంటి జవాబు చెప్తున్నాడని ప్రశ్నించినప్పుడు, నా నిమిత్తమే నేను నిద్రిస్తున్నాను, నా నిమిత్తమే నేను భోజనం చేస్తున్నాను, నా నిమిత్తమే నేను జీవిస్తున్నానంటాడు. నా ఆకలికి మరొకరు భుజిస్తే నా ఆకలి తీరదు, నా విరిగిన కాలుకు మరొకరు కట్టుకుంటే నా యొక్క కాలు సరిపోదు. మేము ఇరువురు ఒక మంచం పైన పడుండినప్పటికీ నా కళ నాదే, వారి కళ వారిది. దీనిని పురస్కరించుకొని ప్రతి ఒక్కటి నేనే అనేటువంటి జవాబు కింద తాను పలుకుతుంటాడు. కొంత దూరం ప్రయాణం సలిపిన తర్వాత ఎక్కడైనా కూడా ఒక ఫ్రెండ్ వచ్చి అయ్యా కొంచెం దూరం మనం ఎక్కడైనా ఒక యాత్రగా వెళ్దాం రండి అని పిలిచినప్పుడు అయ్యోయ్యో నేను ఆఫీస్కు లీవ్ పెట్టడానికి వీలులేదు, నా ఇంట్లో పిల్లలు భార్య చాలా అవస్థపడుతుంటారు, ఎవరు వారిని రక్షించడానికి వీలు కాదు, కనుక ఇప్పుడు నేను రావడానికి వీలు లేదంటాడు. మరి అదే వ్యక్తి ఎందుకు నీవు ఆఫీసు వర్క్ చేస్తున్నావు, నీవెందుకు ఉద్యోగం చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు నా ఆలుబిడ్డను నేను పెంచుకోవాలి అంటాడు. ఇంతకుపూర్వం నా కోసం నేను బ్రతుకుతున్నానన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నా కుటుంబం కోసం బ్రతుకుతున్నానంటున్నాడు. కనుక తన కోసము తన యొక్క కుటుంబం కోసం తాను బ్రతుకుతున్నట్టుగా భావిస్తాడు. కానీ చాలా మంది ఈ రెండింటి సంబంధంతోనే తన యొక్క జీవితాన్ని గమ్యంగా అనుభవిస్తున్నాడు. కాదు కాదు, మూడవది మరొకటి ఉన్నది. అదే సమాజము, అదే ప్రపంచము. ప్రపంచంలో ఏ బాధలు ఎవరికి సంభవించినప్పటికీ అది నాకు కూడా సంబంధంగా ఉంటాయి. నా దేశము బాగుండినప్పుడే నేను బాగుంటాను, నా సమాజం అనేక విధములైనటువంటి అష్టకష్టములకు గురి అయినప్పుడు నేను ఆ కష్టముల్లో ఒకటిగా ఉంటాను, మా గ్రామం బాగుండినప్పుడే ఆ గ్రామంలో నేను కూడా బాగుంటాను, ఈ గ్రామం ఏమైనా అయిపోని నా ఇల్లు నేను మాత్రం బాగుండాలని ఏ వ్యక్తి కూడా కోరడానికి వీలు కాదు. కోరినప్పటికీ తాను బ్రతకలేడు. సమాజమునందే పుట్టి, సమాజమునందే పెరిగి, సమాజమునందే జీవించేటువంటి వ్యక్తి సమాజమును దూరం గావించుకుని క్షణమైనా కూడా నువ్వు జీవించడానికి వీలు కాదు. కనుక సమాజం నిమిత్తం కూడా నేను బ్రతుకుతున్నాను. ఏకవాత సమాజము బాగుండినప్పుడే తన కుటుంబం బాగుంటుంది, తన కుటుంబం బాగుండినప్పుడే తాను సంతోషిస్తుంటాడు. కట్టకడప్పటికి తన వరకు వచ్చి దిగింది. తాను బాగుండేది ఎప్పుడు? తన యొక్క కుటుంబం బాగుండాలి. తన కుటుంబం ఎప్పుడు బాగుంటుంది? తన సమాజం బాగుండినప్పుడే. కనుక సమష్టి స్వరూపమైనటువంటి ఒక తత్వము క్షేమంగా ఉండినప్పుడే మనం అందరూ క్షేమమే. కనుకనే భగవంతుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు అన్నారు. వ్యక్తి స్వరూపం ఒకటి, కుటుంబ స్వరూపం రెండవది, విశ్వస్వరూపం మూడవది. ఇదే త్రిమూర్తి స్వరూపాలు. ఈ త్రిమూర్తులు ఎందు కూడాను ఒకే ఆత్మస్వరూపం, అదే దైవత్వం. దైవ అనేటువంటి పదములకు సమష్టి స్వరూపము అని పేరు. నా చేతులు వేరుగా ఉంటున్నాయి, నా కాళ్లు వేరుగా ఉన్నాయి, నా చెవులు వేరుగా ఉన్నాయి, నా కన్నులు వేరుగా ఉన్నాయి, నా సర్వాంగములు వేరువేరుగా ఉన్నాయి. అయితే సర్వాంగములకును సమానమైనటువంటి ఒక తత్వం నా గుండె ఒక్కటే. ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క గుండె లేదు. అదే విధంగానే ఒక్కొక్క దేశము, ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క టౌను, ఇది వేరువేరు అంగములుగా ఉండవచ్చును. అన్ని అంగములు ఎందుకు కూడాను సమష్టి స్వరూపుడైనటువంటి దైవం ఒక్కడే. అదేనే గుండె, అతనే హృదయము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఒక దేశము భగవంతునికి ఒక దేవాలయము. ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. కనుక భగవంతుణ్ణి మనం చూడాలనుకున్నప్పుడు ఈ విశ్వస్వరూపాన్ని భగవంతునిగా మనం దర్శించినప్పుడే ఇదే నిజమంతుని భగవంతుని దర్శనం. కనుక సమస్త శాస్త్రములు, సమస్త ధర్మములు, సమస్త వేదములు, సమస్త ఇతిహాస పురాణములు, ఇవన్నీ కూడాను ద్వైత భావములే. ఈ ద్వైత భావంలో ఉండినటువంటి ప్రతి మానవునికి కొంతకాలం ద్వైతాన్ని అనుసరించక తప్పదు. తన యొక్క దృష్టి సృష్టి పైన ఉండినంత వరకు కూడాను ఈ సృష్టి భావనే తన యందు ఆవిర్భవిస్తుంటాది. జగద్భావం ఎందే తాను తాదాత్మయ్యై ఉంటాడు. కనుక ఈ జగద్భావం ఉండినంత వరకు వారికే ఈ యొక్క శాస్త్రములు, ఈ యొక్క నూతన వర్షములు, ఈ జ్యోతిష్ శాస్త్రము, ఈ గృహశాస్త్రము, సర్వశాస్త్రములు కూడాను అత్యవసరమే. ఇది కాలముతో కూడినటువంటిది ఈ యొక్క జగత్తు. కాలస్వరూపమే ఈ జగత్తు. కనుకనే వేదము కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్తమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానంగా చూస్తూ ఉంటుంది. ఈ కాలము పంచేంద్రియములతో కూడి ఉంటున్నది. కనుక ఈ పంచేంద్రియ యొక్క ప్రభావమే పంచాంగము అని. ఈ పంచాంగం జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి, సూర్య చంద్రాదులను అనుసరించి, ఈ కాలకర్మకాల కర్తవ్యాలను అనుసరించి మారుతూ ఉంటాది. పంచాంగము జరగబోయే విషయాన్ని మాత్రమే నిరూపిస్తుంది, కాని పంచాంగం దాని పరిహారాన్ని పట్టుకుని రాదు. ఈ పంచాంగంలో రేపటి దినం 10 చుక్కలు వర్షం కురుస్తుందని రాస్తాడు, కాని పంచాంగం పిండితే 10 చుక్కలైనా నీరు రావు. కనుక ఈ పంచాంగ తత్వం అనేటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని కొంతవరకు చిత్రిపిస్తుంది. ఈ ప్రపంచమంతా కూడాను నవగ్రహములతో కూడి ఉన్నదని వారి యొక్క భావం. ఈ నవాధిపతులు ఎందు కూడాను ఈ సంవత్సరము చాలా 7 మంది అధిపతులు చాలా ఉత్తమమైనటువంటి వారిగా ఉన్నారు. రాజు, మంత్రి, చంద్రుడు, కుజుడు ఈ సంవత్సరంలో చాలా బలమైనటువంటి వారిగా ఉన్నారు.
1: శనికి ఈ సంవత్సరంలో ఏమాత్రము స్థానం లేదు. కనుక ఈ సంవత్సరం అనేటువంటిది ఈ జగత్తు లోపల తిండి తీర్థాదులకు ఏమాత్రం కూడాను లోటు లేకుండా జరుగుతుంది. 180 వంతులు ఈ యొక్క ఆహారం అభివృద్ధి అవుతుంది. కానీ ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులు ఎంత మంచివిగా కలిగినప్పటికీ మానవుని యొక్క మనస్సు మాత్రము పరివర్తన లేకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే. కనుక ఈనాడు మానవుని యొక్క పరివర్తన అత్యవసరమైనటువంటిది. ఈ మనస్సును పవిత్రమైనటువంటి మార్గములో ఆత్మతత్వం నందు విశాలమైనటువంటి రీతిగా మార్చుకున్నప్పుడే ఈ జగత్తుకు నిరంతరము కూడాను సుభిక్షంగా ఉంటుంటారు. చాలా మంది తపస్సు చేస్తున్నామంటారు. తపస్సు అంటే ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టి ఏదో నామాన్ని స్మరించటమా? కఠినమైనటువంటి హృదయాన్ని కరిగి ప్రవహించేటువంటి యొక్క రీతిలో మనము మార్చుకోవటమే తపస్సు. బాధలు పడేటువంటి వ్యక్తులను, దీనులను, దిక్కులేనటువంటి వారిని చూచినప్పుడు మన మనస్సు కరిగిపోవాలి, మన హృదయం ద్రవించాలి. అదే తపస్సు యొక్క ఫలితం. హృదయం కఠినమైనటువంటి శిలగా నుంచుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి, కాలంలో వ్యర్థము గావించినటువంటివి. అనేక మంది ధ్యానము ధ్యానము ధ్యానము అని అంటున్నారు. ఏది ధ్యానము? ధ్యానం అంటే ఏమిటి? మన జీవితమే ఒక ధ్యానం. తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండునంత వరకు మనం ధ్యానంలోనే ఉన్నాం. కొన్ని నిమిషాలు లేచిన తక్షణమే బాత్రూమ్ పోవటం, ముఖం క్లీన్ చేసుకోవటం, ఈ ధ్యానంలోనే ఉంటాం మనము. అది అయిపోయిన తక్షణమే కాఫీ టిఫిన్ ధ్యానంలో పోతాది. అది అయిన తక్షణమే డ్రెస్ వేసుకుని ఆఫీస్ ధ్యానంలో ఉంటాము. ఈ ఆఫీస్కి పోయే సమయం లోపల రోడ్డు లోపల ఏ బస్సు వస్తుందో, ఏ ట్రైన్ వస్తుందో, ఏ కార్ వస్తుందో, ఏ యాక్సిడెంట్ అవుతుందో అని మన యొక్క యాక్సిడెంట్ పైన ధ్యానంలో పోతుంటాము. ఆ రోడ్డు ధ్యానమే లేకపోతే మనం ఆఫీసుకు చేరలేము. మనం ఒక కాలేజీకి పోతే చదువు ధ్యానంలో ఉంటాము, ప్లే గ్రౌండ్ పోతే ఆట ధ్యానంలో ఉంటాము, ఇంకేదైనా మార్కెట్ పోతే విషయాలు ధ్యానంలో ఉంటాము. ఇవన్నీ ధ్యానములే కదా. ధ్యానం అనేటువంటిది లేకపోతే ఒక చిన్న పని కూడా మనం చేయలేము. అలాగా విషయం పైన మనస్సును మరల్చటమే ధ్యానము అన్నారు. ఈ మనసునే దైవం పైన మరల్చినప్పుడు అది దైవ ధ్యానం అంటున్నాం. కనుక ధ్యానం అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక కాలము, ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి మనకు అవసరం లేదు. ఈ ధ్యానానికి అనేక మంది అనేక రూపనామములు కల్పించి కడాతుడికి నిజమైనటువంటి ధ్యానాన్ని మరుగుపరిచేస్తున్నారు. ఒక్క చిన్న ఉదాహరణ, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, స్వామి మాట్లాడేది ఏమిటి అని, దీనిపై మీరు ధ్యానమే లేకపోతే నేను చెప్పేది ఏమిటి మీకు అర్థం కాదు. ఇది కూడా ధ్యానమే. కనుక ధ్యానం అనేటువంటి దానికి ఒక రూపం లేదు. కనుక చంచలమైనటువంటి ఈ మనస్తత్వంతో మనం ధ్యానం చేయటం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు ధ్యానము ధ్యానం అనేటువంటి పేరుతో కేవలం అన్ని విధాల స్టంట్స్ జరిగిపోతున్నాయి. నీవు గంట 2 గంటలు అనవసరంగా ఈ చంచలమైన మనసును, కోతి వంటి మనసును పట్టుకుని ఈ అనేక విధములుగా అశాంతికి గురి అయ్యే బదులు నీవు ఇంటి పనులు చేసుకో, ఆఫీస్ పనులు చేసుకో, ఇంకే విధమైనటువంటి సమాజ పనులు చేసుకో, అది ధ్యానం కాదా? కాలం ఎంత వ్యర్థం చేస్తున్నారు. 1 గంట కూర్చున్నప్పటికొని 1 సెకండ్ అయినా కూడా అక్కడ అరికట్టుకోవడానికి సాధ్యం కాదు. ఈ ధ్యానం పేరుతో 1 గంటను వేస్ట్ చేస్తున్నావు కదా నువ్వు. ఆ కాలంలో నీవు ఈ గృహకృత్యంలో నువ్వు ప్రవేశపెట్టు. నీవు అన్ని పనులు చేస్తూ కూడా నువ్వు దైవాన్ని చింతిస్తూ ఇవన్నీ కూడా దైవం యొక్క స్వరూపాలుగానే భావించు. ఎంత సులభంగా ఉంటుంది? ఇంత సులభమైన మార్గాన్ని వదిలిపెట్టి అనేక శ్రమలకు వచ్చి పెద్ద కసరత్తు చేసి ఏమేమో దీంట్లో బాధలకు గురి అవుతున్నారు. డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. నీ పని నీ కర్తవ్యాన్ని నీవు చక్కగా ఆచరించు. అది ఆచరించడానికి విరుద్ధంగా టైమును వ్యర్థం చేసుకోవటము, ధనమును వ్యర్థం చేసుకోవటము అమూల్యమైనటువంటి కాలాన్ని అరక్షణమైన మనం వృధా చేయరాదని భావించాలి. కనుక ధ్యానము అనేటువంటిది కేవలము ఒక్క విషయానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది సర్వ విషయములు ఎందుకు ధ్యానమును సమత్వంగా మనము ప్రసరింపచేసుకోవాలి. ఇంకా మరికొంతమంది ఏకాంత వాసము జరపాలి అని భావిస్తుంటారు. ఏకాంతం అంటే ఏమిటి? ఒంటరిగా కూర్చోటమా? అది సరైనటువంటి అర్థమే కాదు. అనేక మంది నేను ఏకాంత వాసంగా ఉండాలి, నేను ఏ అరణ్యానికి పోయి కూర్చోవాలి అని భావించి ఏ ఋషికేశో, ఏ హరిద్వారమో, ఏ యొక్క దీనికో తపోవనకో పోయి కూర్చుంటుంటారు. ఏకాంత తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి వ్యర్థ పనిలో ప్రవేశిస్తారు. ఏకాంతం అనగా మనస్సును స్తంభింపచేసినప్పుడే ఏకాంతం. నీవు అరణ్యములో పోయి కూర్చొని కూడాను నీ మనసు ప్రపంచంలో వచ్చి సంచారం చేస్తుంటే ఇది ఏకాంతం ఎట్లవుతుంది? సంకల్పాలను నిరూపం చేయకుండా, అనగా సంకల్పాల్ని అరికట్టకుండా ఏ స్థానంలో పోయి శరీరంతో కూర్చున్నప్పటికీ ఇది ఏకాంతం కాదు. సమాధి అన్నా కూడా అదే, సంకల్పమును నిరోధించటమే సమాధి. సంకల్పము లేకుండా చేసుకోవడలేదు, లేక సంకల్పములు ఉండి కూడాను సర్వ సంకల్పములు కూడాను దైవ సంకల్పములుగానే భావించాలి. ఆ సంకల్పము సమయందు ఈ సంకల్పములు ఎప్పుడు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అని విచారణ చెయ్యాలి. నేను నేను నేను అనేటువంటి సంకల్పం వచ్చిన తర్వాత ఈ సంకల్పములన్నీ కూడాను ప్రవేశిస్తున్నాయి. కొంతమంది ఈ జగత్తు లోపల నేను ధ్యానమునందు కాని, యోగమునందు కాని, లౌకికమునందు కాని, జీవితమునందు కాని సర్వ సౌఖ్యములను అనుభవిస్తున్నానని ఆనందిస్తుంటారు. వీరు నిజమైన ఆనందం ఏమిటో గుర్తించుకోలేనిటువంటి వారే, ఈ సౌఖ్యములంటే ఏమిటో ఇది నిజంగా దాని యొక్క అర్థాన్ని తెలుసుకోలేనిటువంటి వారే. చక్కగా

అవుతున్నాడు. దేహముతో అనుభవించేటువంటి సౌఖ్యములు నిజంగా సౌఖ్యములు కాదు. సౌఖ్యములు దేహాన్ని అనుభవించి దేహాన్ని అన్ని విధాల శిథిలము గావిస్తుండాలి. నిజంగా నీవు సౌఖ్యములు అనుభవిస్తే దేహం ఎందుకు శిథిలం కావాలి? దేహం ఎందుకు బలహీనం కావాలి? దేహం ఎందుకు వార్ధక్యంలో ఉనగాలి? సౌఖ్యములు ఈ దేహాన్ని అనుభవించినాయి కాబట్టి దీన్ని పీల్చి పిప్పి చేసి కేవలం వార్ధక్యములో ముంచిపోతున్నారు. కనుక నీవు నీది కానటువంటి యొక్క సౌఖ్యాన్ని నీవిగా భావించుకుని నీవు మురిచిపోతున్నావు. నీ తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. కనుక మొట్టమొదట ప్రతి మానవుడు కూడాను నేనెవరు నేనెవరు నేనెవరు నేను అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి. నేనే సర్వత్రా ఉన్నాను, నేనే సర్వస్వరూపాన్ని, నేనే ఆత్మను, ఆత్మనే హృదయము. హృదయము ఆత్మ ప్రత్యేకం కాదు. ఈ నేను అనేటువంటి యొక్క స్థానాన్ని, దాని యూనికిని మనం గుర్తించడానికి ప్రయత్నించడమే మన యొక్క సాధన. కనుక ప్రతి మానవులు కూడాను ఏదో కొన్ని తెలియనటువంటి మార్గంలో ప్రవేశించి తద్వారా అనేక విధమైనటువంటి యొక్క కొన్ని కన్ఫ్యూజన్ అనగా తికమకల్లో పడిపోయి ఈ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకు విస్మరిస్తూ ఉన్నారు. మనం ఈనాడు చేసేటువంటి ప్రతి సాధనలు కూడాను ద్వైత భావంతోనే చేస్తున్నాం. ఎంతకాలమైనప్పటికీ మనం ద్వైతంలోనే ఉంటుంటే మన జీవితం వ్యర్థమే. క్రమక్రమేణా మన దృష్టిని దీనిని మార్చుకుంటూ పోవాలి. మన యొక్క సృష్టి తత్వం అంతా కూడాను మన కల్పనే అనేటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టి ఉండినప్పుడే సృష్టి ఉంటుండాలి. మన నేత్రం ఉండినంత వరకే మనకు శాస్త్రం శాసిస్తూ ఉండాలి. కనుక విశ్వం విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. మనం అనేక రకములుగా సాధనలు సల్పుతున్నాము, భజనలు చేస్తున్నాము, జపములు చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, యజ్ఞములు చేస్తున్నాము, యాగములు చేస్తున్నాము. ఇవన్నింటికి నేను లభించేటువంటి వాడిని కాను అని భగవద్గీత ఎందుకూడను 11వ అధ్యాయంలో 48-52 కూడాను స్పష్టంగా బోధిస్తూ వచ్చింది. యజ్ఞాలకు నేను చిక్కను, యాగాలకు నేను వశము కాను, జపధ్యానములకు నేను ఏమాత్రము లభించను. అయితే ఇవన్నీ కూడాను విసర్జించమని కాదు, ఇవి ఎంతవరకు మనకు అవసరము? ద్వైత భావంలో ఉండిన మానవులకు ఇది అవసరం. అదే గీత కూడాను గీతాన్ని విశ్వసించేటువంటి వారంతా కూడాను చక్కగా గుర్తించాలి. అనిత్యం అసుఖం లోకం అని బోధించింది. ఇలాంటి అనిత్యము అసుఖమైనటువంటి లోకంలో మనం నిత్య సత్యమైనటువంటి ఒక సుఖశాంతులను మనం ఏ రీతిగా సాధించగలం? కానీ మన యందు ఆ పర్మనెంట్, ఆ శాశ్వతమైన, ఆ సత్యమైనటువంటి ఒక తత్వం ఒకటి ఉంది. దాని ద్వారా మనం శాశ్వతాన్ని సాధించాలి. సముద్రము ఎంత విశాలమైనటువంటిది, అగాధమైనటువంటి అయినప్పటికీ ఆ సముద్రం కూడాను తనలో విలువైనటువంటి యొక్క ముత్యములు నుంచుకొని విలువలేనటువంటి యొక్క నత్త చిప్పలను బయట గెట్టుకుతున్నది. కనుక ఆ సాగరాన్ని సంసారానికి పోల్చుకున్నారు. సంసారం సాగరం అన్నారు. మన సంసారం అట్లే ఉండాలి. విలువైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం భద్రపరచుకొని ఈ విలువలైనటువంటి యొక్క ఈ భావములు, ఈ రూపములు, ఈ నామములు మనం విసర్జించడానికి ప్రయత్నించాలి. ఎంతకాలమైనా దేహ భ్రాంతులు, ఎంతకాలమైనా దేహ రూపాలతోనే మనం జీవిస్తూ పోతుంటే ఇంకా దేహాతీతమైనటువంటి యొక్క, రూపాతీతమైనటువంటి, భావాతీతమైనటువంటి యొక్క నిజతత్వాన్ని ఏనాడు మనం అనుభవించేది? అట్లని ఈ సర్వస్వాన్ని త్యజించమని కాదు, నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించుకుంటూ కూడాను ఆత్మతత్వాన్ని లక్ష్యమునందుంచుకో. చేసేది ఆత్మ, చేయించేది ఆత్మ, అనుభవించేది ఆత్మ, సర్వమును ఆత్మనే అనేటువంటి విశాల భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు క్రమక్రమేణ అది ఆ విశాల తత్వానికి చేరుస్తుంది. మనం చేరడానికి అయినప్పటికీ లక్ష్యం మాత్రం పెట్టుకోవాలి. లక్ష్యం మనలేందు ఉండినప్పుడే ఈనాడు కాకపోతే ఏనాడైనా మనం ఆ గమ్యాన్ని చేరగలచ్చు. తెలుగు వారు కూడా ఒక గాథ చెప్తుంటారు, వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పినా మంచిదే, పులినే కొట్టరా అన్నాడు. కనుక ఈ చిన్న చిన్న దాని లోపల మనం ఇంత శ్రమలు పడి ఇన్ని అవస్థలకు గురి అయ్యేదానికంటే నిజమైనటువంటి ఆత్మతత్వం పైన లక్ష్యం పెట్టుకోండి. దాంట్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, దాంట్లో మనం విజయాన్ని సాధించిన వారమే అవుతాం. కనుకనే సక్సెస్. కనుక మనం ఒక్క దాంట్లో విజయాన్ని సాధిస్తే మిగిలిన విజయాలంతా కూడా తమంతకు తామే మనకు ఫాలో అవుతాయి. ఎప్పుడు ఈ లౌకికమైనటువంటి, ఈ అనిత్యమైనటువంటి దానిపైన మనం నిరంతరం అపజయాన్ని పొందుతుంటే ఇంక మనం అపజయంలోనే మునిగిపోతాం. కానీ ఇంక విజయానికి మనం ఏమాత్రం కూడాను ముందంజ వేయలేము. కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ అనేటువంటి భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అయితే అయాం బ్రహ్మ, అయాం బ్రహ్మ అనుకున్నప్పుడు కూడాను ఇక్కడ బ్రహ్మకు ముందుగా ఐ అనేటువంటిది ఒకటి ఉంది, అక్కడ కూడా నేను అనేటువంటిది ఉంది. ఆ నేను ఎవరు? కనుక నేను బ్రహ్మ అనుకోవటంలో కూడాను అక్కడ కూడాను నేను అనేటువంటి దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అనగా

వ్యాపించటము అని అర్థము. నేను అనేటువంటి వ్యాపించటంతో కూడినటువంటిది, వ్యాపకంతో కూడినటువంటిది. కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకేని, సర్వత్రా ఉన్నటువంటిది నేనే అనేటువంటి తత్వం అర్థమవుతుంది. కనుక ఏమి చేసినా, ఏమి చూచినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతా కూడాను దైవభావంతో ఉండినప్పుడే తాను నిజమైనటువంటి యొక్క ఆయన గుర్తించిన వాడవుతాడు. కనుక మనస్తత్వము దేహభ్రాంతి ఉండినంత వరకే మనకి జగత్తు. మనం అనుభవిస్తూనే ఉంటున్నాము, నిద్రలో ఉంటున్నాము. నిద్రలో మనం ఏ సామాను చూడటం లేదు, ఏ పదార్థాన్ని మనం ముట్టడం లేదు, ఏ ఆహారము భుజించడం లేదు, కానీ ఏమీ లేని స్తంభించిన సమయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఆ గాఢ నిద్రలో నీకు శరీరం కానీ, రూపం కానీ, నామం కానీ, భావం కానీ, గుణం కానీ ఏమి కూడా అక్కడ కనిపించడం లేదు, కానీ నీవు మాత్రం ఉన్నావు. జాగ్రత్త సుశక్తులు ఎందుకు నీవు అనేటువంటిది ఉన్నావు. కారణ స్నేహములందు కూడా నీవు అనేటువంటిది ఉండాలి. ఈ అన్నింటి ఎందు మార్పు చెందినటువంటిది ఏది ఉన్నదో అది ఆత్మతత్వము. దానిని వేదాంతము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం అని దీనిని ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది. ధ్యానం కానీ జపం కానీ చేసేటువంటి దేహము నీటి గుడుగ, దీనిని ఆహారం తీసుకుని నడిచేటువంటి యొక్క మనస్సు స్తవమా పిచ్చికోతి. ఈ పిచ్చికోతి వల్ల, ఈ యొక్క నీటి పుడుగ వంటి ఈ దేహం వల్ల శాశ్వతమైన ఆత్మను నీవు పొందడానికి వీలవుతుందా? ఇది తాత్కాలికమైనటువంటి తృప్తే తప్ప ఇది సరైనటువంటి ఆత్మానందం కాదు. చెట్టులో ఉండినటువంటి ఆకునకు కొస భాగంలో ఉండేటువంటి నీటి బిందువు వలె ఉంటుండాలి ఈ దేహము. ఏ క్షణంలో ఇది రాలిపోతుందో ఈ నీటి బిందువు, ఇలాంటిది ఇంక శాశ్వతమైనటువంటి ఆత్మను పొందడానికి ఎట్లా అవకాశం దిక్కుతుంది? కనుక ఇవన్నీ కూడాను ఒక భజనలు చేయటం కానీ, ఒక ధ్యానం చేయటం కానీ, పూజలు చేయటం కానీ తాత్కాలికంగా ఈ మనస్సును కొంతవరకు అరికట్టడానికి చేసేటువంటి ఉపాయములే తప్ప ఇవి నిజమైనటువంటి మార్గాలు కావు. కానీ ఒక్కటి మాత్రం శాశ్వతము, అది ఎన్క్వైరీ, విచారణ, విచారణ, విచారణ. నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు, ఈ విచారణ చేస్తూ ఆ నేను అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడికి పోయి మనం చేరాలి. చేసుకోవాలి, ఇది నా దేహం, ఇది నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ, నేనెవరు అని ప్రశ్న వేసుకుంటూ రావాలి. ఇది నా దేహము, దేహం వేరు, నేను వేరు. ఇది నా వస్త్రము, వస్త్రం వేరు, నేను వేరు. ఇది నా చేరు, చేరు వేరు, నేను వేరు. కనుక నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ ఇవన్నీ వేరు, నేను వేరు. కాబట్టి ఇవన్నీ నేను కాదు అని కొంతవరకు విచారణ చేస్తూ రావాలి. కానీ ఇవన్నీ ఒక్కటి నీవు కాదు. ఈ విధంగా నీవు చక్కగా విచారణ చేస్తూ ఎవరో నన్ను తిట్టారు, ఎవరో నన్ను వర్ణించారు, ఆ వర్ణన ఎవరి కోసం? దేహానికి. ఆ తిట్టింది ఎవరి కోసం? దేహానికి. కాబట్టి ఇది నావి రెండు కాదు అని ఆ రకంగా కూడా ఒక త్యాగం భావంలో పోవాలి. దేహాన్ని దేహము దూషించడానికి దేహానికి ఏమి అధికారం ఉంది? అది జడము, ఇది జడము. జడము జడాన్ని ఏ రీతిగా దూషించగలదు, ఏ రీతిగా వర్ణించగలదు, ఏ రీతిగా పూజించగలదు? కాదు, కాదు. పోనీ ఆత్మగా ఆత్మను దూషిస్తున్నా, అక్కడ ఆత్మ, ఇక్కడ ఆత్మే, రెండు ఉన్నది ఒకే ఆత్మే, ఎవరిని ఎవరు దూషించటము? అదే విధంగా ఒకడు దేవుడు ఉన్నాడు ఉంటాడు, ఇంకొకడు లేడు ఉంటాడు. కానీ వాడు లేడనేటువంటి వాడు దేవుడిని చూచాడు, ఉన్నాడనేటువంటి వాడు దేవుడిని చూచాడు. దేవుడినే చూడకుండా దేవుడు లేడని చెప్పడానికి వాడికి అధికారమే లేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము, ఇది ఒక కర్చీఫ్ అన్నారు, లేక ఇతను ఒక నంజుండయ్య అని పేరు పెట్టారు. ఈ నంజుండయ్యను చూసినటువంటి వాడు ఇతను నంజుండయ్యే అని గట్టిగా చెప్తాడు. ఇంకోడు కూడా చూసినటువంటి వాడే ఇతను నంజుండయ్యే కాదు అని చెప్పి ఇంకోరు చెప్పొచ్చు. లేకపోతే చక్రవర్తిని పిలిచేసి ఈ చక్రవర్తి ఇతను నంజుండయ్య అంటే అతను నంజుండయ్య కాదు, ఇతను చక్రవర్తి అంటాడు వాడు. కాబట్టి నంజుండయ్య కాదు అనేటువంటి వాడు కానీ, నంజుండయ్య అవును అనేటువంటి వాడు కానీ నంజుండయ్యని చూచి ఉండాలి. నంజుండయ్యనే చూసుకోకుండా ఉండేటువంటి వాడు నంజుండయ్య కాదనడానికే అధికారం లేదు, నంజుండయ్య అవును అనడానికే అధికారం లేదు. అదే విధంగానే దైవాన్ని చూచినటువంటి వాడే ఇతను దైవం కాదు అని చెప్పడానికి అధికారం వస్తుంది. కనుకనే ప్రతి మానవుడు కూడాను తెలిసి తెలియనటువంటిది ఇంకా మూర్ఖత్వంలో పడిపోతున్నాడు. కనుక ఈ అవును కాదు అనేటువంటిది మాటల యొక్క మ్యాజిక్, ఇవి పదముల యొక్క అలలు. అంతేకాని ఇందులో ఏమాత్రం కూడా యథార్థం లేదు. ఒకరు అవునన్నా ఒకరు కాదన్నా కూడాను ఆ యొక్క మాటలు వారి భావముల యొక్క మాత్రమే తప్ప పదార్థాన్ని అవును కాదనడానికి ఎవరికి అధికారం లేదు. కనుక ఇరువురికి దైవం ఉన్నే ఉన్నాడు, ఉన్నది ఒక్కటే, అదే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. అలాంటి బ్రహ్మని అదే ఆత్మ. చాలా మంది స్వామి అనుగ్రహం కావాలి, భక్తి కావాలి, ప్రేమ కావాలి అని ఆశిస్తుంటారు.
ప్రేమ, భక్తి, వినయము, విశ్వాసము ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క స్వరూపాలు. విశ్వాసం వేరు, దైవం వేరు కాదు. దైవము విశ్వాసం రెండు ఒకటే. ప్రేమ భక్తి వేరు కాదు. ప్రేమనే భగవంతుడు, భక్తే భగవంతుడు. ఈ భక్తి అనగా ఏమిటి? అవ్యక్తమైనటువంటి తత్వాన్ని వ్యక్తీకరింపజేసుకోవడానికి ఉపయోగించుకునేది కనుక ఇది భక్తి అన్నారు. కనుక అన్ని కూడాను దైవత్వానికి చెందినటువంటివి. దైవము తప్ప అన్యము లేదు. కనుక ఆ విశ్వాసంతో మనము సమస్త కర్మలను ఆచరిస్తూ పోయినప్పుడు ఎంతైనా మనము శాశ్వతత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది. అది శాశ్వతమైనటువంటి దాన్ని లక్ష్యంలో పెట్టుకుని అశాశ్వతమైనటువంటి కొన్ని సాధనలు ఆధారం చేసుకుని మనం పోవాలి. అనంతమైనటువంటి అగాధమైనటువంటి సముద్రాన్ని మనం దాటాలంటే ఏం చేస్తున్నాం? చిన్న పడవను పడేసుకుని దాంతో పోతున్నాం. అదే విధంగానే అనంతమైనటువంటి దైవత్వాన్ని మనం అనుభవించాలనుకుంటే ఏదో ఒక నామము అనేటువంటి నామను మనం ఆధారం చేసుకోవాలి. కనుక ఇలాంటి కొన్ని కొన్ని ఆధార ప్రారంభంలో అవసరమే. కానీ జీవితమంతా దీంతోనే మనం వ్యర్థం చేయకూడదు. ఎవరు ఏ సేవ చేస్తున్నా కానీ నేను సమాజానికి సేవ చేస్తున్నాను అని అడంబారం కానీ అహంకారం కానీ పడడానికి వీలు కాదు. నీ సేవను నువ్వు చేసుకుంటున్నావు, సేవ చేస్తున్నావు. కనుక ఇతరులకు చేస్తున్నామనేటువంటి భావన మనలో దూరం పోవాలి. నేను దైవానికి సేవ చేస్తున్నాను, ఇంటిలో పిల్లలకు స్నానం చేపిస్తున్నాను, నాకు దైవానికి అభిషేకం చేస్తున్నాను అనుకో. భర్తకో పిల్లలకు అన్నం వడ్డిస్తుండే సమయంలో నేను భగవంతుడికి నైవేద్యం చేస్తున్నాను అనుకో. ఎవరో ఒక బిచ్చగాడు వచ్చాడు, వాడిని పట్టాడు, అన్నం కొండపై పెట్టుకున్నాం, నా భగవంతుడికి నేను ఇచ్చాను, అన్నం ఆరగింపజేశాననుకో. అడిగేవాడు దగ్గర కానీ అనుభవించేవాడు మాత్రం ఆత్మనే. నీవు దేహాన్ని బెగ్గర అనుకుంటున్నావు, దేహిని మాత్రం బెగ్గర కాదే. నీవింటిలో కూరగాయలు తరిగేసేసి పులుసు చేస్తున్నావు అనుకో, అయ్యో నేను కూరగాయలు తరుగుతున్నాననేటువంటి భావం ఎందుకు అనుకోవాలి? నా కామక్రోధం అనేటువంటి యొక్క దుర్గుణాలంతా నేను ఈ ఖడ్గం అనేటువంటి యొక్క జ్ఞానంతో తరిగివేస్తున్నాను అనుకో. నీవు ఇల్లు ఊడ్చుకుంటున్నావు అనుకో, ఈ పాడు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసినా ఇంతే అవుతుందని దీన్ని నువ్వు తిట్టుకోనక్కర్లేదు, నా హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నావు అనుకో. నీవు ఇంటిలో చపాతి చేస్తున్నావు అనుకో, ఈ పాడు తిండి ఎన్ని చపాతీలు తిన్నా ఈ పొట్ట నిండటం లేదే, ఎప్పుడు చూసినా చపాతీలు, పొద్దున సాయంకాలం చపాతీలు అనుకోని ఆరింటిగా నీవు చపాతీని దూషించవద్దు, నా హృదయాన్ని విశాలం చేస్తున్నావు అనుకో. అదే విధంగానే నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని కూడాను దైవ సేవగా భావిస్తుంటే ఇంతకంటే ఇంక తపస్సు ఎందుకు, ఇంతకంటే ధ్యానం ఎందుకు, ఇంతకంటే సాధన ఎందుకు? కనుక మనం హృదయమే ఆత్మగా భావించుకుని హృదయాన్ని కరిగింపజేసుకునేటువంటి యొక్క మార్గంలో ఏది మనకు అవసరమో ఆ మార్గాన్ని మనం అవలంబించాలి. ఆ హృదయాన్ని కరిగించేటువంటిది ప్రేమ ఒక్కటే. నరసింహన్ చెప్పాడు, ఏ ఏ దేశం నుంచినో, ఏ ఏ ప్రాంతం నుంచినో, ఏ ఏ లంకల నుంచినో ఇన్ని వేల మంది వస్తున్నారంటే వీరికి ఏ ఇన్విటేషన్ పంపటం లేదు, ఏ విధమైనటువంటి పేపర్లోనూ అడ్వర్టైజ్ చేయటం లేదు. ఆ ప్రేమ యొక్క తత్వమే వారి హృదయాన్ని కరిగించి ఇక్కడ కదిలింపజేస్తూ వస్తుంది. ఈ ప్రేమ హృదయము కనుక ఆ ప్రేమ చేత మనం ఎంతటి దీన్నైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రేమ తత్వమే ఆత్మతత్వంగా భావించండి. హృదయం మాత్రము కరగకుండా ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పలుకులు పలినా, ఎన్ని ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ ఇవన్నీ కూడా కేవలం ఒక అడవిలో గాచిన వెన్నెల వలె నిరుపయోగమైపోతుంది. కనుక మన సాధనతో మన హృదయం కరిగిపోవాలి. ఆ కరిగినటువంటి హృదయం కదిలిపోవాలి. మన హృదయ ఆవేదనను పెంచాలి, పదుల మందికి పంచాలి.

ఇంతవరకు మీరు 1987 మార్చి నెల 30వ తేదీన ఉగాది సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. మన దైనందిక జీవితంలో ప్రతి పనిని భగవదార్పణ భావంతో చేస్తే అదే తపస్సు, అదే ధ్యానం అని తెలిపారు స్వామివారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: విద్యార్థులు మనసును మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. వీరు బుద్ధి వరకు ప్రయాణము చేయరు. కనుకనే అనేక విధములైన కష్టనష్టములకు గురి అవుతున్నారు. కొన్ని అశాంతులకు అసంతృప్తులకు గురవుతున్నారు. నిరాశకు నిస్పృహకు గురవుతున్నారు. కనుకని బుద్ధిని ఎక్కడ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు నేను పోవాలి, ఎప్పుడు పోకూడదు, నేను మానవుడను, విద్యావంతుడను, నేను ఎలాంటి స్థాయిలో ఏ విధముగా చేసినప్పుడు నాకు గౌరవము కలుగుతుంది అనే విచారణ చేయాలి. విద్యావంతుడై కూడను విద్యాహీనుని వలె ప్రవర్తించటము మానవత్వమునకు విరుద్ధమైన మార్గము. కనుక నీ విద్యకు తగిన మార్గమును అనుసరించాలి. విద్యకు వినయమే ప్రధానమైన శోభ. ఆ వినయము లేకుండా పోతే విద్యకు ఏమాత్రమూ కళ ఉండదు. కనుకనే ఎప్పుడు ఎక్కడ ఏ విధముగా ఏ రకమైన మార్గములో అనుసరించాలి అనే ఈ యొక్క డిస్క్రిమినేషన్ విద్యార్థికి అత్యవసరము.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మే శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తున్నాడు. కైక మహారాణి రాముని వద్దకు వెళ్లి, నాయన, నా వలననే నీకు అనేక కష్టాలు కలిగినవి కదా. అభిమాన మమకారములచే నిన్ను బాధలు పెట్టాను. ఈ పాప పరిహారానికి ఏదైనా ఒక మార్గాన్ని ఉపదేశించు అని అడిగింది. శ్రీరామచంద్రుడు, అమ్మా, నీవు కోరినట్లు చేస్తాను. నీవు ముందుగా సరయూ నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి, అక్కడ చుట్టుప్రక్కల ఏమి కనపడతాయో, ఏమి వినపడతాయో, ఏమి జరుగుతుందో గమనించు అన్నాడు. కైక తన చెలికత్తెలతో సరయూ నదిలో స్నానం చేసి చుట్టుపక్కలంతా కలయజూసింది. అక్కడ గొర్రెలు, మేకలు పచ్చగడ్డిని మేస్తున్నాయి. మేకలు నిరవధికంగా మే మే మే అని అరుస్తున్నాయి. ఆమె అంతఃపురం చేరింది. శ్రీరామచంద్రుడు ఆమెతో, అమ్మా, సరయూ నదీ తీరానికి వెళ్ళితివా? అక్కడ ఏ మృగాలున్నాయి అని ప్రశ్నించాడు. కైక, నాయన, అక్కడ గొర్రెలు మేకలు మేస్తున్నాయి. అవి ఏమి చేస్తాయి? మే మే మే అని అరుస్తున్నాయి. అది వాటి స్వభావమే కదా అన్నది. అప్పుడు శ్రీరాముడు, మే అంటే ఏమిటి అని అడిగాడు. ఆమె ఏమీ బదులు చెప్పలేదు. శ్రీరామచంద్రుడు, మే అంటే నేను ఎవరు అని అర్థము. మేకలు కూడా నేనెవరు నేనెవరు అని విచారణ సలుపుతున్నాయి. మానవులు గొర్రెలు మేకల కంటే శ్రేష్ఠులు కదా. మరి మానవులు కూడా నేనెవరు అని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి, లేకుంటే గొర్రెల కంటే హీనము అని అన్నాడు. ఈనాడు అందరూ నీవెవరు వారెవరు అనే ప్రశ్నలు వేస్తున్నారే తప్ప నేనెవరు అని ప్రశ్నించుకోవటం లేదు. నేనెవరు అంటూ పుట్టి నేనెవరు అంటూ గిట్టి ఏమి లాభం? కోహం అంటూ పుట్టి సోహం అంటూ మరణించాలి.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా మీరు స్వామివారి చిరకాల భక్తులు, రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో ఇంటర్వ్యూలోని మొదటి భాగాన్ని వినండి.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో తమ అనుభవాలను పంచుకోవడానికి శ్రీ పడాల నారాయణరావు గారు వచ్చారు. రాజమండ్రి వాస్తవ్యులైన వీరి పరిచయాన్ని ఈరోజు విందాం. సాయిరాం అండి.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పడాల నారాయణరావు అండి. నేను 69-70 సంవత్సరాలు స్వామి సంస్థలోకి రావడం జరిగిందండి. అంతవరకు నాకు స్వామి గురించి, స్వామి గురించి విండంగానే చేయడం నాకు తెలియదు. అయితే మా బావగారు విశాఖపట్నం తలుపుడు సోమేశ్వరరావు అని ఆయన కాంట్రాక్ట్స్లో జాబ్ చేసేవారు. ఆయన అసలు దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి కానీ ఈ దేవుడు అని నమ్మకలేని మనిషి. అక్కడ వాళ్ళ అన్నయ్య గారికి వైజాగ్లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి అదన్నీ తిరిగి తిరిగిన తర్వాత ఆయనకి పుట్టపర్తి వెళ్లిన తర్వాత స్వామి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, స్పర్శ వల్ల ఆయనకి ఆ పెరాలసిస్ పోవడంలో వారికి స్వామి అందు నమ్మకం కలిగి ఈ లోపల మా మేనగోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నం సత్సాయి విద్యావిహార్కి వైస్ ప్రిన్సిపల్గా ఉందండి. అమ్మాయి ఇప్పుడు చంటిపిల్ల. అతకి తర్వాత ఆయన బ్రదర్కి కడుపు నొప్పి, అమ్మాయికేమో హై ఫీవర్ మౌంట్లో బోపట్టంలో ఎన్ని మా ఆయన హోమియోపతి చేస్తుంటారు. ఆయన ఎన్ని మందులు వాడినా తగ్గపట్టంలో ఆయన సరే మా అన్నయ్యకి ఇలాగా పెరాలసిస్ తగ్గింది కదా అసలు వెళ్లి చూద్దాం అని ఆయనకి దేవుడు దైవం మీద నమ్మకం ఏంటంటే లేకపోయినా కూడా ఆయన అన్నయ్య సేవియర్ కాబట్టి చూద్దాం అని చెప్పి బెంగళూరు వెళ్లి అక్కడ ఆయన అనుభూతులన్నీ ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి సాక్షాత్ భగవంతుడుగా ఆయన తెలుసుకుని రాజమండ్రిలో రిటర్న్ వచ్చినప్పుడు మా ఇంట్లో డివోషనల్ గా వెంకటేశ్వర స్వామి భక్తులు అంటాను. అప్పుడు నేను ప్లేబ్యాక్ సింగర్ గా లైట్ మ్యూజిక్ లో స్టేట్ అవార్డ్స్ నాకు ఎన్నో వచ్చాయి. అయితే మా బావగారు పాటలు పాడతారు కాబట్టి సత్సాయి సంస్థలో భజన్స్ అయ్యి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనకి చేస్తే ఆయనకి తలపోటుతో కూడా క్రానిక్ గా బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఆశీస్సులతో ఈ భజన్స్ కదా వెళ్లి స్వామిని నమ్ముకుంటే తలపోటు పోతున్నాం అనే ఐడియాతో ఆయన రాజమండ్రిలో దిగిన తర్వాత నాకు మా అమ్మగారికి చెప్పారండి విషయం. అప్పటికి నా వయసు 29 సంవత్సరాలు. అప్పుడు ఎందుకంటే ఆయన మాదిరిగా చెప్పి మా అమ్మగారు నేను డివోషనల్ గా వెంకటేశ్వర స్వామి భక్తును, ఈ మిగతా వాళ్ళు ఎవరు విన్నామని మాకు చెప్పారు. చెప్తే నేను కూడా అప్పుడు ఇదేంటండి మీరు అసలు వెంకటేశ్వర స్వామి నమ్మరు, ఎటువంటిది బాబా గారిని ఎలా నమ్మారు అని అంటే అది కాదండి నాకు తెలుసు కదా ఎంత నేను ఎంత ఇదిగా నమ్మకపోతే మీకు చెప్తానని చెప్పి ఆయన నాకు ఒక స్వామి ఫోటో, అభయహస్తం ఫోటో ఒకటి పడుకుని ఉండే ఫోటో ఒకటి ఇచ్చి ఈ ఫోటో పెట్టుకుని మీరు ఎక్కడెక్కడ భజన జరుగుతుంటే ఎంక్వైరీ చేసుకెళ్ళండి విభూతి ఇచ్చి మీరు ఒక నెల రోజులు మీరు చూడండి మీకు తలపోట తగ్గిపోద్ది లేకపోతే మీ ఇష్టం ఆ తర్వాత మీ ఇష్టం చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1 వీక్ వరకు నేను ఇంకా బాబాగారి మీద నమ్మకం లేక నేను అలా వదిలేశాను. 1 వీక్ పోయిన తర్వాత ఒక రోజు లక్ష్మీవారం మా మిస్సెస్ మీకు తలపోట విపరీతంగా బాధపడుతున్నారు కదా పోనీ అన్నయ్య గారు చెప్పారు మీరు బాబాగారి ఫోటో పెట్టండి అంటే మరి తీసుకెళ్తానే పెట్టులోని తీసుకెళ్లి ఫోటో ఫ్రేమ్ కట్టే దగ్గరికి వెళ్ళి ఫోటో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను ఒక గంటలో రమ్మన్నా అంటే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే తీసుకుందాను, గంటలో రమ్మన్నా అంటే మళ్ళీ మా ఫ్రెండ్ షాప్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాను ఫోటో మర్చిపోయి. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3-4 గంటలకి సగం దూరం వచ్చిన తర్వాత నాకు నడుచుకుని వాకింగ్లో వస్తుంటే ఫోటో గుర్తొచ్చింది. సరే యథాలాపంగా జేబులో చూస్తే డబ్బులు 2 రూపాయల ఫోటో ఫ్రేమ్. సరే మాకు సెంట్రల్ మాది క్వారీ బిజినెస్, లారీలు అయ్యి ఉంటాయి, లారీలు స్టాఫ్ మోస్తారు అందరూ ఉంటారు అక్కడ, అక్కడ ఎవరికైనా పుచ్చుకుని ఫోటో తీసుకుందాం అని చెప్పి అప్పటికే 6:30 అయిపోయింది. ఎర్లీగా కట్టేస్తారు ఫోటో ఫ్రేములు షాపులని అంటే అప్పుడు అనుకున్నాను ఇదేంట్రా బాబు బాబాగారు ఫోటో తెద్దాడు నా జేబులో 2 రూపాయలు కూడా లేకపోవడం ఏంటి, ఈయన మరి ఎంతో నిదర్శనాలు చెప్పారు మా బావగారు అని నాకు పోనీ ఎవరిదైనా దీని గురించి ఎవరిదైనా అడగ చేయకూడదు కానీ ఎవరినైనా 2 రూపాయలు అడగకూడదు, మా డబ్బు ఏదైనా దగ్గరికి వస్తే ఫోటో తెస్తాను లేకపోతే ఇంకా ఫోటో అక్కడే నాకు ఆయనకి రామరామ అనుకుని నడిచి వచ్చి వచ్చిన తర్వాత మెరకెల్గా ఏంటంటే అక్కడ బొంకు దగ్గర నాకు సంబంధించిన గుమస్తా కానీ మా పేరెంట్స్ కానీ మా స్టాఫ్ కానీ ఎవ్వరూ కనపడలేదు. నాకు కనపడుతుంది ఏంటో బాబు ఇక్కడ రోజు ఇక్కడ జనాలు కిటకిటలాడుతుంటారు మా ఊళ్ళో ఎవరు లేరని అయితే ఇంకా ఈ ఫోటో గురించి డ్రాప్ చేసుకుందాం, ఫోటో తేవటాకే నా దగ్గర ఈ డబ్బు రాకపోతే ఇంకా నాకు ఫోటో ఎందుకని చెప్పి అనుకుని ఇంకా డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంటే నా కళ్ళకి రోడ్డు మీద జనం తీర్థంగా నడుస్తున్నారు, 1 రూపీ నోట్స్ 2 కనపడుతున్నాయి. 2 కనపడుతుంటే 2 రూపాయలు నేను తీసుకున్న తర్వాత నాకు బాబాగారు మెరిక్లస్ అనుభవం వాళ్ళకైతే తెలుస్తుంది అది నాకేం తెలియకుండా ఈ 2 రూపాయలు ఏంటని చెప్పి ఎదరా ఫ్యాన్స్ కొట్టుంటేనే బాబు ఇది ఎవరో డబ్బులు పడిపోయినట్టున్నా ఇచ్చేమని ఇస్తుంటే అక్కడ ఒక పెద్ద ఆయన నాకు తెలుసు నేను కూర్చుని నువ్వెందుకు బాబుజీ అంటే? నన్ను బాబుజీ అనుకుంటుంటారు, నారాయణరావు నా పేరు, అందరికి తెలుసు వాళ్ళు బాబుజీ అంటారు. బాబుజీ నువ్వెందుకు, నీకు దొరికిన డబ్బు అడిగిస్తాను ఖర్చు పెట్టి తినేస్తాడు, నువ్వే దైవకార్యాన్ని ఖర్చు పెట్టన్నాడు. అనగానే నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, అమ్మ బాబాయ్ ఇదని ఒక బాబుని. అప్పుడు తీరా చూస్తే ఆ హోటల్లో మా స్టాఫ్ అందరిని బంధించేసినట్టు, మా ఫాదరు పేరు అంతా అక్కడ ఉన్నారు. అప్పుడు పట్టుకుని వెళ్ళి ఆ ఫోటో షాప్ క్లోజ్ చేస్తున్నాడు, ఆ ఫోటో తీసుకుని అదే సైకిల్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ ఫోటోని దేవుడి మందుల్లో కొట్టి ఆవిడ కొబ్బరికాయ కొట్టి ఆయన ఓం శ్రీ సాయిరామ్ అని రాసిచ్చారండి. అవి రాసుకుంటూ అది చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఒకసారి సమాచారంలో చదివాను, గురు పౌర్ణమి ఫంక్షన్ నిడమర సత్యం గారి ఇంట్లో జరుగుతుంటే అసలు ఇది ఎలా ఉంటుందని చూసి వెళ్ళి అక్కడ మార్నింగ్ 7కి కూర్చున్నాను. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ మీద ఆ పాటలు ఎంతో ఆనందంగా ఉండే, ఆ ట్యూన్స్ ఎంతో ఆనందంగా ఉండే, డిస్ప్లేను ఆ క్రమశిక్షణ అంతా బాగా నాకు నచ్చి 8 గంటలకి నేను 1 గంట వరకు అలాగా ఆ బడ్జెట్ ఉంటాను అనిపోయినండి. అది 72 వింటాను ఉండిపోయిన అలా ఉండా ఉండిపోతే తర్వాత నిర్మల సత్యం గారు మా రాజమండ్రిలో పెద్ద నిమజ్జనం గతించారు. ఆయన స్వామితో ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి వారు నిర్మల సత్యం గారు. ఆయన నారాయణరావు, నారాయణరావు తెలీదు ఎవరో పాప పొద్దున్నీ ఇక్కడ ఉన్నారు భోంచేశాడని అన్నారు. భోంచేశాడండి కొత్త నాకు ఎవరు తెలియదు అనుకుంటే సరికి నేను లోపలికి వెళ్ళేసరికి మా ధనమూడు రామారావు మా ఊరే అసలు ఒరిజినల్ గా స్వగ్రామం కోలమూరు, మా ఊరు కూడా స్వామి వచ్చారు. అంటే అప్పటికి నేను డివోషన్ నేను కోలమూరు రాంబాబు గారు స్వామికి బాగా ఇది వాళ్ళంతా ఉండవు మన వాళ్ళంతా ఉన్నారని చెప్పి ఆవిడ భోంచేసి వాడికి నమస్కారం పెట్టి చాలా సంతోషం. చాలా మర్యాద చేశారు ఆయన ఆ సత్యం గారు. అప్పుడు నన్ను ఎంత మర్యాదగా ఉన్నారు భక్తుడు అంతా అని చెప్పి ఆవిడ నాకు మనసులో స్వామి ఎందు అపారం ఏంటంటే చాలా బాగుంది చెప్పి అప్పుడు దానవేపేటలో అక్కడ భజనస్ అక్కడ జరుగుతున్నాయని ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ భజనస్ అయ్యి ఎంక్వైరీ చేసుకుని అక్కడ వెళ్తున్నాను. ఈలోపు నాకు ఒక రోజు రాత్రి స్వామి కళ్ళకు వచ్చారండి. అదైన తర్వాత కళ్ళకు వస్తే నేను విపరీతమైన రోజు గోదావరి ముట్టి నిమ్మకాయ మర్దనాలు చాలా విపరీతమైన నిద్ర మాత్రలు వేసుకుని ఉండండి. అసలు దానివల్ల ఎడ్యుకేషన్ పోయింది, సినీ ఫీల్డ్ లో మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేదండి. ఘంటసాల గారు సముద్రాల గారితో కలిసి నేను కంపోజ్ చేస్తున్నాను, అది కూడా అక్కడ పాడే అవకాశం లేదు. మొత్తం మీద నా లైఫ్ అంతా ఈ తలపోటుతో సరిపోతే అప్పుడు నేను స్వామి నిర్ణయం వచ్చిన ఒక 10-15 రోజుల్లో స్వామి కళ్ళలోకి వచ్చి నాకు అలా ఒక ఫియట్ ఓపెన్ టాప్ కార్లో మా ఇంట్లోకి వచ్చారండి. అరే బాబాగారు ఇలా ఉన్నారు, బాబాగారు వచ్చారు అనుకుని లేచి గమాన్ని వేస్తే మా కుటుంబం అంతా వచ్చారు. స్వామిని నమస్కారం పెట్టుకుంటాను. స్వామి కిందకి వచ్చి నేను ఎందుకంటే ఇప్పుడు మామూలుగా స్వామితో పరిచయం ఉన్న వాళ్ళకి స్వామి బంగారు అంటారని తెలుసండి. నాకేం తెలుసు, స్వామి వచ్చి నేను కాళ్ళని పడితే ఏం బంగారు నీకేం కావాలన్నాను. అంటే బంగారు అంటే స్వామితో టచ్ ఉన్న వాళ్ళకి బంగారు ఉంటారని తెలుసు, కానీ నాకు అసలు స్వామి చూడలేదు ఎప్పుడు, స్వామి నేను మాట వినలేదు, అటువంటిది బంగారు అన్న అంటే నాకు అప్పుడు తెలియదు. ఏం కావాలి బంగారు అంటే నేను తలపొడుతో భరించలేకపోతున్నాను స్వామి, నాకు తలపొడు తగ్గించారు, నా జీవితం అంతా ఇది అయిపోయిందంటే తగ్గిపోతుంది, ఇంకేం పోయలేదు, నా తల మీద రాశారండి స్వామి. రాసింది ఇంకేం కావాలని అడిగారు అంటే మా కుటుంబం అందరితో స్వామి మీరు ఫోటో తీయించుకోమన్నాను. అంటే స్వామి నుంచుని అందరితో అంటే కుటుంబం అందరితో చూసుకుని వాళ్ళ కుటుంబం అంతా మేము స్వామి భక్తులు అయ్యామా, కుటుంబంతో ఫోటో తీయించుకున్నారు. ఆ తర్వాత ఈ అనుభవం కలిగిన తర్వాత నేను చేసినట్టు అక్కడి నుంచి రోజు మా ఆవిడ చూస్తుంది ఏంటి రోజు తలపోటు అంటారు, రోజు మర్దన అంటారు, నిమ్మకాయ అంటారు, రోజు రోజు అబ్జర్వ్ చేస్తుంది. నాకు చెప్పలేదు రోజు రోజుకి అసలు ఆ తలపోటు కూడా మర్చిపోయి నేను పడినగిలిపోతాను వస్తాను తిరుగుతాను తలపోటు అనలేదు. అలా 10 రోజులు చూసిన తర్వాత మీకు తలపోటు లేదు పోయింది స్వామి అంటే అదే తలపోటు లేదు పోయిందని. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన కోకహారి అని ఆయన వాళ్ళ మద్రాసు వాళ్ళ పిల్లల్ని అది సమ్మర్కి తీసుకెళ్తూ నువ్వు రావే సర్దా వెళ్దాం తోడుగంటే నేను అలా రాను మనం పుట్టపడి తెళ్ళామంటే వస్తానన్నాను. అంటే పుట్టపడి తీయడే బాబు అంటే లేదు వెళ్దాం అంటే అతని కంపెనీ కొంచెం నన్ను తీసుకెళ్తే మద్రాసులో మద్రాసు నుంచి పుట్టపర్తి వెళ్ళటానికి మాకు దారి తెలియదు. అక్కడ పుట్టపర్తి 72 వెళ్ళాం, 72 వెళ్ళి పుట్టపర్తి తిరితే తెలియదు. అక్కడికి ఎవరు మద్రాసు నుంచి బస్సు ఉందంటే బస్సు ఎక్కితే రాత్రి అయితే ఎక్కడికి వెళ్తాం తెలియదు. ఎక్కడ దీపండి ఎక్కడ ముదుగుబ్బు అనేటువంటి ఊర్లో దింపేశారు మమ్మల్ని. అక్కడ దింపి అక్కడి నుంచి ఇంకా తెల్లవారలేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరు చెప్పడు పుట్టపర్తి సత్యబాబా గారు అంటే ఎవరు చెప్పట్లేదు. అక్కడ నెమ్మదిగా ఆన్లైన్లో పట్టుకుని తెల్లవారుసరికి వెళ్ళి బండ్లు ఎక్కి వెళ్తే తీరే ఇంత కష్టపడి వెళ్తే పుట్టపర్తిలో బాబా గారు లేరు. బాబాగారు లేనిపోయేసరికి మాకు డిస్కేజ్ అయిపోయింది. థియేటర్ బాబు ఎంత మనం ఇంత నమ్ముకుని ఇంత మహా సాక్షాత్ భగవంతుడని వచ్చాము, ఈయన అసలు పుట్టపత్రులు లేరంటే వెళ్ళిపోదాన్ని మా ఫ్రెండ్ ఏమో అతనే అసలు ఇంట్రెస్ట్ లేని మనిషి వెళ్ళిపోదంటే అలా కాదు, బెంగళూరు ఉన్నారంటే బెంగళూరు వెళ్ళిపోదంటే అతను వద్దంటే బలవంతంగా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు మధ్యాహ్నం 1 గంట 2 గంటలకి బెంగళూరు వెళ్ళిపోయి వైట్ ఫీల్డ్ వెళ్ళిపోతే అప్పుడు ఎంట్రెన్స్కి వెళ్తే లేదంటే మీకు 3 గంటలకు కానీ లోపలికి ఎలా చేయమంటే అక్కడ బ్యాగ్లు అయ్యి చిన్న కాఫోర్ట్ ఉంటాయి పెట్టుకుని యూరోప్ లో ఒకళ్ళు గ్లోబ్ ఒకటి ఇచ్చారని, అమెరికాలో ఉంటారు వాళ్ళు స్వామికి ఇవ్వండి గ్లోబ్. ఆ గ్లోబ్ పట్టుకుని లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు. ఫస్ట్ ఎంట్రన్స్ మేము వెళ్ళాం, అక్కడ సేవాదండి గ్లోబ్ పట్టుకెళ్ళకూడదని ఓ పక్కన చెట్టు మీద పెట్టేశారు. మేము వెళ్తే ఫస్ట్ ప్లేస్ నాదే, సెకండ్ ప్లేస్ మా ఫ్రెండ్ది. అంతే మొత్తం స్వామి వచ్చే టైంకి ఒక 40 మంది ఉంటామండి. అంటే నాకు అహంకారం వచ్చింది అప్పుడే, అంటే ఇంక ఎంట్రన్స్ లోను బాబా గారు వస్తే ఫస్ట్ నాకు దర్శనం అయిన తర్వాత నేను పాదాలు పట్టు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతానని అంత ధైర్యంగా ఉండేసరికి స్వామి వస్తే అదే నేను క్లియర్గా నేను ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చూడటం ఆయన వర్చిస్తా చూసి నాకు కళ్ళం నీళ్ళు వస్తే అది అలాగైపోయింది. అయితే స్వామి వస్తే కాళ్ళు పట్టేసుకుందాం కూర్చుందాం కూర్చుంటే స్వామి అక్కడ దాకా వచ్చి టర్న్ అయిపోయాను. అరే అరే ఇదేట పుట్టపత్రం కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ టర్న్ అయిపోయారని బాధపడ్డాను. ఈ లోపల అలాగే స్వామి అలాగే వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఒక చోటకి వెళ్ళి మేము పెట్టిన గ్లోబ్ని ఇలా తిప్పారండి, తిప్పారు చెట్టుని తిప్పి అక్కడి నుంచి నా ఒక చూశారండి. చూస్తే నేనేమో చూస్తే ఇదేటో ఆ గ్లోబ్ చూసి నా ఒక చూస్తున్నారు, ఇలా పెట్టకూడదా ఏంటి అని భయం వేసి చూస్తే ఈ లోపల నాకు 4-5 మనుషుల తర్వాత స్వామి ఒక దగ్గరికి వెళ్ళి ఏ బంగారు ఏం కావాలన్నారు. అంటే వెంటనే నాకు ఈ బంగారు అనమాట నా కళ్ళలో, అరే మేనేజర్ బాబోయ్ ఆయన కళ్ళలో ఇదేమాట అన్నా నేనే అంటే నాకు అప్పుడు ట్యాలీ వేసుకుని బాబోయ్ ఆయన కళ్ళలో చెప్పేదాన్ని సాక్షాత్ ఈయనమాట అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు ఆ దర్శనం లేదు. ఆ తర్వాత 1974 రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చేసరికి అప్పుడు స్వామి అప్పుడు విపరీత అప్పుడు నేను ఆర్గనైజేషన్లో కొత్తగా ఉండడం వల్ల అప్పుడు నాకు అవకాశం రాలేదు. అయితే దర్శనం చేసుకోవడానికి రోజు వెళ్ళేవాడిని అక్కడే ఉండేవాడిని. అయితే ఆ రోజున మటుకు లాస్ట్ ఇంక వెళ్ళిపోతున్నారు స్వామి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నాడుగా నేను రోజు అయితే పుట్టపత్రు అవ్వలేదు, బెంగళూరులో కనీసం రాజమండ్రిలో కూడా ఆయన ఇది లేకుండా అయిపోయింది. ఇంక ఇటువంటి పరిస్థితిలో ఇంక నేను నమ్ముకుని నాకు ఏం సుఖం మనసులో చాలా బాధపడ్డాను. అయితే లోపలి నుంచి విపరీతం రష్ అప్పుడు ఇంక ఏమీ లేకుండా మా ఇద్దరు పిల్లల్ని మా పేరెంట్స్ నాడు పలకలు కొందామని అక్షరాభ్యాసాన్ని పలకలు కొందామని వెళ్ళేసరికి వీళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి మంచి ప్లేస్లోకి వెళ్ళిపోయారు మా బ్రదరు మా మదరు మా సిస్టర్స్ అందరికీ. అక్కడ స్వామి క్రియేట్ చేసి విభూతి ఇచ్చారు. నేనేమో వేరే అయిపోయి చాలా దూరంలో ఉన్నాను. అక్కడ చివరిలో ఇంకెవరు అసలు స్వామిని ఎక్స్పెక్ట్ చేయలేము. అక్కడ ఇంకా జనాలు కూడా లేరు. మా ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆ పలకలో పట్టు కూర్చున్నాను. స్వామి వచ్చారు, వచ్చి వెంటనే స్టేజ్ మీద ఎక్కి ఇంకా అలా అటైపు వెళ్తే జీపీకి వెళ్ళిపోతారు. ఇటు వచ్చినా ఎంతో దూరం నడాలి. సరే అలా అబ్జర్వ్ చేస్తాను సాయిరామ్ సార్ మాకు ఇక్కడ కూడా రాజమండ్రి వచ్చినప్పుడు లేదనేసరికి స్వామి దిగిపోతున్న మహిళా తిరిగి నాయకు తిరిగి తిరిగి ఇంక పక్కన ఇక్కడ జనం ఎవరు లేరు. టక టక టక టక స్పీడ్ నడుచుకుని నాయకు వచ్చారు. వచ్చేస్తే నాకు ఏం తెలియదు కనుక కాలమే పడితే లేగు బంగారు అని చెప్పి ప్లస్ చేసి ఈ లోపల మా అమ్మాయిది అబ్బాయిది కూడా పలకలు ఇచ్చాను. ఇస్తే ఓం నమస్వామి అని ఎదురికి రాశారు. రాసి పిల్లల్ని బ్లెస్ చేసి నన్ను బ్లెస్ చేసి వెళ్ళిపోయి అది నా హృదయంలో ఇంక నాటేసింది. ఎప్పుడైతే ఆయన వచ్చి ఎంత ఎదుకున్నాను వచ్చారో ఇంకా అప్పటి నుంచి ఇంక నేను చాలా అపారమైనటువంటి భక్తి విశ్వాసాలతో నిరంతరం ఇంకా రెగ్యులర్గా స్వామి కార్యక్రమాలకు వెళ్ళడం చేయడం సంకీర్తన కార్యక్రమాలు ఉండడం ప్రతి దాంట్లో సేవా కార్యక్రమాలు అన్ని ఆ విధంగా అప్పటి నుంచి నేను ఆర్గనైజేషన్లోకి రావడం అలా ఉంటూ దగ్గర దగ్గర ఇప్పటికి 48 సంవత్సరాల నుంచి యూనిట్ ఆర్గనైజేషన్ కన్వీనర్ ఉన్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ కన్వీనర్ చేశాను, రాజమండ్రి టౌన్ సెక్రటరీ సమితి సెక్రటరీ చేశాను. అయితే అన్ని కార్యక్రమాల్లో పుట్టపర్తిలో వెళ్ళడం రావడం ఇదంతా కూడా ఆ తర్వాత ఇది కొంచెం వచ్చిన తర్వాత నాకు 86లో సడన్ గా పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది. వచ్చేస్తే ఎప్పుడు బీపీ అన్నది లేదు సడన్ గా వచ్చింది. వస్తే వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే గొంతుకు దాహం వేసేసి చేసేట్టు అక్కడ మా కసూరు సూనార్ గారిని ఇప్పుడు నేనే తీసుకొచ్చాను. ఆయన డివోటీ, ఆయన చాలా దూరం, ఆయన వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా ఆయన ఇంటికి రావడం అంటే కష్టం. సరే నేను అక్కడ టెంపుల్ ఉంటా టెంపుల్ దగ్గర మా ఆవిడని పక్కన మా స్వామిలో డివోషన్ తీసుకొచ్చాను వాతావరణని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా గొంతు కాచిపోతుంటే ఆవిడ నన్ను చూసి ఏంటమ్మో నారాయణ రావు నేను ఎక్కడ తీసుకెళ్తాను ఏంటంటే సడన్ గా ఇలాగ వచ్చేసి స్ట్రోక్ వచ్చేసిందండి, పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళేమో ఇంట్లో ఉండిపోయి నేను తాళం వేసుకుని వచ్చేస్తానంటే ఆయన హస్బెండ్ అన్నాను. ఈయన ఆయన పెద్ద రాజమండ్రిలో తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి డైరెక్ట్ అండి మరి అని నాకు బాగా తెలుసు. అరే మరి అక్కడికి ఏం తీసుకెళ్తారమ్మని చెప్పి ఆయన వెంటనే రక్షాలను తెప్పించేసి హాస్పిటల్ ఫోన్ చేసి డాక్టర్స్ అందరినీ ఎదుర స్ట్రక్చర్ అది పెట్టి రెడీకి పెట్టేసేసి అక్కడ పంపించి ఫోన్ చేశారండి. నేను వెళ్ళేసరికి స్ట్రక్చర్ అయ్యి రెడీగా ఉన్నాయి, వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి మేము ఆ తెలివి కూడా అటు వెళ్ళి ఉంటే ఎప్పుడో డాక్టర్స్ ఏదో వెళ్లారు, తీసుకెళ్లంటే లోపల అందరికి ఇన్ఫార్మ్ చేశారు. సాయంత్రానికి కొంచెం స్టెబిలైజ్ అయ్యాను. మా డాక్టర్ అంతా నారాయణరావు ఇలాగే పరిపాలన ఎలా ఉంటారు. ఈ లోపల ఇందిరాబాల గారు అని డాక్టర్ ఎండీ డిసీజ్ చేసింది. ఆవిడకి మ్యారేజ్ నేనే చేశాను. వాళ్ళ జమీందారు వాళ్ళ తల్లి స్వామి ట్యూషన్ తీసుకొచ్చాను. ఆవిడేమో అమెరికాలో ఉండేది. ఆవిడ ఏం చేశారంటే వాడి సిస్టర్ తీసుకుని పుట్టపర్తి వెళ్లారు. పుట్టపర్తి వెళ్తే స్వామి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ మ్యారేజ్ చేసుకుంటే చేశాను నేను, తీయించాను. వాళ్ళు చాలా డివోషన్లోకి వచ్చారు, నా ద్వారా వచ్చారు. అది తీసుకెళ్తే వాళ్ళకి స్వామి క్రియేట్ విభూతి ఇచ్చారు. వాళ్ళ సంతోషం రాజమండ్రి రాగానే నారాయణరావుకి విభూతి ఇవ్వాలని చెప్పి మా ఇంటికి వస్తే మా పిల్లలు నాన్నగారు సీరియస్ హాస్పిటల్ ఉంటారు. ఆ క్రియేట్ చేసిన విభూతితో హాస్పిటల్కి వచ్చారు. సేమ్ డే నాకేమో స్వామి క్రియేట్ చేసిన విభూతి వాళ్ళ ద్వారా వచ్చింది. నెక్స్ట్ రికవరీ అయిపోయాను. రికవరీ అయిపోయిన 4 రోజుల తర్వాత ఇంటికి పంపించారు. డాక్టర్ గారు నారాయణరావు మీరు భజన్స్ కానీ నగర సంకీర్తనం కానీ ఎంత కుదరదు, మీరు కంటిన్యూగా ఒక 6 మాసాలు ఇంట్లో బెడ్ రెడీ ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. చెప్తే నేను రిలా అనుకున్నాను. ఈ లోపల నవరాత్రులు వచ్చాయి. నవరాత్రులు ఉదయం 9 రోజులు నగర సంకీర్తనం ఉంటాయి. మా భక్తులంతా నారాయణరావు లేకపోయినా నారాయణరావు లేకపోయినా బాధపడుతుంటే నేను వచ్చిన ఇంటో రోజు 3 రోజున నారాయణరావు లక్ష్మీవారం వాళ్ళ నవరాత్రులు వచ్చి తెల్లవారుజామున ఆవిడతో చెప్పాను. డాక్టర్ గారితో మనం ఏం చెప్పొద్దు, నువ్వు కూడా ఎవరికి చెప్పు, నేను నగర సంగీతం వెళ్ళిపోతానని చెప్పి నగర సంగీతం వెళ్ళిపోయాను. నగర సంగీతం వెళ్ళిపోతే భక్తులంతా నారాయణరావు మీరు రావద్దు రావద్దంటే పర్లేదండి సుప్రభాతం చెప్పేసి కూర్చుంటాను నన్ను. సుప్రభాతం చెప్పేసి కూర్చున్న తర్వాత మళ్ళీ అందరూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఓంకారం మళ్ళీ వెళ్ళిపోయి గణేష్ ప్రార్థన చేశాను. చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఎలా పాడుకుంటూ వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తున్నాను. సరిగ్గా మేము ఇంకా మందిరం పెట్టుకున్నటువంటి మందిరం దగ్గరికి వచ్చేసరికి నా కళ్ళకి షిరిబాబా భరతీబాబా 2 ఫోటోలు రోడ్డు మీద ఉన్నాయండి. నా కంటికి కనపడతాయి. కంటి కనపడుతుంటే ఏంటా అని చూస్తే షిడి పత్తి. అది తీసుకుని దాన్ని బట్టి అందరూ చూపించాను. ఈ పట్టుకునేది నిజమా కాదా ఏంటి, ఎవరు పరేసుకున్నారు ఏంటి అని లోపలికి వెళ్ళి పాడుతుండేసరికి తులసిమాల 2 ఎండ్లో తెగిపోయి కింద పడిపోయింది. అప్పుడు నిర్ధారణ నేను అనౌన్స్ చేశాను. చేసి వాళ్ళందరికీ చెప్పి స్వామి క్రియేట్ చేసి నేను కష్టాల్లో నేను అనారోగ్యం స్వామి వచ్చి అని చెప్పి ఇచ్చారని చెప్పి ఈ రోజుకి ఆ ఫోటో మా ఇంట్లో ఉందండి. స్వామి ఎప్పుడు వచ్చినా అది అక్కడ ప్రే చేసుకుంటాను. ఆ ఫోటో వచ్చిన తర్వాత నేను వెంటనే తగ్గింత పుట్టుపడి వెళ్ళిపోయాను. పుట్టుపడి వెళ్ళిపోయి లైన్లో ఫస్ట్లో వచ్చానని నా పక్కన ఇటలీ ప్రైమ్ మినిస్టర్ క్రాక్సీ బ్రదర్ ఆయన నా పక్కన కూర్చున్నారు. సరే స్వామి రాగానే వచ్చి అలా వస్తూ ఆయనతో మాట్లాడుతున్నారు. క్రాక్స్తో తమ్ముడు మాట్లాడుతుంటే నేను స్వామి పాద నమస్కారం అలా చేసుకుంటూ పాదాలు నొక్కుతూ అలా ఉండిపోయాను. స్వామి నాకు 5 మినిట్స్ స్వామి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత స్వామి నాయకు వచ్చి స్వామి చాలా అనారోగ్యం అనారోగ్యం అని వెంటనే కృషి చేసి ఈ బొట్టనతో రా పెట్టారండి. పెట్టి నాకు పాద నమస్కారం ఇచ్చారు. మళ్ళీ ఆ రోజు నుంచి తలపోటు అప్పుడు పోయింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ బీపీ కానీ అండ్ సెన్సేషన్ కానీ ఏమి లేదండి. ఆ రోజు ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఈ రోజు వరకు భజనలు నగర సంగీతం అలా చేస్తాను. తర్వాత మా ఇంట్లో 70G లోనే అఖండంగా విద్యానగర్లో మా అన్నయ్యలో యూనిట్ పెట్టారండి. అక్కడ ఫస్ట్ టైం రాజమండ్రిలో డే 4 రోజులు అఖండంగా విభూతి వచ్చిందాము. వర్షించే రోజు కుప్ప కుప్పలు కింద వర్షించింది. వచ్చినప్పుడు ఆ ఫస్ట్ డే మా ఇంటికి ఫోన్ చేయక మా అన్నయ్య చెప్పగానే నేను మా ఆవిడ మా తెలియదు. అప్పటికి మా ఆవిడకి 6 మంత్స్ నుంచి వోకల్ కాస్ట్ దెబ్బతినేసి వాయిస్ లేదు. సరే పెద్ద ఫిజిషియన్ ఎంఎస్ డాక్టర్ ఎన్టీ స్పెషలిస్ట్ చూసి ఇంకా నారాయణరావు లాభం లేదు సర్జరీ చేయాలన్నారు. ఎక్స్రేస్ తీశారని తీసి చూసి సర్జరీకి డేట్ ఫిక్స్ చేశాం. అప్పటి వరకు పెన్సిల్తో రాసింది, వాయిస్ లేదు. సరే అప్పుడు నేను సరే మళ్ళీ మా అన్నయ్య గారు ఇలా దిగుబూతి పడుతుంటే ఆ రోజు రాత్రి మా అంతా వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా భజన చేసుకుని ఇంకా దాని దూరం మా ఇంటికి రావడానికి అక్కడ విద్యానగర్ రాజమండ్రి అక్కడ పడుకుని పోయి మార్నింగ్ అక్కడ 3 o'clock వరకు భజన చేసుకుని నిద్రపోయాం. మార్నింగ్ 6-7 ఎంత అయింది, మా ఆవిడ గవాలి నన్ను 11-11 7 అయిపోయింది 7 అయిపోయింది చాలా టైం లేపి 11-11 లేపితే నేను మా ఆవిడని ఆశ్చర్యంగా చూస్తున్నానండి. మా ఆవిడకి తను మాట్లాడుతున్నాను తనకి తెలియదు. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే మా ఆవిడ నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను అలాగే క్లియర్గా. ఆ రోజు నుంచి ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ చూసి చాలా పెద్ద మెరకలు అండి. మళ్ళీ చూస్తే అబ్నార్మల్టీ ఏమి లేదని అంత నార్మల్ ఉన్నారు. అలాగే స్వామి ఆ నమ్ముకున్న వాళ్ళని చేసినట్టు నాకు హెడేక్ పోగొట్టారు, ఆ సెన్సేషన్ స్ట్రోక్ పోగొట్టారు. మా వాడికి మళ్ళీ వాయిస్ పోయింది అనుకున్నది, ఆ వాయిస్ మళ్ళీ పెర్ఫెక్ట్గా ఇచ్చేశారు. అలాగా పర్సనల్ అనుభవాలతో మా ఇంట్లో కుటుంబం అందరూ కూడా మొత్తం అందరూ కూడా స్వామిని నమ్ముకున్న కుటుంబం అందరూ కూడా ఇప్పుడు ఇంటా వెంట జంట స్వామికి ఆడపడుతున్నారు. అయితే దానికి తగ్గట్టు మాలో కూడా ఆ క్వాలిటీస్ అందరూ కూడా నేను మా బిజినెస్ వేరు అంటే లేబర్తో పనండి చాలా రఫ్ అండ్ టఫ్గా ఉండకపోతే కానీ చెప్పింది అటువంటిది ఈ రోజున అంత సాఫ్ట్గా ఇన్ని సంవత్సరాల ఆర్గనైజేషన్ అంటే అందరితో కూడా అమ్మ అంటూ అయ్య అంటూ అలాగంతా చేసుకుంటూ నేను ప్రతి ఇంటింటికి అన్నదాన పొట్లాడికి వెళ్తూ అంటే మేము చాలా రాజమండ్రిలో చాలా రిచ్గా బతికినా అటువంటిది ఆ భావం అనేది లేకుండా ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకున్నా నిస్వార్థంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం చేయటం డివోషనల్గా అన్నదానాలు చేయటం ప్రతి వాళ్ళు ఏదైనా కావడం వెనక వెళ్ళడం అమ్మాయి అంటూ మాట్లాడటం ఆ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను వచ్చాను.
1: స్వామి మరి బిజినెస్ లోని మారల్ వాల్యూస్ నీతి నిజాయితీ పాటించాలి అంటారు మరి మీరు మీ బిజినెస్?
2: మా బిజినెస్ తర్వాత నేను ఏం చేశానంటే స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత అంతవరకు బిజినెస్ చేస్తూ ఉండాను. ఆ తర్వాత స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత నేను మా అన్నయ్య అంతా బిజినెస్ చేశారు కానీ నాకు ఎక్కువ డివోషన్ అది భజించగలుగుతున్నాను నేను రాయల్టీస్ ఇచ్చేసి ఇంకా బిజినెస్ వదిలేశాను. నేను బిజినెస్ పట్టుకోలేదు కదా నేను అంతవరకు చేయించుకున్నాను. ఆ తర్వాత రాయల్టీస్ ఇచ్చేసి వాళ్ళు ఏదో తెస్తే అంతే పుచ్చుకోవడం అలాగే ఉండిపోయి నేను ఇంక మనసావాచకంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా స్వామి గురించి కార్యక్రమాలు చేయటం ఆర్గనైజేషన్ గురించి అలాగా ఆ విధంగా రాజమండ్రిలో రెండో యూనిట్స్ ఉండేది ఇన్స్పెక్టర్ దానాయపేట. ఇప్పుడు ఉన్నటువంటి యూనిట్స్ లో మొత్తం 13లో 12 యూనిట్స్ భక్తుల్ని ఏంటండి యూనిట్స్ అన్ని ప్రారంభం నేను చేసినాయి ఇనాగ్రేట్ చేసినాయి అన్ని అంటే అందరిని అలా కలుపుకుని తిరుగుతూ అలా ఆర్గనైజేషన్ అంతా కూడా ఆ విధంగా డెవలప్ చేసి భజన్స్ కూడా ఇప్పుడు నేను ట్యూన్ ఇటు ప్రశాంత్ ట్యూన్స్ నేను పాడేవాడిని అదే ట్యూన్స్ అలాగ డెవలప్ అయ్యాను. జిల్లా అంతా కూడా నేను తిరిగాను ఆ రోజుల్లో.
1: మరి మీరు సింగర్ గా స్వామి దగ్గర పాడే అవకాశం?
2: స్వామి దగ్గర నేను రాజమండ్రి వచ్చినప్పుడల్లా స్వామి దగ్గర నేనే పాడానండి. అసలు పాడుతుంటే ఒకసారి ఏమైందంటే స్వామి దగ్గర వచ్చి పాడేవాడిని గురుకులం వచ్చారు 83లో. ఆ గురుకులం వచ్చినప్పుడు ఏం చేశారంటే రాత్రి పగనంతా స్వామి వచ్చినప్పుడు నేను పాడాను. స్వామి వచ్చి రాగా నేను కోటి ప్రాణాలను పాడుతున్నప్పుడు స్వామి వచ్చి స్వాగతం పాడాను. కోటి ప్రాణాలను పాడుతుంటే పాడంతా ఎవరు నా దగ్గర ఉన్నారు. ఆ రోజుల్లో పేపర్స్ వేశారు పాట ఎవరు నా దగ్గర ఉంచున్నారు. ఆ తర్వాత స్టేజ్ మీకు వెళ్ళాను. అలా ఎప్పుడు వచ్చిన స్వామిని పాడి ఇనాగ్రేషన్స్ అక్కడ రాజమండ్రిలో ఉన్నాడు నేను పాడాను. తర్వాత ఒక రోజు రాత్రి స్వామి ఉన్నారు మా గురుకులం ఉంటే స్వామి ఏం చేశారంటే వాళ్ళు పొద్దున అంతా ప్లాన్ చేశాం నైట్ ఇలాగా అందరూ నగర సంకీర్తనం ఉంటుంది స్టూడెంట్స్ రా వస్తారు మీరు ఎలా రండి అని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి నేను ఆటోరియం దగ్గర సుమారు 500 మందికి సుప్రభాతం అని చెప్పి అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము వస్తే స్టూడెంట్స్ వస్తే కలిసి స్వామి దగ్గర అక్కడ ఉండడానికి ప్లాన్ చేశారు. చేస్తే మేము కూర్చున్నాం. కూర్చుంటే ఎవరు రాలేదు. ఈ లోపల మా ఒక ఆయన పంపించింది నుంచి చూడ స్టూడెంట్స్ వచ్చారు లేదు చూసి కనుక్కొని చెప్పండి మేము ఉండిపోయామంటే ఆయన వెళ్ళిపోయి మరి రాలేదు మెసేజ్ మళ్ళీ అక్కడ ఉండిపోయాను. అంటే అక్కడ ఏం చేశారు పిల్లలు వెళ్ళడం పాడటం స్వామి హారతి ఇచ్చేటం స్వామి వెళ్ళిపోవడం జరిగింది. ఈ లోపల సాయిబాబా గారు అని కాకినాడ ఒక ఆయన వచ్చి నారాయణరావు అందరినీ ఇక్కడ ఇంకా పెట్టి కూర్చున్నారు ఏంటన్నారు. అంటే లేదు నేను కవర్ చేస్తానని కూర్చుని కవర్ చేయటం బాబు స్వామి వచ్చారు వెళ్ళిపోయారు అన్నారు. నా వెంటనే ఇంకా ఇంతమంది కూర్చోబెట్టాం ఇక్కడ దర్శనం లేకుండా ఇంకో వచ్చేసి బాధ వచ్చేసి లేచిపోయి నామ సంగీతం చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి అందరూ వాలంటీర్స్ రావద్దు రావద్దని చేతులు వేస్తున్నారు అక్కడ కరెస్పాండెంట్స్ వాళ్ళంతా రావద్దన్నా నాకు ఇంకా ఆగక మనసులో మనం అనుకున్నది డిసిప్లిన్ తేడా కదా క్రమశిక్షణ అన్నది ముందు అనుకునేది చేయాలి కదా చేయలేదని బాధ వచ్చేసి నేను ఎవరు అడ్డుకున్నట్టు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి నేను పాడుతున్నాను ఇంకా అందరూ కూడా స్వామి ఏమంటారని భయపడుతున్నాను. వెంటనే స్వామి వచ్చేసారు మళ్ళీ సెకండ్ వచ్చేస్తే వెళ్ళారు ఆర్ఫ్ గారు పొరలేదు ఒకసారి ఇచ్చేసారు అక్కడి నుంచి వంట కదా అది పరిగెట్టారు. పరిగెట్టేసరికి ఇది ఇప్పుడు ఓ పాట పాడిన తర్వాత నేను అప్పటికే భయపడుతున్నాను ఇలా చేశాను వారు పొరపడుతుంది. స్వామి మళ్ళీ ఇంకో పాడమన్నారు. మరి సెకండ్ టైం పాడాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది లేకపోతే అలా స్వామి చేయకపోతే అంతా ఇలా చేశారంటే నా మీద పడిపోతున్నాను. అలాగే స్వామి చేసింది పొరపాటుకి మళ్ళీ దానికి స్వామి మళ్ళీ ఒక పాట కాక మళ్ళీ రెండో పాట పాడించుకుని స్వామిలో ఒకటి రెండు సెకండ్ టైం మళ్ళీ హారతి ఇవ్వడం జరిగింది. అదే టైంలో ఆ విధంగా స్వామి చేశారు. ఆ తర్వాత మన్నాడు కూడా వీళ్ళు చేసింది ఏంటంటే స్వామి వచ్చినప్పుడు పిల్లలతోటే పాడించాలని పెట్టుకున్న మా అప్పుడు కరెస్పాండెంట్ గురుకులం కాబట్టి స్వామి వచ్చి పాడుతున్నప్పుడు పిల్లలే పాడాలి అని సిస్టర్ పెట్టుకున్నారు. పిల్లలు పాడాలి పాపం ఎంతసేపు పాడతారు పాడి నీరసం వచ్చేసి స్వామి రాలేదు వాళ్ళు వీకైపోయారు. నీకైపోతే అప్పుడేమో ఆయన కరెస్పాండెంట్ గారు వచ్చి నారాయణరావు మీరు పాడండి ఇంకా స్వామి అప్పుడు వచ్చేలా లేదంటే మేము పాడతాం. మేము పాడుతుంటా ఇరుపురు ఏదో కబురు వచ్చింది స్వామి వచ్చేస్తున్నారు కబురు వచ్చింది కబురు వస్తే ఆయన గమ నాకు పాట సకంలో ఉంది మరి పాట పూర్తి అయ్యే వరకు ఆగలి కదా ఆయన స్వామి వచ్చేస్తున్నారు ఆపిండి అని నాపించారు. నేను బాధపడ్డాను. పాట పుట్టుతాడు. అంటే ఏంటి ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే స్వామివారికి పిల్లలు పాడాలని నన్ను పాట ఆపించారు. ఇదేంటే డిసిప్లిన్ లేకుండా పాట పాడ ఆపించారని ఆ పిల్లలు పడతాను. ఆ పిల్లలు పడితే మళ్ళీ అక్కడ అరగంట పడుతుంది మళ్ళీ స్వామి రాలేదు. ఇదేంటే స్వామి వచ్చారని వచ్చేసి వచ్చారని పర్లేదు మళ్ళీ వచ్చాను ఇంకా స్వామి ఎక్కడ ఉన్నారో తెలియదండి అని మళ్ళీ నన్ను పాడమన్నాను. నన్ను పాడమంటే అప్పుడు నేను వెంటనే ప్రేమ భక్తి జగావు మనమే ఆవు మీదే భజన మీద పాడాను. నేను ఒక్క రెండు చరణాలు పాడాను స్వామి దగ్గరికి వచ్చారండి. స్వామి వచ్చేస్తే

0: అని వెంటనే అది ఆ చరణం పడితే స్వామి వచ్చారండి. స్వామి వచ్చిన తర్వాత ఒక స్వామి ఒక ఆయనకి లెటర్ రాసి ఇచ్చారండి. స్వామి వచ్చినప్పుడు నారాయణరావుకి అవకాశం ఉండని ఆయన ఇది ఓల్డ్ సింగర్ అండి. ఆయనకు వచ్చి లెటర్ పట్టుకొచ్చాడు. సరే నేను ఏం చేశానంటే ఇస్తానని టైము నేను పాడిన తర్వాత నా కన్సల్ట్ లేకుండా ఆయన పాట ఎత్తేసాడు. ఇచ్చారు స్వామి ఆపేయమన్నారు. ఆపేయమని వెంటనే మంగళహారతి ఇచ్చేయమన్నారు. మంగళహారతి ఇచ్చామండి. అంటే స్వామి ఏంటంటే క్రమశిక్షణ అనేది చూసుకుంటారండి. అది ఇప్పుడు మనం ఒక రైట్ పాత్రలోకి వెళ్తున్నప్పుడు ఆ పాత్రని కట్ చేయకూడదండి. పెద్ద అలా చేయటం అంటే నాకు ఆ ధైర్యం ఏంటండి, మనం కరెక్ట్గా ఉన్నాం కదా అని. సరే ఇదేంట్రా ఇలా సకంలో ఆపేయమన్నారు ఏంటంటే నాకు కొంచెం బాధ. సరే రాలేదు. మళ్ళీ నేను పాట చరణ సరే స్వామి వచ్చారండి. అన్నీ అంటే స్వామి బ్లెస్సింగ్స్, మనం ఆ పద్ధతిగా ఉండడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం, అలాగే ఎన్నో ఇన్స్టెంట్లో నన్ను స్వామి కాపాడడం జరిగింది.
1: ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులు, రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ పడాల నారాయణరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పుట్టిన పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సాయి ప్రేమయ్యే వేదసారము ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరామ్. ఈ సుదినము భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ. పరమ పవిత్రమైన ఈ సందర్భంలో శ్రోతలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న సాయి ప్రేమయే వేదసారము అన్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు మీకు స్వాగతం. స్వామి చిరకాల భక్తులు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అన్నట్లు, పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు, పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపై కరుణ పుట్టుట కాదే, మహానుభావ, నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టినరోజు, ప్రేమ సుఖపెట్టినరోజు సమస్త విశ్వమున్. ఎంత చక్కని మాటలవి! నిజమే, ఈ సకల చరాచర సృష్టిని కేవలం సంకల్పమాత్రమున పుట్టించిన ఆ పరమాత్మనికి పుట్టినరోజేమిటి? అది ఈ మానవాళిని ప్రేమతత్వం స్పృశించిన రోజు. సకల జనులకు దారిచూపే దీపం వేదవాణి పుట్టినరోజు. పేర్లు ఎన్ని పెట్టినా, సందేశాలు ఏ రూపంలో ఉన్నా, ఈ భూమిపైకి అవతారం వచ్చినప్పుడు ఆ అవతార స్వరూపం, అవతారం చెప్పేది, ఆ అవతారం చేసేది అన్నీ కూడా వేదమే. చదువు రానివాడు దేవుడు అన్నా, భక్తుడు స్వామి అన్నా, జ్ఞాని పరమాత్మ అన్నా, విజ్ఞానవంతుడు శక్తి స్వరూపమన్నా, వీరందరూ చెప్పేది ఆ ఏకైక భగవత్తత్వం గురించే. అదే మనందరం దర్శించి స్పర్శించి సంభాషించి అనుభవిస్తున్న విశ్వ విరాట్ స్వరూపం మన సత్యసాయి భగవానుడు. ప్రాచీనమైన వేదములను తూలనాడకండి. అవి నా గురించిన సత్యాన్ని స్థిరపరచుకొనటానికి మీకు అధికారికమైన ఆధారాలు. ఈ జగత్తును ఎవరు సృష్టి స్థితి లయలను గావించునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. పరమాత్ముని ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదము. త్రికాలాలలో సత్యమును బోధించేది వేదము అంటూ భగవాన్ బాబావారు ఋషులకు మునులకు మహానుభావులకు మాత్రమే పరిమితమైన అనంతమైన వేదాలను స్వామి ఈనాడు సామాన్య మానవుని స్థాయికి బోధించారు. వాక్కుతో కూడుకున్నదంతా ఋగ్వేదము, మనస్సుతో కూడుకున్నదంతా యజుర్వేదము, ప్రాణముతో కూడి ఉన్నదంతా సామవేదము అంటూ వేదాలను ఆధ్యాత్మికతను మన అస్తిత్వాన్ని కలగలిపి సులువుగా వివరించారు మన బాబావారు. చివరికి స్వామిని వేదపురుషుడని కీర్తించినప్పుడు, మీరందరు కూడా ఆ వేదస్వరూపులే, అది తెలుపడానికే నేను వచ్చాను అన్న సత్యాన్ని వెల్లడి చేశారు. ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో భగవంతుడే వేదస్వరూపమని, ఆయన ప్రతి పలుకు అమృతవాణి అయిన వేదమని, స్వామి ప్రేమే వేదసారమని, ఇలా అనేక విషయాలను మనం తెలుసుకోనున్నాం. ఇందులో ముందుగా శ్రోతలందరికీ సుపరిచితులు స్వామి చిరకాల భక్తులైన శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు సత్యసాయి దైవాన్ని వేదస్వరూపంగా వర్ణించే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
1: సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, సర్వదేవత అతీత స్వరూపమే కాదు, స్వామి నిజానికి వేదస్వరూపం. వేదము వాంగ్మయం కదా, వేదానికి స్వరూపం ఉంటుందా అని రాముడు వేదస్వరూపం అని వాల్మీకి చెప్పాడు. అంతేకాదు, సాకేతరాముడైనటువంటి శ్రీరామచంద్రుడు రుక్సామాకృతి యజుర్మూర్తి అన్నారు విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో. ఋగ్వేదము సామవేదము ఒక ఆకృతిగా వచ్చి, యజుర్వేదము ఒక స్వభావంగా వచ్చినటువంటి వేదమూర్తి శ్రీరామచంద్రుడు, త్రేతాయుగం నాటి మాట అది. సాకేతరామ కాలం నుంచి సత్యసాయి రామ కాలం వరకు కాల ప్రవాహం నడుస్తూనే ఉంది. ఈ నడకలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా జగద్గురువు యోగీశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా అనేకమైనటువంటి అవతారాలు ఈ లోకంలోకి వచ్చి ప్రధానంగా యోగభూమి, తపోభూమి, ధన్యభూమి, ధ్యానభూమి, పుణ్యభూమి, యజ్ఞభూమి అయినటువంటి ఈ వేదభూమి భారతదేశంలో అవతారమూర్తులని ఆహ్వానం చేస్తూనే ఉన్నది. కనుక అటువంటి మహాద్భుత అవతార ప్రవాహంలో ఆ పరంపరలో వచ్చినటువంటి పరిపూర్ణ మహావతారం భగవాన్ శ్రీ సత్యసాయి, అంటే మనందరికీ స్వామి. 1963 మొట్టమొదటిసారి స్వామి యజ్ఞం చేయించినప్పుడు, అంటే శ్రీకారం చుట్టినప్పుడు, ఇదేమిటిక్కడ, ఇది ఎలా జరుగుతుందని శంకాసంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే అనేటువంటి ఒక భావనతో అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియలతో స్వామిని అర్చన చేసుకున్నారు. కలిమాహాత్మ్యము వర్ధి పొంగినటు దికాండంబు మున్పన్, అంటే కలిమహత్యమంతా కూడా ఈ 5400 సంవత్సరాల నాటికే కూడా అన్ని దిక్కులను ముంచేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు శృతంబుల శృత్యుక్తుల ఊతగాగుని సంకులితమైనటువంటి మనస్సుతో వచ్చిన వారు కూడా ఆ వైభవాన్ని చూసి పరమానందాన్ని పొంది ఒక్క స్వామి మాత్రమే ఇది చేయగలరు, ఆయన యజ్ఞ పురుషుడే, ఆయన వేద పురుషుడే

జగంబున్ వేగమయ్యెత్తి ఉజ్వల వేదోదిత ధర్మమార్గమును నిల్పంగా ప్రతిజ్ఞంకొనంగల ధీరుండు ఒక సత్యసాయి ప్రభువే కన్పట్టు ఇప్పట్టునన్ అంటూ ప్రమాణం చేశారు. అంటే వేదోఖిలో ధర్మమూలమని కదా, అసలు నిజానికి వేదము ధర్మమూలము, సర్వధర్మాలకి మూలమైనది వేదమైనట్లయితే ఈ రుక్సామాకృతిగా యజ్ఞమూర్తిగా గనక రాముడు వచ్చినట్లయితే మళ్లీ శ్రీరామచంద్ర అవతారం తర్వాత ఆ సామ వేద మూర్తిగా వచ్చినటువంటి రెండవ అవతారము ఏది అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన భగవద్గీతలో విస్పష్టంగా చెప్పాడు, వేదములలో సామవేదాన్ని నేను, పక్షులలో గరుడ పక్షిని నేను, ఇక మూడవది మాసములలో మార్గశిర మాసాన్ని నేను. మార్గశిరమన్నా మార్గశీర్షమన్నా ఒకటే కాబట్టి మార్గశీర్షము అంటే కాలము నేనే, సమస్త జీవరాశిని నేనే, అంతెందుకు వేదమే నేను అన్నాడు. ఆ సామవేదము రూపమై వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలా వైభవంతో ప్రారంభమైనటువంటి శ్రీకృష్ణ అవతారం జగద్గురు స్థాయిలో తనను తాను ఆవిష్కరించుకుని భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించి అది పూర్ణమైనటువంటి అవతారమూర్తిగా మనకి అనుభవంలోకి వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ పరంపరలోనే రామకృష్ణ అవతారాల తర్వాత ఆ స్థాయిలో వచ్చినటువంటి పరిపూర్ణ అవతారం సత్యసాయి భగవానుడు. అందుకనే వేద విద్వన్ మహాసభను ప్రారంభించినప్పుడు వేద ఉద్ధరణ మొట్టమొదటిది, దాని ద్వారా ధర్మరక్షణ, తద్వారా విద్వత్ పరిపోషణ. చూడండి ఆ క్రమం ఎంత అద్భుతంగా చెప్పారు. ముందు వేదం రక్షించబడాలి, ఉద్ధరింపబడాలి, అది ఎక్కడో మూల ఉండిపోకూడదు, పుస్తకాలలో నలుగురు ఐదుగురు మనుషుల మస్తిష్కాలలో ఉండిపోకూడదు. వేదము ఈ ప్రపంచాన్ని నడిపించాలి, అది చేతోభూతమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి చైతన్య శక్తిగా స్వామి దానిని వర్ణిస్తూ, అయితే వేదహితమైనటువంటి మాట ఏది, సత్యం వద ధర్మం చర అన్నటువంటి ఆ రెండింటిని ఆధారం చేసుకుని సత్యసాయి భగవానుడు ఒక సేవా ఆర్గనైజేషన్ కు రూపకల్పన చేశారు. అంటే ఈ సంస్థ ద్వారా జరిగే ఏ పనైనా కూడా అది వేదహితమై ఉండాలి, ఆ వేదం ఉద్ధరింపబడాలి. వేదం ఉద్ధరింపబట్టాలంటే వేదం అన్ని వేళలా అనబడాలి, వినబడాలి, వేదంలో దాగి ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములన్నీ కూడా జగత్తుకు అందాలి. వీటన్నింటినీ కూడా సాకల్యంగా చేసుకుని తాను సంచరించినటువంటి అవనీ సంచారంలో 86 సంవత్సరాలలో సుమారు 72 సంవత్సరాల వరకు కూడా పూర్ణంగా వేదోద్ధరణ కోసమే స్వామి తమ మహదాశీర్వచనాన్ని ప్రపంచానికి అందించారు. ఇక యజ్ఞం ఎందుకు చేయించారు, వేదపురుషుడు ఆయనే వేదపురుషుడు, ఆయనే వేదమాత, అసలు యజ్ఞమే స్వామి. యజ్ఞము అంటే సత్కర్మ అని అర్థం, అది ఒక అర్థం. రెండవ అర్థం యజ్ఞము అంటే త్యాగము అని ఒక అర్థం. మనందరం కూడా ఆనంద పిపాసులం మాత్రమే కాదు, ఆనంద స్వభావులం. మానవుడికి ఏం కావాలి కడగా అని అడిగితే ఆనందం కావాలి. ఆనందం ఎందుకు కావాలి అంటే మానవుడు ఆనంద స్వరూపుడు గనక తన స్వరూపాన్ని తన మూలాన్ని తనంతట తాను వెతుక్కుని వెళ్లాలి గనక ఆ వెతుక్కునేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి గనక పరిపూర్ణమైనటువంటి ఒక అవతారమూర్తి ఏం చేయాలో దానిని మాత్రమే స్వామి చేస్తూ ఈ యజ్ఞమంటే త్యాగమని, ఎందుకని నా కర్మణాన ప్రజయాన ధనీన త్యాగేనైక అమృతత్వమాన శివని కదా, అంటే సత్కర్మల వలన గాని నా కర్మణ నా ప్రజయ ఈ లోకం చేత గాని లేక అనేకమైనటువంటి వ్యక్తులతో మనకున్న పరిచయాలు కాని మనం చేసేటువంటి అనేకమైనటువంటి ధార్మిక కార్మికమైనటువంటి కార్యకలాపాల వలన కాని మానవుడు అమృతపుత్రుడు కాడు. త్యాగేనైక అమృతత్వమాన శివు, త్యాగం చెయ్యాలి. త్యాగం వలన మరణించిన తర్వాత కూడా జీవుడు జీవిస్తాడు, ఇది వేద ప్రమాణం. ఈ వేద ప్రమాణమైనటువంటి మాటకి అనుగుణంగానే స్వామి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ ఆనందం కావాలి అంటే జీవుడు కలియుగంలో అన్నగత ప్రాణి గనక అన్నం కావాలి. అన్నం కావాలి, అన్నం పుట్టాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే వరుణదేవుణ్ణి ఉపాసన చేయాలి. ఆ ఉపాసనా మార్గం ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే యజ్ఞమే ఉపాసనా మార్గం. యజ్ఞానికి తత్సమానమైనటువంటి ఒక అర్థం ఏమిటంటే మహత్తర త్యాగం. ఏ యజ్ఞం చేయండి కడగా పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి అంటే ఏమిటి, ఇంత యజ్ఞము నా చేత

0: చేయించినటువంటి యజ్ఞపురుషుడైనటువంటి ఓ స్వామి, మళ్లీ దీని వలన కలిగేటువంటి ఫలాన్ని మళ్లీ నీకే సమర్పిస్తున్నాను. ఎందుకంటే వస్తువులు నువ్వు, హవిస్సులు నీవు. మనం ఎప్పుడు చదువుతాం, బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినా. ఇది బ్రహ్మము కానిదంటూ లేదు. యజ్ఞము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము, దాని వలన వచ్చేటువంటి కలిగేటువంటి అనేకానేక ఫలితాలన్నీ కూడా బ్రహ్మమేనని, బ్రహ్మము పదార్థముగా కనిపించినప్పటికీ నిజానికి పదార్థము బ్రహ్మమే. కనుక ఈ పదార్థము పారమార్థికమైనటువంటి యజ్ఞం ద్వారా మళ్లీ పరమేశ్వరుడికి సమర్పించి యథార్థం వైపు జీవుడు నడవాలి గనక ఈ యజ్ఞము వేదానికి ఒక కర్మస్వరూపం అది. అందుకనే యజుర్మూర్తి అన్నారు. మూర్తి అంటే బొమ్మ అని అర్థం. స్వభావము సమగానం అది పాట. దాని యందు దాగినటువంటి అంతఃశక్తి రుక్శక్తి అంటే మాట. యజ్ఞము ఆట అంటే పాట, మాట, ఆట. అదే సామ రుక్ యజుహు యజ్ఞం. అందుకని వేదాలన్నీ కూడా వేదత్రయి లేదా వేద విద్యని త్రయీ విద్యగా మనం భావన చేశాం గనక స్వామి ఈ పరిపూర్ణమైనటువంటి అవతారమూర్తి గనకనే ఈ లోకంలో ఇదిగో ఈ వేదం ద్వారా సర్వ జగత్తుకి కూడా శాంతి కలగాలి అని మనందరి చేత యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేసి, యజ్ఞంలో పాల్గొన్నా, యజ్ఞవాటికలో కూర్చున్నా, ఆ వేదమంత్రాలు విన్నా, అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కంటితో చూసినా, మనసుతో అనుభవించినా, హృదయంలో ఆనందించినా, అది పరమోన్నతమైనటువంటి బ్రహ్మానంద పదలబ్ధిని కలిగిస్తుంది గనక, అది పరమానందదాయని గనక యజ్ఞపురుషుడైనటువంటి స్వామి వేద స్వరూపంగా మనం భావన చేయాలి. కేవలం పాంచభౌతికమైనటువంటి దేహంతో కరచరణాది అవయవాలతో ఒక రోజున పుట్టి ఒక రోజున దేహం విడిచిన స్వామి కాదు. అది మన కంటికి కనిపించినటువంటి వస్తువు. కానీ సద్వస్తువు ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి మహా అవతారం గనకనే. ఆనాడు 80 సంవత్సరాల నాటి మాట ఇది. ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి పుట్టపర్తి ప్రాంతంలో స్వామి ఈ 1963 విద్వన్మహాసభని యజ్ఞాన్ని ప్రారంభం చేసి సమస్త మానవాళికి కూడా యజ్ఞము దాని ఫలితము, వేదము దాని పరిరక్షణ, వేదము దాని ఉద్ధారణ, తద్వారా వేదం చదువుకున్న వారందరూ ఎవరైతే ఉన్నారో, విద్వద్వరులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బ్రహ్మమును ఎరగటానికి ప్రయత్నిస్తూ వెళ్లవేస్తున్నారో, పఠిస్తున్నారో, స్వాధ్యాయం చేస్తున్నారో, సన్మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నారో, ఈ వేదోద్ధరణమైనటువంటి ధర్మ భావనా భూమికని ప్రపంచానికి మనకు అందించారు స్వామి. అందుకనే వేదము అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం. వేదము అంటే జ్ఞానం. జ్ఞానము అంటే ఏది జ్ఞానము? శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది కేవల విజ్ఞాన భూమిక మాత్రమే. జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుక. ఇది ఆత్మవిచార మార్గంలో కడగా కట్టకడగా అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలయ్యే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితము, ఆంతరంగికమైనటువంటి ఆత్మని ఎరిగేటువంటి దిశగా జీవుడు నిరంతరము కూడా ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంగా భావించాలి. కర్మలన్నీ యజ్ఞాలే. ఆ కర్మలన్నీ కూడా లోకహితం కోసం చేయాలి, జగద్రక్షణ కోసం చేయాలి, జగత్శాంతి కోసం చేయాలి. అందుకనే ఒక ప్రమాణాన్ని ఇచ్చారు స్వామి, సమస్త లోకాః సుఖినో భవంతు. ఎట్లా అవుతుంది ఇది? ఇది మంగళాశాసనమా, ఆశీర్వచనమా, ఆశంసనమా, ఆకాంక్ష? విచారణ గనక చేసినట్లయితే అన్నీ కలపగా వచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి ఒక మానసిక స్పందని సమస్త లోకా సుఖినో భవంతు. ఆ సమస్త లోకాలు అంటే 14 లోకాలు మానవ దేహంలోనే బ్రహ్మరంధ్రంతో మొదలై కరచరణాది అవయవాలు, నేత్రాంచలాలు, పెదవులు, చెవులు అంటే సర్వ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అధిష్టాతైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నడిపించేటువంటి ఆత్మ దేహమునందే ఉన్నది కాబట్టి ఈ సమస్త లోకాలు ఉన్నటువంటి ఈ మానవుడు 14 లోకాలలో 14వదైనటువంటి కింపురుష లోకం అని ఉంది. అది స్పర్శాలోకం. దానిలో వాత్సల్యం ఉంది, అనుభూతి ఉంది, ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, రాగం ఉంది, అభిమానం ఉంది, అన్ని కలబోసుకున్నటువంటి ఆ 14వ లోకం కనపడనిది. అది స్పర్శాలోకం. ఈ స్పర్శ మంత్రం ద్వారా, తంత్రం ద్వారా, యంత్రం ద్వారా, దేహం ద్వారా, భావన ద్వారా, ఒక సంకల్పం ద్వారా, లోపల కలిగేటువంటి ఒక మంగళ శాసనం ద్వారా ఇవన్నీ కూడా ఈ జగత్తుకి అందాలి గనక ఈ అందాలి అంటే ఈ మాటలన్నీ ఎక్కడివి? ఋగ్వేదమే. అందుకనే స్వామి మాటలు ఒకనాడు ఒకరు ఎవరో నన్ను అడిగారు. ఏమడిగారంటే, స్వామి మనకి రోజు దర్శనం ఇవ్వటానికి వస్తారు కదా, కేవలం ఆ రూపాన్ని దర్శనం చేసుకుని ఆనందపట్టవేనా? ఏదో మాట్లాడారు, నన్ను పలకరించారు, లేకపోతే నాకు పాద నమస్కారం ఇచ్చారని ఆనందపడి అక్కడ ఆగిపోవటమేనా? కానీ మీరు స్వామిని చూసినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి ఏమిటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని మార్కున కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు. రుక్కు అంటే ఋగ్వేదం. అంటే స్వామి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఋగ్వేదమే మాట. తర్వాత సామగాన లోలుడు, సామగాన ప్రియుడు, సామగానమే తానైనటువంటి స్వామి, ఆ స్వామి ఆవరణంలోకి రాని సంగీత కళాకారుడు లేడు. స్వామిని మహదానందపరచగలిగినటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి వేదానికున్నది, వేదాంగమైనటువంటి గాన కళకి ఉన్నది. గనక మహాగాయకులందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి తమ కళా వైదుష్యాన్ని ప్రదర్శించి వేదస్వరూపమైనటువంటి స్వామికి కైంకర్యం చేసుకున్నారు. వారంతా లోకరీతిలో మహోన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కిన వారే, కాని స్వామి సంస్పర్శ కావాలి, స్వామి దర్శనం కావాలి, స్వామితో సంభాషణ జరగాలి. స్వామి యొక్క దివ్య మంగళ ఆకృతి ఏదైతే కరుణాపూర్ణ సుధాబ్ది అయినటువంటి సాయిరామచంద్రుడి యొక్క దర్శనం కోసమై వారంతా వచ్చి గానకళా వైదుష్యంతో ఆ సామగానంతో సామవేదంతో మళ్లీ సామవేదమూర్తిని సామగానమూర్తిని వాళ్లు అభిషేకించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. అందుకనే కళా కళా కలన, కలన అంటే వస్తువు. దేశకాల కరణ వైచిత్ర్య చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేశము కాలము కలన అంటే వస్తువు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏర్పడిన ఇవంతా పరమేశ్వరుడి యొక్క భావనలో నుంచి, సృష్టిలో నుంచి, ఒక పరమార్థమైన ఆనంద రేఖలో నుంచి వెలుగు చూచినాయి. గనక ఇదంతా కూడా వేద ప్రసారంగా మనం భావించాలి. వేదానికి ఉన్నటువంటి 360 డిగ్రీలు లేదా సహస్ర ముఖాలుగా మనకి అనుభవ రససిద్ధం కావాలి. గనక అటువంటి దానిని తన ఒక్క 5 అడుగుల 3 అంగుళాల పాంచభౌతిక దేహంలో ఒక సత్య శివసుందరాత్మకమైనటువంటి భావనాస్థితిలో ఒక మంగళాకృతిగా, దివ్యాకృతిగా, ప్రేమాకృతిగా సత్యసాయి భగవానుడు ఆ సామగానాన్ని సామవేదాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు, వేదోఖిలో ధర్మమూలమంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అంటే ఆయన ధర్మాన్ని రక్షించాడు, ధర్మాన్ని ఆచరించాడు, అధర్మాన్ని శిక్షించాడు. ఇక్కడ కలియుగానికి వచ్చేప్పటికీ సత్యసాయి భగవానుడు శ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస సమస్తము కూడా, అందుకనే ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంత్యే దేవసదాశివ శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయీశ నమోస్తుతే అంటాం. అది శ్వాసత్రయీ, శ్వాస అంటే వేదం. ఆ వేదంలో నుంచే నాదం వస్తుంది, ఆ నాదంలో నుంచే సంగీతం ఆవిర్భవిస్తుంది. నాదము వేరు, సంగీతము వేరు. అందుకనే శంకర భగవత్పాదులు అంటారు, సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. 125,000 లయయోగాలున్నాయి, అందులో నాదానుసంధాన యోగమే అత్యుత్తమమైనది. అది జీవుణ్ణి దేవుణ్ణి కలిపేది. అక్కడ దేవుడు అంటే ఆత్మానర్థం. ఇక్కడ వేదము అంటే ఇక్కడగా జ్ఞానము అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే యజ్ఞం ఎట్లా అనుకున్నామో, వేదము అంటే శ్వాస అని ఎట్లా అనుకున్నామో, వేదము అంటే నిజానికి ఆత్మే. ఈ ఆత్మస్వరూపమైనటువంటి ఈ భావనాస్థితిని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. గనక ఈ సామవేదము కళ కళ కలన వీటన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక రుక్ మాట, సత్యం వద, సత్యమే చెప్పాలి. సత్యము అంటే కాలాద్య అవిచ్ఛిన్నమైనటువంటిది. ఆత్మ నిత్యము కాలయాద్య విచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తమది అప్రమేయమ్మది అచ్చ తెలివి. ఆ అచ్చ తెలివి ఏదైతే ఉన్నదో అది సత్యము. ఆ సత్యము అనేటువంటిది శివ భావనలో, శివాత్మకమైనటువంటి ఒక దీనిలో 32 నామాలు ఉన్నాయి శివుడి అంశలు. అందులో సత్ ఒకటి, మాహేశ్వరము ఒకటి, రుద్రుడు ఒకటి, శివ ఒకటి. వీటన్నింటినీ ఒక్కసారి మనం సత్యసాయి భగవానుని గనక మనసులో ఒక్క భావన చేసి, ఊహించి, ధ్యానించి, సంకల్పించి సంభావించినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకనే స్వామి, నాకంటే ముందు వచ్చిన ఏ సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకించటానికి కాని, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి గాని నేను రాలేదు. ఏది సనాతనమై ఉన్నదో, ఆర్షమై ఉన్నదో, భారతీయమై ఉన్నదో, పరిపూర్ణమై ఉన్నదో, ధర్మబద్ధమై ఉన్నదో, ధర్మ కర్మ ఆచరణ యుక్తమై ఉన్నదో, అటువంటి దానిని ఈ ప్రపంచానికి నేను బోధ చేయటానికి వచ్చాను. అహం సత్యబోధక అన్నారు. అంటే ఆ సత్యము అంటే ఏది ఆత్మవిచారమే, ఏది కాలానికి లొంగదో, కొంగదో, పొంగదో, లొంగదో, అటువంటి ఆత్మవిచార మార్గం. కాబట్టి యజుహు అనబడే రుక్ అనేటువంటి మాటని సత్యం వద, మరి ధర్మం చర, చర అంటే నడవటం, చరించటం, ధర్మ మార్గంలో చరించాలి. ఇది వేదవాక్యది. ఈ ధర్మ మార్గంలో ఎలా చరించాలో 86 సంవత్సరాలు మనకి స్వామి తన అవతార ప్రకటన రోజు నుంచి సర్వ ప్రపంచానికి కూడా బహుముఖీనంగా, శతముఖీనంగా ఆవిష్కరించి, ఇది ధర్మం అంటే వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం. అందుకనే సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి, ఈ మాటలన్నీ మనకు పరిచయం అయినాయి గనక ఇవన్నీ కూడా ఋగ్వేదం నుంచి స్వామి మన కోసం అచ్చ తెలుగులో చెప్పినటువంటి వేదోక్తములు. కాబట్టి ఈ ఋక్ స్వరూపము ఏదైతే ఉన్నదో ఋగ్వేద స్వరూపము కూడా స్వామి గనక గానము ద్వారా, కళా స్వరూపాల ద్వారా, సామగానము, సామ ప్రియత్వము ద్వారా, నిత్య నాదానుసంధానం ద్వారా, ఒక స్థాయిలో సంకీర్తన ద్వారా, ఒకచోట భజన ద్వారా, అందుకనే స్వామి మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణమని భజన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి, స్వామి తన యందు ఉన్నటువంటి, తానైనటువంటి ఒక సామవేదాన్ని అట్లా ఆవిష్కరించారు. కనుక ఈవేళ మనం ఒక భజన చేస్తున్నాము అంటే సామవేదం చదివినట్లే, ఒక మంచి మాట అనగలుగుతున్నాము అంటే ఋగ్వేదాన్ని మనం ఆచరిస్తున్నట్లే. కనుక కర్మ, ధర్మంచర, ఈ కర్మల ద్వారా మనం అనేకమైనటువంటి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనకు వస్తాయి. అయితే ఆ ఫలితాలు మన దగ్గరే ఉంచుకోవాలా, అక్కరలేదా అంటే ప్రపంచానికి ఇచ్చేసేయాలి. ఎందుకంటే ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రితావన్, తాను పొందినటువంటి ఒక అనుభూతిని, ఆధ్యాత్మికానుభూతిని తనయందే దాచుకొనక ఈ ప్రపంచానికి ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా స్వామి త్యాగం, త్యాగం, త్యాగం, త్యాగం ఇదే మాట చెప్పారు. ఆ త్యాగం చేస్తూ వెళ్ళండి, మీ వెనక సర్వశక్తులు నడిచి వస్తాయి. ఇది ఒక రుక్కు, సత్యసాయి వాక్కు సతతమ్ము రుక్కు అది. ఒకసారి అన్నారు, శివరాత్రి నాడు నా నోట వెలువడేటువంటి శివలింగాన్ని చూసి అబ్బురపడకండి. అది మాత్రమే కాదు, నా నోటి నుంచి వెలువడేటువంటి ప్రతి మాట ఒక్కొక్క శివలింగమై భాసిస్తుంది అన్నారు. కాబట్టి స్వామి మాటలన్నీ కూడా ఋగ్వేదం, స్వామి ఆలోచనలన్నీ కూడా సామవేదం. ఇక మూడవదైనటువంటి ఈ కర్మ, ధర్మ మార్గంలో నడవటం, నడిపించటం, అనటం, అనిపించటం, చెప్పిందే చేయగలగటం, చేయగలిగిందే చెప్పగలగటం, వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి జీవుడి యందున్నటువంటి అహంకార ప్రవృత్తిని నిర్మూలన చేసి ఆ అహాన్ని, మమకారాన్ని తగ్గించి లేదా తొలగించి మానవుణ్ణి సముదీర్ణమైనటువంటి మహోత్కృష్ట స్థాయికి తీసుకువెళ్లారు. కనుకనే సత్యసాయి భగవానుడు ఎవరు అని మనను గనక ప్రశ్నించినట్లయితే, వేదము ఒక పురుష రూపాన్ని తీసుకున్నట్లయితే అది స్వామి. వేదమే గనక స్త్రీమూర్తిగా శక్తి స్వరూపిణి గనక అయినట్లయితే వేదమాత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇంతేకాదు, ఈ వేదము త్రయీ విద్య కాబట్టి సామ, రుక్, యజుహు ఈ మూడు వేదాల యొక్క ఒక చలనమే, సంచలనమే, సంచారమే, విచారణే, తారణే, కారణమే, సమస్తము కూడా స్వామి అవుతున్నారు గనక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అనేటువంటి మన స్వామి ఈ ప్రపంచాన్ని వేదమూర్తిగా మనకు ఆవిష్కరించి మహత్తరమైనటువంటి దర్శనాన్ని ఇచ్చారు. అంతేకాదు, స్వామి రాగ భావన వలన కలిగేటువంటి రోగాన్ని, జన్మల వలన కలిగేటువంటి భవరోగాన్ని రెండింటినీ కూడా నిర్మూలించినటువంటి భవరోగ వైద్యనాథుడు సత్యసాయి భగవానుడు. ఈ భవరోగ వైద్యనాథత్వం ఎక్కడి నుంచి ఉన్నది అంటే మళ్లీ యజుర్వేదంలో ఉన్నది. ఈ వేద పురుషుడైనటువంటి స్వామి ఈ లోకంలోకి వచ్చి వైద్యరంగాన్ని ప్రక్షాళన చేయటంలోనే ఆ వైద్యనాథుడు వచ్చాడనమాట. అట్లాగే వేదమే తాను గనక విద్యారంగాన్ని ఒకవైపు, వైద్యరంగాన్ని మరొక వైపు, రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిలో సంచారం చేయించటానికి ఏం చెయ్యాలో దానిని చేసి మనకు బోధించి, ప్రతిపాదించి, నడిపించి, తద్వారా కలిగేటువంటి ఆనందానుభూతిని మనకు మిగిల్చి పరిపూర్ణమైనటువంటి మహత్తర త్యాగం చేశారు. అట్లాగే న కర్మణాన ప్రజయా ఇందాక అనుకున్నాం, చాగేనైక అమృతత్వమానశు. కలియుగంలో ఇన్ని ఆలోచనలకి, ఇన్ని మంచి మాటలకి, ఇన్ని భావనలకి, ఈ వేదహితమైనటువంటి విహిత కర్మలకి నెమ్మదిగా స్థానం తరిగిపోయి తగ్గిపోతూ ఉన్నది గనక అట్లా కాకుండా ఎప్పటికప్పుడు జీవుడు ఈ వేదోద్ధరణ చేయాలి. అంటే వేదోద్ధరణ అనేటువంటి పదం ఏంటంటే, వేదాలను మనం ఉద్ధరించలేము, వేదాలు మనల్ని ఉద్ధరిస్తాయి. ఎప్పుడు ఉద్ధరిస్తాయి? చెట్టు నీడన ఉంటే ఆ నీడ మనని కాపాడుతుంది. అట్లాగే వేదము అనేటువంటి అద్భుత కల్పవృక్షమో అశ్వత్థ వృక్షమో అక్కడికి వెళ్లి గనక కాసేపు సేద తీరినట్లయితే దైహిక, మానసిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి స్థాయిలలో ఏర్పడేటువంటి అనేకానేకమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనకు అచ్చమైన, స్వచ్ఛమైనటువంటి, యథాపూర్వమైనటువంటి ఒక పూర్ణ జీవితం మనకి అనుభవంలోకి వస్తుంది గనక సత్యసాయి భగవానుడు మనకి ఒక సంస్థ ద్వారా, మనందరికీ కూడా ప్రపంచ వ్యాప్తం చేసి ఆ సంస్థ ద్వారా మనకు బోధించినటువంటి మాట ఒక్కటే, సర్వలోకాలను ప్రేమించండి, సర్వజీవులను ప్రేమించండి. అక్కడ నావారు, తనవారు, పెరవారు, ఎడవారు లేరే లేరు. ఉన్నదంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. అందుకనే చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, జీవులన్నీయు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అని ఆ బ్రహ్మత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, అతీంద్రియమైనటువంటి ఒక మహా చిచ్చక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసి, ఇదిగో దీని ద్వారా వేదోద్ధరణ చేయండి, వేదం ద్వారా ఉద్ధరింపబడండి, దాని అర్థం అది. అట్లాగే ధర్మోద్ధరణ, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఏ ధర్మం, ఇందాక చెప్పుకున్న అనేకమైన స్థాయిలలో ధర్మాన్ని గనక మనం చేస్తూ వెళ్లినట్లయితే సమాజం నెమ్మదిగా రూపాంతరీకరణం చెంది ఒక ఆరోగ్యకరమైన, ఆయుష్మంతమైన, ఆధ్యాత్మికమయమైన, భక్తి బంధురమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక మనం ధర్మ మార్గంలో నడవాలి. అందుకనే సత్యసాయి భగవానుడు అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. స్వామి దైవం గనకనే ఇవాళ తెలుగులో స్వామి ఎన్ని ఉపన్యాసాలు పరమోద్భుతమైనటువంటివన్నీ ఇచ్చారు. ఏ రకమైనటువంటి సంశయం లేకుండా సత్యం వద, సత్యం, మీ మాట సత్యమై ఉండాలి, అది స్వచ్ఛమై ఉండాలి, అది అచ్చమై ఉండాలి, అది వేదహితమై ఉండాలి, దానికి పేదరికం ఉండకూడదు, దానికి బలం ఉండాలి, ఆ వాక్శక్తి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, వాగ్విభూతి ఉండాలి, వాగ్విలాసం ఉండాలి. ఈ మాటలన్నీ కూడా ఋగ్వేద స్వరూపమైన స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు గనక వాటిని మనం పునః పునః ఇవాళ స్వామి 92వ జన్మదిన సంభ్రమ వేళలో ఇవాళ వేదమూర్తిగా, వేద స్వరూపంగా, వేదపూర్ణుడుగా, వేద పురుషుడుగా, వేదమాతగా, వేదమే తానుగా సంభావించేటువంటి దివ్య భావనా గరిమలో మనందరం కూడా సర్వవేదంలో ఉందన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన కోణాలని కూడా, అంటే సైన్స్ పరమైనటువంటి భావనని, అది పదార్థానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దానిని కూడా, దాని యందు కూడా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోవాలి. తద్వారా ఈ సమస్త జగత్తుకి కూడా ఇవాళ నుంచి మళ్లీ ప్రతి క్షణము కూడా స్వామి మన అందరి యందు ఉండి, వారు ఎలాగూ ఉన్నారు, ఉండి మహోన్నతమైనటువంటి ఒక స్ఫూర్తితో, ఒక భావన గరిమతో మనల్ని మన స్వస్థానం వైపు నడిపించాలని స్వామిని మనసా వచసా శిరస ప్రార్థన చేస్తూ, స్వామి దివ్యానుగ్రహ స్ఫూర్తి మన అందరి యందు కలుగుగాక. అందుకనే మనం మాత్రమే కాక ఈ వేదోద్ధరణలో, ధర్మోద్ధరణలో, విద్వత్ పోషణలో, అంటే వేదము చదువుకున్నవాడు, వేదార్థం చెప్పగలిగినవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు, నిత్యానుష్ఠానం చేసేవాడు, ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అనంటూ జీవితాన్ని గడిపేవాడు, వేదమే తానుగా, తానే వేదంగా నిలకడ చెందే ప్రయత్నం చేసేటువంటి ఆ విద్వత్ పోషణలో కూడా మన సంపాదనలో మన ఐశ్వర్యంలో 1% వేదోద్ధరణ కోసం, విద్వత్ పోషణ కోసం, అంటే సంవత్సరానికి కనీసం మన శక్తిని బట్టి ఒక్క వ్యక్తినైనా మనం గనక గౌరవించగలిగినట్లయితే అది వేదస్వరూపమైనటువంటి స్వామికి మనం ఘటించేటువంటి ఒక దివ్యాంజలిగా, ప్రేమాంజలిగా, వేదాంజలిగా నేను భావన చేస్తూ ఈ మహాసన్మంగళ వేళ సమస్త సృష్టి, సర్వలోకాలు, సమస్త లోకాలు స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తమై యోగ్యమై దాని యందు ఒక నవ్య భవ్యమైనటువంటి దివ్య భావనాస్థితిలో నిలకడ చెంది సమస్త మానవాళి కూడా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నటువంటి దివ్య భావనలో మన జీవితాలన్నీ చక్కగా వెలిగిపోవుగాక. సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమైనటువంటి మనకు అన్ని వేళలా మన తలపునందు, మన మాటయందు, మన చూపుయందు, సర్వాణువులయందు స్వామి యొక్క దివ్య భావన మనకు అన్ని వేళలా ఒక ప్రేరణ కలిగించుగాక. అటువంటి యోగాన్ని, శక్తిని స్వామి దివ్యానుగ్రహ వృష్టిగా అందరిపై కురిపించుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
1: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ. ఎంతో చక్కని ప్రసంగాన్ని మనందరికీ అందించిన శ్రీ విఎస్ఆర్ మూర్తిగారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. స్వామి ఒకసారి అన్నారు, ఈ విశ్వమునందు నాకెంత ప్రేమయో, వేదమునందునూ నాకంతయే ప్రేమ, రెండునూ నా స్వరూపములే కదా. నా కార్యము కేవలం భక్తరక్షణయేగాక విద్వత్ పోషణమును, వేదరక్షణమును కూడయని నమ్ముడు అని. నిజమే కదా. ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం దశావతారాలుగా చెప్పుకునే మత్స్యకూర్మ వరాహావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం ప్రత్యేకంగా వేదరక్షణకై వచ్చినదే. మరి అంతటి విలువైన వేదాల గొప్పతనం, వాటిని ఉల్లంఘిస్తే వచ్చే పరిణామాలు, ప్రతి అవతారం వేదపోషణ, వేదరక్షణ, విద్వత్ పోషణ ఎలా కావిస్తాయి అన్న విషయాలను స్వామి అనంతపురం కళాశాలలో తెలుగు సంస్కృత భాషా విభాగాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ శ్రీమతి ప్రఫుల్ల గారు అనేక సంవత్సరాలు స్వామి విద్యా సంస్థలలో సేవలందించి ప్రస్తుతం శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా సేవలందిస్తున్న డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారి మాటలను విందామా మరి.
2: ఓం శ్రీ సాయిరాం. అనాథనాథుడు, ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన బాంధవుడు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూపుడు, యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు జనులపై ప్రీతి వాత్సల్య పరతతో దివి నుండి భువికి దిగివచ్చి నేటికి 92 సంవత్సరాలయ్యింది. ఈరోజు మనం భగవాన్ బాబావారి 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు తమ అవతార కాలంలో చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి వేదపోషణ, వేదరక్షణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ. వీటిలో ముఖ్యంగా మొదటి రెండు, వేదపోషణ, వేదోద్ధరణ, విద్వత్ పోషణ అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.
3: అలాగే మేడం.
2: వేదం యొక్క వైశిష్ట్యం గురించి కొంచెం గుర్తు చేస్తారా?
3: నలుగురికి తెలిసిన విషయాలే, అయినా మనం ఒకసారి స్మరించుకుంటే బాగుంటుంది. వేదవాంగ్మయం ప్రపంచ వాంగ్మయ చరిత్రలోనే మొట్టమొదటిది. ఈ విషయం జగమెరిగిన సత్యం. వేదాలు మానవాళికి శ్రేయస్సును చేకూర్చే పవిత్ర గ్రంథాలు. ఇవి ఏ మతానికో, ఏ కులానికో, జాతికో చెందినవి కావు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలికాలు కూడా. సృష్టి ఉన్నంతకాలం వేదాలు ఉంటాయి. వీనికి ఆద్యంతాలు లేవు. ఇంతకంటే విశేషమేముంటుంది? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనేక దివ్యో ఉపన్యాసాల్లో మానవ జీవితానికి వేదాలు ఎంత అవసరమో చెప్పారు. లోక కళ్యాణ నిమిత్తమై వేదాలు ఆవిర్భవించాయన్నారు. ప్రతి మానవుడు జన్మించినది మొదలు చివరి వరకు, అంటే నామకరణం, జాతకర్మ ఇవన్నీ చేస్తుంటారు, షోడశ కర్మలు, ఇవన్నీ కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాదు ఇంకో మాట కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం
2: చెప్పండి.
3: సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. అంటే ప్రపంచ శాంతి
2: వేదం మీద
3: ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో స్వామి అతిరుద్ర మహాయాగం
2: జరిపించారు.
3: అప్పుడు అందరినీ రుద్రం నేర్చుకోమన్నారు. ఆ సందర్భంలో అన్నారు, రుద్రం భద్రం చేకూరుస్తుంది, అంటే భద్రం మంగళాన్ని చేకూరుస్తుంది, లోక కళ్యాణాన్ని చేకూరుస్తుంది అని చెప్పారు. జీవితమంతా వేదమయం అన్నారు స్వామి. ఇక భారతీయ సంస్కృతిలో వేదం కూడా చాలా ప్రధానమైంది కదా. వేదం భారతీయ సంస్కృతికి పునాది వంటిది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఈ వేదం పైన ఆధారపడినటువంటిదే ధర్మం అని విశ్వసించండి. ఈ జగత్తంతా ధర్మంపై ఆధారపడినది. ధర్మం కూలిపోతే జగత్తు కూలిపోతుంది అన్నారు స్వామి. అంతేకాకుండా వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కనుక ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చెయ్యాలని స్వామి మన బాధ్యతని, ప్రతి ఒక్కరికి బాధ్యతను గుర్తు చేశారన్నమాట.
2: అందుకే వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభించారు కదా స్వామి.
3: అవునవును,
2: 1962.
3: అవును. అయితే యజ్ఞం అనే మాట తలుచుకుంటేనే, యజ్ఞం అనే మాట వింటేనే జనాలకి ఎందుకో ఒక అపోహమాడం,
2: భయం,
3: ఏదో భయం, ఏదో అపోహ, యజ్ఞం అంటే ఏదో పశువధ, ఇట్లాంటి అపోహలు అవిశ్వాసాలు చాలా ఉన్నాయి. కానీ
2: స్వామి చెప్పిన విషయాలు చెప్తే అందరికీ కొంచెం అర్థమవుతుంది.
3: నిజమే, స్వామి వేదాల గొప్పతనాన్ని చెప్పే సందర్భంలోనే దేవతలను స్తుతించి ఆరాధించి దేవతానుగ్రహం చేత ధనధాన్య సమృద్ధి, లోక కళ్యాణములను చేకూర్చు మార్గం యజ్ఞ మార్గం అని చెప్పారు. అంతేకాదు యజ్ఞం అంటేనే యజ్ఞం యొక్క అంతరార్థం త్యాగం అన్నారు. మనకు మన సంస్కృత భాషలో కూడాను పర్యాయ పదాలు ఉన్నాయి. యజ్ఞానికి పర్యాయ పదాలు, అధ్వరం అన్నది కూడా ఒక పర్యాయ పదం యజ్ఞానికి. ధ్వరం అంటే హింస, ధ్వర హింసాయామని ధాతువు, హింస లేనిది అధ్వరం, నైతత్పురుష సమాసం. కాబట్టి పశువధ లాంటి హింసాత్మక చర్యలు యజ్ఞంలో లేవు, చెయ్యరాదు, మహాపాపం.
2: అది అర్థం చేసుకోకుండా లోకమంతా
3: అపోహల పాలైంది. మహానారాయణ ఉపనిషత్తులో చాలా చక్కగా అందంగా చెప్పారు, హృదయం యూపః కామ ఆజ్యం మన్యుః పశుః తపో అగ్నిః అని యజ్ఞం యొక్క తత్వాన్ని చెప్పారు. కానీ ఇంత తర్వాత వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. మన స్వామి బంగారు స్వామి ప్రజల స్థాయికి వచ్చి ప్రజల అపోహలను తీర్చడం కోసం సాక్షాత్ అయిన యజ్ఞపురుషుడు, వేద స్వరూపుడు. అందుకే అత్యంత సులభమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు
2: చెప్పండి.
3: మనస్సనే బలిపీఠం పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతజ్ఞుడనే దుర్గుణాలను, దుష్ట స్వభావాలను బలి చేయడమే అంతర్యజ్ఞం అన్నారు. ఎంత అందంగా చెప్పారు మేడం.
2: అయితే వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం గురించి ఒకసారి గుర్తు
3: చర్చించుకుందాం, అట్లా ఒకసారి స్మరించుకుందాం.
2: స్వామి 1962 అక్టోబర్ 1 శుభకృతి నామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ తదియ నాడు సోమవారం ప్రశాంతి నిలయంలో వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించారు. అందులో భాగంగా అతిరుద్రయాగం, జపహోమములు, శ్రీచక్ర సహస్ర పార్థివలింగార్చనములు, శ్రీమద్ రామాయణ, శ్రీదేవీ భాగవత, శ్రీమద్ భాగవత ప్రస్థానత్రయ భాష్య పారాయణాలు, సూర్య నమస్కారాలు, నవగ్రహ జపాలు, వేదార్థ ప్రవచనాలు, పురాణ ఉపన్యాస సంగీత కవితా సదస్సులు, భగవన్నామ సంకీర్తనలు మొదలైన కార్యక్రమాలు జరిపించాలని సంకల్పించారు.
3: పెద్ద కార్యక్రమమే.
2: లోక కళ్యాణం, విశ్వశాంతిని కలిగించడానికే ఈ స్వామి ఈ శరన్నవరాత్ర పర్వదినాలలో క్రతువుని సంకల్పించారు. బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు యాగ సర్వాధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారు. 60 మంది పండితులు వేద పారాయణ చేస్తారు. సుప్రసిద్ధులైన వేద పండితులు ప్రతిరోజు 3 గంటల నుండి 7 గంటల వరకు వేద ప్రవచనాలు చేస్తారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోదలిచిన ఆనాడు పాల్గొన్నటువంటి వారు కుప్పలూరి గణపతి శాస్త్రి గారు, మండలీక వెంకట శాస్త్రి గారు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్ప లక్ష్మావధాని గారు, రేమెళ్ల సూర్యప్రకాశ శాస్త్రి గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కల్లూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ధూళిపాళ రామచంద్ర శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు,
3: అందరూ మహాపండితులు.
2: తర్వాత 5వ తేదీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర కచేరీ జరిగింది. తర్వాత 7వ తేదీ ప్రహ్లాద కూచిపూడి నాటకం, 8వ తేదీ పూర్ణాహుతి, ఆ రోజు శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు నిర్వాహక వర్గ కార్యదర్శిగా ఉన్నది కుప్ప శివరామ బైరాగ శాస్త్రి గారు. ఇంకా యాగ విశేషాలు ఏంటి చెప్పుకోవాలంటే, యజ్ఞం వారం రోజుల పాటు జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని దివ్య సృష్టికి 7వ సంఖ్య ప్రతీకగా చెప్పబడుతుంది. ఉదాహరణకి సప్తలోకాలు, సప్త సముద్రాలు, సప్త పర్వతాలు, సప్త మహర్షులు, సప్త స్వరాలు, సప్త వర్ణాలు, సప్త ప్రాణధాతువులు. ఈ విధంగా యజ్ఞం 7 అజ్ఞానపు తెరలను తొలగించి సప్త జ్ఞానభూమికలను అధిరోహించి సాధకుడు మోక్షాన్ని పొందే సామర్థ్యాన్ని సంపాదించవచ్చు అనే అర్థాన్ని తెలియజేస్తుంది సప్త సంఖ్య.
3: ఎంత అంతరార్థం ఉంది కదా.
2: యజ్ఞంలో గణేష, సూర్య, దేవి, విష్ణు, శివ శక్తి పూజలతో పాటుగా వేద పారాయణ ద్వారా వేద పురుషుని హవన రూపంలో మొత్తంగా 7 దేవతాశక్తుల ఆరాధన జరుగుతుంది. ఈ యజ్ఞంలో శివారాధన కేంద్ర బిందువుగా ఉంటుంది. సహస్రలింగార్చన ద్వారా శతరుద్రయంలోని శివనామాలలో దాంతో హోమ ప్రక్రియల ద్వారా జరుగుతుంది. చివరి రోజు జరిగే పూర్ణాహుతి సందర్భంగా ఋత్విక్కులకు హోమ ద్రవ్యాలు, తర్వాత స్వామి హస్తచాలనంతో సృష్టించే నవరత్నాలు, అక్షతలు అగ్నిగుండంలో వేస్తారు. మనలో ఉండే అంతులేని ఆశలను, అహంకారం, అమకారాలను శివునికి అర్పించి ఆత్మనివేదన చేయడమే దీని అంతరార్థము అని స్వామి చెప్తారు.
3: చాలా చక్కగా చెప్పారు.
2: ఈ జ్ఞాన యజ్ఞంతో పాటుగా భజనలు, హరికథలు, సంగీత కచేరీలు, నాటకాలు, నాట్య ప్రదర్శనలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఎందరో కళాకారులు, నటులు, గాయకులు, పురాణ ప్రవచనం చేసేవారు, నర్తకులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అష్టావధానాలు జరుగుతాయి, భువన విజయ కార్యక్రమం కూడా జరిగింది.
3: కళారాధన అన్నమాట.
2: స్వామివారు నిర్వహించే యజ్ఞంలో దానాలు, ధర్మాలు, దక్షిణలు కూడా విరివిగా ఇస్తారు.
3: భగవంతుడి చేతికి అడ్డెక్కడుంటుంది మరి.
2: ఋత్విక్కులకు, పారాయణవేత్తలకు, వేదవేత్తలకు, జపాలు చేసే పురోహితులకు, సంగీత సాహిత్య కళాకారులకు వారందరికీ స్వామి స్వయంగా దీక్షా వస్త్రాలు, శాలువులు ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఇంకా హస్తచాలనంతో సృష్టించిన కంకణాలు, అంగుళీయకాలు ఇలాంటివన్నీ బహుకరిస్తారు. ఈ యజ్ఞానికి యజమాని అవతార పురుషులైనటువంటి శ్రీ సత్యసాయి భగవానుడే. వేద పురుషుడు, యజ్ఞ పురుషుడు, జ్ఞాన పురుషుడు ఈ ముగ్గురు మూర్తీభవించినటువంటిది స్వామి అవతారం.
3: సత్యమైన మాట కదా.
2: అదే సంవత్సరం ఈ వేద ధర్మానికి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి స్వామి జన్మదినోత్సవం నాడు, అంటే 37వ జన్మదినోత్సవం నాడు ఉదయం 9 గంటలకి బ్రహ్మశ్రీ ఆమ్నాయార్ధ వాచస్పతి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిచే శ్రీ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది.
3: అవునవును.
2: ఆ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసేటప్పుడు స్వామి చెప్పిన మాటలు
3: నాకు కూడా గుర్తొస్తుంది.
2: చేసుకుందాం.
3: స్వామి ఆ రోజు ప్రారంభ ఉపన్యాసంలో ఇలా అన్నారు, నేడు వేద విద్వాంసులు కష్ట పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం వారికి వేదంలో ఉండవలసిన విశ్వాసం తగ్గడమే. వేదమును ఖచ్చితంగా, స్వామి మరీ నొక్కి చెప్పారు, ఖచ్చితంగా నిర్మల మనస్సుతో నమ్మిన వారికి ఎవ్వరికీ ఏనాటికీ దుస్థితి రాదు అన్నారు స్వామి.
2: ఇంకా ఇంకొక మాట కూడా చెప్పారు.
3: అవును, వేద పండితులు తాము అధ్యయనం చేసినటువంటి వేదాన్ని తమ పిల్లలకు కూడా బోధించకపోవడం వల్ల సమాజంలో కూడా, అంటే పండితుల జీవితాల్లోనే కాకుండా సమాజంలో కూడా అవిశ్వాసం పెరిగిపోయింది.
2: ఇంకా ఈ వేదశాస్త్ర పాఠశాల యూనివర్సిటీ అయిపోతుంది అని కూడా చెప్పారు ఆ రోజే.
3: అవునవును, ఏదో
2: ఆనాడే శ్రీ సత్యసాయి యూనివర్సిటీకి బీజావాపన జరిగింది అని అనుకోవచ్చు మనం. తర్వాత 1964లో ఏదో భాగవత భక్త సమాజం అని అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు.
3: అవును, దానికి దీనికి ఎట్లా సంబంధం ఏంటి? భక్త సమాజం అని మొన్న కూడా మీరు అన్నారు, కానీ ఇప్పుడు మన ప్రశాంతి నిలయానికి భక్త సమాజానికి
2: అదే ఆ సంబంధమే ఇప్పుడు చెప్పుకుందాం.
3: చెప్పండి.
2: కృష్ణానదీ తీరంలో కొన్ని అనంతవరము, శ్వేతపురము, వ్యాఘ్రపురము, శ్రీకాకుళం, పాపనాశనం, కూచిపూడి అనే గ్రామాలు, కొన్ని అగ్రహారాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే కొల్లూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వేద వేదాంగ పారంగతులైనటువంటి శాస్త్రవేత్తలు నివసించేవారు. ఇంకా అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉండేవి.
3: ప్రతి సంవత్సరం
2: ఆ గ్రామస్తులు నిర్వహించేవారు. దూర ప్రాంతాల నుంచి ఎందరో కళాకారులని, సంగీత సాహిత్యవేత్తలను, వేదశాస్త్ర పారంగతులను ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఉండేవారు. అది 7 రోజులు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి.
3: వాళ్ళు కూడా 7 రోజులు చేసేవారు
2: సప్తాహం. అక్కడ చేరిన పెద్దలందరికీ ఒక రోజు ఒక ఆలోచన వచ్చిందట.
3: ఏమని?
2: ఇలా సంవత్సరానికి ఒకసారి కాకుండా మనం నెలకొకసారి కలిసి ఇలా భక్తి ధర్మ ప్రచారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు కొందరు. అయితే మరికొంతమంది ఒకరోజైతే రావడం పోవడమే సరిపోతుంది, నెలకొకసారి కాకుండా 3 నెలలకొకసారి 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.
3: బాగుంది.
2: ఒక్క గడ్డి పరక ఏమీ చేయలేదు, అదే కొన్ని గడ్డి పరకలు కలిపి ఒక తాడుగా పెంటే ఏనుగును కూడా కట్టేయచ్చు అని ఒక ఉంది కదా సామెత.
3: అవును, సంఘీయ శక్తి కలయుగే అని కూడా అన్నారు.
2: కాబట్టి వారందరూ కలిసి ఒక సమాజంగా ఏర్పడి ధర్మ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉందామని నిర్ణయించుకున్నారు. అలా ఆవిర్భవించింది శ్రీ సనాతన భాగవత భక్త సమాజం.
3: ఓహో,
2: అది మొట్టమొదటిసారిగా అనంతవరం గ్రామంలో వారి సమావేశం జరిగింది. ఎప్పుడంటే 22 నవంబర్ 22వ తేదీ అనంతవరం గ్రామంలో మొదటి సమావేశం జరిగింది 1923లో.
3: ఓ, 22, 23 బానే కలిసి వచ్చాయి.
2: అంటే వాళ్ళ నియమాలు కొన్ని ఉన్నాయి, ఆ సభ్యులందరూ ఇలా ఉండాలి మేము మనము అని చెప్పి ఒక నిర్ణయం చేసుకున్నారు. మొదటిది అర్ధాపేక్ష లేకుండా ఉండటం, పరమార్థ చింతన కలిగి ఉండటం, వృత్తికి తగిన వేషం, వేషానికి తగిన సంభాషణ, సంభాషణకు తగిన ప్రవర్తన ఉండాలి.
3: మహాధార్మికులు.
2: దీనికి తోడు విద్య, పాండిత్యము, వినయము, నీతి, భక్తి, ధర్మము, జ్ఞాన వైరాగ్య సంపదలు కలిగి ఉండాలి. ఇంకా అన్నింటినీ మించి నిస్వార్థ సేవా తత్పరత ఉండాలి.
3: అదే కదా స్వామి ఆశించేది అందరూ.
2: ఈ లక్షణాలు కలిగి ఉన్న వారిని సభ్యులుగా చేర్చుకుని భారతీయ సంస్కృతిని, భక్తి జ్ఞాన ధర్మాలను ప్రబోధించాలని, మానవ సేవయే మాధవ సేవనే పవిత్ర ఆశయంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారు 1964లో స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు పుట్టపత్తులో నిర్వహించారు 3 రోజులు.
3: అలా ఏర్పడింది అన్నమాట.
2: అయితే ఏమైందంటే ఈ విధంగా నిరంతరాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ ఉపన్యాసాలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో స్వామివారికి మంచి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ విధంగా వీరి ద్వారా ధర్మ ప్రచారం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట. అందుకని
3: ఏం చేశారు,
2: ఆ రోజు ప్రకటన చేశారనమాట. ఏమనంటే ఈ సనాతన భాగవత భక్త సమాజం ప్రశాంత నిలయ అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సనాతన సరిధిలో ప్రకటన చేయించారు.
3: అబ్బా అద్భుతం.
2: ఆ తర్వాత ఏమైందంటే ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది. అకస్మాత్తుగా ఆ అధ్యక్షులు శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు 1987లో పరమపదించారు. అప్పుడేమైందంటే స్వామి వారిని అడిగారనమాట, వచ్చే అధ్యక్షులుగా ఎవరు నియమించాలంటే కుప్పా బైరాగి శాస్త్రి గారిని పెట్టారు. అది 88లో జూలై 31వ తేదీ. ఆ తర్వాత సంవత్సరానికే ఆయన కూడా కాలం చేశారు.
3: అయ్యో,
2: అప్పుడు అధ్యక్షులుగా ఎవరు నియమించాలి స్వామి అని చెప్పి వీళ్ళు వెళ్లి స్వామిని ప్రార్థిస్తే, అది చరిత్రాత్మకమైన రోజనమాట ఆ సమాజం యొక్క చరిత్రలో. 17/9/89లో, అంటే సెప్టెంబర్ లో అనమాట, 89 స్వామి నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని వాళ్ళని ఆశీర్వదించారట.
3: మహాదృష్టం, మహాదృష్టం.
2: తర్వాత ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా సీతారామ కళ్యాణం చేస్తూ ఉండేవారట. రాగి విగ్రహాలు, ముందు ఇత్తడి విగ్రహాలు ఉండేవి, ఆ తర్వాత రాగి అవి ఎక్కడికో వెళ్ళిపోయాయి, మళ్ళీ తర్వాత రాగి విగ్రహాలు. ఈ ప్రశాంతి నిలయంలో ఈ కళ్యాణం జరిగినప్పుడు ఈ మూడు రోజులు కార్యక్రమాలు జరిగినాయి కదా, అప్పుడు స్వామి ఆ కళ్యాణం జరిగే సందర్భంలో బంగారు మంగళసూత్రాన్ని సృష్టించి సీతాదేవి మెడలో వేశారట. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు కదా.
3: అవును,
2: అంటే వాళ్ళ
3: విగ్రహాలు తీసుకెళ్లేవారు,
2: ఈ మంగళసూత్రంతోనే అక్కడ కళ్యాణం జరిపించేవారు అనమాట. అంటే వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. ఏంటంటే నగర సంకీర్తన మొదట, తర్వాత అఖండ కలశ స్థాపన, గోపూజ, వేద పారాయణ, భాష్య ప్రవచనం, తరంగ కాలక్షేపాలు, భక్తి భజన కాలక్షేపాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, సీతారామ కళ్యాణంతో పాటుగా అది కానీ లేకపోతే శివపార్వతుల కళ్యాణం గాని హనుమత్ కళ్యాణం గాని జరిపేవారట.
3: అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం జరిపించేవాళ్ళు
2: ప్రతి చోట. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉపన్యాసాలు, హరికథలు, గాత్ర కచేరీలు, ఈ చివరిగా రాత్రి హారతి జరిగేది. ఇలా కొన్ని వందల మంది పండితులు, వేదవేదాంగవేత్తలు, కళాకారులు ఈ సమాజంలో సభ్యులుగా చేరి ఇతోదిక సేవలు చేశారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం ఇక్కడ.
3: చెప్పండి.
2: పోతుకూచి వెంకటాచల శాస్త్రి అనే హరికథకుడు అనమాట ఆయన, భాగవతారు గారు. ఎన్నాళ్ల నుంచో స్వామి దర్శనం కోసం ఆరాట పడుతూ ఉండేవారట, నేను ఎప్పుడైనా స్వామి సన్నిధిలో వెళ్లి ఈ హరికథా గానం చేయగలనా లేదా అని చెప్పి.
3: జీవుని వేదన,
2: ఆ వేదన, ఆ స్వామి నన్ను ఆ వేదన ఆలకించాలి, నాకు అవకాశం కల్పించాలి అనుకున్నప్పుడు అనుకోకుండా స్వామి నుంచి ఆహ్వానం వచ్చింది సమాజం వారికి. అప్పుడు వీరంతా కలిసి అమరావతి ఎక్స్ప్రెస్ లో వచ్చారు, ధర్మవరంలో దిగారు. పుట్టపర్తి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి, మీరు అక్కడ గుంటూరు నుంచి వచ్చారు కదా, మీ అందరి కోసం స్వామి బస్ పంపించారు అని చెప్పి బస్సులో ఎక్కించుకుని తీసుకొచ్చి ప్రశాంతి నిలయం పట్టణ వాటిక గేట్ లో దించారట.
3: స్వామి లీలలు ఇలాగే ఉంటాయి.
2: అప్పుడు ద్వారం దగ్గరే కామావధాని గారు స్వాగత వచనాలు పలికి వాళ్ళకి ఆహ్వానం పలికి హారతి ఇచ్చి వేదపారాయణ చేస్తూ ప్రశాంతి నిలయానికి ప్రదక్షిణ చేయించి ప్రధాన ద్వారం వద్దకు రాగానే, అంటే స్వామి దర్శనానికి బయటకు వస్తారు కదా, ఆ ద్వారం దగ్గరికి రాగానే స్వామివారి దర్శనమిచ్చి చాలా శ్రమపడి ప్రయాణం చేసి వచ్చారు. వంటలు పూర్తయ్యాయి, చిత్రావతికి వెళ్లి స్నానాలు పూర్తి చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందామని ఆశీర్వదించారట.
3: ఆయన కోరిక ఎలా తీర్చారు స్వామి.
2: తర్వాత వాళ్ళ కార్యక్రమం 2వ రోజు ప్రారంభించుకున్నారు. ఈ పోతుకూచి వారు హరికథా గానం చేస్తూ ఉన్నారట. అంతకు ముందు చేసిన సమయంలో, ముందు చేసిన కథకు స్వామి రాలేదు. ఈయన మొదలు పెట్టినప్పుడు స్వామి భయం వేస్తుందట ఒకవైపు నుంచి,
3: చెప్పాలి
2: శ్రీరామ జననం నుంచి అహల్యా శాపిమోచన వరకు చెప్పాలి ఆయన కథ, అంతవరకు అనుకున్నారు. ఆ చేస్తూ ఉండగా స్వామి నగుమోము కనలేని త్యాగరాజ కీర్తన పాడుతూ ఉండగా వచ్చారట.
3: నగుమోములతో,
2: నగుమోముతోని వచ్చి ఆ కీర్తన అయ్యేంత వరకు ఉండి ఆయన దగ్గరికి వెళ్లి సృష్టించి విభూతి ఆయన నోట్లో స్వయంగా వేశారట. వేసి తర్వాత ముఖం నుదుట పెట్టి వీపు తట్టి చాలా బాగుంది బంగారు, ఈ సంప్రదాయం వినేవాళ్ళు లేరు, ఈనాడు చెప్పేవారు లేరు, నేనున్నానుగా సీతారామ కళ్యాణం వరకు చెప్పు అని సింహాసనంలో ఆసీనులయ్యారట. ఇక అసలు అహల్యాశాప విమోచనం వరకే ఆయన చెప్పవలసింది, ఈ స్వామి ఇంకొంచెం పొడిగించారు. ఈ కథా కాలక్షేపం పూర్తి కాగానే స్వామి హస్తచాలనం చేశారు, హస్తం తిప్పారు, తళుక్కున ఒక మెరుపు మెరిసిందట, దగదగా మెరిసే పట్టు వస్త్రం వచ్చిందట స్వామి హస్తంలో.
3: వస్త్రాలు కూడా అలా సృష్టించారు స్వామి,
2: మనం ఎక్కడ విన్నట్లేదు దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ ఒక పుస్తకంలో చదివాను, చివరికి అది చూస్తే పట్టు చీర అయిందట.
3: అయ్యో అదేంటి చీర,
2: పట్టు చీర వచ్చింది స్వామి హస్తంలో నుంచి, అది అంటే విభూతులు ఉంగరాలు ఇలాంటివి,
3: పట్టు పంచ కాదు, పట్టు చీర,
2: పట్టు చీరే అనమాట అది. ఇక మరునాడు స్వామి జన్మదినోత్సవం, ఇక మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి స్వామి శిరస్సుపై పుష్పంతో 3 సార్లు తైలాన్ని ఉంచి
3: అభ్యంగన కార్యక్రమం,
2: ఆ భాగ్యం ఉండేది. ఆ తర్వాత బూర్గు రామకృష్ణారావు గారు చేశారట, వెంకమ్మ గారు, పార్వతమ్మ గారు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. అటువంటి అరుదైనటువంటి భాగ్యం 1964లో ఈ భక్త సమాజం సభ్యులందరికీ స్వామి ప్రసాదించారు.
3: ఎంత అదృష్టవంతులు,
2: అంతటి ప్రేమామృతాన్ని వర్షించి స్వామి ఈ వేద వేదాంగవేత్తల్ని కళాకారులందరినీ పోషించారు.
3: మరైతే ఇందులో భాగమే కదా విద్వత్ పోషణ కూడా. మరి మీరు చాలా కాలంగా పర్తి వస్తున్నారు, చాలా విషయాలు తెలుసు మీకు. ఈ వేద పండితులు స్వామి ఆశ్రయంలో ఉన్నవాళ్లు ఎవరినైనా గురించి కాస్త చెప్తారా?
2: చాలా మంది ఉన్నారు, ఎంతో మంది స్వామి ఆశ్రయంలో జీవితం గడిపినటువంటి వాళ్ళు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి వారు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మనందరము ప్రతిరోజు సాయిశ్వరాయ హే సత్యదేవాయ ధీమహి అని చెప్పుకుంటాం కదా, సాయి గాయత్రి ఆయన మంత్రద్రష్ట అన్నమాట దానికి. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. భగవాన్ బాబావారి అవతార కార్యక్రమంలో ఒక ముఖ్యాంశమైనటువంటి వేద పోషణ వేదోద్ధరణ కృషిలో పాలు పంచుకుని ప్రత్యక్షంగా భగవాన్ బాబా వారి ప్రశంసలు పొందినటువంటి వారు, స్వామి సేవలో తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి కారణ జన్మలు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు పూర్వం విజయనగర ఆస్థాన పండితులుగా ఉండేవారు. వేద వేదాంగ పారంగతులు, అంతేకాకుండా వేదార్థాన్ని విడమర్చి చెప్పగల విద్వాంసులు. భారతదేశంలో ఆ రోజుల్లో ఒక్కరు కూడా ఉండేవారు కాదు.
3: అదే వేదం చదవడమే తప్ప అర్థం తెలిసిన వాళ్ళు
2: పఠనం ఒకటే కానీ అర్థం వివరణ చేయడం సామర్థ్యం ఉండేది కాదు. కానీ వేదార్థాన్ని ఇతరులకు బోధించగలిగినటువంటి వారు చాలా అరుదుగా ఉండేవారట. వారిలో వేదము వేదార్థము తెలుసుకుని తెలుపగలిగినటువంటి వారు శ్రీ బ్రహ్మశ్రీ గంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయనకి సాహిత్యరత్న, అభినవ విద్యారణ్య బిరుదులుండేవి. పెద్ద గొప్ప సంస్కృత కవులు, రామాయణాది గ్రంథానికి వ్యాఖ్యానం చేశారు, రచయితలు, అన్ని శాస్త్రాల్లో పారంగత్వం గడించిన వారు.
3: ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి స్వామి సన్నిధికి?
2: అదే యజ్ఞం జరిగింది కదా, ఇలాంటి వాళ్ళందరినీ తన సన్నిధికి రప్పించుకోవడానికి యజ్ఞం ప్రారంభించుకున్నారేమో స్వామి. 1962లో ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా వారు ని ఆయన దర్శించుకునే భాగ్యం పొందారు. ఇంకా 63-73 మధ్యలో ఆయన శ్రీ సత్యసాయి అవతార వైభవం, సత్యసాయి వేదవాణి అనే గ్రంథాలని రచించారు. శ్రీ సత్యసాయి గాయత్రి మంత్ర ద్రష్టగా అందరికీ సుపరిచితులు ఆయన.
3: అవును,
2: ఒకనాడు ప్రశాంతి నిలయంలో శంకర జయంతి సందర్భంగా శాస్త్రి గారు ఉపన్యాసం చేస్తూ సత్యసాయి అనే పదానికి బ్రహ్మ పరంగాను విష్ణు పరంగాను గాయత్రి పరంగాను సప్రమాణంగా అర్థం చెప్పారట. స్వామి ఆయన చెప్పిన భాషాన్ని కొంత సవరణ చేసి సాయి శబ్దానికి సాంబశివుడనే అర్థం కూడా చెప్పారు.
3: మరి అసలు ఆయనే కదా స్వరూపం అంతా.
2: సా శబ్దానికి శివుడని, ఆయు శబ్దానికి అంబ అని అర్థం చెప్తే వ్యాకరణ శాస్త్ర ప్రవీణులైన కొందరు పండితులకి అనుమానం వచ్చిందట దీనికి ప్రమాణం ఏమిటి అని. అప్పుడు శాస్త్రి గారు నిఘంటువుల్లోనూ లలితా సహస్రనామ భాష్యంలోనూ చెప్పబడినటువంటి అర్థాలన్నీ చూపించి స్వామి చెప్పిన విషయానికి సరిపోలుతుందని చెప్పి చూపించారట ఆయన. అప్పుడు స్వామి మించిన విజ్ఞాన నిధి విజ్ఞాన ఖని ఎవరుంటారని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఇక ఆ సాయి గాయత్రి మంత్రం ఎలా ఆయన నోట్లోని ఆవిర్భవించిందో ఆయన మాటలోనే ఒకసారి.
3: అదే ఎప్పుడు ఎట్లా?
2: అది త్రయీ బృందావనం. మధ్యలో మురళీమోహన శ్యామసుందరమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సుందర మందహాస వదనారవిందులై ఆసీనులై ఉన్నారు. ఆ రోజు క్రిస్మస్ పండుగ ముందు రోజు గోధూళి వేళ. సంధ్యారాగములు బృందావన ప్రాంగణాన్ని పసుపు కుంకుమలతో బంగారు పూలతో అలంకరిస్తున్నాయి. సనక సనందనాది మహాభక్తగణంతో విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు వలె సౌవర్ణ కాషాయాంబరధారి శ్రీ సత్యసాయి పరమాత్ముడు రత్నసింహాసనంపై ఆసీనులయ్యారు. భక్తవరేణ్యులు, అధ్యాపకులు, మేధావులు, పండిత ప్రకాండులు, పరమ సాధ్యుమ తల్లులు, మోక్షార్థులు, విద్యార్థులు సభను అలంకరించారు. శ్రీ స్వామి అత్యంత ఆప్యాయంగా వారి కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి బంగారు అని సంబోధించి నన్ను కొద్దిసేపు ప్రసంగించమని ఆదేశించారు. ఆ అమృతోక్తి నా ధీ వీధిలో విద్యుల్లేఖయే తళుక్కున మెరిసింది. ఫలితం సాయి గాయత్రి మంత్రదీప్తి దర్శన. ఈ విధంగా సత్యసాయి గాయత్రి మంత్రం ఆవిష్కృతమైంది. ఆ మంత్రార్థం చాలా మందికి తెలుసు, మళ్ళీ ఇంకొకసారి
3: చెప్పండి.
2: శ్రీ సత్యసాయిని సాక్షాత్తు భగవంతుడని, పరమేశ్వరుడని గురువుల వలన, శృతి స్మృతి శాస్త్ర ప్రమాణముల వలన, ముఖ్యంగా స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నాను. నిత్య సత్య పరబ్రహ్మ స్వరూపుడు, పరంజ్యోతి మరియు పరమేశ్వరుడైన శ్రీ సత్యసాయి దేవుడు నా యొక్క బుద్ధిని సదాలోచనలయందు సత్కర్మాచరణలయందు ప్రేరేపించినట్లు చేయమని నేను ప్రార్థించుచున్నాను. శ్రీ సత్యసాయిమూర్తిని సత్యస్వరూపునిగా, సర్వదేవతాస్వరూపునిగా, సర్వ జగద్వ్యాపకునిగా నా హృదయారవింద మధ్యమునందు మనఃపూర్వకంగా ధ్యానించుచున్నాను అని దానికి అర్థం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దివ్యావతార స్వరూపులను విశ్వసించి, సాక్షాత్తు వేదపురుషులని శాస్త్రప్రమాణంగా నిరూపించి, అనుభవపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మి తమ జీవితంలో చివరి భాగాన్ని ప్రశాంత నిలయంలోనే స్వామి సన్నిధిలోనే గడిపారు. శత సంవత్సరాలు జీవించారు. అక్షయనామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు శనివారం ఉషోదయ కాలంలో ఆయన స్వామి పాదపద్మాల్లో లీనమయ్యారు. ఆయన చేసిన అమూల్యమైనటువంటి సేవకు గుర్తింపుగా స్వామి శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును నెలకొల్పారు. ఆ రోజు
3: చిరంజీవులైనారు. ఆ ప్రకారంగా
2: ఆయన గురించి చెప్పాలంటే స్వామి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. ఏమంటే, గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి శతవర్షములు జీవించిన వేద పండు, వేదాంత వేదార్థములను గుర్తించిన మహాపండితుడు. ఆయన ఆంధ్రదేశంలో సాటిలేని మేటి. అతను కేవలం వేద ప్రమాణములతోనే కాక భక్తి ప్రపత్తులందు కూడా తన జీవితాన్ని పూర్ణం గావించిన వ్యక్తి. అతని విశ్వాసం ఎట్టిది అంటే, సర్వవేద సారమును గుర్తించిన మహాపండితుడై సత్యసాయి సర్వదేవతా స్వరూపుడనే సత్యాన్ని గుర్తించి తన అంత్య జీవితాన్ని స్వామి సన్నిధి అందే గడుపుతూ వచ్చాడు. స్వామి చెప్పిన మాటలు ఇవి. ప్రశాంతి నిలయంలో శతవర్షములు నింపుకున్నాడు. ఇతడు అమరుడు అనే చెప్పవచ్చు.
3: నిజమే.
2: అతని జ్ఞాపకార్థమై వేదశాస్త్ర అభివృద్ది నిమిత్తమై శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తును ప్రారంభిస్తున్నాము. అతని ఆదర్శాలను, సద్గుణాలను ప్రధానంగాను ఆధారంగాను భారతీయులు అనుసరించి ప్రాచీనమైన వేద సంస్కృతిని పునరుద్ధరింపజేసి తిరిగి మన భారతదేశం ప్రాచీనమైన వైభవంతో రూపొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను అన్నారు. కాబట్టి సాక్షాత్తు భగవంతుని చేత ప్రశంసలు అందుకున్నటువంటి మహనీయులు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
3: అవును, కామావధాని గారి పేరు కూడా తరచూ వినిపిస్తుంటుంది కదా.
2: అవును, కామావధాని ఆయన పేరు ఎందుకు తెలియదు, అందరికీ తెలిసి ఉంటుంది. పుట్టపర్తి ఎప్పటి నుంచో వచ్చే వాళ్ళందరికీ తెలుసు.
3: అదే,
2: కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆయన గురించి కూడా
3: స్మరించుకుంటే మనం ధన్య జీవులం అవుతాం.
2: అవునవును.
3: చెరుకుమెల్లి కామావధాని గారు కామేశ్వర ఘనాపాఠి అనే పేరుతో కూడా ప్రసిద్ధులు. జీవితమంతా వేదాధ్యయనం, వేద పఠనం, వేద ప్రచారాలకే అంకితం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వేద పండితులకు నిలయంగా ప్రసిద్ధి. ప్రత్యేకించి ఆ కోనసీమగా వ్యవహరించేవాళ్లు కదా. అక్కడ రాజోల్ తాలూకాలో కడలి అనే ప్రాంతం వారి జన్మస్థలం. 1962లో మీరు చెప్పారు కదా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, స్వామి ఆయన్ని కూడా ఆహ్వానించారు. ఆ రోజు ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టిన కామావధాని గారు తిరిగి వెళ్లలేదంట.
2: అవును, అది కూడా విన్నాను.
3: చాలా చిత్రమైనటువంటి విషయం కదా. ఎందుకంటే వీరి ఆశ్రమవాస దీక్ష గురించి నిజంగా అద్భుతమైనటువంటి విషయం. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఏంటంటే, స్వామి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కామావధాని గారు కూడా, ఆయన కూడా వెంట వెళ్లారట. ఆ సందర్భంలో అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారు స్వామిని ఆహ్వానించారు తమ ఊరు, తమ గ్రామం సఖినేటిపల్లిలో గీతా మందిరాన్ని ప్రారంభించమని. ఆ దారిలో అలా వెళ్తున్నప్పుడు, సఖినేటిపల్లి వెళ్తున్నప్పుడు కడలి గ్రామం కూడాను, అయితే స్వామి అక్కడ కడలి గ్రామంలో ఆపేసి, కారు ఆపి కామావధాని గారిని మీరు ఒకసారి వెళ్లి ఇంట్లో ఇంటికి వెళ్లి రమ్మన్నారు. స్వామి ఏమో తన పాటికి తాను వెళ్లిపోయారు. అయితే కామావధాని గారు అక్కడి నుంచి కదల్లేదు, ధ్యానముద్రలో ఉండిపోయినారు, ధ్యానం చేస్తూ ఉండిపోయినారు. అయితే దారిలో వెళ్లే ఒకతను కామావధాని గారిని గుర్తించి ఇంట్లో విషయం చెప్పారట. కామావధాని గారు వచ్చారు.
2: వాళ్ళకేం తెలుస్తుంది మరి, ఎక్కడో వెళ్ళిపోయిన కారులో ఉంటారు.
3: అంతే, కుటుంబ సభ్యులు కొందరు గ్రామ పెద్దలను అందరినీ వెంట వేసుకుని వచ్చారు. ఇంటికి రమ్మన్నారు, ఈయన వెళ్లలేదు. ఈ లోపల స్వామి అరగంటలోనే వచ్చేసారు. స్వామి వచ్చి, ఏంటి వెళ్లలేదని ఆయన కొడుకును కూడా అన్నారట, ఏం నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లవా అని. రావటం లేదు స్వామి, ఇంటికి రావడం లేదు అంటే, సరే మీరు వెళ్ళండి, మా అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయండి, నేను తీసుకుని వస్తానని. స్వామి అడిగారట కామావధాని గారిని, ఎందుకు ఇంటికి వెళ్లవంటే, నేను భవబంధాలన్నీ వదులుకుని మీ పాద సన్నిధిలో చేరిన వాడికి మళ్లీ నాకు ఇంటితో ఏం సంబంధం అన్నారు.
2: అప్పటికి 10 సంవత్సరాలు అయిందట ఆయన పుట్టపర్తి వచ్చి.
3: అవునవును. అప్పుడు మళ్లీ స్వామి ఎంత చక్కగా, నా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను రమ్మని ఇంటికి పిలుచుకుని పోయారు.
2: మీ ఇల్లంటే రానన్నారు,
3: రానన్నారు కదా, అందుకు నా ఇంటికి రమ్మన్నారు.
2: అవును.
3: అయితే అక్కడ కూడా భోజనం చేయడం వరకే, ఆ తర్వాత వెంటనే స్వామి వెంటనే అనుసరించి ప్రశాంతి నిలయం
2: రోజు ఉండమని వాళ్ళు ప్రార్థించిన పడినా ఉండలేదట,
3: ఉండలేదట.
2: ఇది నేను విన్నాను, ఎక్కడో చదివాను కూడా.
3: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు అలాగే ఉండిపోయారు. కామావధాని గారి గురించి స్వామి చెప్పుకున్న మాటలు రెండు మాట్లాడుకుందాం. కామావధాని గొప్ప భక్తుడు, స్వామి సన్నిధి వచ్చిన తర్వాత
2: అలాగే చెప్పండి, మళ్ళీ మార్చద్దు,
3: అలాగే చెప్తాను. తిరిగి స్వగ్రామానికి వెళ్లలేదు. కొడుకులు మనుమలు రమ్మని ఎంతగానో వేడుకున్నారు, కాని ఆయన ఎక్కడికి వెళ్లకుండా స్వామి సన్నిధిలోనే కాలం గడిపారు. నేను కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు. వాళ్ల ఇంటిలోనే
2: భూమని వాళ్ళు ప్రార్థించిన ఉండలేదట. ఇది నేను విన్నాను, ఎక్కడో చదివాను కూడా.
3: నిజంగా ఇంతటి చివరి క్షణం వరకు.

0: కడలూరు వెళ్లినప్పుడు నాతో పాటే వచ్చాడు. వాళ్ల ఇంటిలోనే భోజనం చేశాడు. ఒక్కపూటైనా ఉండమని వారంతా బ్రతిమలాడారు. కాని ఆయన నా వెంటే తిరుగు ప్రయాణమయ్యారు. అంతటి భక్తుడు కామావధాని అన్నారు. సంపూర్ణ శరణాగతికి ఆయన నిలువెత్తు నిదర్శనం గదా.
1: ఇంకా ఉందా, ఇంకేమైనా ఉంటే ఆయన గురించి? అయితే మనమందరం కోట్లాది మంది స్వామి భక్తులు ప్రతిరోజు ఉదయం ఈశ్వరాంబా సుత శ్రీమన్
0: సుప్రభాతం
1: పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దైనందిన కార్యక్రమం ప్రారంభించుకుంటారు సత్యసాయి సుప్రభాతంతో.
0: అవును,
1: ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ దూపాటి తిరుమలాచార్యులు గారిని ఇంకొకసారి
0: ఆయన గురించి కొంచెం చెప్పుకుందాం. ఎందుకంటే
1: కనీసం మనలో కూడా ఆ భక్తి తత్పరత కాస్త అభివృద్ధి అవుతుందేమో.
0: చెప్పండి చెప్పండి.
1: స్వామి దివ్యత్వాన్ని గుర్తించి స్వామి పదకమలాలను ఆశ్రయించి 40 సంవత్సరాలకు పైగా ఆధ్యాత్మిక సాధన కొనసాగించి భగవాన్ బాబావారి దివ్య ప్రేమాదరాలకు నోచుకున్నటువంటి మహనీయుడు దూపాటి తిరుమలాచార్యు గారు. ఆయన వెంకటగిరి సంస్థాన అధీశ్వరుల ప్రాపకంలో ఉన్న రోజుల్లో 1950 సంవత్సరంలో వెంకటగిరి రాజావారు స్వామిని మా సంస్థానాన్ని పావనం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు మొదటిసారిగా ఈ తిరుమలాచార్య గారు స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శివరాత్రికి నవరాత్రికి పర్వదినాల్లో పుట్టపర్తికి వచ్చి స్వామివారి దర్శనం స్పర్శనం సంభాషణం ఇలాంటి భాగ్యాలన్నీ పొందుతూ ఉండేవారు. స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర సత్యం శివం సుందరం ఆయనే
0: తెలుగులో రాసిన ఆయన.
1: తర్వాత అంతేకాకుండా శ్రీ సత్యసాయిబాబా రామాయణం, శ్రీ సత్యసాయి శతకం, శ్రీ సత్యసాయి గీత
0: ఇన్ని
1: మూడు గ్రంథాలు రచించారు. బెంగళూరులో త్రయీ బృందావనంలో భగవాన్ సన్నిధిలో శ్రీ సత్యసాయి సుప్రభాతాన్ని 10 శ్లోకాలుగా రచించారట. కాని మనం పాడుకునే దానిలో సగమే. ఇప్పుడు స్వామి ఆ సుప్రభాత శ్లోకాలను ఎంతగానో మెచ్చుకున్నారట. ప్రశాంతి నిలయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ సాయి భక్తులందరూ ప్రతిరోజు ప్రభాత సమయంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తూ ఉంటాం. స్వామి శ్రీ తిరుమలాచార్యులు గారికి స్వప్నంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించి మంత్రోపదేశం చేశారట.
0: ఎంత అదృష్టం,
1: ఎంత భాగ్యం అది. స్వామి బదరియాత్రకు వెళ్లినప్పుడు వారితో కలిసి వెళ్లినటువంటి అదృష్టవంతుల్లో ఈయన కూడా ఒకరు. అనేక సందర్భాల్లో స్వామి శ్రీ తిరుమలాచార్యుల గారిని వారి కుటుంబ సభ్యులను రక్షించి కాపాడి అండగా నిలిచారు.
0: విద్వత్ పోషణ
1: స్వామివారు తిరుమలాచార్యుల వారి భక్తి ప్రపత్తుల గురించి ప్రశంసిస్తూ మనకి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఉపన్యాసం చెప్తారు కదా స్వామి, ఆ దివ్య ఉపన్యాసంలో 2000 సంవత్సరంలో ఇలా సెలవిచ్చారు. ఏమనంటే, పూర్వం సుప్రభాతం రాసిన దూపాటి తిరుమలాచార్య ఉండేవాడు. అతను వెంకటగిరి ఆస్థానంలో ఉండే గొప్ప సంస్కృత పండితుడు. 90 ఏళ్లు వచ్చినా నాతో ప్రయాణమై బదిలీ వచ్చాడు. తిరుమలాచారి, దేహం చాలా శుష్కించిపోయింది, ప్రయాణం చేయగలవా అన్నాను. స్వామి, మీరు నా వెంట ఉంటుంటే ఎంతకాలమైనా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాను, మీకు కాకపోతే ఇంకా లోకానికే నేను వ్యర్థం అన్నాడట. స్వామి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందులో కోదు లోకమాత అని.
0: బాగుంది,
1: నీకు కాకపోతే నేను లోకంలో ఉండడమే వ్యర్థం అనుకున్నాడు. ఇంత భక్తి ప్రపత్తులతో జీవించిన వాడు ఆ తిరుమలాచారి. కాలమంతా స్వామితోనే గడిపాడు. బృందావనం పోతే బృందావనంలో కూడా నాతోనే ఉండేవాడు. ఎంత భక్తి అంటే ఆ భక్తికి ప్రమాణం చెప్పడానికి వీలు కాదు. కట్టకడపటికి మరణం కూడా సునాయాసంగా లభించింది. స్వామి, ఇక నా పని అయిపోయింది అన్నాడంట ఒకరోజు. నీకెట్లా తెలుసు అని అడిగారట స్వామి. లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు అని పోయి స్నానం చేసి వచ్చాడు. జలం తీసుకువచ్చి స్వామి పాదాలపై పోశాడు. 4 బొట్లు తీర్థం తీసుకున్నాడు. స్వామి, ఇక నేను పరిపూర్ణుడినయ్యాను అన్నాడట. దేహం పూర్ణమైపోయింది, మనస్సు పూర్ణమైపోయింది, ఆత్మ పూర్ణమైపోయింది, ఇంకా మీలో చేరిపోతున్నాను అన్నాడు. అప్పుడే ప్రాణాలు వదిలాడు. మరణం ఎప్పుడొస్తుందో తాను తెలుసుకోగలిగాడు. ఎప్పుడు చూచినా సాయిమాత సాయిమాత అంటూ స్మరించుకునేవాడు. ఇలాంటి పరమభక్తులు జగత్తులో ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అని స్వామి చెప్పారట ఆ రోజు ఉపన్యాసంలో. ఇంకా వీళ్ళు కాకుండా వెంకటగిరి సంస్థానం నుంచి వచ్చిన వారు రామశర్మ గారు ఉన్నారు. ఆయన పద్యాలు కూడా సనాతన సారథిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ రోజు అనిల్ కుమార్ గారు కూడా చెప్పారు, విషయ వాసనలు నిన్ను వేటాడి తరినేని.
0: అవును,
1: అది ఆ పద్యం.

0: ఇంకా ఈ విద్వత్ పోషణ అంటే కేవలం శాస్త్ర రంగం ఒకటేనా?
1: అవును, చతుష్షష్టి కళారాధ్య, ఆయన చతుష్షష్టి కళల చేతను ఆరాధింపబడుతుంటాడు. వాళ్ళందరూ విద్వాంసులే కదా. మరి
0: ఎవరు ఇంకా?
1: సంగీత, సాహిత్య, నృత్య విభాగాల్లో అందరూ చాలా మంది ఈ స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు ఉన్నారు కదా.
0: ఘంటసాల వెంకటేశ్వరరావు గారు,
1: అవును,
0: శ్రీమతి పి సుశీల, శ్రీమతి పి లీల, ఆ తర్వాత చిత్ర,
1: శోభారాజ్ గారు,
0: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ సోదరి శైలజ, వీరంతా వచ్చారు స్వామి దగ్గర. వాళ్ళ విద్యను ప్రదర్శించుకున్నారు, స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
1: అదే కళ్ళల్లో కూడా విద్వత్తున్న వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళే.
0: ఇంకా నటులు ఉన్నారు కదా, చిత్తూరు నాగయ్య.
1: అవునవును, నాట్య నాటక రంగాల్లో ఉన్నవాళ్ళు.
0: మొన్నటి దాకా అంజలిదేవి గారు వీళ్ళంతా ఆవిడే కదా, ఈ సత్యసాయి, పర్తిసాయి.
1: అవును, టెలిఫిల్మ్ అని తీశారు,
0: షిరిడి సాయి, పర్తిసాయి దివ్య కదా. వీళ్ళందరూ వచ్చి భీమసేన్ జోషిని మర్చిపోయాం, రవిశంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ స్వామి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ, వాళ్ళందరినీ పోషించి, వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించారు. ముగింపు ఏమిటి, ఏమని?
1: మరి విద్వత్ పోషణ్ అంటే స్వామి సాక్షాత్తుగా అట్లా చూపించారు, వేదరక్షణ చూపించారు, విద్వత్ పోషణ చూపించారు. మరి స్వామి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కదా, అప్పుడే కదా స్వామి ప్రాజెక్ట్.
0: ఇంకొక విషయం ఏంటంటే, సమ్మర్ కోర్సు లో మొట్టమొదటిసారిగా ఈ వేదం గురించి చెప్పుకునేటప్పుడు 1983 సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో విద్యార్థులను ఒకవైపు, విద్యార్థులు ఒకవైపు, వేదం నేర్పించి వాళ్ళకి ఆ చివరి రోజు వాలంటీర్ ఫంక్షన్ రోజు వాళ్ళతో చెప్పించారు స్వామి. ఫస్ట్ టైం అన్నమాట అది, ఆడపిల్లలు వేదం చెప్పడం. ఆ తర్వాత కళాశాల విద్యార్థులతో ప్రతి సభా ప్రారంభంలో చెప్తూ ఉండేవారు. మళ్ళీ ప్రైమరీ స్కూల్ వాళ్ళ పిల్లల చేత ఎప్పుడు దసరాల్లో మంత్రపుష్పం ఇవన్నీ అట్లా అట్లా.
1: ఇప్పుడు రోజువారీ కార్యక్రమం అయిపోయింది.
0: ఇప్పుడు అది ఎప్పుడు ప్రారంభమైందంటే 1963 బృందావనంలో జరిగిన సమ్మర్ కోర్సు. తర్వాత 2003 సెప్టెంబర్ 19 నుంచి దర్శన సమయంలో ఇక్కడ ప్రశాంతిలో వేద పఠనం జరుగుతుంది. మే 18 2005 బృందావనంలో ప్రారంభమైంది. ఇలాగా స్వామి
1: అంటే మొట్టమొదట విద్యార్థులు, తమ సంస్థ విద్యార్థుల చేత, అందరి చేత.
0: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సమితుల్లో అన్ని చోట్ల అందరూ వేదాన్ని అభ్యసిస్తున్నారు, వేదాన్ని పఠిస్తున్నారు. అది విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వేద పఠనం చేస్తున్నారు కదా. కాబట్టి ఇంకా నిన్న చెప్పుకున్నారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళకి నేర్పించాలి అని. అట్లా ప్రపంచం అంతా వేదం నేర్చుకుంటే ఇంకా ప్రపంచ శాంతి
1: తప్పకుండా
0: సమకూరుతుంది,
1: సమకూరుతుంది.
0: సరే, ఇంతటితో ముగిద్దాం. సాయిరాం,
1: ధన్యవాదాలు. వాడు
2: శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదా, యజ్ఞంలోని అంతరార్థాన్ని, విద్వత్ పోషణ గురించి ఇంకా ఎన్నో విలువైన అంశాలను చక్కగా సరళమైన శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనకు అందించిన శ్రీ విజయలక్ష్మి గారికి, శ్రీమతి ప్రఫుల్ల గారికి ధన్యవాదాలు. వేద పోషణలో ఇప్పటివరకు మనం విన్నట్లు, ఆ రోజు స్వామి చిన్నగా మొదలుపెట్టింది, ఈ మధ్య మనం ప్రశాంతి నిలయంలో చూశాం. ఎంతో మంది, వేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయంలో అంతటా వేద పఠనం చేశారు. అంతేకాకుండా ఇందాక మనం భక్తుల అనుభవాలను విన్నప్పుడు, వేద పోషణ అంటే వేదాలను మనం పోషించటమని కాదు అని గుర్తించాలి. వాటిని తెలుసుకొని ఆచరించి తద్వారా మనం దానిగా మారటమే మన కర్తవ్యం. ఇందాక మనం విన్న భక్తుల అనుభవాలు కూడా, వారు దాన్ని అలా ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులయ్యారు. అయితే అది ఎంతో క్లిష్టమైన కార్యం. దానిని సులభతరం చేయటానికే మరి మన సాయి భగవానుడు అవతరించారు కదా. గ్రంథంబులన్నీయు గాలించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, వేదములన్నీయు వెదకి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, శాస్త్రములన్నీయు చదివి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు, గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు, ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ, సత్య సాయి పలుకు సత్యవాక్కు, స్తోత్ర పాఠములను శోధించి చూడగా సత్య సాయి పలుకు సత్యవాక్కు. అది మన స్వామి పలికే ప్రతి ఒక్క మాటకున్న శక్తి మహిమ అలా ఉంటుంది. ఉపనిషత్తుల బోధనలనన్నింటినీ, పురాణ ఇతిహాసాల అంతరార్థాలని, అనేక శాస్త్రీయాల వాంగ్మయాన్ని స్వామి విద్యార్థులతో భక్తులతో మాట్లాడుతున్న సమయంలో చిన్న చిన్న మాటలలోనే బోధిస్తారు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమయ్యే పని. సత్యసాయి భగవానుడు అవతార కార్యక్రమంలో వేద పోషణ చేస్తున్న సమయంలో వారి విద్యార్థులు పొందిన అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకోనున్నాం. ఈ అనుభవాలను మనతో పంచుకోబోయేవారు స్వామి విద్యార్థి శ్రీ అనిల్ కుమార్ గారు. వీరు బృందావన్లోని స్వామి కళాశాలలో 11th క్లాస్లో చేరి తరువాత బీఎస్సీ, ప్రశాంతి నిలయంలో రసాయన శాస్త్రంలో ఎంఎస్సీ పీహెచ్డీ పూర్తి చేసి 2006 వరకు స్వామి కళాశాలలో అధ్యాపకులుగా సేవలందించారు. వీరు విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే స్వామి చెంత వేద పఠనం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు.

ఓం శ్రీ సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక సాయిరాం. మన స్వామి 92వ జన్మదిన శుభాకాంక్షలందరికీ. వేదాంత వేద్యుడు, వేద పురుషుడు, ఉపనిషదైక స్వరూపం అయిన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన జీవితమే తన సందేశం అని మనకి చెప్తూ, వేదమే తన జీవితంగా జీవించిన పరమాత్మ స్వరూపం, ప్రేమతో మనస్థాయికి దిగి వచ్చి మనందరికీ సులువుగా ఈజీగా అర్థమయ్యే విధంలో వేదాంత విజ్ఞానాన్ని, వేదాంత అగోప్యమైన రహస్యాలని మనకి డే టు డే లైఫ్లో ఎలా ఆచరించాలో చాలా బాగా చూపెట్టారు. స్వామితో జీవిస్తూ, స్వామి కళాశాలలో విద్యార్థిగా ఉంటూ ఈ లెసన్స్ ఎన్నో అందరు విద్యార్థులు నేర్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రతి స్టేట్మెంట్ వేదమే, ప్రతి పదము ప్రతి సెంటెన్స్ స్వామిది వేదం. స్వామి డిస్కోర్స్ అది ఉపనిషత్. స్వామి సింపుల్ టర్మ్స్లో అవి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని స్వామి అనే స్టేట్మెంట్కి తైత్రీయ ఉపనిషద్లో ఆనందవల్లిలో యదా హ్యేవై షయే తస్మిన్ నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి. భయం అనేది ఎప్పుడు వస్తుందంటేట, మనిషికి తన ఎందున్న దేవుడి నుంచి ఉదరం అంతరం కురితే, అంటే సెపరేషన్ రాగానే భయం వస్తుంట. సో తన దైవత్వం నుంచి తనకి ఎప్పుడు సెపరేషన్ వస్తుందో అప్పుడే భయం కలుగుతుంది. దేర్ఫోర్ హ్యాపీనెస్ అనేది ఆ దేవుడితో యూనియన్తో ఉండడమే హ్యాపీనెస్. సో స్వామి ఎంత సులువుగా అంత కష్టమైన స్టేట్మెంట్ని హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. అలాగే స్వామి చాలాసార్లు ఇదివరకు మందిరంలో పిల్లలంతా కూర్చుని దర్శనానికి కూర్చునే సమయంలో స్వామి పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మా మధ్యలో వచ్చేవారు. వచ్చి, నువ్వు అతనితో మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేచి మంచినీళ్ళ కోసం మధ్యలో వెళ్ళావు కదా అని మాతో మామూలు డే టు డే విషయాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ సడన్గా అనేవారు, వేరామైరా వేరామాయి అనేవారు. అంటే నేను సర్వత్రా ఉన్నాను, సర్వత్రా ఉన్న దైవాన్ని నేను, దేవుడు సర్వత్రా సర్వకాలాలయందు ఉన్నాడు, సహస్రశీరుష పురుష అనే వేదాంత గోప్యమైన స్టేట్మెంట్ స్వామి అంత ఆసుగా మాకు నేర్పించేవారు. ఇంకోసారి స్వామి ఓమ్నీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎలా తెలుస్తుంది అని చెప్తూ, పంచభూతాలను ఆధారంగా చేసుకుని భలే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వామి అన్నారు, ఆకాశం సర్వత్రా ఉంది, ఆకాశానికి ఉన్న ఒక్క అట్రిబ్యూట్ శబ్దం, దానికి ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ అని, అది వాయువు అవుతుంది. ఆకాశం ఎంత స్ప్రెడ్ అయి ఉందో అంత వాయువు స్ప్రెడ్ అయి లేదు. వాయువుకి ఇంకో అట్రిబ్యూట్ యాడ్ చేస్తే స్పర్శ, తర్వాత రూపం, శబ్ద స్పర్శ రూపం, అది అగ్ని అవుతుంది. అగ్ని అంత వ్యాపకం కాదు, వాయువు అంత వ్యాపకం కాదు. అగ్నికి ఇంకో అట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రసం అనేది యాడ్ చేస్తే నీరు అవుతుంది, ఆపస్ అవుతుంది, అది అగ్ని అంత వ్యాపకం కాదు. దానికి ఇంకో అట్రిబ్యూట్ శబ్ద స్పర్శ రూప రస గంధం యాడ్ చేస్తే అది పృథ్వీ అవుతుంది, చాలా జడమైన పదార్థం అవుతుంది. సో ఒక్కొక్క అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్న కొద్దీ అది వ్యాపకం, సర్వవ్యాపకం నుంచి జడం అవుతూ ఇంకా లిమిటెడ్ అవుతూ వస్తుంది. సో ఒక్క అట్రిబ్యూట్ తీస్తూ పోతే అది ఇంకా సర్వవ్యాపకం అవుతూ ఉంటుంది. అలాంటిది
ఆకాశం పైన ఉన్న పరమాత్మ తత్వం, ఏ అట్రిబ్యూట్ లేని తత్వం సర్వత్రా వ్యాపించింది అనడానికి డౌటే ఉంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా మనకి రాదు. ఎంత సులువుగా ఎంత సింపుల్గా స్వామి సర్వత్రా దైవం సర్వత్రా ఉన్నారు, సర్వులు దైవమే, అంతా దైవం అని చెప్పడానికి ఈ పంచభూతాలు దాని వాటికి ఉన్న అట్రిబ్యూట్స్ తీసుకుని ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కంపారిజన్, స్వామి చాలాసార్లు పిల్లలతో చెప్తూ ఉండేవారు కంపారిజన్ అనేది ఉండకూడదని. కంపారిజన్ చాలా, అసలు గుడ్ కంపారిజన్ అనే పదమే లేదు, హెల్దీ కాంపిటీషన్ అనే పదమే లేదు, కాంపిటీషనే ఉండకూడదు, కంపారిజనే ఉండకూడదు అని చెప్తూ ఉండేవారు. ఇది నిజంగా చూస్తే ఈశావాస్యోపనిషద్ యొక్క సారాంశం. అంత సింపుల్గా స్వామి చెప్పే స్టేట్మెంట్ ఈశావాస్యోపనిషద్ మొత్తం చదివితే దాని సారాంశం అదే. ఈశావాస్యోపనిషద్లో ఏమంటారు, ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగ్రదః కస్య స్విద్ధనం. అంటే ఏంటంటే, దేవుడు సర్వత్రా ఉన్నాడు, యత్కించిత్ జగత్యాం జగత్ అంటే ప్రతి చిన్న అణువులో కూడా దైవమే నిండి ఉన్నాడు, అందుకోసమని తేన త్యక్తేన భుంజీత, దైవం ఏది మనకి ప్రసాదం కింద ఇస్తాడో అది మనం అనుభవించాలి తృప్తిగా. మా గృదహ కస్య స్విద్ధనం, వేరే వాళ్ల ధనము వేరే వాళ్ల దగ్గర ఉన్న సంపదని చూసి ఆశించవద్దు. ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క సారాంశం. దీన్ని పిల్లలకి చెప్పేందుకు స్వామి ఏం చెప్పేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్. ఎంత సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్లో చెప్పేసేవారు, కంపారిజన్ వద్దు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ ఫర్ మై గుడ్, ఇలా అనుకుంటూ ఉండాలి. అదే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది అని. అలా స్వామి చెప్పే ప్రతి స్టేట్మెంట్, మీరు స్వామి డిస్కోర్స్లో మనం వినే ప్రతి స్టేట్మెంట్కి ఒక వేదాంతపరమైన ఉపనిషద్దులో అయినా వేదాల్లో అయినా మనం దాని మూలం గుర్తించవచ్చు. ఇలాగే స్వామి సోహం, ఫారినర్స్ కూడా ఏం చేయాలి స్వామి, ఏం మంత్రం జపించాలి స్వామి అంటే స్వామి చెప్పేవారు, రోజుకి 21,600 సార్లు నీ శ్వాసే నీకు నీ నిజతత్వం చెప్తోంది సోహం అంటూ, అది తలుచుకో, అదే నీవైపోతావు. ఇది నిజంగా ఆలోచిస్తే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు చెప్పిన, మైత్రేయికి చెప్పిన సందేశం ఇది. అదేవిధంగా ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఓంకారం జరుగుతోంది, బయట భజన్ స్టార్ట్ అయింది, ఓంకారం జరుగుతోంది. స్వామి మా అందరి వైపు ఒకసారి చూసి, పరబ్రహ్మతత్వం అంటే ఏంటిరా అని అడిగారు. మాకేం అర్థమవుతుంది, మేము స్వామే చెప్పాలి అని స్వామిని ప్రార్థిస్తే స్వామి అన్నారు, రెండు ఓంకారాల మధ్యలో ఉండే నిశబ్దమే పరబ్రహ్మతత్వం అన్నారు. నిజంగా మీరు నాసాదీయ సూక్తం, మనం నాసాదీయ సూక్తం, హిరణ్య గర్భ సూక్తం ఇవన్నీ చదువుతూ ఉంటే, అంటే క్రియేషన్ ఎలా వచ్చింది అనేది చదివితే, ఆ స్టిల్నెస్, ఓంకారంకి ఓంకారంకి మధ్యలో ఉన్న స్టిల్నెస్ నిజంగా పరబ్రహ్మతత్వం. దాని నుంచి వైబ్రేషన్, ఓంకారం అనేది వెలువడింది, అదే ఆకాశతత్వం. సో ఎంత సులువుగా ఎంత సింపుల్గా చెప్పారు, అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్కి కూడా వీలయ్యేట్టు చెప్పారు. మనం ఓంకారం చెప్తూ ఉంటే ఓంకారం మీదనే ధ్యాస ఇవ్వకుండా, ఓంకారం రెండు ఓంకారాల మధ్యలో వచ్చే స్పేస్లో మనం నిజంగా మన మనసుని నిలపగలిగి ఆలోచనారహితంగా నిలపగలిగితే, ఐఎమ్ సర్టెన్, నేను ఇంకా అది చేయలేదు, ప్రయత్నిస్తున్నాను, కానీ ఐఎమ్ సర్టెన్ వీ విల్ బి ఏబుల్ టు కాంటాక్ట్ దట్ గాడ్. సో స్వామి ఎంత సులు ఎంత సింపుల్గా చెప్తూ ఉండేవారు అన్ని. నిజంగా అలాంటి దైవత్వాన్ని మనం పొందడం మన జన్మ జన్మల సుకృతం. అలాగే వేదాల్లో ఉండే స్వామి దగ్గర కూర్చుని వేదం చదువుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేసేవాడినంటే, వేదాల్లో వచ్చే పదాలకి పూర్ణంగా డిస్క్రిప్షన్ ఫామ్ స్వామి స్వయంగా కనపడేవారు.
ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోపనిషద్దులో ఆనందమయో విజ్ఞానమయో విజ్ఞాన ఘన ఆదిత్య అనే స్టేట్మెంట్ వస్తుంది. నిజంగా తలుచుకోండి, స్వామి అక్కడ స్టేజ్ మీద కూర్చుండగా స్వామిని చూస్తూ మీరు స్టేట్మెంట్ అన్నారంటే ఎంత కరెక్ట్ అది. ఆయన ఆనందమయుడు, ఆయన విజ్ఞానమయుడు, ఆయన విజ్ఞాన ఘనం కూడా. సో అలాగే దుర్గా సూక్తంలో తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే సుజుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః అని అన్నప్పుడు నిజంగా అగ్నివర్ణం రోబ్ వేసుకుని తపసాజ్వలంతాం అలా రేడియంట్ ఫేస్ తోటి స్వామి మన్ని తరించే దుర్గాదేవే సాక్షాత్ అక్కడుందా అనిపించేది. నిజంగా వేదంలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అంతా స్వామిని తలుచుకుంటూ చాంట్ చేస్తే ఆ ఆనందమే చాలా చాలా డిఫరెంట్. సో ఈ విధంగా మనకి వేదార్థం నేర్పించడమే కాకుండా వేదంలో ఉన్న పరబ్రహ్మకి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా తానే అయ్యి ఆ ఫామ్లో మనకి దర్శనమిస్తూ ఉన్న పరమ ప్రేమ స్వరూపులు మన స్వామి. ఇలా ఎన్ని ఏ మెసేజ్ స్వామి తీసుకున్నా, ఏ డిస్కోర్స్ తీసుకున్నా, అన్నిటిలోనూ స్వామి వేదమే స్వామి మనకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉండేవారు. ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండొచ్చు. ఇట్లా నేను నేనే అనే స్టేట్మెంట్ స్వామి చేస్తూ ఉండేవారు కదా. వేద స్వరూపమే మన స్వామి. వేద పోషణ ఒక సంకల్పం కింద తీసుకుని అవతరించిన దివ్యావతారం మన స్వామిది. స్వామి ప్రేమ ఎంత అనంతమో ఆయన మనకి వేదం నేర్పించిన విధానం చూస్తే అర్థమవుతుంది. మేము వేదం నేర్చుకుంటున్న మొట్టమొదట్లో అంత బాగా చదవకపోయినా, మా ఉచ్చారణ అంత స్పష్టంగా లేకపోయినా, ఇంటోనేషన్స్ అంత కరెక్ట్ కాకపోయినా స్వామి చాలా ఎంజాయ్ చేస్తూ తల ఊపుతో చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు. స్వామికి వేదం, వేద ఉచ్చారణ, వేదం అంటే ఎంత ఇష్టమో నేను కామావధాని గారిని చూసిన దగ్గర నుంచి అర్థమైంది. బ్రహ్మశ్రీ కామావధాని గారు స్వామి దగ్గర మొట్టమొదటి దసరా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నుంచి స్వామి దగ్గరే తన చివరి శ్వాస వరకు స్వామి సేవ చేస్తూ జీవించేవారు. ఆయన్ని మేము స్వయంగా చూసాము. నిరంతరం వేదాన్ని వల్లిస్తూనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చూసి ఆశ్చర్యపడేవాడిని. ఇంత ఉందా వేదం, ఇంత వల్లించచ్చా అని ఒకసారి నేను ఆయన్ని అడిగాను కూడా. ఆయన అనేవారు ఇంకా ఎన్ని గంటలు వల్లించినా అది అవ్వదని. ఆయనకి ఎంత ఇష్టం అంటే వేదం, అలా వల్లిస్తూ ఉండేవారు. ఆయనకి స్వామి ఇచ్చిన దివ్యావకాశం మరెవ్వరికి నాకు తెలిసినంత మటుకు మరెవ్వరికి ఇవ్వలేదండి. స్వామి ప్రశాంతి మందిరంలో పైన భజన్ హాల్ పైన స్వామి రూమ్ ఉండేది. కామావధాని గారి ప్రశాంతి వెనకాల సింగిల్ రూమ్స్ కొన్ని ఉండేవి. ఒక రూమ్లో ఆయన ఉండేవారు. ఆయనకిచ్చిన దివ్య అవకాశం ఏంటంటే రోజు తెల్లారుజామునే ప్రతిరోజు ఆయన 5:30-6 స్వామి దగ్గర మందిరంలో పైకి వెళ్ళి స్వామి తన బెడ్రూమ్ నుంచి రాగానే మొట్టమొదటి పాద నమస్కారం, పాద సేవ దివ్యావకాశం కామావధాని గారికి ఇచ్చేవారు. ఆయన అది చేసి మళ్లీ ఆయన రూమ్కి వెళ్ళిపోయి వేదం వల్లించుకుంటూ కూర్చునేవారు. ఆయన అది చేసిన తర్వాతనే స్వామి తన మిగతా కార్యక్రమాలు చేసేవారు. అంటే స్వామికి వేదం ఉచ్చరించే వాళ్ళు, వేదాన్ని వాళ్ళ జీవితం కింద జీవించే వాళ్ళంటే ఎంత ఇష్టమో ఇది చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. స్వామికి అంత క్లోజ్ అవ్వగలం మనం. నియర్ అండ్ డియర్ అంటే స్వామికి నియర్ అండ్ డియర్ అవ్వాలంటే వేదం ఒక మహత్తరమైన
సులువైన మార్గం. వేదం చదువుతున్నప్పుడు స్వామి చాలా తన ఓన్ స్వీట్ వేలో చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా మెసేజెస్ ఇస్తూ ఉండేవారు. రెండో మూడో అలాంటివి ఇప్పుడు గుర్తొచ్చినవి మీ అందరితోటి స్వామి అనుగ్రహంతో షేర్ చేసుకుంటాను. ఆయన దయనే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామిని థ్యాంక్ చేస్తున్నాను. స్వామి దగ్గర కూర్చుని ఒకసారి మేము గణపతి అథర్వణ శేషం చాంట్ చేస్తున్నాం. స్వామి ఆ టైంలో గాల్ఫ్ కార్ట్లో వచ్చేవారు. గాల్ఫ్ కార్ అంటే అంత రెండు పక్కల ఓపెన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసుంటుందేమో. స్వామి వస్తునే సమయంలో, దగ్గరికి వస్తున్న సమయంలో మేము అప్పుడే త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమిన్

అరహపరతరహ ఈ పంక్తులు చాంట్ చేస్తున్నాం. స్వామేమో మా ఎదురుగుండా కారు దిగేశారు. అక్కడే స్టేజ్ మీదకి ఇంకా కారు వెళ్ళలేదు, స్వామి పోటుకోలో వెళ్లకుండా ఇక్కడే దిగేశారు. దిగేసి మేము త్వం బ్రహ్మాస్, నేను స్వామిని చూస్తూ త్వం బ్రహ్మాస్ త్వం విష్ణుస్త్వం అంటే నిజంగా అన్ని దేవతలు సర్వం తానేనే వాడు నా ఎదురుగుండా ఉన్నాడు కదా అని ఆ ఆనందంలో అలా చాంట్ చేస్తుంటే స్వామి నా వైపు చూసి చేతులు నాకు చూపెడుతూ త్వం, స్వామి కూడా నాతో సహా చాంట్ చేశారు, త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరోం అంటే నువ్వు కూడా దేవుడు వేరా అని చెప్పారు. ఎంత ఎంత సింపుల్ వేగా నాకు తర్వాత ఆలోచిస్తుంటే అనిపించింది, అవును స్వామి ఎంత డివైన్ మెసేజ్, ఎంత సింపుల్గా ఆయన కూడా మాతోటే చాంట్ చేయడం కాకుండా చెయ్యి మా వైపు చూపెడుతూ మీరు కూడా అదే అన్నట్టు చెప్పారు. ఇది స్వామితత్వం. ప్రతి అవకాశాన్ని ఎంతో మధురంగా ఆ దివ్య సందేశం మధురంగా స్వీట్ వేలో నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఒక స్టూడెంట్, స్వామి ఏది స్వామి మెసేజ్ కింద తీసుకోవాలి, ఇన్ని వింటున్నాను కదా అని అనుకుంటూ కూర్చున్నట్ట, తనకు కూడా ఇలాంటి వేదంతో స్వామి సందేశం ఇచ్చారు. స్వామి తన దగ్గరకు వచ్చి అదే టైంలో, స్వామి అన్ని స్వామి సంకల్పమే కదా, ఆ స్వామి తన దగ్గరకు వచ్చే టైంలో వేదం మేము చాంట్ చేస్తుంది,

స్వామి, ఈ పిల్లాడు ఆ ప్రార్థనతోటి స్వామి నేను ఎలా జీవించాలి, నాకు మీరు గైడెన్స్ ఇయ్యండి స్వామి అంటే, స్వామి తన దగ్గరికి వచ్చి, స్వామి ఇదే చాంట్ చేస్తూ తన వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయారు. అంటే ఏంటి, సర్వత్ర నేనే ఉన్నాను, నన్ను సర్వం అందరిలోనూ అన్నిటిలోనూ చూడమని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా వేదం ద్వారా ఈ మెసేజ్ ఆ పిల్లాడికి ఇచ్చారు. అలాగే మేము చాలాసార్లు వేదం చాంట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే, మేము చాంట్ చేస్తున్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఆయన, ఆయనకి తెలియని వేదం లేదు, కానీ మేము చాంట్ చేస్తున్నప్పుడు మాతో సహా స్టేజ్ మీద కూడా కూర్చుని మీరంతా కూడా చూసుంటారు, స్వామి కూడా వల్లె వేసేవారు. స్వామి కూడా శ్రీ సూక్తం వల్లె వేయడం, పురుష సూక్తం వల్లె వేయడం, అన్ని అందులో స్వామి స్వయంగా

అని మనం చదువుతుంటే, మనం స్వామిని డిస్క్రైబ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చదువుతుంటే స్వామి మనతో సహా అది అంటుంటే ఎట్లా ఉంటుందండి? ఒళ్ళు పులకరిస్తుంది. అదే కాకుండా స్వామి ఎంత సింపుల్ కదా అనిపిస్తుంది. ఇలాగే నాకు ఒకసారి

నాం. ఈ భజన స్వామి బృందావనంలో దర్శనంకు వెళ్తూ వెళ్తూ నడుస్తూ స్వామి డివోటీస్ దగ్గర దర్శనానికి వెళ్ళబోయే ముందు మేము స్టూడెంట్స్ అంతా లోపల నుంచునేవారు బృందావనంలో. స్వామి నా దగ్గరికి వచ్చే టైంకి స్వామి ఈ సాంగ్ స్వామి పాడుతున్నారు, నా వైపు చూసి నవ్వారు. నేను అర్థం కాలే, నాకు ఫస్ట్ అది స్వామి సాయిరామన్నో ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే ఏదోలాగా అనిపించింది, కానీ దాని తర్వాత అర్థమైంది అలా జీవించాలి మన జీవితం అని. సర్వకాల సర్వ స్వామి దర్శనానికి వెళ్తూ షిరిడి సాయి ద్వారక మాయి పాడడం విన్నాను. అట్లాగే ఇంకో భజన నేను విన్నది ఏంటంటే, ఇలా ఇది రెండు సార్లు అయింది. ఇది చాలా ఏళ్ల క్రితం నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు స్వామి పాడారు. అదేమో

ఈ పాట స్వామి హం చేస్తూ దర్శనంకి వెళ్లే ముందు హం చేస్తూ మేము అక్కడ నుంచునే వాళ్ళం కదా, స్వామి హం చేయడం నాకు వినపడింది. సో అలా అలాగే స్వామి వేదం మనతో సహా మనలాగా తన కూడా సాధకుడులాగా మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసమని మేము చాంట్ చేస్తూ ఉంటే, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ చాంట్ చేస్తూ ఉంటే స్వామి కూడా చాంట్ చేసేవారు. ఎందుకంటే అంత తన జీవితమే తన సందేశం అని చెప్పడంలో స్వామి వేదం అలా నిరంతరం చెప్పాలి. వేదం అంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్వామికి రుద్రం అంటే మేము వేదం పిల్లలుగా మాకు ఈ రుద్రం చాలా క్లోజ్ టు హార్ట్గా ఉండేది. ఎందుకంటే రుద్రం చాంట్ చేసినప్పుడల్లా నమకం, ఎస్పెషలీ నమకం చాంట్ చేసినప్పుడల్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. అలా అంటున్న లేక నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశే.

0: అంటుంటే స్వామి ఆ స్టేజ్ మీద నుంచుని ఊగేవారు. భజనకి స్వామి ఊగినట్టు రుద్రం చెప్తున్నప్పుడు స్వామి ఊగేవారు. అంటే ఆనంద తాండవంలో శివుడున్నాడా అన్నట్టు స్వామి అక్కడ ఊగేవారు. ఎప్పుడు మేము రుద్రం నమ్మకం చాంట్ చేసినా స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఉండనివ్వండి, భజన హాల్లో ఉండనివ్వండి, ఎక్కడున్నా వచ్చి మా ఎదురుగుండా నిలబడేవారు. రుద్రం యొక్క రుద్ర జపం నమ్మకం ఉచ్చారణ యొక్క అంత మహత్తరమైన శక్తి ఉంది. ఎప్పుడు అది చాంట్ చేసినా స్వామి వచ్చేస్తూ ఉండేవారు. సో స్వామికి వేదం వేద ఉచ్చారణ అంటే ఇంత ఇష్టం. స్వామి చాలా ఆఫెన్ చెప్తూ ఉండేవారు, ప్రేమనే అన్నిటికీ మూలం అని. అన్ని పనులు ప్రతి జీవి ప్రతి మనిషి ప్రేమ వల్లనే చేస్తాడు. స్వామి చాలాసార్లు మనతో చెప్తూ ఉండేవారు, ప్రతి సందేశం డివైన్ డిస్కోర్స్ స్వామి ప్రేమతో ఎండ్ చేసేవారు. ప్రేమనే అన్నిటికీ మూలం, ప్రేమ వల్లే సర్వకార్యాలు, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రేమ వల్లనే సర్వకార్యాలు సర్వులు చేస్తారని. దీనికి బృహదారణ్యకోపనిషద్లో యాజ్ఞవల్కుడు మైత్రేయితోటి ఇదే చెప్తాడు, సర్వకర్మలు ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ వల్లనే ప్రతి కర్మ చేస్తాడు అని. అంటే తల్లి బిడ్డని ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన, ప్రతి ప్రేమకి మూలం సెల్ఫ్ లవ్. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టే అవన్నీ చేస్తావని. ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇక్కడ అంటే ఆత్మ, ఆత్మ మీద ఉన్న పరమ ప్రేమ వల్ల ప్రతి కార్యం ఆ ఆత్మ కోసం చేస్తూ ఉంటాం. నిజంగా ఆలోచిస్తే హేట్రెడ్కి కూడా ప్రేమనే మూలం. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి పరులు నీకేదో హాని కలిగిస్తారని చెప్పి వాళ్ళ పరుల మీద ద్వేషం పెంచుకుంటున్నావు. సో దానికి మూలం ఏంటి నిజంగా ఆలోచిస్తే ప్రేమనే మూలం. సో ఆ యాజ్ఞవల్కుడు ఏం చెప్తాడంటే, ఆ సెల్ఫ్ని మీరు దేహం అని అనుకోకుండా ఆత్మ అని అనుకుంటే నిజమైన ప్రేమ అయిపోతుంది అది. ఇదే స్వామి మనకి సర్వం. స్వామి ప్రేమ అని ఎప్పుడు స్వామి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ప్రేమ అనే పదానికి స్వామి ఒకటే ఒక మీనింగ్ ఇచ్చేవారు, జీవాత్మకి పరమాత్మ పైన ఉన్న ప్రేమనే నిజమైన ప్రేమ. మిగతావన్నిటికీ ప్రేమ అనే పదం వాడనే వాడకూడదు. అవన్నీ ఆప్యాయతలు, లస్ట్, వేరియస్ అదర్ వర్డ్స్ వాడచ్చు, కానీ ప్రేమ అంటే జీవాత్మకి పరమాత్మతో ఉన్న సంబంధము, ఆకర్షణ, అదే ఆ ఫీలింగే ప్రేమ. సో అది మనం అర్థం చేసుకుంటే మనం ప్రతి కర్మ నిజంగా ఆ ప్రేమ మూలం వల్లనే ప్రతి కర్మ చేస్తాం. మనలో వచ్చే శక్తి, ఏ కర్మ చేయాలన్నా వచ్చే శక్తి ఆ ప్రేమ వల్లనే వస్తుంది. అది అర్థం చేసుకుని ఆ ఐడెంటిటీ బాడీ నుంచి షిఫ్ట్ చేసి ఆత్మకి షిఫ్ట్ చేయగలిగితే ఫీలింగ్ సేమ్ ఫీలింగ్, కాకపోతే ఐడెంటిటీ మనం డిస్ట్రాక్ట్ చేశాం. ఇదే స్వామి మనకి చాలా సింపుల్ విధాల్లో దైవ ప్రేమను పెంచుకోండి, దైవ ప్రేమతోటి అన్ని సాధ్యమవుతాయి అని చెప్తారు. ప్రతి డిస్కోర్స్ స్వామి దాంతో ఎండ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను మంత్రపుష్పం చదువుతుంటే, ఇప్పుడు అంతటి సమయం లేదు, కానీ మంత్రపుష్పం యొక్క అంతరార్థం ఏంటంటే జలము ఆపస్సు వేదంలో ప్రేమకి పర్యాయ పదం. సో మంత్రపుష్పంలో సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్నిటికీ ప్రేమనే ఆధారం, నీరే ఆధారం అనడంలో ప్రేమనే ఆధారం అని అర్థం చేసుకోవాలి. వారు ఆ ప్రేమ వల్ల అంటే ప్రతి పూజ మంత్రపుష్పంతో ఎండ్ చేసేవాళ్ళం. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే స్వామి ప్రతి డిస్కోర్సు ప్రేమతో ఎండ్ చేసేవారు. అంటే ఏంటి, నిజంగా ఆలోచిస్తుంటే నాకు అప్పుడు పులకరిస్తుంది. స్వామి ప్రతి పని పూజ కింద చేసేవారు. మనతో చెప్పడమే కాదు, స్వామి డిస్కోర్స్ ఇస్తే అది ఏదో పూజ కింద చేసినట్టు అనిపించింది. అందుకనే చివరిలో మీకు అందరికీ గుర్తుందో లేదో స్వామి అందరికీ నమస్కరించారు. అలాంటి దేవదేవుడు చేతులెత్తి అందరికీ నమస్కరించారు చివరిలో. అలాగే ప్రతి డిస్కోర్స్ కూడా స్వామి ఒక పూజలాగా చేసేవారు. ఎందుకంటే డిస్కోర్స్ని ప్రేమతో ఎండ్ చేసేవారు. మనం పూజ కూడా మంత్రపుష్పంతో ఎండ్ చేస్తాం. అంటే ఏంటి, స్వామి డిస్కోర్స్ని కూడా తన పూజ కింద చూసుకునేవారు. అంత సెల్ఫ్లెస్గా తన్ని తను సర్వత్రా చూసుకుంటూ ఆ ఆదర్శంతో జీవించి చూపెట్టిన ప్రేమమయుడు మన స్వామి. మనమంతా ఈ సులువైన దివ్యమైన మార్గం చేపట్టి ఆయన్ని ప్రీతిపరిచి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తూ ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు రేడియో సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సాయిరాం.
1: ఎంతో అమూల్యమైన అనుభవాలను, తద్వారా స్వామి బోధనలను, స్వామి చెంత తాను గ్రహించిన వేద సూక్ష్మాలను ఎంతో చక్కగా మనందరికీ అందించిన శ్రీ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అంశాలను చక్కగా ప్రతిబింబించే ఒక మధురమైన పాటను మనం విందాం.

0: శ్రోతలందరూ వింటూ ఆనందిస్తున్నారు కదూ. మీరు ప్రస్తుతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 92వ పుట్టు పండుగ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. సకల వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదునొక్కసారి, అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మదియందు నమ్మియుండు. ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల వేడుచుండు కాని వెతలపోవు. తనదు యందున్న అహమును వీడిన ముక్తి ఏల తానే ముక్తియగును. ఇలా స్వామి ఎంతో ప్రేమతో అతి సులువుగా ముక్తి మార్గాన్ని కూడా 3 ముక్కలలో చెప్తారు. అసలు అనిపిస్తుంటుంది స్వామిది ఎంత ప్రేమ, దానికి అవధులే లేవు. తల్లిదండ్రులు ఎలా అయితే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వంట సామాగ్రి అంతా తెచ్చి వంట చేసి వడ్డించి అన్నం కలిపి ఎలా పిల్లల నోటిలో పెడతారో అదేవిధంగా ఆయన పిల్లలమైన మనందరం ఏమీ చేయకపోయినా కేవలం మనపై ఉన్న ఆయన ప్రేమచేతనే మన చెంతకు వచ్చి అనుగ్రహించి రక్షించి సరైన మార్గంలో పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై స్వామి విద్యార్థులు శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ రంగనాథరాజు, శ్రీ భార్గవ్, శ్రీ గణేష్ గార్లు సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చర్చా కార్యక్రమాన్ని అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలోకి వెళ్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ వేద పురుషుడైన సాయి భగవానుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులందరి తరపున వినమ్రపూర్వకమైన సాక్షాత్ దండవత్ ప్రణామములు సమర్పించుకుంటూ సాయి ప్రేమయే వేదసారము అనే అంశాన్ని కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. భార్గవ్ రాజు,
2: తప్పకుండా.
3: గణేష్,
1: అంటే ఒక సెంటెన్స్ లో మన సాయి ప్రసాద్ మనకి ఇది అందించాడు, కానీ అవధులు లేని ఈ టాపిక్ కి మనం 45 నిమిషాల్లో జస్టిస్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. స్వామి మనకి పరీక్ష పెడుతున్నారనుకొని ఆ పరీక్షను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక ప్రయత్నపూర్వకంగా దీంట్లోకి వెళ్దాం.
2: ఈ స్వామి చెప్పారు అనంత వై వేద, వేదం ఒకటే అనంతము, కానీ మనకి సాయి కూడా ఉన్నది, ప్రేమ కూడా ఉంది, వేదం కూడా ఉంది, సారం కూడా ఉంది.
3: ఒకసారి భాగేశ్వర్ గారిని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇప్పుడు మనం అనుకున్నాం సాయి ప్రేమయే వేదసారం అని. అయితే దీంట్లో ప్రేమ మూడు ఇంపార్టెంట్ పదాలు, ప్రేమ వేదాసారం అన్నిటికన్నా ఇంపార్టెంట్ చేసి సాయి, కానీ వాటి కొంచెం డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మేబీ కొంచెం జస్టిస్ చేయగలుగుతామేమో అనేటువంటి ఉద్దేశం. ఒకసారి సార్ ని స్వామి ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. పిల్లల్ని స్వామి చాలా ప్రేమిస్తారు అని చెప్పారు స్వామి. వెంటనే భాగేశ్వర్ ఆయనకున్నటువంటి చనువుతో స్వామివారిని, స్వామి మీరు అందరిని ప్రేమిస్తారు అని చెప్తారు కదా, మీరే ప్రేమ స్వరూపం అని చెప్తారు కదా స్వామి, మరి ప్రేమ అంటే ఏంటి అని అడిగారు. స్వామి ప్రేమ అంటే ఎమోషనా, ప్రేమ అంటే లేకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్, అదేంటి స్వామి ప్రేమ అంటే? స్వామి నవ్వి స్వామి చాలా చక్కని డెఫినేషన్ భాగేశ్వరికి అందించారు. స్వామి చెప్పారు ప్రేమకి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఏదైతే 3 ఆస్పెక్ట్స్ కలిగి ఉంటుందో అదే ప్రేమ. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏంటంటే, మొదటిది చేంజ్లెస్, ఎప్పటికీ అది చేంజ్ కాదు,
1: మారినటువంటిది.
3: రెండవది ఫియర్లెస్, ఎటువంటి భయం ఎరగనటువంటిది. మూడవది సెల్ఫ్లెస్, ఎలాంటి స్వార్థం లేనటువంటి విషయం. ఈ 3 ఎన్నటికీ మారినటువంటిది, ఎలాంటి భయం ఎరగనటువంటిది, ఎలాంటి స్వార్థం లేనటువంటిది, ఈ 3 దేంట్లోనైతే ఉంటుందో అదే ప్రేమ.
2: అద్భుతంగా చెప్పారు స్వామి,
1: చాలా బాగుంది. అదే ప్రేమ తాలూకా డెఫినేషన్ స్వామి క్లుప్తంగా మనకి ఇలా అందించారు మనకి. మరి భార్గవ్, ఎన్నాళ్ల నుంచో మనం వేదం చదువుతున్నాం కదా, మరి వేదానికి డెఫినేషన్స్ ఏమి ఇవ్వగలం ఈ రిలేషన్ లోని మనం?
2: ఫస్ట్ వేదం అంటే అది స్వామి చెప్పారంటే విద్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడము,
3: తెలుసుకోవడం
2: అంటే వేదంలోని ఉన్న నాలెడ్జ్ అంత అనంతం అంటే. కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వేదం, మీరు దాన్ని ఉచ్చారణ చేసినా కూడా లేకపోతే చదివినా కూడా విన్నా కూడా, దాంట్లో ఒక థీమ్, అండర్లైన్ థీమ్ ఇప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నువ్వు తెలుసుకో, నీ రియల్ సెల్ఫ్ ఏంటి, నీ రియల్ నేచర్ ఏంటి అది తెలుసుకో అని ఒక ఫీలింగ్ ఎప్పుడు దాంట్లో వస్తుంది. ఇంకా ఇప్పుడు రంగనాథ్ అవి చెప్పినట్లాగా మూడు ఆస్పెక్ట్స్, ఫియర్లెస్, చేంజ్లెస్,
1: మూడోది సెల్ఫ్లెస్.
2: సో ఫియర్లెస్ ఆస్పెక్ట్స్ కి వస్తే మనకి మన మొన్న ఒక వర్క్ షాప్ లో కూడా మన ఒక అధ్యాపకులు బాగా చెప్పారు ఏంటంటే వేదాన్ని రాజ సంహిత అంటారంట. అంటే అది నాకు విన్నాను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాజ సంహిత ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ రాయల్ డిక్టమ్, అంటే ఇప్పుడు ఒక రాజు ఒక విషయం మనకి ఒక శాసనం ఇస్తాడు,
1: శాసనం
2: చెప్తే అందరూ చేస్తారు, చెయ్యాలి అంతే,
1: ఆర్డర్.
2: దాంట్లో మరి డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు వేదం చెప్పినప్పుడు మనం శిక్షావళి తీసుకోండి, సత్యం వద ధర్మం చర, అంటే సత్యమని పలకండి, ధర్మమని పాటించండి, దానికి చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏంటి అవుతుంది, ప్లీజ్ చేయండి, అలాగే ఏమి ఉండదు, అంటే ఒక శాసనంలా చెప్తారు. రెండోది మాతృ దేవోభవ, పితృ దేవోభవ, అంటే దానికి ఇలా చేస్తే మా నువ్వు అమ్మని గౌరవిస్తే బాగుంటుంది, లేకపోతే మంచిది కాదు అనే ఆప్షన్స్ ఉండవు, అంటే ఒక శాసనంలా చెప్తుంది వేదం. ఇంకోటి కావాలంటే అహం బ్రహ్మాస్మి అంటారు, అంటే ఏంటి కావాలంటే మనం దాని మీద చర్చించి దాంట్లో ఉన్న సారమైన కావాలంటే తక్కిన దగ్గర తీసుకోవచ్చు. కానీ వేదం యాజ్ సచ్ ఈజ్ లైక్ లైక్ డిక్టమ్. అది ఎందుకంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఎందుకంటే ఇవి మన ఋషులకి మునులకి అందరికీ పైనుంచి వాళ్ళ వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అందించబడినవి, అంటే వాళ్ళ కంపోజ్ చేసిన వాళ్ళు కావు, అందుకు అది హైయెస్ట్ ఎటర్నల్ ట్రూత్ నుంచి వచ్చినవి. ఆ వచ్చిన వాటి భావం ఒక రాజులాగా అంటే చక్రవర్తిలాగా అలాంటి భావంతో ఉంటాయి అవి. అది ఫియర్లెస్. రెండో ఆస్పెక్ట్ చేంజెస్ అన్నారు, అంటే మార్పు చెందండి,
1: మార్పు చెందండి,
2: అంటే మనకి తెలుసు కదా మన వేదాలు అందరూ శృతి అంటారు. శృతి అంటే ఒక గురువు శిష్యుడికి బోధించి, అంటే పుస్తకాలు ఉండి బోధించిన తర్వాత అది శిష్యుడు మళ్ళీ ఇంకో అలాగే జనరేషన్ జనరేషన్ నుంచి పాస్ అయ్యి వచ్చినవి. ఇంకా దీంట్లో ఒక అందమైన ఆస్పెక్ట్ ఏంటంటే మనకి వేదంలోని చాలా విధమైన ప్రకారంగా మనం చెప్పొచ్చు వేదం. సంహిత పాఠాలు అంటారు, సంహిత పాఠం అంటారు, జటాపాఠం అంటారు, క్రమపాఠం అంటారు, ఘనాపాఠం అంటారు. అంటే అప్పుడు నాకు ఎందుకు ఇలాగా ఇన్ని విధాలు ఎందుకు ఉన్నాయని, ఎందుకంటే అప్పుడు మనకి ఇప్పుడు ఆడియోస్ లాగా అంటే పుస్తకాలాగా ఉండేవి కావు. సో ఏంటంటే ప్రతి వర్డ్, ప్రతి స్వరము, మహాప్రాణము, అల్పప్రాణము, ప్రతి దాని ఉచ్చారణ ప్యూరిటీ అలాగే మెయింటైన్ చేయడానికి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా చెప్పేవారు. ఇప్పుడు మనకి గణేష్ ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేది ఆ ఓము నమో నమో కింద ఓం నమో భగవతే తే పైకి స్వరిత వస్తుంది. అవన్నీ అలాగే ఉంచాలంటే ఏం చేయాలి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేసేవారు. ఘనపాఠం, ఇప్పుడు ఘనపాఠంలో ఏంటి మన ఆ ఓం నమో భగవతే రుద్రాయని ఓం నమో నమో ఓం సారీ నమో భగవతే భగవతే నమో నమో భగవతే రుద్రాయ అని ఆ సేమ్ సేమ్ సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా మనం బ్రేక్ చేస్తే ఏంటంటే ఆ సంహిత పాఠం అంటే కలిపి చెప్పిన మిస్టేక్ వస్తే యు రిఫర్ టు దిస్, దీంట్లో ప్రాబ్లం
1: రిఫరెన్స్ పాయింట్ లాగా.
2: అందుకు లాస్ట్ 2000 to 3000 ఇయర్స్ నుంచి దే ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్.
1: అంటే ఈ విషయం చెప్తుంటే నాకు ఒక
2: మాక్స్ ముల్లర్
1: గుర్తుకొస్తుంది. ఆయన మాక్స్ ముల్లర్ గారు ఫ్లెచర్ గారు అని, ఫ్లెచర్ ఏదైనా గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్, ఆయన ఎడిసన్ దగ్గర నుంచి బారో చేసుకుని ఫోనోగ్రఫీ ఫస్ట్ టైం ఇంగ్లాండ్ లో దాని ఎగ్జిబిషన్ చెప్తున్నారు. అయితే దాంట్లో మొట్టమొదటి హ్యూమన్ వాయిస్ రికార్డ్ చేయాలి, మొత్తం యూరోప్ లో ఫస్ట్ టైం రికార్డ్ చేయాలని చెప్పి ఎవరు గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అంటే అప్పుడు అదే టైంలో మాక్స్ ముల్లర్ గారు అండ్ మాక్స్ ముల్లర్ ఇస్ ఇన్ అ టూర్ ఇంగ్లాండ్ లో తిరుగుతుంది. ఈజ్ ఆల్మోస్ట్ 78 అప్పుడు ముసలి అయిపోతున్నారు. ఆయన్ని చాలా ఒప్పించి వాళ్ళ భార్యతో ఒప్పిస్తారు. ఇది వారి భార్య రాసినటువంటి మెమోరియల్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్, ఆయన బుక్ లోంచి ఇది సేకరించిందండి.
2: గూగుల్ చేస్తే కూడా
1: మనకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ కూడా దొరుకుతుంది. బుక్ పేరు మెమోరీస్ ఆఫ్ మాక్స్ ముల్లర్, మెమోరియర్స్ ఆఫ్ మాక్స్ ముల్లర్. ఆవిడ తీసుకుని వెళ్తారు మాక్స్ ముల్లర్ ని ఆ ఫోనోగ్రాఫ్, దాని ఫోనోగ్రాఫ్ అనేవాళ్ళ ఫోనోగ్రాఫ్ అక్కడ పెట్టుంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ చెప్తుంటారు, అయ్యా మొట్టమొదటిసారి మానవ చరిత్రలో ఒకరు మాట్లాడుతుంటే ఆ మాటను రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని అదే విధంగా రిప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్స్ ముల్లర్ అంతా తెలిసిన నవ్వి, అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారు అర్థం కాదు. సరే మీరు మొదట్లో మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన మా అందరూ తెలిసింది అది అగ్నిమీలే పురోహితం అని మొట్టమొదటి మంత్రం చదువుతారు. వారందరికి అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఆయన అప్పుడు ఋగ్వేదం యొక్క గొప్పతనం, వేదాల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తారు,
3: మీరు ఫోనోగ్రఫీ అని ఫస్ట్ టైం సౌండ్ ఏ విధంగా వింటామో అదే విధంగా రిప్రొడ్యూస్ అవుతుందో మనం అనుకుంటున్నాము. కానీ భారతదేశంలో ఆర్యవర్తలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం సౌండ్ ఆవిర్భవించిందో అదే విధంగా అదే సౌండ్ ని శిష్యుల చెవుల్లో పోస్తున్నారు. ఆ స్టీ మనం ఇప్పుడు చూస్తున్నామని మాక్సిమం అంతా తెలిసిన నవ్వి అంటే ఒక విధంగా ఆయన మెచ్చుకోరు కానీ నవ్వుతారు. ఆయన ఎందుకు నవ్వుతారో అర్థం కాదు. సరే మీరు మొదట మీరు మాట్లాడండి అంటే ఆ ఫోనోగ్రాఫ్ ఆన్ చేసినప్పుడు ఆయన మా అందరు

0: ఆ జనరేషన్ జనరేషన్ అదే విధంగా ఫోనోగ్రఫీ టెక్నాలజీని ఆ విధంగా వాళ్ళు వాడుతూ వస్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉచ్చరించినటువంటి మంత్రం యథార్థంగా నేను ఈ రోజు ఉచ్చరించానంటే దానికి కారణం ఈ ఫోనోగ్రఫీ టెక్నాలజీ, హ్యూమన్ ఫోనోగ్రఫీ అని చెప్తూ వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది విషయం గుర్తుకొస్తుంది.
1: మూడో ఆస్పెక్ట్ మనం అంటే మూడోది సెల్ఫ్లెస్ అనే ఆస్పెక్ట్. సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ వేదం అంటే యూనివర్సల్ అంటారు, అంటే ఇది ఒక జాతి మత భేదాలు ఏమి ఉండవు. అంటే స్వామి బ్యూటిఫుల్ గా చెప్తారు, గాయత్రి మంత్రం మీరు తీసుకోండి, గాయత్రి మంత్రంలోని ఎక్కడ కూడా ఇది ఈ డైటీ కోసం అని ఉండదు. అదేంటంటే ఎవరైనా చెప్పొచ్చు అదేంటి నా ఇంటలెక్ట్ నా మేధాశక్తి ఇంప్రూవ్ కాదు అంటే దాన్ని అవేకన్ చేయడం, అంటే దాన్ని నిద్ర లేపడం కాకుండా జాగ్రత్త చేయడం, మేక్ ఇట్ రియలైజ్ నేను కూడా దేవుడినే అనే ఒక భావం
0: చేయడానికి
1: దానికోసం వచ్చే ఆ మీనింగ్ దానికి వస్తుంది. అందుకే స్వామి ఏం చెప్తారంటే ఇది ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు రుద్రం తీసుకోండి, రుద్రంలో మీరు ఈయన ఒక చాలా విషయాలు రుద్రంలో ఉన్నవన్నీ నేచర్ సంబంధించినవి, ఫైర్ వాటర్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. దాంట్లో మీరేంటి రథేభ్యో రథేభ్యస్ అంటే ఒక కార్పెంటర్, ఒక వన్ హూ చారిటీర్ ఒక రథం తీర్చోలేవాడు, ఒక ఈవెన్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దాంట్లో ఉంటాయి. ఏంటంటే ఓ థీఫ్ అనుకోండి, ఒక చీట్ ఎవరైనా థీఫ్ మనం డిఫరెంట్ గా తీసుకోవచ్చు అంటే చిత్తచోర అని కృష్ణుడు కూడా అనొచ్చు. అందుకు ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ప్రతి మనిషి ప్రతి థింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ గాడ్. దాంట్లో మనం రుద్రం అని అంటాం కానీ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ రిలేట్స్ టు ద నేచర్. సో ఇట్ ఈస్ వెరీ యూనివర్సల్ ఇన్ ఇట్స్ అపీల్. అది నేను చెప్పొచ్చు.
0: అది చాలా ఇది రుద్రం అంటే ఒక చిన్న స్వామి డెఫినేషన్ గుర్తుకొస్తుంది. మన రుద్రం అంటే మేబీ ఆ మన వేద పురుషులు ఆ మహాయోగులు ఈ రుద్రానికి ఆ విధంగా అన్నారేమో. స్వామి చెప్తారు ఒకసారి ఒక డిస్కోర్స్ లో, ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలకు లోనవుతుందో అప్పుడు అది ఇంద్రుడు, అదే మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుందో అదే రుద్రుడు.
1: అంటే
0: మనస్సుకు అతీతం ఇంద్రియాలకు అతీతమైనటువంటి మనస్సు ఇచ్చేటువంటి సాధనం రుద్రుడు, రుద్రం కావచ్చని ఆ మహాయోగుల యొక్క ఆలోచన కావచ్చు.
2: చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏది, ఒకటి చేంజ్లెస్ మార్పు లేనటువంటిది, రెండవది సెల్ఫ్లెస్ అంటే తన గురించి స్వార్థరహితమైనది, మూడవది ఫియర్లెస్ నిర్భయమైనటువంటిది, భయం ఉండదు. మరి ఇప్పుడు వేదం గురించి చెప్పుకున్నాము, ప్రేమ గురించి చెప్పుకున్నాము, మరి సాయి ప్రేమయే వేద సారం అంటున్నాం కదా, దీనికి నాకు ఒక మంచి లింక్ దొరికింది అనిపిస్తుంది. ఎందరికీ తెలిసిందే గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వామివారి దగ్గరకు వచ్చిన మహావేద పండితుడు.
0: ఆయన వారి అబ్బాయి కూడా మన
2: జీవి సుబ్బారావు, వాళ్ళు మనవడు, వాళ్ళ మనవడు స్వామి స్టూడెంట్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి జీవి సుబ్బారావు గారు పెద్ద సైంటిస్ట్ ఆయన, అండ్ యుఎన్ లో కూడా ఆయన వర్క్ చేశారు అనమాట. ఒకసారి ఏదో పాసింగ్ కమెంట్ గాని ఎవరో చెప్తుంటే ఆయన విన్నారు, స్వామి చెప్పేదంతా వేదంలో ఉంటుంది అని ఆయన విన్నారనమాట. వింటే ఒక డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చినట్టు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నాన్నగారు ఇలా స్వామి చెప్పిందంతా వేదాల్లో ఉంటుందంటున్నారు, అది నిజమేనా అని అడిగారట. అడిగితే వాళ్ళ నాన్నగారు నవ్వి, అప్పుడే స్వామి యొక్క దివ్యత్వం సర్వజ్ఞత్వం అన్ని ఆయనకి అనుభవంలోకి వచ్చాయన్నమాట. వస్తే అప్పుడు ఆయన అన్నారు, అది కాదు నాయన, స్వామి చెప్పేదంతా వేదంలో ఉండటం కాదు, స్వామి చెప్పేదంతా వేదమే అని ఆయనకి చెప్పారంట. ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే సైంటిస్ట్ కాబట్టి ఆ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే గాని వాళ్ళకి ఆ అర్థం క్లారిటీ ఉండదు, ప్రూఫ్ కావాలి వాళ్ళకి. సో ఆయన ఒక స్వామి యొక్క ఉపన్యాసం తీసుకుని ఆ పుస్తకాన్ని తిరగవేస్తూ, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి అది అడుగు, స్వామి చెప్పిన మాట దానికి రిలెవెంట్ వేదంలో మంత్రం నేను నీకు చెప్తానని చెప్పి ఆయన పుస్తకం ఓపెన్ చేసి ఒక వర్స్ చెప్తున్నారు, ఆయన రిలేటెడ్ వేదం ఒక పంక్తి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నారు ఆయన. సో అట్లాగా స్వామి చెప్పే మాటలు అన్ని వేదాలే.
0: ఇప్పుడు గండికోటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఆ తరం, ఆ వేద పండితుల తరం. మీరు ఇంత కామధాని గారు అనిల్ కుమార్ సార్ గారు చెప్పారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ తరం చెప్తుంటే, ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితం కొన్ని డ్రామాల కోసం రీసెర్చ్ చేస్తుంటే కొన్ని చక్కని విషయాలు బయటకు వచ్చాయి. ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి ఆ వేద పండితులందరూ మొట్టమొదటిసారి మన వెంకటగిరిలో యజ్ఞం జరుపుతున్నారు. యజ్ఞం జరుపుతున్నప్పుడు స్వామి ఆ యజ్ఞానికి స్వామిని అప్పటికి వారిని స్వామికి స్వామి శరీరానికి దాదాపు ఒక 29-30 సంవత్సరాలు

0: కావచ్చు. ఆ టైంలో స్వామిని పిలిచారు. ఆయన ఎందుకు పిలిచారంటే రాజుగారు కూడా ఆయన ధృవీకరించుకోవాలి, ఈయన దేవుడా కాదని తెలుసుకోవాలనేటువంటి కన్ఫర్మేషన్ కోసం ఆయన పిలిచి, అప్పుడు ఆ యజ్ఞంలో ఆ యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు స్వామి దాన్ని చూస్తూ దానికి ఒక ఆర్గనైజర్ గా స్వామి చూస్తున్నారు దాని దూరం నుంచి. మొత్తం యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామి వచ్చి వీళ్ళందరితో అన్నారంటే చాలా యజ్ఞం చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అని చెప్తే వీళ్ళు ఈయనకి బాగా జరుగుతుంది జరగకపోతుంది ఈయన ఎంత చెప్పేది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంతోషం అన్నట్టు వాళ్ళు కూడా తలుపుతున్నారు. దాంట్లో యజ్ఞం చివరిగా వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. ఆ పాటలో తన్మయత్వం పాడుతుంటే ఆయన మొత్తం దాన్ని మునిపోయారు, ఆ పాటలు మునిగిపోయారు. స్వామి దానికి యజ్ఞ ఫలితంగా వీళ్ళందరూ ఋతుకులందరికీ చూస్తూ నేను యజ్ఞం మీ అందరికి యజ్ఞ ఫలితం ఇస్తున్నాను అన్నట్టు ఆ 48 మంది మధ్యలో నిలబడి స్వామి ఒకసారి నన్ను చూడండి అన్నట్టు ఒకసారి శబ్దం చేశారు. వారు ఒకసారి చూస్తే ఆ 45 మందికి స్వామి శ్రీకృష్ణుని దర్శనం ఇచ్చారు. అది వారికి ఒక యజ్ఞ ఫలితం. అప్పుడు వాళ్ళందరూ 48 మంది దాసోహం స్వామికి. అదే ఋతుకులు పుట్టపర్తికొస్తున్నప్పుడు కూడా
1: అంటే మన గంటిగడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారే కదా మనకి సాయి గాయత్రి అనేది ఇచ్చింది ఆయనే.
2: సో ఈ ఋత్విక్కులు కొంతమంది స్వామి మొట్టమొదటిసారి వేదపురుష సప్తజ్ఞానయజ్ఞం ప్రశాంతిరణ్యంలో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళంతా
1: 62లో
2: వచ్చినప్పుడు వీళ్ళందరూ స్వామి ఎప్పుడు అంటారు కదా అన్ని రెడీ చేసి ఐటమ్స్ లిస్ట్ అంతా తీసుకురమ్మని స్వామి చెప్పారంట. మనం సత్యం శివన్ సుందరంలో కూడా ఈ ఇన్సిడెంట్ రికార్డ్ అయి ఉన్నది. ఆ మరుచంబు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్, రెండు వేపులా మూతి ఉంటుంది అనమాట దానికి, ఆ చెంబు చాలా మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ది యజ్ఞం అనమాట. అది వాళ్ళు లిస్ట్ లో పెట్టుకోవడం మర్చిపోతారు, అంత పెద్ద ఋత్విక్లు అంత అనుభవజ్ఞులు కూడాని. స్వామి ముందరే అడుగుతారు అన్ని సమకూర్చుకున్నారా లేదా, ఏమన్నా కావాలంటే అడగండి అని. అంటే ఎంత ప్రేమ ఉంటే స్వామి అట్లా చెప్తారు. ఇంకొకడు మనమే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏదన్నా మిస్ అయితే మనం అరుస్తాం వాళ్ళ మీద, ఎందుకు తేలేదు టైంకి తేలేదు ఇది తేలేదని. యజ్ఞంకి కేవలం 10 నిమిషాలు సమయం ఉంది. అప్పుడు ఈ పెద్ద ఆయనకి బైరాగ శాస్త్రి గారికి గుర్తొచ్చింది, అరే నేను ఈ చెంబు తీసుకురావడం మర్చిపోయాను అంటే స్వామికి చాలా భయంగా ప్రార్థించే విన్నవించుకున్నారనమాట. మనం ఇందాక తెలుసుకున్నట్టు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం ఉండదు. స్వామి దగ్గర స్వామి పరిపూర్ణమైన ప్రేమ స్వరూపుడు కాబట్టి అక్కడికి వచ్చి నాకు తెలుసు అని నేను ఇప్పుడే తీసుకొని వస్తానని పైకి వెళ్లి తన రూమ్లోని ఒక మరుచంబు తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి ఇది షిరిడి అవతారంలో నేను వాడింది, ఇది చించోళి రాణి దగ్గర ఉంటే అక్కడి నుంచి నేను ఇప్పుడు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పన్నారు. అంటే అక్కడ భయం అనేది లేదు, తప్పు చేశారు వాళ్ళు కానీ స్వామి దాన్ని యాక్సెప్ట్ చేశారు ప్రేమతోటి.
0: అదే విధంగా ఆయన అవతారాల కంటే ఈ జన్మ ఆ జన్మ జన్మలకు కూడా అతీతమైనటువంటి.
2: అండ్ ఇంకొక స్వామి
1: ఫియర్లెస్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది, అంటే ఈ ఒకసారి స్వామి వివేకానందుడు ఆయన పరివరాజకంగా దీంట్లో నడుస్తూ వెళ్తుండేవారు. హీ అంటే ఆయన సంచరణ చేసేవాడు మన భారతదేశం అంతా. సో ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఏంటిదంటే ఆయన నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చాయి, చాలా కోతులు వచ్చాయి. కోతులు వస్తే ఆయన భయం వేసింది కోతులు చూసి. అంటే ఆయన కాషాయం ధరించుకుని అప్పుడు అంటే సన్యాసం వీరదహం అయిన తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత రామకృష్ణ పరమహంస మహాసమాధి అయిన తర్వాత అయితే నడుస్తుంటే అటు నుంచి కోతులు వచ్చి ఎదుర్కొన్నాయి. అయితే ఈయన వెళ్ళండి వెళ్ళండి అనుకో అన్నట్టు ఒకసారి సాంగ్ చేస్తున్నారు, చేతిలో కర్ర ఉండేది కానీ అటు వెళ్తుండేవి కావు, అటు నుంచి ఈయన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుండేవి. అయితే ఈ సందర్భం ఒక ముస్లాం కూర్చుండేది అక్కడ బట్ట ఉతుకోవడం చేస్తుండేది పక్కన, ఆమె చూసింది. చూసి ఇందేరికి వచ్చి అన్నది, నువ్వు సన్యాసివి, సన్యాసి కాషాయం ధరిస్తారు, కాషాయం అంటే అగ్ని ఫైర్, అది నీలో నీ ఫస్ట్ క్వాలిటీ ఫియర్లెస్నెస్ ఉండాలి. ఎలాగైతే నువ్వు ఆ కోతులను చూసి భయపడుతున్నావో ఆ కోతులే నీలో మంకీ మైండ్ గా కూడా ఉంటాయి. అది నువ్వు వాటిని ఎదుర్కోకపోతే నువ్వు సన్యాసి ఎలా అవుతావు? నీ మైండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోతుల్ని ఎదుర్కో, దాని అయిన తర్వాత నీ మైండ్ లో ఉన్న తలంపులు నీలో నెగటివ్ థాట్స్ కూడా నువ్వు ఎదుర్కోవాలి. అందుకు ఫస్ట్ ఫియర్లెస్ అవ్వాలి నువ్వు, అప్పుడే యువర్ ట్రూ సన్యాసి. అంటే అప్పుడు చెప్తాడు ఆయన, రాస్తాడు ఆయన మెమోయర్స్ లోని. అదొక చాలా పెద్ద లెసన్ ఫ్రమ్ అ నార్మల్ ఓల్డ్ ఉమెన్, అంటే రోడ్డు మీద ఆ పక్కన కూర్చుని ఆవిడ చూసి, నువ్వు సన్యాసివి కాషాయం వేసుకున్నావు, కాషాయం అంటే భయం లేని వాళ్ళకే కాషాయం వస్తుంది, ఆ సాక్రిఫైస్ అనే ఇది వస్తుంది, అందుకు యూ షుడ్ బి ఫియర్లెస్ అని అది ఫస్ట్ లెసన్ ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడని చెప్తారు.
0: మీ కోతులు ఆలోచనలు అంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తాను. బృందావన్ ఒకసారి బృందావన్లో త్రై బృందావన్లో బాయ్స్ అందరు లాన్ లో కూర్చున్నారు బయట. లాన్ లో త్రై సెషన్ లాన్ లో అవుతుంది వెరీ అన్యూజువల్ గా. ఆయన వార్డెన్ గారు పక్కన స్వామి మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంటే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నారు. బాయ్స్ అందరు చాలా తీక్షణంగా వింటున్నారు. అయితే త్రై బృందంలో కాబట్టి మైక్ సెట్ లేకుండా చిన్న చిన్న మైక్ సెట్స్ తోనే అరేంజ్ చేశారు పిల్లలకు మాత్రమే వినబడాలి. స్వామి చాలా ఇంటెంట్ గా డిస్కోర్ చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే బృందావనంలో చాలా కోతులు ఉంటాయి. ఒక్కసారి ఒక పెద్ద కోతుల గుంపు మీదకి వచ్చేసింది. ఆ చెట్ల మధ్యలో ఆ కోతులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు ఎగురుతూ ఉంటే ఆ చెట్లు మొత్తం ఊగుతున్నాయి. చాలా శబ్దం అవుతుంది. స్వామి చెప్పేటువంటి డిస్కోర్స్ వినబడట్లేదు. పిల్లలందరూ ఆ కోతులు దిక్కు చూస్తున్నారు. వార్డెన్ గారి దిక్కు చూసి స్వామి నవ్వుతూ కోతులు మన బాయ్స్ లాగే కోతులు వచ్చాయి, మన బాయ్స్ కూడా మంకీస్ అని స్వామి నవ్వారన్న. కానీ డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అవుతే వాటిని పంపించేటువంటి ధైర్యం వరకు లేదు. వాటిని స్వామి ముందు కొట్టలేరు. స్వామి ఆ కోతుల్ని ఆ కోతులని వైపు స్వామి ఒక్కసారి ఇట్లా చూసారట. ఒక్కసారి ఎగురుతున్న కోతులన్నీ ఒక్క సెకండ్ ఆగిపోయి
1: స్తంభించిపోయి
0: మెల్లిగా డిసిప్లిన్ గా చెట్లు 42 కోతులు వరుసగా అట్లా నడుచుకుంటూ వెళ్లిపోయి దూరం నుంచి వెళ్ళిపోయి దూరం కూర్చున్నాడు. అస్ ఇఫ్ దే ఆర్ ఆల్సో లిస్నింగ్ టు స్వామీస్ డిస్కోర్స్. ఆ ఒక్క చూపు సుదర్శనం అంటే ఐ మీన్ అన్నట్టు ఆ ఆలోచనలు స్వామి ఒక్క చూపుతో ఉన్నటువంటి ఎన్నో జన్మజన్మ నుంచి వచ్చేటువంటి ఆ కోతులు మన ఆలోచన విధంగా వెంటాడేటువంటి కోతులు అట్లా అట్లా మారిపోతాయి.
1: మీరు చెప్తే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. త్రై బృందావన్ స్వామి రెసిడెన్స్ అప్పుడు స్వామి ఏం చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది. త్రై బృందావన్ చుట్టూ అంతా శివదల్ మరి యూత్ ని పెట్టి వాళ్ళు మంకీ బాయ్స్ అనేవారు. మంకీ బాయ్స్ అంటే ఏంటంటే స్వామి రెసిడెన్స్ దగ్గరికి మంకీస్ రాకుండా చూడడం. అది అప్పుడు ఆలోచించినప్పుడు కరెక్ట్ మంకీ బాయ్స్, కానీ స్వామికి ప్రాబ్లం ఏంటి, స్వామి రూమ్ లో లోపల ఉంటారు, అంతా క్లోజ్ ఉంటుంది, బాయ్స్ అక్కడ నించోబెట్టి మంకీస్ రాకుండా చూడడం ఏంటి అంటే దాంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది. మంకీస్ ని లోపల రాకుండా చూసుకోవచ్చు, అది అవ్వచ్చు. అది మీరు చెప్తే నాకు అర్థం
0: అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇంకొకసారి కార్డ్ స్వామి దగ్గర కార్డ్ తీసుకెళ్ళాం, గ్రీటింగ్ కార్డ్ మన యజర్ మందిరం ఓపెన్ గా అప్పుడు తీసుకెళ్తే స్వామి చూపించి స్వామి ఇది మీరు యజర్ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ అవుతుంది కదా, మాకు పిల్లలందరికి ఆపర్చునిటీ ఇవ్వండి స్వామి అంటే స్వామి అన్నారు. నాతో అన్నారు స్వామి బృందావనంలో ఉండే ఇంటి పేరు ఏంటి అని అన్నారు. స్వామి త్రై అని అన్నా. అంటే త్రై అంటే ఏంటి అని అన్నారు. నాకు తెలియదు, మూడు వేదాలని మాత్రం తెలుసు, మనకి నాలుగో వేదం తర్వాత యాడ్ అయింది తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, నాలుగు ఉండాలి కదా, చతుర్థ అంటే ఒకటి త్రై అని ఎట్లుంది అని నేను భయంగా స్వామి చూస్తాం అన్నారు. మూడు వేదాలు అని చెప్పి స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ తర్వాత నేను బృందానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి త్రై బృందం చూసినప్పుడు నాకు ఆ కోతులు చుట్టూ తిరిగేవి, కానీ చుట్టూ కోతులు తిరుగుతాయి కానీ ఎప్పుడు మాత్రం త్రై బృంద త్రై డోర్ లోపు మాత్రం ఎంటర్ కావాలి. ఆ లోపల ఉండేది భగవంతుడు, ఆ లోపల ఉండేది స్వామి. చాలా సింబాలిక్ గా స్వామి కట్టారంటే ఈ ఆలోచన మొత్తం మనసు అనేటువంటి ఆలోచన త్రై ఆ వేద స్వరూపుడు చుట్టూ తిరుగుతుంటాయి, కానీ ఆ లోపల ఉండేటువంటి ఆ మూర్తి దగ్గర మాత్రం వెళ్ళాలి.
1: ఇంకోటి ఏంటంటే మంకీ బాయ్స్ అనేవాళ్ళు ఎంత స్పెషల్ అంటే అది స్వామి రెసిడెన్స్ మధ్యలో ఉన్న చుట్టుపక్కలంతా డ్యూటీ ఇస్తారు. మంకీ బాయ్స్ స్పెషల్ ఎందుకంటే స్వామి దగ్గర ఉంటామని, కానీ దీంట్లో చాలా అంతరార్థం అంటే మంకీస్ ని రాకుండా చూసుకునే బాయ్స్ వాళ్ళు. అంటే స్వామి ప్రకారం ఏంటంటే నీ మైండ్ లో ఉన్న మంకీస్ రాకుండా చూసుకో, అప్పుడు నేను దగ్గరగా ఉంటాను నీకు.
2: సో ఇలా మనం మంకీ మైండ్ గురించి మాట్లాడుకుంటూ స్వామి ప్రేమే వేదసారం అని నిర్ధారణ అయిపోయింది అనే డెసిషన్ కి వచ్చేస్తే మనం స్వామి ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన లిసనర్స్ తాలూకా సాటిస్ఫాక్షన్ కోసం సాయి ప్రేమయే వేదసారాన్ని దాన్ని ఎట్లాగా మనం జస్టిఫై చేస్తామనేది మన ప్రయత్నంగా మనం చేస్తున్నాం. ఇది సో చక్కగా స్వామి తన భజనలో పాడతారు, లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటారు కదా. సో ఇక్కడ ఈ పాటలోనే స్వామి, ఇది ఇంగ్లీష్ సాంగ్ అయినా ఎంత మీనింగ్ ఉన్నది అసలు దీంట్లోని, లవ్ ఇస్ మై ఫామ్. సో ఆ వేద స్వరూపుడు భూపైకి దిగి వచ్చాడు. సో ఆయన వన్ టాప్ టు టో అంతా ప్రేమే, ట్రూత్ ఇస్ మై బ్రెత్ అంటున్నారు. ఇక్కడ వేదాలకి ఒక డెఫినేషన్ మనం భార్గవ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యస్య నిశ్వసితం వేద అన్నారు, అంటే భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. సో వేదాలు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాయి, సంస్కృతంలో రాస్తున్నాయి. సో వేదాలకి బేస్ సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడి శ్వాసగా స్వామి ఒకసారి చెప్పారు, అది నా శ్వాస అని.
0: ప్రవీణా సార్ మాట్లాడేవారు,
2: ప్రవీణా సార్ ఒకసారి కారిడార్ లో కూర్చున్నారు స్వామి మందిరం లాబీలోని, అక్కడ గణేష్ వెనకాతల స్టూడెంట్స్ అంతా కూర్చుంటే ఈయన చాలా బాగా సంస్కృతంలో రాస్తారనమాట. ఒకసారి సంస్కృతం శ్లోకం ఒకటి రాసి చిన్న చిట్టీలోని మడతబెట్టి కూర్చున్నారు స్వామికి చూపిద్దామని. స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని స్టూడెంట్స్ మధ్యలో నడిచొస్తున్నారు. ఈయన ఇట్లా చేయి పైకెత్తి ఆ కాగితం అందించాలని ప్రయత్నించారు. స్వామి ఆయన దగ్గర నుంచి ఆ కాగితం తీసుకుని ఏంటిది అని అడిగారు. స్వామి ఒక శ్లోకం రాశాను స్వామి, ఏ భాష అని అడిగారు. స్వామి సంస్కృతం స్వామి అంటే. స్వామి ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళినట్టు ఎంతో ఆనందించి కళ్ళు తెరిచి సంస్కృతము నా శ్వాసము అన్నారు. అంటే వేదాలకి ఆధారం సంస్కృతం అయితే సంస్కృతమే భగవంతుడికి ఆధారమైంది. ఆ సో యస్య నిశ్వసితం వేద అన్నదానికి ప్రతిరూపం మన స్వామి.
0: ప్రవీణ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తుండే ఇంకొక మన స్టూడెంట్ సుధీంద్రన్, ఆయన స్వామి తరచు మాట్లాడేవారు. ఒకసారి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అవుతున్నప్పుడు ఒక రోజు మునుపు ఇంకొక మరుసటి రోజు పూర్ణ పరిపూర్తి అయిపోతుంది యజ్ఞం పిలిచారు. ఆయన పిలిచి స్వామి చెప్తున్నారు అడిగారు, ఆయన చెప్తున్నారు యజ్ఞం గురించి చెప్తే క్వశ్చన్ అడిగారు, ఈ యొక్క యజ్ఞంలో ఎందుకు కుంకుమార్చన చేస్తారు అని. ఆయనకు అర్థం కాలేదు. స్వామి తెలియదు స్వామి అన్నట్టు స్వామిని చూస్తే స్వామి చెప్పారు, అగ్ని భగవంతునికి అందరూ సమర్పణ చేసిన తర్వాత అగ్నిదేవుడు వాటన్నిటిని తీసుకువెళ్లి పలానా నవగ్రహాలకు ఏ పర్టికులర్ ఏ స్వరూపం దగ్గరకు వెళ్లాలో ఆ స్వరూపం దగ్గరకు ఆయన వెళ్లి ఆయనకు ఈ యజ్ఞ ఫలితాన్ని అందిస్తూ ఆ కుంకుమను ఆ వారి నుదుటి మీద పెట్టి ఒక లాంఛన ప్రాయంగా దాన్ని అందిస్తారు అని. అందుకే అగ్నిదేవునికి అసిస్ట్ చేయడానికి కుంకుమ వేస్తారు అని నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్వామి ఒక రెండు నిమిషాలతో స్వామి అన్నారు, మరి వారు తీసుకున్నటువంటి ఫలితాన్ని వారి నుదుట్లో ఉన్నటువంటి కుంకుమతో వారు ఏం చేస్తారు అని స్వామి అడిగారు. ఈయనకు తెలియదు స్వామి అని ఆయన అప్పుడు చెప్పేశారు. అంటే స్వామి నవ్వన్నారు, వారందరూ రాత్రి యజ్ఞ పురుషుని దగ్గరికి పర్మిషన్తో యజ్ఞ పురుషుని దగ్గరికి వెళ్లి వారి కుంకుమను ఆ యజ్ఞ ఫలితాన్ని మొత్తం యజ్ఞ పురుషునికి అందజేసి ఆ కుంకుమతో ఆయన పాదాలు మొత్తం లేపనం చేస్తారు, మొత్తం ఆయన పాదాలు మొత్తం లేపనం చేసి వారి యజ్ఞ ఫలితం ఆయన దగ్గర పెట్టి వారు వాళ్ళు సమర్పిస్తారని స్వామి చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది ఓహో అని. అయిపోయింది ఇంతటితో ఆరో యజ్ఞం పూర్తయింది. మరుసటి రోజు స్వామి మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. కొంచెం ఇంటర్వ్యూ రూమ్ లో కొంచెం వేడిగా ఉంటే ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెంచారు. ఆ పెరిగిన గాలికి స్వామి కూర్చున్నారు, ముందే స్వామి ముందే సుధీరని కూర్చున్నారు. స్వామి చూస్తున్నారు అంత దగ్గరగా. ఆ పెరిగిన గాలికి స్వామి రోబ్ ఒకసారి అట్లా పక్క జరిగిపోయింది పాదాల మీద నుంచి. అప్పుడు సుధీరని చూస్తే స్వామి పాదాలు మొత్తం కుంకుమతో ఎర్రగా ఉండిపోయింది, లేపనం చేస్తుంది. స్వామిని చుక్కి చూస్తూ సుధీరని చూశారు. ఒకసారి చూస్తే స్వామి చూసి నవ్వారు. అప్పుడంటే స్వామి ఆయన చూసి నవ్వి, నేను చెప్పాను కదా నీకు ఆ దేవతలందరూ వాళ్ళందరూ వచ్చి యజ్ఞ పురుషునికి స్వామి తనని తను చెప్పి యజ్ఞ పురుషునికి సమర్పణ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే ఆ మొత్తం యజ్ఞ పురుషుడే స్వామి అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు స్వామి చాలా ప్రేమతో. అది కూడా
1: ఇప్పుడు మీరు అర్పించడం నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మనకి వాళ్ళు యజ్ఞ పురుషులు మనం యజ్ఞం చేసినప్పుడు అది అర్పిస్తాం, కానీ యాజ్ అంటే మనం ఏంటి అర్పించాలి స్వామికి, అది చాలా ముఖ్యమైనది. అంటే స్వామి ఇప్పుడు ఏంటి, మీరు చేసిన కర్మ ఫలం అంతా నాకు అర్పించండి అంటారు. దీని చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది ఏంటి, సేమ్ బృందావనంలోనే ఒకసారి ఏంటంటే రాత్రి అరౌండ్ 10 o'clock సీ ఫ్లోర్ మీరు వెళ్తే అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్ లో లాస్ట్ కి వెళ్తే అక్కడి నుంచి స్వామి రూమ్ కనిపిస్తుంది, ట్రైన్ రూమ్ కనిపిస్తుంది. అయితే ఒకసారి ఏంటంటే ఒక ఫ్యూ స్టూడెంట్స్ అక్కడ ఆ లాస్ట్ కి ఇలా వెళ్ళి చూస్తే స్వామి రూమ్ లో లైట్ వెలిగి ఉండేది రాత్రి 10 o'clock కి. తల్లి స్వామి రిటైర్ ముందే అయిపోతారు అంత లేట్ గా అవునదని వాళ్ళు అప్పుడు వార్డెన్ సార్ చెప్పారు. వార్డెన్ సార్ నెక్స్ట్ డే వెళ్లి స్వామి తోటనే ఇలాగా ప్రసంగి మాట్లాడుతూ, స్వామి ఇదేంటి ఇలాగా బాయ్స్ చూశారు ఇలాగా రాత్రి 10 o'clock కూడా మీ ఇంట్లో రూమ్ లో లైట్ ఆన్ ఉండేది ఏంటి అని. స్వామి నేను వెయిట్ చేస్తాను కదా అందుకు ఆన్ చేసి ఉంచాను అన్నారు. ఆయనకు అర్థం లేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు. నైట్ ప్రేయర్ అప్పుడు మీరందరూ ఏం చేస్తారు, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా

0: శ్రీ సాయి దేవ శంభో అని నాకంతా మీరు ఆఫర్ చేయాలి. నేను ఆ రోజు పిల్లలేంటి ఆఫర్ చేయడం లేదు అని వెయిట్ చేస్తున్నాను. నేను వాళ్ళు ఆఫర్ చేయాలి కదా నాకు, మీరు ఏమైనా చేయండి నాకు ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ రోజు ఆఫర్ చేయలేదు అంటే ఆయనకి ఎంత ఆనందం ఇచ్చిందంటే ఆయన వచ్చి అందరికి చెప్పాడు, చూడు స్వామి ఇలా అంటున్నారు, మీరు ఏవైనా చేసింది రాత్రి ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాత్రి ప్రేయర్ లో మీరు ఆఫర్ చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారు యజ్ఞ పురుషుడులాగా మన కర్మలన్నీ. సో దీని ఈ విషయంలో ఇంకోటి మన కిషోర్ సార్ అని మనకు ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన ఒక చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆయన వాళ్ళ భార్యని స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు 1990s ఎర్లియర్. అయితే అప్పుడు మన ఇప్పుడు మనకు అలవాటే స్వామి లోపలికి వెళ్తూనే ఏంటి అంటే స్వామి మేము చేసిన తప్పుల్ని క్షమించండి అని మేడం చెప్పింది. అంటే కిషోర్ సార్కి అది నచ్చలేదు. అంటే స్వామి వారి చూసి ఏంటి నువ్వేంటి కొంచెం నువ్వు ఆ విషయం నువ్వు యాక్సెప్ట్ చేయవా అన్నారు. లేదు స్వామి, నేను ఏమైనా చేసాను వాట్ ఎవర్ ఐ డిడ్ నేను మీకు ఆఫర్ చేస్తున్నాను, ఇఫ్ యు వాంట్ యు పనిష్ మీ అన్నిటికీ నన్ను మీరు క్షమించండి, నేను ప్రార్థించాను, నేను నా కర్మఫలాన్ని మీకు ఆఫర్ చేసిన తర్వాత మీరు ఏమి కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం మీరు చేయండి, పనిష్ చేయాలంటే పనిష్ చేయండి, దాన్ని సరిదిద్దాలని సరిదిద్దండి, క్షమించాలని క్షమించండి, దట్ ఈస్ యువర్ డిసిజన్. ఎందుకంటే నేను మీకు సరెండర్ చేసిన తర్వాత నేను నాకు క్షమించండి అని రిక్వెస్ట్ చేయకూడదు స్వామి అని ఆయన అన్నాడు. స్వామి ఎంత ఆనందపడిపోయారంటే దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్, అంటే ఇది కరెక్ట్ రిలేషన్ గాడ్ కి డివోటీకి. నువ్వు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వేం కావాలంటే నేను చెయ్యి, క్షమించు అని అడగడం లేదు నువ్వు. అంటే నువ్వేంటి, యు ఆర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ మీ అండ్ నేనేం చేస్తే యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అంటే ఒక దేవుడికి భక్తుడికి ఎలా ఉండాలి అని అప్పుడు ఆ రోజు అంటే మాతో షేర్ చేస్తుంటే ఐ జస్ట్ రిమెంబర్ దిస్.
1: భగవంతుడు కూడా ఆయన ఒకసారి స్వీకరించిన తర్వాత మనకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా మనకు కీడు గాని హామ్ గాని చేయరు, మనకు ఎట్టి ఇంపాసిబుల్. ఒక ఎక్స్పీరియన్స్ నాకు అంటే గుర్తుకొస్తుంది, ఇప్పుడు స్వామి స్వీకరించిన తర్వాత స్వామికి ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత స్వామి మీరే చేయండి స్వామి మీ ఇష్టం మీరు ఏదేం చేయండి అని చెప్పిన తర్వాత ఇలా మన స్టూడెంట్ మనం అల్యూమిన డ్రామాలో కూడా చెప్పాము, ఆయన ఆ స్టూడెంట్ ఏం చేశారంటే ఆయన రాసినట్టు ఆయన చేసిన హాస్టల్లో చేసిన తప్పులన్నీ మొత్తం ఉత్తరం మీద రాశారు. ఉత్తరం మీద రాసి స్వామికి లెటర్ రాసి ఇచ్చారు. ఆయన లెటర్ రాసి ఇస్తూ ఆయన కండిషన్స్ ఏం లేవు, పాపం ఒకటే కండిషన్, స్వామిని చేసిన తప్పులన్నీ మీకు ఇస్తున్నాను మీ ఇష్టం మీరేమని చేయండి దీంతోనని అని చెప్పి, కానీ ఆయనకు లోపల మాత్రం ఉండేది, అయ్యో స్వామి నేను ఇచ్చాను కానీ ఇది అందరికి ఎవరికైనా చెప్పండి కానీ మా ఫాదర్ మాత్రం చెప్పకండి స్వామి, ఎందుకంటే మా ఫాదర్ బాధపడతారని. ఆయన స్వామి చాలా నవ్వుతూ లెటర్ తీసుకున్నారు, లెటర్ తీసుకుని ఇంటి రూమ్ లోకి వెళ్ళిపోయారు. దర్శనం అయిపోయి అందరితో దర్శనం అయిపోయింది, అందరూ తిరిగి వచ్చారు. ఆ రోజు సండే మార్నింగ్ దర్శనం 11 o'clock వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన ఫాదర్ కొంచెం స్వామి పిలిచి మాట్లాడేవారు తరచూ, కొంచెం ఇంపార్టెంట్ పర్సన్. కార్లో వచ్చి చాలా కోపంగాని వార్డు దగ్గరకు వచ్చి పిలవండి ఆయన అని చెప్పారు అన్నట్టు. అంటే ఆయన బయటకు ఆయన ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఫాదర్ చేతిలో స్వామికి ఇచ్చిన లెటర్ ఉంది. అనుకున్నాను స్వామి నేనే మీకు ఇచ్చాను కదా స్వామి, అంత నమ్మి మీ చేతిలో పెడితే మీ నన్ను ఏమి లేదు ఇట్లా ఇట్లా చేశారని స్వామి ఆయన బాధతో, అయ్యో స్వామి ఈయన లెటర్ చదువుంటారు స్వామి మొత్తం చెప్పుంటారు అని చెప్పి బాధపడుతున్నారు చెప్పి ఫాదర్ అడుగుతారు. ఫాదర్ వార్డెన్ బయటకు వెళ్ళమని చెప్పి తలపేసి వార్డ్ చెప్తారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యూ రోట్ అని అంటారు. అంటే ఆయన ఇంకా రియలీ సారీ అని చెప్పి రియలీ సారీ అని చెప్తే చిచ్చి స్వామి ఎంతో కోపంగా ఉన్నారు తెలుసా అనుకుంటే, అయ్యో స్వామి ఇంకా నా యొక్క సీక్రెట్ బయట పెట్టారే నా బాధపడుతున్నారు అని లెటర్ తీసి చెప్తారు. ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు రాయడం ఏంటి, సాంబార్లో ఉప్పు లేదు, ఇడ్లీలో కొంచెం ఉడకలేదు. అప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు ఏంటి నాన్న అంటే ఆయన చూపిస్తారు ఉత్తరం. ఆయన రాసిన తప్పులన్నీ ఈ విధంగా మార్పి, అదే హ్యాండ్ రైటింగ్ కానీ ఈ విధంగా మార్పి. స్వామి చెప్తారు ఇది వెంకటాచలంకి ఇవ్వాల్సింది, కిచెన్ వాడడానికి ఇవ్వాల్సింది, నాకెందుకు ఇచ్చేవాడు. ఇండైరెక్ట్ గా ఆ పిల్లవానికి తెలియజేయడానికి అంటే తన యొక్క తప్పుల్ని నువ్వు భగవంతుని ఒక్కసారి అర్పణ చేసిన తర్వాత కర్మని, ఏ కర్మని అర్పణ చేసిన తర్వాత దాన్ని మన కేవలం మన మంచి కోసం ఉపయోగిస్తారు కానీ ఎట్టి విధంగా హీ విల్ నాట్ పనిష్ అస్. అండ్ రాధాకృష్ణ ఒకసారి చెప్పినట్టు లవ్ లవ్ నోస్ నో పనిష్మెంట్,
0: అంటే ఇదే సాయి ప్రేమ, అంటే
1: సాయి ప్రేమ, దట్ ఈస్ ప్రేమ.
0: అంటే ఇవన్నీ అంటే మన డిస్కషన్ మళ్ళీ వస్తే వేదసారం అంటే ఏంటి, నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. అంటే మీరు నీకున్న తలంపులు నీకున్న తప్పులు ఏంటి, నీ మైండ్ లో ఉన్నవన్నీ ఆయనకు అర్పిస్తే దెన్ ఆ ప్రేమే అంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు మన సోర్స్ ఏంటి మనం తెలుసుకోవడానికి. కరెక్ట్, అద్భుతం.
2: ఇందాక మనం పాటలు విన్నప్పుడు ఒక ఒక లైన్ నాకు బాగా స్ట్రైక్ అయింది రాజు వర్గం, అది అదంటే గీతామృతమును బోధన చేసి వేదసారం అందించినావు అని ఇందాక పాటలో వచ్చిందనమాట. అంటే ఒక్కసారి మనం స్వామి డిస్కోర్స్ గాని స్వామి రాసిన వాహినులు గాని మనం ఎప్పుడన్నా చూస్తే వేదం తాలూకు ఎసెన్స్ అంతా, నాలుగు మహావాక్యాలు అంటారు కదా వేదం తాలూకు ఎసెన్స్ అంతా అని, అవన్నీ స్వామి ప్రతిరోజు మనతో మాటల్లో గాని స్వామి ఇచ్చే ఉపన్యాసాల్లో గాని స్వామి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో గాని ప్రతిదీ స్వామి ప్రయత్నించి చెప్పడానికి వచ్చింది అదే. సో ఆ వేదసారం ఏదైతే ఉందో అది చెప్పడానికే స్వామి అవతరించారు, అది కూడా ప్రేమతోటి.
1: ప్రేమతోని ఇది ఈ విషయం చెప్తుంటే ప్రేమతోని వేద వేద వాక్కులు మహావాక్యాలు అని చెప్తుంటే నాకు శ్రీశంకర సాయి సార్ కి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళు కొడైకెనాల్ లో స్వామి వారితో ఫోటో దిగుతున్నారు అందరితో. స్వామి నిలబడి ఉన్నారు 21 మంది స్టూడెంట్స్, స్వామి నిలబడి ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు ఫోటో దిగుతున్నారు. సో ఫోటో దిగడానికి స్వామి కాన్స్టాంట్ ఉంటారు, పిల్లవాడు వచ్చి పక్కన నిలబడతాడు, ఫోటో క్లిక్ అయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు వెళ్ళిపోతాడు, ఇంకో పిల్లవాడు వస్తాడు. వీళ్ళందరూ చూస్తున్నారు అందరు పిల్లలు చాలా అంటే కాన్సన్ట్రేటెడ్ గా, మా ఆపర్చునిటీ ఎప్పుడు, మా ఆపర్చునిటీ ఎప్పుడు అని. పది మంది పిల్లలు అయిపోయారు, 11 వస్తుంటే 11 వచ్చి స్వామి పక్కన నిలబడతారు. స్వామి వీళ్ళందరికి స్వామి చెప్తారు, మీరందరూ వినే ఉంటారు కదా అని చెప్పి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ పర. బ్రహ్మ అంటే బ్రహ్మ ఎప్పుడు ఇట్నే, బ్రహ్మ సత్యం నిలబడి ఉంటారు, జగన్ మిథ్య
2: కాన్స్టెంట్
1: వస్తూ వెళ్తూ ఉంటుంది, వస్తూ వెళ్తుంది. కానీ అయినా కూడా జీవో దేవో
2: జీవో బ్రహ్మైవ నాపరః,
1: జీవో బ్రహ్మైవ నాపరః, జీవానికి బ్రహ్మకు డిఫరెన్స్ లేదు అని చెప్పి వాళ్ళు ఫోటో క్లిక్ చేసిన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫోటో క్లిక్ చేయడానికి మాత్రము బ్రహ్మ కావాలి, జీవుడు కావాలి, అప్పుడే ప్రపంచం నడుస్తుంది. తర్వాత 11 మీకు తక్కిన 11 మంది వస్తుంటే అందరు 21 మంది ఇదే లెసన్ ఇంగ్రెయిన్ అవుతుంది లోపల, నడిచిన ప్రతి ఒక్కరు. ఆయన చెప్తారు సరిగ్గా 10 మంది ఆపి ఎందుకు చెప్పాలి స్వామి, ఎందుకంటే ఆ లెసన్ లోపల ఇంకిపోలే ఎంత గొప్ప విషయాన్ని అంత సింపుల్గా చెప్పడంతో ఆయన చెప్తారు ఇంత ప్రేమ కేవలం భగవంతునికే సాధ్యమవుతుంది. ఆ ప్రేమతో అంత జ్ఞానాన్ని ప్రేమను కలిపి ఆ పిల్లలకి
0: వచ్చినట్టు అది చాలా సులువుగా చెప్తారు. కానీ స్వామే చెప్తారు నేనే నటరాజుడిని, ప్రతి డాన్స్ స్టెప్ ఎలాగ కష్టపడి గణేష్ డాన్స్ గణేష్ ఆయన అనుభవం
2: స్వామి ఆ డెఫినేషన్ చెప్తారు, ఐ అలోన్ నో ది డిఫికల్టీ ఆఫ్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ టు ద డాన్సర్స్. చాలా కష్టం
0: డాన్స్ నువ్వు చెప్పేవైనా
2: ఒక్కొక్కరిని ఒక స్టెప్ చేయించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. అది జీవితంలో ప్రతి అడుగు సరిగ్గా వేయించడానికి స్వామి ఎంత కృషి చేసుకుంటారో కృషి చేస్తున్నారో అది మనకి అర్థమవుతుంది. నువ్వు ఇందాక ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు కదా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మ సత్యం జగన్ నిత్య. సో దీని ద్వారా ఫస్ట్ 10 పీపుల్ అయిపోయిన తర్వాత దెన్ స్వామి అలౌడ్ దట్ లెసన్ టు సింక్ ఇన్, దెన్ నెక్స్ట్ 11 మెంబర్స్ కి అది సెటిల్ అయిపోయింది. సో ఇదే ఎక్స్పీరియన్స్ రవికుమార్ సార్ మనతో షేర్ చేసుకున్నప్పుడు, స్వామి యజ్ఞం దసరా యజ్ఞం అవుతుంది, స్వామి సడన్ గా వాళ్ళని ప్రొసెషన్ కి పిలిచారు. అంటే స్వామి థింగ్స్ ఎంత సింప్లిఫై చేస్తారో అది తెలుస్తుంది అనమాట. చేశారు మీరు ఇక్కడి నుంచి ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం దాకా ప్రొసెషన్ లో పోవాలి అని. వీళ్ళకి పాపం ఓన్లీ 2-3 మంత్రాలు వచ్చు, గట్టిగా చదివితే ఒక 5 నిమిషాలు వస్తుంది అనమాట, కానీ ప్రొసెషన్ ఏమో ఒక అరగంట పడుతుంది. సో ఎట్లా అవుతుందంటే స్వామి పాపం ప్రార్థించారు వీళ్ళంతా అని. స్వామి అన్నారు అంతే కదా, ఇప్పుడు మీకు 2 మంత్రాలు వచ్చు, చెప్పిన మంత్రాలే మళ్లీ మళ్లీ చెప్తూ ఉండండి, అక్కడ జనం మారుతూ ఉంటారు కదా మీరు వెళ్తూ ఉండగా అన్నారు. అంటే ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాము కొంచెం లోపల డెప్త్ లోకి, ఎందుకంటే స్వామి మాట్లాడిన ప్రతి మాట వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: వేదం
2: మరణాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే ఏంటి కంటిన్యూస్ గా మనం ఉచ్చరిస్తూ ఉంటే అది మనలోకి సింక్ అయిపోతుంది అనమాట. సో మీకు వచ్చింది 2 మంత్రాలు అయినా అవి మీ మొత్తం దేహంలో అది జీర్ణించుకుపోతుంది అది. సో బై ఒక పాసింగ్ కమెంట్ అయినా సరే అది దట్ ఈస్ ద ట్రూత్. సో అట్లాగా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా దానికి అంతే ఉండదు అనమాట.
1: నిన్న మీరు చెప్తున్నారు కదా ఇట్లా భార్గవ బ్రదర్, మీరు ఈ మనం మీరు నటరాజ డాన్స్ స్టెప్ అని ఆ జెన్ మాస్టర్ స్టోరీ చెప్తున్నారు కదా, టు రైట్ ఎ లెటర్ గెట్ ఎ లెటర్ అని, అది ఒకసారి శ్రోతల కోసం ఒకసారి షేర్ చేసుకుంటారు?
0: అది మన చాలా అంటే చాలా ఇన్డెప్త్ ఎంతో డీప్ మీనింగ్ కలిగిన స్టోరీ. అంటే నేను కొన్ని సంవత్సరాలు చదివాను. ఏంటంటే ఒక జెన్ మాస్టర్ దగ్గరికి ఒక డిసైపుల్ వస్తాడు, అంటే డిసైపుల్ అవుదామని. అంటే ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నాకు మీరు ఆత్మజ్ఞానం అంటే ఏంటి నాకు నేర్పండి అని. అయితే ఆయన ఆయనకి బోధిస్తాడు ఒక ఏదో ఒక పర్టికులర్ స్పిరిచువల్ ప్రాక్టీస్, సాధన ఈ సాధన చెయ్యండి అని. చేసిన తర్వాత అంటే ఇక్కడ ఉండొద్దు, నువ్వు నీ స్వగృహానికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ చేసి నాకు మంత్లీ నీ రిపోర్ట్ అప్డేట్స్ నాకు ఇస్తుండే, ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని. అంటే ఆయన ఓకే అని ఇంటికి వెళ్తాడు. అయితే ఫస్ట్ మంత్ లోని నేను మంత్రం చెప్పాను, జపం చేశాను, నాకు ఎంతో ఆనందం కలిగింది అంటాడు. అంటే జెన్ మాస్టర్ చూసి, అంటే ఒక ఈయన దగ్గర ఇంకో శిష్యుడు తీసుకొస్తాడు ఆ ఉత్తరం, దాన్ని చింపేసి పారిస్తాడు. శిష్యుడికి కొంచెం చూడడానికి కొంచెం అదేవిధంగా ఉంటుంది, ఏంటి ఆయన రాసింది నాకు ఆనందం సాధన చేస్తాడు. అయితే రెండో నెల మళ్ళీ ఇంకో ఉత్తరం వస్తుంది, ఆ శిష్యుడు తీసుకొస్తాడు చదువుతాడు. చదివితే ఏంటి, ఈ నెల ఏంటంటే నాకు ఒక ఆనందం, చాలా ఆనందం కలిగింది, అంటే నేనే అందరిలోనే ఉన్నాను, అందరూ నాలో ఉన్నారా అనే ఒక భావన కలిగింది అంటాడు. అంటే శిష్యుడు చూసి, అంటే చదివి వినిపిస్తాడు శిష్యులందరూ, ఎంత బాగుందో, ఎంత పొగుడతాడు, ఎంత ఆనందం పడతారు అంటే మళ్ళీ చింపేసి పారిస్తారు ఆ లెటర్ ని. వీళ్ళకి అందరూ అదు అనిపిస్తుంది, ఏంటిది మా స్వామి ఇలా చెప్తున్నారు ఏంటని. థర్డ్ మూడో మంత్ మళ్ళీ ఇంకో లెటర్ వస్తుంది ఆ శిష్యుడి దగ్గర నుంచి. మూడో నెల ఏంటంటే నేనే కాకుండా ఇది ఈ ప్రకృతి సృష్టి అంతా లైటే, అన్నిట్లోని ఆ జ్యోతి స్వరూపుల్లా నేనే ఉన్నాను అనే నా ఒక భావం తెలిసి ఒక అనుభవం వచ్చింది అంటాడు. మళ్ళీ చూసి ఆ విసుక్కుని చింపేసి మళ్ళీ పారిస్తాడు ఆ లెటర్ ని ఈ గురువు. వీళ్ళందరికి అర్థం అది ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆయన ఏంటి చింపేసి పారిస్తాడు, ఏ కొంచెం పిచ్చి ఎక్కిందా ఏంటి అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఎప్పుడు సద్గురు అంటే జాగ్రత్తగా ఉండాలి, ఆయన
2: అర్థం
0: కాదు కదా. అంటే హీజ్ లైక్ ఫైర్ చెప్తారు కదా, ఫైర్ స్నేక్ అండ్ బ్యాంక్ ఆఫ్ అ రివర్, ఈ మూడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇట్స్ ఏ సద్గురువు కూడా అలాగే ఉంటారు, వెరీ కేర్ఫుల్, ఎప్పుడైనా మాయలు పడవచ్చు. నాలుగో నెల ఇలాగే వస్తుంది. నాలుగో నెల తర్వాత అప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ లెటర్ ఏంటంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. స్వామి అద్వైతం అంటే తెలుసుకున్నాను ఏంటో, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, అండ్ ప్రపంచం అంతా ఒక్కటే అని తెలిసిపోయింది నాకు అంటాడు. అంటే శిష్యులు ఉంటారు, మై గాడ్ ఇది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞాని అయిపోయాడు, ఇప్పుడైనా ఆనంద పడతాడు. మళ్ళీ ఈయన తీసి ఆ లెటర్ చింపేసి పారిస్తాడు. ఇక్కడ ఉన్న డిసైపుల్స్ అందరికీ అర్థం అది, ఎందుకు ఇలా చేస్తున్నారు స్వామి ఏంటిది అంటే మాట్లాడి నేను మాట్లాడు. నాలుగు నెల అయిన తర్వాత, ఐదో నెల, ఆరో నెల, ఏడో నెల, దగ్గర దగ్గర పది నెలల వరకు ఏ ఉత్తరం రాదు. అంటే అని వాళ్ళకి ఆతృతగా ఉంటుంది, ఇక్కడ ఉన్న శిష్యులకి ఏంటి ఉత్తరం రావడం లేదు, ఈయనేం మాట్లాడడం లేదు ఏంటి అని. అయితే ఒక పది నెలలు అయిన తర్వాత ఏంటిది, ఒక శిష్యుడు చెప్తాడు, అక్కడ ఆయన ఉన్నారు కదా, నేను ఆయనకి పంపించాను కదా సాధన చేయమని, ఏంటి దగ్గర దగ్గర పది నెలలు అయింది కదా లెటర్ ఏమి రాలేదు, వెళ్ళి అడుగు తీసుకురా లెటర్ ఏమిటో అడుగు అని. అయితే ఆయన శిష్యుడిని పంపిస్తాడు ఆయన ఊరికి. అక్కడి నుంచి ఈయన చాలా ఈగర్ గా ఆతృతగా వెయిట్ చేస్తాడు లెటర్ ఏమిటి వస్తుంది, రెస్పాన్స్ ఏంటి వస్తుందని. అయితే ఆయన లెటర్ పంపిస్తాడు, ఒకే ఓన్లీ టూ వర్డ్స్, హూ కేర్స్ అని ఒక జవాబు పంపిస్తాడు ఆయన. వీళ్ళందరూ చూసి ఏంటిది అహంకారంలా ఉంది, ఇలా మాట్లాడతారు ఏంటి అనుకుంటారు వీళ్ళందరూ. ఆ జవాబు చూసి గురువు స్టార్ట్స్ డాన్సింగ్, అంటే ఎంత ఆనందం అంటే ఆనందం తాండవలా చేస్తాడు ఆయన. మా గురు నా శిష్యుడు ఇప్పుడు వాడెవడో తెలుసుకున్నాడు అనే ఆనందంలో డాన్స్ చేయడం మొదలెడతాడు. ఇక్కడ వాళ్ళెవరికి ఉక్కిరి పికిరి పోతారు, అర్థం అది ఏం జరుగుతుంది ఇక్కడ, ఆయన హూ కేర్స్ అంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు, ఈయన చూసి ఆనందపడుతున్నాడు, ఇదేమిటిది అని. అంటే అప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎప్పటి వరకు నేను అనే భావం ఉందో అప్పుడు నేను చూసాను, నాలోని జ్యోతి స్వరూపం ఉంది, అందరూ నేను ఒకటే, నేను అందరిలో ఉన్నాను అనే భావాన్ని ఇప్పుడు నేనున్నంత వరకు. ఆయన ఎప్పుడైతే తెలుసుకున్నాడో నేను లేను అని, అప్పుడు ఎవరు చెప్తారు, ఎవరికి చెప్తారు, ఎవరు లేరు చెప్పడానికి. అందుకు ఆయన తెలుసుకున్న తర్వాత వచ్చేది ఎప్పుడు సైలెన్సే అని చెప్తారు. అంటే మనకి స్వామి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. మన రేడియో సైలో మనం ఎంటర్ అయినప్పుడు కూడా ఒక ఫోటో ఉంది, బ్యూటిఫుల్ ఫోటో, రెండు ఇద్దరు స్వాములు ఉన్నారు,
1: ఇద్దరు
0: స్వాములు మాట్లాడుకుంటున్నారు. మీరు చెప్తారా గణేష్?
2: అది 1986 లో స్వామి MBA బ్యాచ్ కి సృష్టించినటువంటి ఫోటోగ్రాఫ్. ఐ లిసన్, ఐ ఆమ్ ద వన్ హూ లిసన్స్ అండ్ ఐ ఆమ్ ద వన్ హూ టాక్స్. సో రెండు రెండు ఒకటే.
0: లేదు, స్వామి ఏం చెప్తారంటే ఒక భక్తుడికి ఒక డివోటీకి దేవుడికి ఉండే సంభాషణ ఎలాగంటే, ఫస్ట్ డివోటీ స్వామి ఆయన గోడ తెచ్చి
2: మాట్లాడతాడు,
0: స్వామి ఇలా చేయండి, స్వామి కష్టాలు ఇవి అంటే దేవుడు వింటాడు. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది నువ్వు విను అంటాడు. అంటే అప్పుడు స్వామి మాట గాడ్ స్పీక్స్ అండ్ డివోటీ
2: డివోటీ లిసన్స్.
0: దాని తర్వాత ఏంటంటే ఒక
2: ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు,
0: అర్జునుడు కృష్ణుడు లాగా ఒక
2: సంభాషణ.
0: అది ఏంటంటారు, అది ఏ భక్తి అంటారు దాన్ని,
2: స్నేహ భక్తి
0: ఏంటంటే ఫ్రెండ్ లాగా, నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు, నువ్వు విను నేను విను. కానీ ఫైనల్ స్టేజ్ దక్షిణామూర్తి స్టేజ్ అంటారు స్వామి,
2: ఇద్దరు మాట్లాడరు
0: ఇద్దరు వింటారు. అంటే అది వినడానికి మాత్రం చాలా అదే విధంగా ఉంది. ఇద్దరు మాట్లాడి ఇద్దరు వింటారు ఏంటి అంటే, యాక్చువల్లీ ఏంటంటే నేను తెలుసుకున్నాను నేను లేనని, నువ్వు తెలుసుకో నువ్వు లేవు, సో బోత్ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ అనే ఒక భావన దాంట్లో వస్తుంది.
2: ఈవెన్ మన భృగువల్లి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను యాక్చువల్
0: భృగువల్లి ఏంటో ముందర
2: ఆనందో బ్రహ్మే
0: అన్నం, అది
2: అన్నం బ్రహ్మే దివ్య జనాతని ఈ తండ్రి పంచకోశాలు అన్ని దాటిన తర్వాత యాక్చువల్ బ్లిస్ భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి మాటి మాటికి వాళ్ళ తండ్రి పంపిస్తూ ఉంటాడు అనమాట. సో చివరిగా ఆనందో బ్రహ్మే దివ్య జనాత్ అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాడు ఇంకా
0: రాడు.
2: సో అక్కడ అసలైన ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఒకసారి రంజాన్ కార్యక్రమం అప్పుడు ఒక స్వామి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాం అందరూ, చాలా చక్కని ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఒక పిల్లవాడు గురురాజ్ అని ఇప్పుడు ఉన్నాడు, ఆ పిల్లవాడు అడిగారు స్వామిని, స్వామి వాట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ అని. అప్పుడు ప్రతి క్వశ్చన్ కి స్వామి ఆన్సర్ వేశారు. ఆ ఒక్క క్వశ్చన్ మొత్తం స్వామి అట్నే చూసి సైలెంట్గా ఉన్నారు. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటది, దట్ వాజ్ హిస్ ఆన్సర్, సైలెన్స్.
2: సో ఇన్ ద డెప్త్స్ ఆఫ్ సైలెన్స్ యు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్.
1: కరణ్ జయ గారు ఆయన ఇంటర్వ్యూలో స్వామిని, స్వామి నువ్వు దేవుని వాని అడిగారు. అంటే స్వామి
2: ఐ ఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్,
1: దట్ ఈస్ హిస్ లవ్.
0: ఇంకోటి మీరు స్వామి చేసేదే ప్రతి దాంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తాను, మన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నాను. ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే స్వామి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ అంటే స్వామి యూనివర్సిటీ బిల్డింగ్ అంటారు. ఆ యూనివర్సిటీ బిల్డింగ్ దక్షిణ వైపు తిరిగి ఉంది. ఇట్ ఇస్ ఫేసెస్ ద, జనరలీ మనం ఏంటంటాం ఏదైనా మంచి మన దేవుడు ఈస్ట్ వైపు తూర్పు వైపు లేకపోతే నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు ఉండాలి. ఈ మా యూనివర్సిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దక్షిణ వైపు ఫేసెస్ ఉంది. ఇంకా మన యూనివర్సిటీ క్యాంపస్లన్నీ అంటే స్కూల్ అనండి, ప్రైమరీ స్కూల్, మన కాలేజ్ హాస్టల్స్ అన్ని దీనికి దక్షిణ వైపుకున్నాయి. అంటే స్వామి మైట్ బి పాసిబుల్ దట్ దక్షిణామూర్తి లాగా హీస్ ట్రైంగ్ టు కన్వే టు
2: ఎవరీవన్.
0: గమనిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ ఫేసెస్ ద సౌత్.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్,
2: చాలా బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అసలు సమయమే సరిపోదు. సో సాయి ప్రేమయే వేదసారం. చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని మహావాక్యాలు ఇవన్నీ వేదాల నుంచి మనకు వచ్చినాయి. ఇందాక రాజు మీరు చెప్పినట్టు స్వామి నేను భగవంతుణ్ణి మీరు కూడా భగవంతుడు అన్న సత్యాన్ని ప్రతినిత్యం మనకు అట్లాగే ఇంగ్రేన్ చేస్తూ వచ్చారు. సో వేదాలు కూడా అవే చెప్తున్నాయి మనకి. ఆ సత్యాన్ని బోధించడానికే సాయి ఈ ప్రేమ అవతారం దాల్చి మనకి ఈ సాయి ప్రేమయే వేదసారంగా మన జీవితాల్లో వెలుగుని నింపి ఇప్పటికీ నడిపిస్తున్నారని మన భావన. మరి స్వామివారి 92వ జన్మదినోత్సవం నాడు ఇట్లాగా కూర్చొని స్వామి గురించి ఇట్లా మననం చేసుకుని తలుచుకునే అవకాశం స్వామి మనకిచ్చారు. దానికి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం మరొకసారి వినమ్రంగా స్వామివారి చరణాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. సాయిరాం.
3: ప్రతి క్షణము పవిత్రమైనదే, అందులోనూ ఈరోజు పరిపూర్ణమైన అవతారం ఆకారం దాల్చివచ్చి, అంటే ఇంతవరకు మనం తెలుసుకున్నట్లు దివ్యత్వం ప్రేమతత్వమై మనలను అనుగ్రహించిన సత్యసాయి వేదపురుషుని పుట్టుపండుగ. ఇటువంటి పరమ పవిత్రమైన రోజున స్వామి మనకందించిన వేదసారాన్ని గురించి మనం కొద్దో గొప్పో తెలుసుకోవటం, దాని గురించి స్మరించుకోవటం అనేది నిజంగా స్వామి మనకనుగ్రహించిన మహద్భాగ్యమనే గుర్తించాలి. సాయి ప్రేమయే వేదసారము అన్న అంశంపై చాలా చక్కని శైలిలో వారి చర్చా కార్యక్రమం ద్వారా మనందరికీ స్వామి ప్రేమను అందించిన స్వామి విద్యార్థులు శ్రీ భార్గవ్, శ్రీ రంగనాథరాజు, శ్రీ గణేష్ గార్లకు శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి ఒకసారి ఇలా చెప్పారు, తల్లి పాడే లాలిపాట ఒడిలో ఉన్న బిడ్డకు ఏమాత్రం అర్థం కాదు, అందులోని సంగీతం సాహిత్యం గురించి కూడా ఏమీ తెలియదు, కాని ఆ లాలిపాటను కేవలం వింటూనే ఆ బిడ్డ తన ఏడ్పును ఆపి నిశ్చలంగా నిద్రలోకి జారుకుంటుంది. అలానే వేదం పఠించటం తెలియకపోయినా అందులోని అర్థాన్ని పట్టుకోలేకపోయినా కేవలం దానిని విన్నంత మాత్రాననే దాని యొక్క ప్రభావాన్ని అనుభవించవచ్చు అని. ఒక భక్తురాలికి స్వామి ఇలా చెప్తూ, కనుక నువ్వు తప్పకుండా మందిరంలో కూర్చొని వేదం విను అన్నారు. అంతటి మహత్తరమైన వేదాన్ని ఈరోజు వేద పోషణలో భాగంగా స్వామి ప్రపంచమంతా ఎటువంటి భేద భావాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరికీ అందిస్తున్నారు. మనందరితో వేద పఠనం చేయిస్తున్నారు. కనుక అటువంటి సువర్ణావకాశాన్ని మనం గ్రహించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని సకల వేదాల సారం ప్రేమమూర్తి వేద పురుషుడు అయిన మన సత్యసాయి భగవాను ప్రార్థిస్తూ శ్రోతలందరికీ మరొక్కసారి స్వామి పుట్టు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను ముగిస్తున్నాము. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:50. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూనై ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు నవంబర్ 23, 2017న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 92వ పుట్టినరోజు సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించినటువంటి సాయి ప్రేమయ్యే వేదసారము ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. భగవంతుని ప్రేమ వాత్సల్యంతో తడిసి ముద్దైన పట్టాభిగారు ఎట్టకేలకు పాతమందిరం చేరుకోగలిగారు. రాత్రి 8 గంటలకు ఉడుమలపేట అబ్బాయి వస్తాడు అని పలికి స్వామి తన శరీరాన్ని వీడి సూక్ష్మయాత్రకు బయలుదేరి 8:30కు తిరిగి తమ స్థూలదేహాన్ని ప్రవేశించటం, తదుపరి వీధిగుమ్మం వైపే చూస్తూ వారు దీపారాధన చేయటం అచ్చటి భక్తులు వివరించి చెప్పగా పట్టాభిగారు మరొకమారు కరిగి నీరయ్యారు. తమ పాదాల చెంత వాలిపోయిన పట్టాభి చెట్టిని ప్రేమతో తలనిమిరి నిలబెట్టారు స్వామి. భోజనం చేయవద్దు అని తేనె పలుకులతో ప్రశ్నించారు. గురువారం ఉపవాసం స్వామి, ఏమీ వద్దు అన్నారు చెట్టిగారు. ఒక మూల ఆకలితో కడుపు మలమలా మాడిపోతున్నప్పటికీ స్వామికి ఇలాంటి మూర్ఖపు ఆచారాలు సుతరాము గిట్టవు. ప్రేమస్వరూపమైన భగవంతునికి ప్రీతి కలిగించటమే నిజమైన ఉపవాసం. ఇంద్రియ నిగ్రహం కొరకు ఇంద్రియముల పోషణ తగ్గించే నిమిత్తమై ఆచరించే ఈ నియమాలు మంచివే, కాని వాటిని ఆచరించేందుకు దేహదారుఢ్యం లేని పక్షంలో తమకు తాముగా కఠోర వ్రతాలను ఆచరించి దేహమును శుష్కింపచేయటం కేవలం మూఢత్వమే. ఇందువల్ల ప్రేమమూర్తి అయిన ఆ భగవంతుడు సంతసించడు అన్నారు స్వామి. స్వామి వారి గుండెల మీద ఒక్క ఖాళీ పాత్ర నుంచుకుని దాని లోపలికి తమ వేళ్లను పోనిచ్చి ఒక తిప్పు తిప్పారు. ఇంకా చెప్పాలా? అందులోంచి వేడివేడి పూరీలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని అబ్బాయి వైపుకు అందించారు. గురువారం ఉపవాసం కదా, మరి పూరీలు పట్టాభిగారిని ఏమాత్రం వశపరుచుకోలేకపోయాయి. భగవంతుని ప్రీతికై ఒక ఆచరణను మనం అనుష్ఠిస్తాం, కాని ఆ భగవంతుడే ఎదురై ఆ ఆచారాన్ని విడిచిపెట్టమని మనకు ఆదేశిస్తే కూడా అలవాట్లకు బానిసలమైన మనం అవి అంత త్వరగా వదులుకోలేకపోతున్నాం. ఎంతటి విచిత్ర ప్రకృతి! ఏమిటో ఈ మానవ ప్రకృతి ఎవ్వరికీ అర్థం కాదు. అహంకారమన్నది ఎన్నెన్ని మాయవేషాలు వేసి మన ముందు తాండవం చేస్తోంది. ఓహో, పాపం పూరీలతో పాటు నంచుకోవటానికి ఏమీ లేదని సంకోచమా? అది ఉంటే కాని ఫలహారము ఆరగించవేమో కదూ అంటూ హాస్యం చేశారు స్వామి. వెంటనే ఉల్లిపాయలతో చేసిన మసాలా కూరను సంకల్ప సృష్టితో రప్పించి పట్టాభి నోట్లో కుక్కినంత పని చేశారు స్వామి. ఏకాదశి వ్రతమున్నప్పుడు షిరిడీబాబా కూడా ఈ విధంగానే వ్రతభంగం చేయించిన విషయం కుశభావు వృత్తాంతంలో విన్నాం. భగవంతుని ఆజ్ఞను శిరసావహించటం కన్నా మరొక ఉన్నత వ్రతం ఉందా అని తెలివి తెచ్చుకున్న పట్టాభిగారు తృప్తితో ఆ ప్రసాదాన్ని ఆరగించారు. హోల్డాల్ బుక్క పట్టణంలోనే వదిలివచ్చిన పట్టాభిగారికి సర్వం తనలోనే ఇముడ్చుకున్న హోల్డ్ ఆల్ అయిన స్వామి తమ తలగడాను ఒకటిచ్చి పడుకోమన్నారు. ఉదయం 5 గంటలకు ధబీమని ఎవరో తమ వీపు చరచగా ఉలిక్కిపడి మేల్కొన్నారు చెట్టిగారు. అంత ప్రేమగా మరెవరు తట్టగలరు స్వామి తప్ప? భక్తునికి భగవంతుని సుప్రభాతం. కృంగి కృశించిపోయిన మనస్సుతో వచ్చిన పట్టాభి పాతమందిరంలో ఆనందసాగరంలో వొలలాడారు. అయితే ఈ ఆనందం కూడా తాత్కాలికమే. బండి చక్రాలకు పైకప్పు మలిచేటప్పుడు ఒక మాటు ఎండపెట్టి మరొక మారు తడిపి ఈ విధంగా మార్చి మార్చి మలుస్తారు. అదేవిధంగా కర్మ అనే చక్రాన్ని మలిచేటప్పుడు కూడా దుర్ఘటనలతో ఎండపెట్టి కారుణ్యరసంతో తడుపుతూ దాన్ని త్రిప్పుతూ ఉంటాడా విధాత. పట్టాభిగారి జీవితంలో కూడా అదే జరిగింది. ఎండి తడిసిన ఆ బండి గతి తప్పి పల్టీ కొట్టేంతవరకు వచ్చేసింది. వ్యాపారం బాగా తెప్పతీసేసింది. దీనికి తోడుగా కుటుంబంలోని ఇతర ఈతి బాధలు. జీవితం దుఃఖభాజనమై దుర్భరమనిపించేసింది. దీనంతటికీ కారణం స్వామి మీదున్న భక్తే అని పుండుమీద కారం చల్లినట్టు ఆ ఊరి వారంతా ఈసడింపు మాటలు మరింత వేధిస్తున్నాయి పట్టాభిగారిని. ఏమి చెయ్యబోతున్నావు అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో భార్యను ఒంటరిదానిని చేసి కొద్దిపాటి నగలతో ఇంటి నుంచి పలాయనం చిత్తగించారు పాలపట్టాభి శెట్టి. మతి చలించిన వానిలాగా వ్యవహరిస్తూ కొద్ది రోజుల పాటు కుంభకోణంలో తమ చెల్లిగారింట్లో తలదాచుకున్నారు. కాని అక్కడ కూడా మనస్థిమితం లేనందువల్ల
చివరికి చెన్నపట్నం చేరారు. బర్మాలోనూ మలయాలోనూ నివసిస్తున్న తమ పాత ఖాతాదారులు గుర్తొచ్చారాయనికి. తానక్కడికి వెళ్లి వారితో పాటు ఏదైనా వ్యాపారం సాగించి పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత భార్యను కూడా తీసుకువెళ్లొచ్చు అని తీర్మానించుకున్నారు. ఎంత త్వరగా స్వదేశాన్ని విడిచిపెడదామా అన్న ఆతృత వారిలో ఎక్కువైపోయింది. అన్యదేశపు ప్రయాణానికి కావలసిన హంగులన్నీ చక్కదిద్దుకుని చేయవలసిన ఏర్పాట్లన్నీ ముగించుకుని పూనమల్లి హైరోడ్లో సూరాచెట్టిగారింట్లో బస చేశారు పట్టాభిగారు. మర్నాడు ఉదయం ఓడ ప్రయాణానికి టికెట్టు కొనడం కోసం సరిగ్గా 200 రూపాయలతో కస్టమ్స్ హౌస్కి వెళ్లారు. టికెట్టు కోసమని జేబులో చేయిదూర్చినప్పుడు విధి విలాసం మరొక్క మాట తన తడాకాన్ని చూపించింది. జేబులో డబ్బు మాయమైపోయింది. పట్టాభి తన పట్టు వీడలేదు. ముందు వేసిన కాలు వెనక్కు మరలకూడదు, మళ్లీ కొంత రొక్కం తీసుకుందామని పట్టాభి పూనమిల్లిలోని సూరాచెట్టి ఇంటికి బయలుదేరారు. సూరాచెట్టి, మీకు ఒక ఉత్తరం వచ్చింది అని చెప్పగానే పట్టాభి దిగ్భ్రాంతి చెందారు. 2 రోజుల వరకు తనకే తెలియదు తను చిన్నపట్టణం వస్తున్నట్టు. అయినా చిన్నపట్టణంలో ఫలానా చోట తన నివాసం తెలుసుకుని తనకు ఉత్తరం ఎవరు రాస్తారు అనే ఇలాంటి ఆలోచనల్లో ఆదుర్త పడ్డారు చెట్టిగారు. కవరు చేతికందించారు. ఆ కవరు మీదున్న దస్తూరి, ఆ ఇది నిజమేనా? స్వామి తనకు ఉత్తరం రాసి ఉంటారా? ముత్యాల్లాంటి అక్షరాలు, అవి స్పష్టంగా స్వామివే అని నిస్సందేహంగా తెలుస్తోంది. కవరు విప్పారు. వ్రాసినవారు సాక్షాత్తు స్వామే. సిరాకు బదులు మధురామృతంతో తడిపి రాసిన ఆ ఉత్తరం ఇప్పటికీ శ్రీ పట్టాభిగారి వద్ద ఒక అమూల్య రత్నంగా భద్రపరచబడి ఉంది. ఆతృతతో చదవడం ఆరంభించారు ప్రియభక్తుడైన బాలపట్టాభికి. నా మాట విను, ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళు, నా మాట విను, నీ క్షేమం కోరి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళు, ఇట్లు బాబా అని ఆ ఉత్తరం తెలుపుతోంది. ఆ ఉత్తరం మాటిమాటికి చదువుకుని కడవలతో కన్నీరు కార్చారు పట్టాభి. సర్వలోక నాయకుడు నా జీవితమున నన్ను అనవరతము అణువణువున కాచి రక్షించి కరుణించి నామంచి కొరకే ఈ విధంగా ఆజ్ఞాపించారు అని విలపించారు చెట్టిగారు. అంతే, బర్మా మలయాలకు వెళ్లాలన్న ఆతృత అంతటితో మటుమాయమైపోయింది. ఓడ ప్రయాణానికి టికెట్టు కొనలేక సొమ్ము పోగొట్టుకున్నప్పటికీ స్వామి అపార కరుణా కటాక్షముల చల్లని మారుతాలు ఇప్పుడు పట్టాభిగారి హృదయాన్ని చల్లబరిచాయి. ఆ కరుణామయుడైన సాయి వద్దకే పరుగుతీశారు. ఎక్కడికి? పుట్టపర్తికి. చూశారా విధి విలాసం ఎంత విచిత్రమైనదో.

మరొకమారు అహంకారం మర్మముగా ఆ భక్తునిలో చిందులు వేసింది. బాబా ఒకటికి 3 సార్లు పట్టాభిని ఇంటికి వెళ్లమని ఆ జాబు ద్వారా ఆదేశించారు. స్వామి ఆజ్ఞను పాటించి తిన్నగా పట్టాభిగారు ఇంటికి తిరుముఖం పట్టాలి కదా. ఉడుములపేట బదులు పుట్టపర్తికి వెళ్లారు. స్వామి ఆదేశము కన్నా తమ నిర్ణయానికే ప్రాముఖ్యతనిచ్చేశారు పట్టాభిగారు. అహంకారం మర్మంగా తలెత్తటమంటే ఇదే. భక్తి అట, విశ్వాసమట, కృతజ్ఞతట. స్వామి ఆజ్ఞను శిరసావహించక తన ఇష్టానుసారం చేయడం అహంకాదా? స్వామి సదా మనకు ఉపదేశించే శరణాగతి తత్వము ఇంకా మన పట్టాభిగారికి అలవాటు పడలేదేమో. అది వచ్చే వరకు స్వామి విడవబోయేది ఏదీ లేదు. అందువల్ల పర్తికి వచ్చి పడిగాపులు పడుతున్నప్పటికీ స్వామి ఆయన వంక ఒక్కసారైనా చూడలేదు. 100 మైళ్ల దూరాన్నున్న తనను రక్షించిన ఆ దైవము ఇప్పుడు ఇంత సన్నిధికి ఉన్నప్పటికీ పరాన్ముఖమయ్యారు. ఒకవైపు అఖండ కారుణ్యము, మరొకవైపు నిర్లక్ష్యము అని తోపించే వైరాగ్యం, ఈ 2 ధ్రువాలే. భక్తి అట, విశ్వాసమట, కృతజ్ఞతట. స్వామి ఆజ్ఞను శిరసావహించక తన ఇష్టానుసారం చేయడం అహంకాదా? స్వామి

ఒకవైపు అఖండ కారుణ్యము, మరొకవైపు నిర్లక్ష్యము అని తోపించే వైరాగ్యం, ఈ రెండు ధ్రువాల సంగమ స్థానమే కదా మన సత్యసాయి. ఉపవాసములు పడి ఉండి స్వామిని సాధిద్దామనుకున్నారు పట్టాభిగారు. పప్పులుడకలేదు సరికదా, 3 రోజుల పాటు కడుపు కాలటమే ప్రతిఫలంగా మిగిలింది చెట్టిగారికి. ఒక తప్పు చేయడమే కాక దానిని మరొక తప్పుతో సమర్థించి సాధిద్దామనుకుంటే స్వామి అనుగ్రహం దొరుకుతుందా? అసలు స్వామి ఆజ్ఞ ఉల్లంఘించి ఆయన పర్తికి ఎందుకు రావాలి? ఇంటికి వెళ్లి ఉండవచ్చును కదా, ఇక్కడికి వచ్చి ఇన్ని తిప్పలు ఎందుకు పడాలి? తాననుకున్నది చెయ్యటం అహంకారమే కదా. దీనికంతటికీ కారణం నేను నాది అన్నది పూర్తిగా చచ్చిపోయి అంతా నీవే నీదే అన్న భావన పరిపూర్ణంగా పొందగలిగినప్పుడే భక్తుడు పరిపక్వం కాగలుగుతాడు. పర్తికి వచ్చిన 3 నాటి రాత్రి స్వామికి ఒక ఉత్తరం రాసి అది తన చేతి సంచిలో ఉంచి ఆ సంచిని స్వామి గదిగుమ్మం దగ్గర వదిలేసి బయలుదేరారు పట్టాభిగారు. ఎక్కడికి? ఏం రాశారు స్వామికి? పట్టాభిగారు, నా విషయములు సకలము మీకు తెలిసినవే. నేను ఇచ్చటికి ఎంతో ఆతృతతో వచ్చాను. ఈ 3 రోజుల అనుభవము నేను మీ మీద ఉంచిన భక్తి విశ్వాసాలను అణుమాత్రం కూడా చలింపచేయలేదు. కాని ఈ సంసార సాగరము నన్ను ఇక్కట్ల పాలు చేసి దుఃఖసాగరమై తరిమి తరిమి కొడుతోంది. ఇంక దీనిని ఈదటం నా వల్ల కాదు. నన్ను అతి త్వరగా మీ పాద సన్నిధికి చేరనీయండి, ఇదే నా ఆఖరి నిర్ణయం అని రాశారు పట్టాభిగారు. ఆనాడు స్వదేశం వదిలి పరారి అవుదామనుకున్నారు, స్వామి దానిని నిరోధించారు. ఈనాడు పట్టాభిగారు ఈ లోకం నుంచే పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏమిటో, ఈ సంసారమనే సంగీత సాగరంలో ముక్తాయిశ్వరం పాడి కచేరీ ముగించేందుకు అక్కడ అధికారమంతా వీళ్ల చేతుల్లోనే ఉన్నట్టు. ఏదైతేనే చివరకు పట్టాభిగారు ఆత్మహత్య చేసుకునేందుకు తలపట్టారు. బాబా శరాన్ముఖం ఒకవైపు, స్వామి ఆజ్ఞానుసారం ఇంటికి వెడితే మాత్రం అచ్చటి విషమ పరిస్థితులు ఏ విధంగా చక్కబడగలవు అన్న తర్కం మరొకవైపు. ఈ రెండిటి మధ్య ఆలోచనలతో సందేహాలతో సతమతమవుతున్న పట్టాభిగారికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం అనిపించింది. చిత్రావతికి వెళ్లేదారిలో సున్నపు చావడి పక్కనున్న బావి దగ్గరికి వెళ్లారు. అందరూ తనను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ బావి మాత్రం ఎంతో ప్రేమతో రా రా అంటూ ఆహ్వానించింది. పట్టాభిగారు నూతి పళ్లెం వద్దకు వెళ్లారు. ఈ జన్మకు ఇదే ఆఖరిగట్టేమో, తమ 2 చేతులను జోడించారు. ఇతర విషయాలలో ఎంత చపలచిత్తులైనప్పటికీ స్వామి విషయంలో మాత్రం అచంచల భక్తుడైన పట్టాభిగారు ఆ స్వామి దివ్యనామాన్ను ఆఖరి ఘడియల్లో 3 సార్లు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అని జపించారు. ఒక్క మాటగా బావిలో దూకడానికి సిద్ధమయ్యారు. ఇక మళ్లీ తమ పాదాలు ఈ భూమిని ఆనబోవు. అంతే, మరుక్షణం ఈ బావి తమకు నిరంతర శాంతి ప్రసాదించబోతున్నది. ఆ, ఇదేమిటి? ఎవరో అమాంతం తనను మెడపట్టి వెనక్కు లాగిస్తున్నారు. ఎవరిదో ఇనుపకడ్డీలాంటి కరము తనను చెరచెరా ఈడ్చుకుపోతోంది. ఆ వేగంలో పట్టాభిగారికి ఏమీ తోచలేదు, ఏమీ బోధపడలేదు. ఏదో ఒక తలుపు తెరిచిన శబ్దం. అవును, అది పాదమందిరంలోని స్వామి గది. అక్కడికి తనను ఈడ్చి పారేసింది మరెవరో కాదు, సత్యసాయినాథుడే. బావిలో శవంలాగా తేలాల్సిన వాణ్ణి వాయువేగంతో వచ్చి రక్షించి తన సాన్నిధ్యానికి ఈడ్చుకు వచ్చిన సర్వజ్ఞులు శ్రీ సత్యసాయి ప్రభువు. అయితే ఆ కరుణానిధి, ఆ దయాసాగరమూర్తి, ఇదంతా నేను చేశానా అని తనకేమీ తెలియనట్టు మంచం మీద సావధానంగా పడుకునున్నారు. నేలమీద కూలబడిన పట్టాభి స్వామి గుండెలకెదురుగా తమ చేతులను మంచం మీద ఆంచి ఆ నిద్రాదేవి ఒడిలోకి ఒదిగిపోయారు. అలవాటు ప్రకారం ఉదయం 5 గంటలవగానే తన వీపు మీద ధవీమని స్వామి చరచగా పట్టాభిగారు లేచి కూర్చున్నారు. ఆ బంగారు స్వామి పదకమలాలను స్పృశించి కళ్ళకత్తుకున్నారు. ఎందుకు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావు అన్నారు స్వామి. మీకు తెలీదా స్వామి ఊళ్ళోని పరిస్థితి? మీరే నన్ను కాపాడాలి అని ప్రాధేయపడుతూ స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నారు పట్టాభిశెట్టి. స్వామి గభీలమని నవ్వారు. ఆ చల్లని ప్రభాత సమయంలో బాలభాస్కరుడు ఉదయించే వేళ స్వామి పాడటం మొదలుపెట్టారు. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడై వచ్చి సీతమ్మ తల్లిని రక్కసులపాలు చేయలేదా, సత్చక్రవర్తి హరిశ్చంద్ర భూపాలుడే కాటికాపరితనము చేయలేదా అంటూ

మాట సాగింది. ఎవరెవరి విధివ్రాత ఎటువంటిదో ఒక్క ఆ సాయి ప్రభువుకే ఎరుక అంటూ ముగిసింది ఆ పాట. శ్రీ బాలపట్టాభిశెట్టి ఈనాడు పూర్ణ శరణాగతి తత్వమున క్రమంగా ఆధ్యాత్మికోన్నత స్థాయిని అందుకుంటున్న పరమజ్ఞానిగా భక్తునిగా నిలిచినవారు. వారికి అడుగడుగునా జీవితంలో కష్టములే ఎదురవుతూ వచ్చాయి. ఆయన జీవితాన్ని కర్మఫలం పట్టి కుదిపేసింది. అయితేనే మధ్య మధ్య స్వామి కారుణ్యామృత వృష్టి వారిని కర్మశకటంలో నలిగి నశించకుండా కాపాడుతూ వచ్చింది. పట్టాభి దంపతులకు పూర్తిగా సంతానాపేక్ష నశించిపోయిన సమయంలో స్వామి పట్టాభిగారి భార్యకు ఒక తులసిమాలను సృష్టించి ఇవ్వగా 10 మాసాల అనంతరం ఒక పుత్రిక సాయిలీల జన్మించింది. వ్యాపారపు ఒడిదుడుకులు, అనేక రకముల వ్యాధులు, ఇంకా తదితర ఈతి బాధలు మధ్యలో వీటికి పరిహారంగా స్వామి కారుణ్యలీలలు, ఈ విధంగా నడిచింది పట్టాభిశెట్టిగారి జీవితం. మహాభారతాన్ని మించిపోయిన ఈ పట్టాభిగారి జీవిత చరిత్రలో ఏది వర్ణించటం, ఏది వదిలిపెట్టం? ఒకమారు పట్టాభి వర్తకపు పన్ను కట్టనందువల్ల చెరసాలకు వెళ్లేంత విషమస్థితి కలిగినప్పుడు వీరు అసలు కట్టవలసిన దానికన్నా ఒకంత ఎక్కువే చెల్లించారని తెలుసుకుని వీరికే 200 రూపాయలు సర్కారు వారిచే ఇప్పించబడిన స్వామి అద్భుతలీలను ఎలా వర్ణించటం? బయట ఊరిలో ఒకమారు పట్టాభితో స్నేహం కలిపి విడిదిలో ఈమెతో పాటు కలిసి ఉన్న వ్యక్తి అర్ధరాత్రి పట్టాభిని హతమార్చి రొక్కాన్ని కొట్టివేయాలనుకున్నప్పుడు సాయి మహత్తర శక్తి వల్ల ఆ హంతకుడు ఒక్కమారిగా విసిరివేయబడి అక్కడ తుత్తునాగపు కడ్డీలకు ఢీకొని కింద పడిన విచిత్రలీలను వర్ణించటమా? ఆ సత్రంలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పటికీ ఒక్కరు మాత్రం సదా జాగ్రత్తవస్థలోనే ఉంటూ పట్టాభిని కాపాడిన అద్భుత చరిత్రను వేనోళ్ల పొగటటము, ఈ విధంగా ఎన్నెన్ని అవాంతరాలు, పరిహారముగా ఎన్నెన్ని అద్భుతలీలలు, భగవంతుడు భక్తవత్సలుడై భక్తుని కాపాడిన అనంత భగవల్లీలలు వర్ణనాతీతాలు.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ హిస్లప్ గారు రచించిన శీర్షికను ఆధారంగా చేసుకుని స్వామివారి కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారి ప్రసంగం మొదటి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటూ ఈ రోజున స్వామివారి పరమ భక్తులైనటువంటి జాన్ హిస్లప్ గారు వారి యొక్క అనుభవాలను స్వామివారితో ఉన్నటువంటివి నిక్షిప్తం చేసినటువంటి ఒక వ్యాసం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయములను భక్తులందరితోటి పంచుకోవటానికి చేసేదే ఈ చిన్న ప్రయత్నం. హిస్లప్ గారు నార్త్ అమెరికన్ సాయి ఆర్గనైజేషన్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నారు. అంతేకాక వారు మొట్టమొదటి యుఎస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేస్తున్నారు. వారు దశాబ్దములుగా స్వామివారి సన్నిహితత్వాన్ని పొందినటువంటి వారు. స్వామితో కలిసి అనేకానేక సందర్భములలో ప్రయాణం చేసి స్వామితో అనేక అద్భుతమైనటువంటి అనుభవాలను పొంది ఉన్నటువంటి మహాభక్తులు. వారు రెండు గొప్ప పుస్తకములను వ్రాసి ఉన్నారు. ఒకటి కాన్వర్సేషన్స్ విత్ సత్యసాయి బాబా అని ఒక పుస్తకం రాశారు. రెండవది మై బాబా అండ్ ఐ అని ఇంకొక పుస్తకం రాశారు. తరువాత వారు 1995 సంవత్సరంలో స్వామివారి పాద పద్మములో లీనమైపోవటం జరిగింది. 90 ఏళ్లు మాటు వాళ్లు జీవించారు. వారు వారి యొక్క జీవిత కాలంలో రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కూడా పొందుపరచి ఒక సీకింగ్ డివినిటీ అనేటటువంటి టైటిల్తో వారు పరమపదించిన తరువాత ఇంకొక పుస్తకం కూడా ప్రచురించబడింది. వీరి ఈ మూడు పుస్తకముల ద్వారా, వారు రాసిన అనేకటువంటి వ్యాసముల ద్వారా, వారు భక్తులతో పంచుకున్నటువంటి వారి అనుభవముల ద్వారా మనకి స్వామి గురించి అనేకానేక విషయాలు తెలుస్తూ వచ్చాయి. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ది చెందటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకనొక సందర్భంలో శంకర భగవత్పాదుల వారు అవతారము, అవతరణ గురించి తెలుపుతూ జీవితమునందు ప్రవర్తననందు అత్యద్భుతమైనటువంటి లక్షణములను ప్రకటించుచు అనుపమానమైనటువంటి మంచితనానికి ప్రతీకగా ఉండి దయాకరుణులకు ఆలవాలమై చూడగానే ప్రజల యొక్క మనస్సులను ఇట్టి ఆకట్టుకుని వారి బోధనల ద్వారా, సిద్ధాంతముల ద్వారా మానవులు వారి జీవితములను సార్థము వనరించుకునేటట్టుగాను వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క ప్రేమలో పండించుకునేటటువంటి విధంగా ఎవరైతే సంసిద్ధులై ఉంటారో వారే దివ్యావతారము అని తెలియచేయటం జరిగింది. స్వామి హిస్లప్ గారు తెలిపినటువంటి విధంగా సర్వాంతర్యామి, అన్ని సమయములందు కూడా అంతటా సంచరించుతూ ఉండేటటువంటి అవతారం. వారు విశ్వవిధాత, పూర్ణ ప్రేమావతారులు. హిస్లప్ గారు స్వామివారు వారితో అమెరికాలోనూ, వారి మిత్రులతో కెనడానందు ఒకేసారి ఉన్నటువంటి దృష్టాంతరాలన్నింటినీ కూడా తెలియజేశారు. పుట్టపర్తిలోనే ఉన్నటువంటి స్వామివారు అమెరికాలో వారికి దర్శనమివ్వటం అక్కడే. అదేవిధంగా హిస్లప్ గారి మిత్రులు కెనడా దేశంలో ఉంటే వారికి అక్కడ దర్శనమివ్వటం, వారితో అనేకానేక విషయాలను చర్చించటము, వారికి ఉన్నటువంటి సందేహాలని తీర్చటము, ఇటువంటి అనేకానేక సందర్భాల్లో జరిగాయి. ఇది హిస్లప్ గారు తెలియచేయటమే కాదు, ప్రపంచంలో లక్షలాది మంది భక్తులు స్వామిని వారి వారి ఇళ్లలో అనేకానేక రకాలుగా దర్శించటము, సంభాషించటము, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటము ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. స్వామి అవతారం ప్రకటించినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఎటొచ్చి ఇటువంటి విషయాలని నమ్మటానికి విశ్వాసం చాలా ప్రధానం. అందుకే స్వామి ఏమంటారంటే మొట్టమొదటి నీకు ఫెయిత్ ఉండాలంటారు. నమ్మకము అనేటటువంటి పునాది మీదే దేన్నైనా మనం నిర్మించవచ్చు. ఆ నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి. స్వామివారి బోధనలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వేదాంతమును గురించే తెలియచేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వారు ఏం మాట్లాడినా వేదాంతమే. అందుకే స్వామి ఏమన్నారంటే నేను మాట్లాడే ప్రతి మాట వేదంతో సమానం అన్నారు. వారి ప్రతి మాట కూడా వేదమే. వారి మాటలన్నీ కూడా వేద వేదాంగముల యొక్క సారాంశం. హిస్లాప్ గారు పరిపూర్ణంగా విశ్వసించి ఉండుట స్వామి నుంచి ప్రత్యక్షముగా వేద వేదాంగాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వారు పొందుట వారి పూర్వజన్మ పుణ్యఫలం. స్వామివారు అనేక పర్యాయములు తన భక్తులకు వేదాంత జ్ఞానం అవసరం చాలా ఎక్కువ అని తెలిపినట్లు హిస్లప్ గారు కూడా చెప్పారు. వేదాంతం తెలుసుకుంటే, వేదముల గురించి తెలుసుకుంటే, ఇతిహాసముల గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటం సులువు అవుతుంది. అందుచేత భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధులై ఉండాలి. స్వామి చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా వినటము, వాటిని జీర్ణించుకోవటము, వాటి గురించి ఆలోచించటము ఇదంతా కూడా చాలా అవసరమైన ప్రక్రియ. తద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి భక్తుడు కూడా హిస్లోప్ గారు తెలియజేసినట్టు సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు. ఎవరొచ్చినప్పటికీ కూడా స్వామి దగ్గరికి, స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి. ఆత్మసాక్షాత్కారం కావాలి, కానీ దానికి ప్రయత్నం చేయాలి. కావాలి అంటే ఊరికే వచ్చేసేది అది. దానికి తగినటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేశామా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలంటారు స్వామి. దీని గురించి ఇస్లాప్ గారు చెప్తూ అన్నారు, ప్రపంచంలో ఎన్ని సుఖాలున్నప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాపంచిక జీవితాన్ని అనుభవించుతున్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆత్మసాక్షాత్కారం అనేసరికి ఎగిరి గంతేస్తాడంటారు. నాకు అది ఇచ్చేసేయండి, అది చాలు అన్నట్టుగాను. ఇది ఎందుచేత అసలు ఆత్మసాక్షాత్కారం కావాలి, ఈ ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకోవటం ఎందుకు? అసలు ఎందుకు మనందరం కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి అని కోరుకుంటాం? అసలు దీనిలో రహస్యం ఏమిటి అంటే హిస్లప్ గారు అన్నారు, స్వామి అనేకానేక ఉపన్యాసములలో వారి గురించి వారు తెలియజేస్తూ ఏమన్నారంటే, నేను ఎప్పుడూ దేనికి బాధపడను, అలా అని దేనికి ఆనందించను, బాధ అంటే అసలు ఏమిటో నాకు తెలియదు, నేను చిదానంద స్వరూపుడను, ఆనంద స్వరూపాన్నే నేను. అంతేకాదు నువ్వు కూడా ఆనంద స్వరూపుడివే అన్నారు. ఎప్పుడైతే స్వామి నేను ఎప్పుడు బాధపడను, అసలు బాధలు నా జోలికి రావు, నేను దేనికి చింతించను, ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడంటే ప్రతి మానవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇప్పుడు ఇదే ఆత్మసాక్షాత్కారము అని, ఎల్లప్పుడూ కూడా ఆనందము అనేటటువంటి భావనలో ఉండటమే ఆత్మసాక్షాత్కారము. స్వామి నువ్వు నేను కూడా ఒక్కటే అని ఎప్పుడైతే అన్నారో, నువ్వు చిదానంద స్వరూపుడివే అన్నమాట. అది ఎట్లా సాధ్యము? ఎందుకంటే మనం ఉండలేకపోతున్నాం, మనం వింటున్నాం, కానీ మనం దాన్ని సాధించలేకపోతున్నాం. ఎందుచేత మనం సాధించలేకపోతున్నాం, దాన్ని సాధించుట ఎట్లు అన్నటువంటి విషయం గురించి హిస్లోప్ గారు చెప్తూ అన్నారు, మీకందరికీ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి జ్ఞానమును అనుగ్రహించుటకే నేను వచ్చాను అని స్వామి తెలుపున్నారు. అది ఎలాగంటే ఇందులో ఒక చిన్న రహస్యం ఉందన్నారు. ఆ రహస్యం ఏమిటంటే, నేను చెప్పేటటువంటి బోధనలన్నింటినీ కూడా మీరు మీ జీవితాలలో జాగ్రత్తగా పాటిస్తే మీకు ఆనందము అనేటటువంటి సులభ సాధ్యము అని చెప్పారు స్వామి. ఇప్పుడు స్వామి చెప్పినటువంటివన్నీ మనం అన్నీ కాకపోయినా కొన్నైనా జాగ్రత్తగా మన జీవితాల్లో పాటించినప్పుడు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని అంటే అసలు ఏమిటి, అది ఏమిటి అని చెబుతూ హిస్సలప్ గారు అన్నారు, నీకు ఆత్మసాక్షాత్కారం వస్తే నువ్వేదో కొత్తగా మారిపోతావని కాదు, ఏదో జరుగుతుందని కాదు. అక్కడ ఉన్నటువంటి చిన్న రహస్యం ఏమిటంటే మనము మన స్వస్వరూపాన్ని సందర్శించేటటువంటి భాగ్యాన్ని పొందుతాము. స్వస్వరూప జ్ఞానము అన్నారు దాన్ని. ఆ స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి, అసలు నువ్వు ఏమిటి, హూయామై, అసలు నేను ఎవరు అనేటటువంటి తెలుసుకోవడమే స్వస్వరూప జ్ఞానము అన్నారు. హిస్లోప్ గారు దీనిని వర్ణిస్తూ అన్నారు, లిబరేషన్ ఈజ్ జస్ట్ ది డిస్కవరీ దాట్ వీ హ్యావ్ నెవర్ బీన్ బౌండ్ అన్నారు. మనం ఏమనుకుంటామంటే మనం బంధింపబడ్డాం అనేకానేక విషయములతోటి, ప్రపంచంతోటి, వీటన్నిటితోటి బంధింపబడలేదు. యాక్చువల్గాను మన మనమే బంధించుకుంటున్నాం. నేను ఎప్పుడూ దేని చేత కూడా బంధింపబడలేదు అనేటటువంటి భావనని సర్వవేళలా కలిగి ఉండటమే లిబరేషన్ అన్నారు. అంటే ఆ జ్ఞానం బయటెక్కడో లేదు, లోపలే ఉంది. లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం, మనం గుర్తించటం, గుర్తించి ఆ జ్ఞానంలోనే సర్వవేళలా వర్తించటం, అదే లిబరేషన్ అన్నారు. స్వామి దీని గురించి చెప్తూ అన్నారు, మోక్షం కావాలి మోక్షం కావాలంటారు మీరందరూ, అసలు మోక్షం అంటే ఏమిటో మీకు తెలుసా అన్నారు. ఏమిటి స్వామి అంటే, మోహక్షయమే మోక్షము అన్నారు. మీరందరూ మోహంలో ఉన్నారు, ఈ మోహం క్షయం అయిపోతే మోక్షం వచ్చేస్తుంది అన్నారు. మోహం అంటే ఏమిటి, దృశ్యకల్పితమైనటువంటి చరాచర జగత్తంతా కూడా శాశ్వతము అని నమ్మటమే మోహం. ఈ చుట్టూ ఉన్నదంతా కూడా ఇలాగే ఉంటుంది, నేనెప్పటికీ ఇలాగే ఉంటాను, అందుచేత ఇదే సర్వం, ఇదే సత్యం అని భ్రమించటమే అజ్ఞానం. ఇదిలా ఉండదు, ఎవడూ ఉండడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఇది టెంపరీ బోర్డ్ అన్నారు స్వామి. నీ గురుక టెంపరీ, ఏదో కొంతకాలం ఇక్కడ ఉండడానికి వచ్చావు, మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోతావు అన్నారు. మరి మనం అనుకోవట్లేదు అలాగా ఖాళీ చేసి పెడతామని, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నావే. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ నా శాశ్వతమైన బంధువులు అనుకుంటున్నావే, సంపాదించేటటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా సర్వస్వం ఇవన్నీ కూడా నావే అనుకుంటున్నావే, ఇది ఎప్పటికీ ఇలా చూస్తూనే ఉంటాను అని భ్రమిస్తున్నామే మనము, ఆ భ్రమను విడిచిపెట్టటమే మోక్షము అన్నారు. ఆ భ్రమను విడిచిపెట్టేసి ఇది అశాశ్వతము, ఇది అశాశ్వతము అనే జ్ఞానాన్ని శాశ్వతంగా కలిగి ఉండటం అన్నమాట. 24 గంటలు అదే ఆలోచనలో ఉండటం, ఇది శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదు, ఇది ఎన్నటికీ ఉండేది కాదు, ఏదో జరుగుతోంది, దానికి నాకు ఏ సంబంధము లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంలో ఉండటం అనేటటువంటిది మోహక్షయము అన్నారు స్వామి. అంతేకాకుండా స్వామి ఇదే విషయాన్ని మనకి ఇంకొక ఉదాహరణ ద్వారా కూడా తెలియజేశారు. చక్కటి ఉదాహరణ, మనం అందరం ఉన్నాం, ఎన్నో చెట్లున్నాయి, పర్వతాలున్నాయి, నదులున్నాయి, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, స్వామి ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నటువంటి వారు ఒక్కరే, కానీ సూర్యుని వద్ద నుంచి వచ్చేటటువంటి కిరణములు లెక్కకు మించి ఉన్నాయి. ఏ విధంగా అయితే లెక్కకు మించినటువంటి కిరణములు సూర్యుని నుంచి బయలుదేరి వస్తున్నాయో, అదే రకంగా పరమాత్ముడి నుంచి బయలుదేరినటువంటి కిరణాలన్నమాట ఇవన్నీ కూడాను. ఈ ప్రపంచంలో ప్రకాశింపచేస్తున్నటువంటి కిరణాలన్నీ కూడా ఈ జీవరాశులన్నీ ఇవి, కానీ వీటికి ఆధారమనేటటువంటిది సూర్యుడై ఉన్నారు, వారి దగ్గర నుంచి వచ్చాయి. అంత మాత్రం చేత ఈ కిరణములు ఆ సూర్యుడు భిన్నమని కాదు, భిన్నం కాదు, వారే ఆధారం, అక్కడి నుంచే వస్తున్నాయి ఇవన్నీను. అదేవిధంగా ఏదైతే ఆధారమై ఉందో అది జ్ఞానము. ఆ ఆధారమైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి ఇదంతా ప్రవేశిస్తోంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని వర్తించగలగటం అనేటటువంటిది మోహక్షయము. జ్ఞానం వేరే ఉంది, పరమాత్ముడున్నాడు, వారు దీనికంతటి కూడా కారకులు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా నమ్ముతూ ఉండాలి, 24 గంటలు నమ్మాలి దాన్ని. ఇదేది నీది కాదు, ఏది నీది కాదన్నారు స్వామి. అసలు ఏమీ నీకు సంబంధించింది ఏమీ లేదు ఇక్కడ అన్నారు. నీది నీది అని భ్రమలో నువ్వు ఉంటున్నావంతే, అది ఎంతకాలం? నీది అని నువ్వు భ్రమలో ఉన్నావు, బానే ఉంది, ఎంతకాలం? ఎంతకాలం ఇది? ఎంతకాలం జీవిస్తాడో ఎవరికి తెలుసు, ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికీ తెలియదు. అటువంటిప్పుడు ఇదంతా నాది అని అనుకోవటం భ్రమ కాదా? అందుచేత ఎవరిని వారు వారే ప్రశ్నించుకోవాలన్నారు. అసలు నేను ఏ స్థితిలో ఉంటున్నాను అని. ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్లినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఆనందాన్ని పొందగలుగుతారు అని స్వామి హిస్లాప్ గారికి తెలియజేశారు. హిస్లాప్ గారు ఈ సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరికీ అందించారు. స్వామి ఇంకొక సందర్భంలో మనందరికీ సాధారణ జీవులందరికీ కలిగేటటువంటి ఒక అనుమానం ఒకటి ఉంది, మన పీడిస్తూ ఉంటుంది 24 గంటలు అనుమానం. ఆ అనుమానం గురించి హిస్లాప్ గారితో స్వామి చర్చించడం జరిగింది. అదేమిటంటే, మానవుడికి ఫ్రీ విల్ అనేటువంటిది ఉన్నదా? ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వతంత్రంగా యథేచ్ఛగా నాకు నేను సంచరిస్తూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేటటువంటి అవకాశం ఉందా, లేక సర్వము దైవ ప్రేరితమేనా, సర్వం దేవుడు అనుకున్నట్టే జరుగుతుందా, లేక నేను అనుకున్నట్టు జరుగుతుందా? ఒకవేళ దేవుడు అనుకున్నట్టు జరిగితే అసలు నాకు సంబంధం ఏమిటి మళ్ళీ దీంతోటి? మళ్ళీ ఈ వ్యవహారాన్ని నేను బాధపడడం ఏమిటి? నేను కర్మలు ఆచరించడం ఏమిటి? అది దైవ ప్రేరణ అయితే దేవుడే చూసుకోవాలి నేను. అటువంటిప్పుడు మళ్ళీ నన్ను ఇందులో ప్రవేశింపచేయటము, నాకు ఒక పాత్రను కలిగించటము, ఇవన్నీ ఏమిటి అనేటటువంటి ఒక సమస్య మానవ జాతిని ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్య ఇది. ఇది చాలా సీరియస్లీ డిస్కస్డ్ ఇష్యూ కూడా ఇది. దీని గురించి హిస్లాప్ గారు స్వామిని అడిగితే స్వామి ఏమన్నారంటే, సర్వము దైవ ప్రేరితములే, ఇదంతా దేవుడు ఆడుకునేటటువంటి ఆట. అందుకే వారు జగన్నాటక సూత్రధారి, ఇదొక నాటకం జరుగుతోంది, నాటకం అంటారు. నా ఆనందం కోసం నేనే ఈ నాటకాన్ని నడిపించుకుంటున్నాను, నేను ఈ నాటకాన్ని అనుభవిస్తున్నాను అంటారు. కానీ దీనిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం స్వామి చెప్పింది ఏంటంటే, సర్వము కూడా కర్మ ప్రేరితాలు అయి ఉంటున్నాయి అన్నారు. కర్మ ప్రేరితములు అయి ఉన్నటువంటి ఏమిటి? ప్రతి జీవి కూడా కర్మను ఆచరిస్తూ ఉంటాడు. కర్మను ఆచరిస్తున్నప్పుడు కర్మ యొక్క ఫలాన్ని కూడా మళ్లీ ఆ జీవి అనుభవించాలి. ఆ కర్మ యొక్క ఫలాన్ని ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటాడు. అంచేత కర్మ ఫలంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి కర్మఫలంగా సర్వము జరుగుతున్నప్పుడు నాకు వచ్చేటటువంటి బాధలు కాని, నాకు వచ్చేటువంటి కష్టాలు కాని, వీటన్నింటి నుంచి నేను బయటపడే మార్గం ఏమిటి మరి అనేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు. శిశులప్ గారితో మాట్లాడుతూ స్వామి అన్నారు, చాలా సింపుల్ అన్నారు. ఏమిటంటే చిన్న రహస్యం ఉందన్నారు ఇందులో. ఆ రహస్యం ఏమిటంటే, యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ యాజ్ హిజ్ విల్ అన్నారు. కష్టం రాని, దుఃఖం రాని, సుఖం కలగని ఏదైనప్పటికీ కూడా స్వామి ఇది తమ అనుగ్రహమే, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో దాన్ని విశ్వసించాలి, పరిపూర్ణం. అందుకే స్వామి అంటూ ఉంటారు, ఆనందం కలిగినప్పుడు ఇదంతా నాది అనుకుంటావు నువ్వు, కష్టం వచ్చినప్పుడల్లా దేవుడే ఈ కష్టాన్ని నాకెందుకు ఇచ్చావు అంటారు. నేను ఇస్తున్నది ఏమీ లేదు ఇందులోను, ఆనందము నువ్వే సంపాదించుకుంటున్నావు, కష్టాన్ని నువ్వే సంపాదించుకుంటున్నావు. కాకపోతే మంచి కర్మలను ఆచరించడం ద్వారా నువ్వు ఎప్పటికైనప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అంచేత ఏమంటున్నారంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా కర్మలను ఆచరించే ముందు ఒక్క క్షణం ఆలోచించమంటారు. ఈ కర్మ మంచిదా చెడ్డదా, ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించి ప్రతి కర్మయందు ఏ మానవుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో, ఆ ధర్మాలోచన ఎప్పుడైతే వాడికి అలవడుతుందో, వాడిని ఏ బాధ కూడా బాధించదు అసలు. బాధ వచ్చినప్పటికీ కూడా వాడు దాన్ని భగవంతుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి స్థితికి చేరుకుంటాడనమాట. అది స్వామి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బోధ. మనం బాగా ముఖ్యంగా చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహమే. ఎందుచేతనంటే స్వామి అన్నారు, నాకు ఆనందమే కావాలి, ఎప్పటికైనా నాకు కష్టాలు రాకూడదు అని అనకూడదన్నారు. అసలు ఎందుచేతంటే కష్టములు లేనటువంటి జీవితం సాధ్యమే కాదన్నారు. జీవితం అనేటటువంటిది కష్ట సుఖముల యొక్క మేలు కలయిక. అది ఎప్పటికైనప్పటికీ కూడా సుఖదుఖములు రెండు కలిసి ఉంటాయి, కష్టదుఖాలన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఒక్కటే కావాలి, రెండోది వద్దు అనేటటువంటి ఫ్రీడమ్ నీకు లేదు అసలు. కాకపోతే దీన్ని అధిగమించేటువంటి మార్గం మాత్రం ఉంది. ఆ మార్గం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా తమ అనుగ్రహమే స్వామి అని ధైర్యంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి దాన్ని ఫేస్ చేసేటటువంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. అది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల లభిస్తుంది అన్నారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో, కష్టం రాగానే కుంగిపోతాడు మానవుడు. సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతే పడిపోవచ్చు దాకా, గాని కష్టం వచ్చినప్పుడు మాత్రం అసలు తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ కష్టములన్నింటినీ కూడా తట్టుకుని గట్టిగా నిలబడి జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే సర్వము దైవకృపయే అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మనం విశ్వసించాలి అని చెప్పి స్వామి మనకి చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇందులోనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పారు. అదేమిటంటే, దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఎ కాజ్ అన్నారు. దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఎ కాజ్ అంటే ఏంటంటే, ఏది జరిగినప్పటికీ కూడా ఒక కారణం ఉందన్నమాట. దాని స్వామి అన్నారు, కారణము లేని కార్యము ఉండదు అన్నారు. ఏదైనా సరే దాని వెనకాల కారణం ఉందన్నమాట. ఆ కారణం అనేటటువంటిది కర్మఫలము అని గుర్తించాలి. ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఒకటి జరిగింది అంటే దాని వెనకాల ఏదో ఉంది, అది ఉండబట్టే ఇది ఇలా జరిగింది. ఇది చాలా సింపుల్ విషయంగా కనిపిస్తుంది, మనకి తెలిసినట్లుగానే కనిపిస్తుంది, మనకి తెలిసినదే. కానీ మనం దీన్ని విశ్వసించటం లేదు. మనలో ఆ ఫెయిత్ లేదు, మనకి దృఢమైనటువంటి విశ్వాసం లేదు అందులో. ఇది వేడి, ఈ కష్టం ఇలా వచ్చింది, ఈ కష్టం నాకు వచ్చింది అంటే దీని వేరే కారణం ఏదో ఉంది, దీన్ని నేనే కారకుండే, నేనే అనుభవిస్తున్నాను ఈ కష్టం, నేను ఎప్పుడూ ఏదో చేయబట్టి దాని యొక్క ఫలితాన్ని నేను ఈ రోజున అనుభవిస్తున్నాను అన్నటువంటి జ్ఞానం మనకు ఉండటం లేదు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ కష్టం వచ్చిందని బాధపడుతున్నావు, తప్పితే నువ్వే దానికి కారకుడవి అని నువ్వు విశ్వసించటం లేదు. ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి నేనే కారకుడిని, నేనేదో చేయడం బట్టే ఈ విధంగా జరిగింది, దీనిని కూడా అధిగమించేటటువంటి శక్తి నాకు ఉండాలి, అది భగవంతుడు ప్రసాదించాలి అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా ప్రయత్నం చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత స్వామి అన్నారు, మనం ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రతి క్షణము చాలా ముఖ్యం అన్నారు. ప్రతి క్షణము ఎందుకంటే, ఈ క్షణంలో నువ్వు చేసేదాని యొక్క ఫలితమే మళ్లీ నెక్స్ట్ క్షణంలో కనిపిస్తుంది అనమాట. క్షణం క్షణం, జీవితం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్షణాలన్నీ కూడా చాలా ప్రధానమైనవి, ప్రతి క్షణము కూడా చాలా ముఖ్యమైనదే. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ క్షణంలో మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని కాపాడుతాడు, మనం మంచి పనులు చేయాలి అనేటటువంటి జ్ఞానంతో ఆ క్షణాన్ని అంటే కాలాన్ని అన్నమాట మనం జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా అనుభవించాలి అన్నారు. ఇప్పుడు స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది ఎట్లాగంటే, ఈ క్షణము, ఈ క్షణంలో జరిగిన దాని యొక్క ఫలితం తర్వాత రావటము ఎట్లా ఉంటుంది అంటే, స్వామి అన్నారు, విత్తులు నాటుతాం, విత్తనాలు ఈ రోజుని పొలంలో వేసి వాటిని నాటుతాం, మట్టిలో ఉంచుతాం, నీరు పోసి కలుపు తీసి కంచె వేసి పెంపొందించుతూ ఉంటాం వాటిని, అప్పుడు పంట చేతికి వస్తుంది. ఇదంతా క్షణ క్షణ క్షణ ప్రకారంగా జరిగి జరిగి జరిగి కొంతకాలానికి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. జీవితం అనేటటువంటి పంటను కూడా అదే రకంగా పండించుకోవాలన్నారు. జీవితం అనేటువంటిది ఒక మహాయజ్ఞంగా భావించాలన్నారు. ఆ యజ్ఞంగా భావించి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఈ జీవితాన్ని నిర్వహించటం అనేటటువంటిది చాలా అవసరం అన్నారు. అందుకే ప్రతి క్షణము కూడా ఒక మహాయజ్ఞాన్ని నేను నిర్వహిస్తున్నాను, ఈ యజ్ఞం ఆధ్యాత్మికంగా అద్భుతంగా నిర్వహించబడి సత్ఫలితాలనే నాకే కాక ప్రపంచానికంతకీ కూడా అందించాలి అనేటటువంటి జ్ఞానంతో మానవుడు వర్తించాలన్నారు.
0: ఇంతవరకు మీరు ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.
1: వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజ మానవ ధర్మ పరుణి, వెతుకుచున్నాను నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేను నిజ మానవ ధర్మ పరుణి. కొదువలేదు నరులకు

చల నరుల రూపమున జూచుటి నిజ రూపము గాంచనైతి వెతుకుచునే ఉన్నాను. నే వెతుకుచున్నాను, నేను వెతుకుచునే ఉన్నాను.

0: పట్టిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే ఇజనరుని రూపం. వెతుకుచునేయున్నాను నీ వెతుకుచున్నాను, నేను వెతుకుచు నీయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: దేవ అంటే ఆట, దేవుడే దేవులా, దేవుడిదే దేవులాట అంటే వెతుకులాట. ఆ ఆటంతా ఒక్క నిజమానవుడి కోసం. 400 కోట్ల పైబడిన మానవ జాతిలో అటువంటి వాడు ఒక్కడూ దొరకడే అంటున్నారు స్వామి. నాటి నుంచి నేటి వరకు అంటే అనాదిగా యుగాలుగా మారుతున్న కాలం కదిలిపోతున్న మానవుడిలో పరిణామం జరగడం లేదే అని అంటున్న స్వామి భావన మానవ జాతికి జాగృతి, ఒక హెచ్చరిక. భగవంతుడితో సంభాషించాలని ఎవరికుండదు, కాని ఆ అదృష్టం దొక్కేది కొందరికే. మన పూర్వ పుణ్య సుకృతం వల్ల భగవంతుడు శ్రీ సత్యసాయిగా అవతరించి దర్శన స్పర్శన సంభాషణ అవకాశాన్ని ప్రసాదించాడు. భగవంతునితో సంభాషించే అపూర్వమైన అవకాశం లభించిన కొందరు హైదరాబాద్ యువత తమ అనుభూతుల్ని రేడియో సాయి శ్రోతలతో పంచుకోపుతున్నారు.
2: ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు చేస్తూ భగవంతునితో సంభాషణం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అసలు హైదరాబాద్ యువతతో స్వామికున్న ఆ ప్రేమానుబంధాన్ని ఒక అద్వితీయమైన ప్రేమగాథగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే స్వామి తన అవతార క్రమంలో ఎన్నో మధుర ఘట్టాలను హైదరాబాద్ యువతకి ప్రసాదించడం జరిగింది. అసలు ఈ హైదరాబాద్ యువత ప్రారంభమైన తీరు, ఆ గ్రూప్ ఫామ్ అయిన తీరు కూడా అంతా స్వామి సంకల్పం ప్రకారం స్వామి ఏర్చి కూర్చి సమకూర్చినట్టే ఉంటుందన్నమాట. అయితే అసలు ఈ హైదరాబాద్ యువత ఏ విధంగా ప్రారంభమైంది అంటే, సుమారు 1990 ప్రాంతంలో కొంతమంది యువకులు, అరే మనం ఏదో ఒకటి చేయాలి, స్వామిని ప్లీజ్ చేయాలి, స్వామి దగ్గరికి వెళ్లాలి అని హైదరాబాద్ నుంచి స్వామి ఎక్కడుంటే అక్కడికి, అంటే స్వామి బృందావనంలో ఉంటే బృందావనానికి, లేకపోతే ప్రశాంత నిలయంలో ఉంటే ప్రశాంత నిలయానికి, సైకిల్స్ మీద ఒక 20-30 మంది బాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సైకిల్స్ మీద, అంటే ఒక వారం రోజుల పాటు శ్రమించి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగేదన్నమాట. అయితే అలా వచ్చినప్పుడల్లా స్వామి చాలా స్పందించి వాళ్ళని ఎంతో హృదయంగా వాళ్ళని ఆహ్వానించి ప్రేమను కురిపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చి చాలా బాగా స్వామిని వాళ్ళు రిసీవ్ చేసుకునేవారు. సో అలా అసలు గ్రూప్ అనేది స్టార్ట్ అయింది. స్వామి దగ్గరికి వచ్చి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మొదలైంది. వేణు, సైకిల్ గ్రూప్స్ కి సంబంధించిన ఎన్నో ఉన్నాయి, మనం అన్ని ఇవాళ పంచుకోలేము. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ స్వామితో ఎన్నోసార్లు సంభాషించిన హైదరాబాద్ యూత్ గ్రూప్ లోని సీనియర్ బ్రదర్స్ వేరే సేవా కార్యక్రమాలు ఇవాళ చాలా చోట్ల ఉండడం వల్ల అక్కడికి వెళ్లి వాళ్లు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వల్ల ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. సో అప్పుడు ఈ సైకిల్ గ్రూప్ కి సంబంధించిన విషయాల్ని ఏమన్నా ఒకటి మనం ఇవాళ శ్రోతలతో పంచుకుందామా?
3: తప్పకుండా. సైకిల్ గ్రూప్ దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం సైకిల్ బృందం వచ్చేది. అప్పట్లో స్వామి కూడా చాలా ఎదురు చూస్తే వచ్చి చూస్తూ ఉండేవారు, చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారు, సైకిల్స్ తో ఫోటోలు దిగేవారు, ఇలాంటి ఎన్నో మధుర అనుభూతులు పొందారు. అయితే వాటిల్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఒక అనుభూతి నేను షేర్ చేస్తాను. ఒకసారి ఇలాగే బృందావన్కి సైకిల్ బృందం అంతా హైదరాబాద్ నుంచి వీళ్ళంతా వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పట్లో దాదాపు 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా స్వామి ఇంటర్వ్యూకి పిలిచేవారు. రోజు ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. సేవ ఎలా చేసుకుంటూ రావాలి, మీరు సైకిల్స్ మీద వచ్చినప్పుడు కూడా, వస్తున్నప్పుడు ఊరికే సైకిల్స్ మీద రావడం కాదు, వస్తున్నప్పుడు దారిలో ఆ గ్రామాలలో బట్టలు పంచడం గానీ, ఏమైనా వాళ్ళకి బియ్యం గానీ పప్పు గానీ ఏమైనా చేసుకుంటూ సేవ చేసుకుంటూ రండి అని అప్పటి నుంచే కూడా స్వామి చెప్తూ ఉండేవారు. అయితే ఇలా ఒకసారి బృందావన్కి వచ్చినప్పుడు ఒకరోజు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచాక ఇంటర్వ్యూ అయిపోయి బృందావనంలో స్వామి రెసిడెన్స్ లోనే ఇంటర్వ్యూ రూమ్ ఉంటుంది. అయితే స్వామి త్రై బృందావనంలో దాని చుట్టూ లాంజ్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిపోయాక అందరూ ఇలా స్వామి బయటికి అందరినీ పంపించినప్పుడు అందరూ బయటకు వచ్చి లాంజ్ లోకి వచ్చేసాక మళ్ళీ స్వామి బయటకు వచ్చి బంగారు ఒక్క నిమిషం మీరంతా మళ్ళీ లోపలికి రండి అని పిలిచారు.
2: మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారేమో.
3: చాలా రేర్, ఇలాంటిది సాధారణంగా జరగదు. ఇలాగా ఒకసారి స్వామి టైం అయిపోయింది అంటే జనరల్ గా అయిపోయింది అని ఉంటుంది. అయితే స్వామి మళ్ళీ వాళ్ళని అందరినీ లోపలికి పిలిచారు. అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏమో అని అందరూ చాలా ఎక్సైటెడ్ గా మళ్ళీ లోపలికి వెళ్ళారు. వెళ్లిన వెంటనే స్వామి అన్నారు, బంగారు ఒక్క చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు, చాలా ముఖ్యమైన విషయం. ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కనుక మంచి పని చేయాలి అనే సంకల్పం వస్తే వెంటనే చేసేయండి, చెడ్డ పని చేయాలి అనే సంకల్పం వస్తే దాన్ని వాయిదా వేస్తూ ఉండండి అని. అంటే అప్పట్లో ఇలా ఎందుకు చేశారు అని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆ గ్రూప్ లో ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో స్వామి ఇంకేమేం చెప్పారు అనేది గుర్తున్నా ఉండకపోయినా ఇది మాత్రం తప్పనిసరిగా మైండ్ లో గుర్తుండిపోయేటట్టు అలా అలాంటి ఈవెంట్ క్రియేట్ చేసి
2: స్వామి కావాలనే అలా వెనక్కి పిలిచి చెప్పడం వల్ల జీవితాంతం ఈ విషయం గుర్తుంటుందని అలా చెప్పుంటారు. అసలు ఈ సైకిల్ గ్రూప్స్ లో వచ్చినప్పుడు కూడా స్వామి ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 4-5 ఏళ్లు వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత స్వామి వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకు మీ ఎనర్జీ అంతా మీ శక్తినంతా ఇలా కన్నా మీరు ఏదన్నా సేవలు చేస్తూ రండి, గ్రామాలకి వెళ్లి సేవలు చేస్తూ రండి అని స్వామి మెల్లమెల్లగా ఈ సైకిల్ యాత్రల్ని ఆపేసి గ్రామ సేవల్ని స్వామి మనందరితో చేయించే ఉద్దేశంతో ఆ విధంగా ఛానలైజ్ చేశారేమో అని కూడా అనిపిస్తుంది.
3: ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిజంగా ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు, దాని ప్రకారంగా చేసినట్టు, ముందు టీం ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ టీం ఫామ్ అయ్యాక ఆ టీం కు ఒక డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ఎంతో. ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా అప్పట్లో ఏదో అయిపోయింది అనుకున్నాం గానీ ఇప్పుడు వెనక్కి
2: చూస్తే
3: ప్లాన్ ప్రకారం అయినట్టు. అయితే అప్పుడు గ్రామ సేవ చేసుకుంటూ రండి, మీరు ఇలా సైకిళ్ల మీద వస్తేనే నేను పిలిచి మాట్లాడతానని ఏం లేదు, గ్రామ సేవలు చేసుకుంటూ రండి, నేను తప్పకుండా మాట్లాడుతూనే ఉంటా. ఇలా మీకు
2: ఏంటంటే మనం ఏది చేసినా చివరికి మనల్ని ఆ సేవలో భాగస్థులుగా చేయడమే స్వామి ఉద్దేశం.
4: 1996 లో కలర్ మీరు చెప్పాలి ఒకటి మెగా విలేజ్ గ్రామ సేవ చేసి వచ్చాక కులంతాలో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుందని మన బ్రదర్స్ అందరు చెప్తుంటారు. ఒకసారి అది
2: బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ కాదు సత్యేందర్, గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు స్వామి మనకి. యాక్చువల్లీ 96 సెప్టెంబర్ నెలాఖరులో ఇలాగే ఒక 5-6 గ్రామాల్లో సేవలు చేసుకుంటూ స్వామి చెప్పిన విధంగా మెడికల్ క్యాంప్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ గ్రామంలో అవసరం ఉన్నది వెటర్నరీ క్యాంప్స్ చేసి ఈవినింగ్ పల్లకీ చేసేవాళ్ళం గ్రామంలో. అది ఆ పల్లకీ అంతే మైమర్చిపోయి డాన్స్ చేసుకుంటూ దేవుడు వస్తున్నాడు రామంభజీ అనే పాట పాడుకుంటూ చాలా తిరుగుతూ వచ్చేవాళ్ళం. అసలు ఆ పల్లకీ యాత్ర అనేది జీవితంలో మర్చిపోలేమాట, మైమర్చిపోయి డాన్స్ చేసి వచ్చేవాళ్ళం. సో అలా అన్ని చేసుకుని స్వామి దగ్గరికి వచ్చామట. చివరికి స్వామి దర్శనంతో ఆ గ్రామ సేవ యాత్ర ముగింపు పలుకుదామని ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి చాలా బాగా స్పందించి పిలిచి మాట్లాడారు. దర్శనంలోనే కుల్వంతాల్లో మాట్లాడారు, పాద నమస్కారం అది ఇచ్చారు. మాట్లాడినప్పుడు స్వామిని మేము అందరం స్వామి ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అని అడిగితే స్వామి ఆ పక్కనే అనిల్ కుమార్ గారు కూడా, ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు కూడా కూర్చోవడం జరిగింది. ఆయన అన్నారు, స్వామి వీళ్ళు చేసింది గ్రామాలు గ్రామ సేవలు చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు చేసింది అందరికీ తెలియాలి అన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే మీకు పబ్లిక్ లో కావాలా ప్రైవేట్ గా కావాలా అన్నారు. అప్పుడు అనిల్ కుమార్ గారే మాకేంటంటే ప్రైవేట్ గా అయితే స్వామితో బాగా మాట్లాడచ్చు, చాలా దగ్గరగా గడపచ్చు కదా అనుకున్నాం. సరే ఆయనే ఉన్నారు, అనిల్ కుమార్ గారు కూడా స్వామితో అన్నారన్నమాట, స్వామి అందరికీ తెలియాలి వీళ్ళు చెప్పేవి అని. సో అప్పుడు స్వామి అయితే సరేనని మధ్యాహ్నానికి ఒక సైకిల్ వన్ సభామండపంలో ఒక సభలాగా ఏర్పాటు చేసి మా ఆ గ్రామ సేవలో సీనియర్ బ్రదర్ అయిన వై శ్రీనివాస్ ని మాట్లాడమన్నారు, తర్వాత నేను మాట్లాడతానని స్వామి చెప్పి. సో అప్పుడే ఈ గ్రామ సేవ అన్న రామసేవ యసుమి, రామరాజ్యం అన్న ప్రేమమయమి అనే పద్యం పాడి సో అప్పటి నుంచి ఆ పద్యానికి బహుళ ప్రాచుర్యం కూడా స్వామి దానికి అందించారు. అప్పుడు గ్రామ సేవలు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇవన్నీ కూడా చాలా పూసగుచ్చినట్లు చెప్పి అవన్నీ చాలా. అప్పుడు ఇంకోటి ఏంటంటే మా అందరినీ అటు స్వామి ఏంటంటే మనం ఇంత చేస్తే మనల్కి ఎంతగా బ్లెస్ చేస్తారు అంటే సేవా కార్యక్రమాలకి మన అందరినీ కూడా స్వామి పోడియం పక్కన అందరినీ కూర్చోబెట్టుకుని విఐపీస్ లాగా 4-5 స్టేజ్ మీద మన మా టీమ్ ని ఓన్లీ మీరు ఇక్కడ కూర్చోండి, నా పక్కన కూర్చోండి అని పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు అలా చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మన నెక్స్ట్ తరాలు కూడా ఎంతో చెప్పుకుంటారని చెప్పారు కదా, అది ఒకసారి కూడా చెప్పారు
3: స్వామి. ఆ రోజు డిస్కోర్స్ ఇచ్చారు, డిస్కోర్స్ లో స్వామి చెప్పిన అంటే చాలా పొగిడేసి ఈ పిల్లలు పాపం ఈ పిల్లలేమో ఇంట్లో ఉంటే అసలు మంచాలే దిగరు అలాంటిది వీళ్ళు 5 రోజులుగా రాత్రి పగళ్లు కష్టపడి అంటే మనం చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే చెప్పారు స్వామి. అయితే స్వామి చాలా ముఖ్యమైన చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పింది ఏంటంటే స్వామి అన్నారు ఆ రోజు ఈ రోజు ఈ గ్రామ సేవలు చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ల తర్వాత తరాల వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు మా తాతలు మా ముత్తాతలు ఇలా గ్రామ సేవల్లో స్వామి సత్యసాయి వాళ్ళ సత్యసాయి పాల్గొన్నారు అని చెప్పుకుంటారు అని చెప్పి స్వామి ఎంతగానో గొప్పగా చెప్పారు. అంటే సేవ చేసి వచ్చిన వాళ్ళకి స్వామి అంత స్థాయి అంత ప్రాముఖ్యత ఇచ్చి అంటే సేవని ఎలా ఎంకరేజ్ చేసి స్వామి సేవ అనేది ఎంత ముఖ్యం అనేది చూపించడానికి హైదరాబాద్
2: ఆ సమయంలో స్వామి మనతో సంభాషిస్తూ కూడా అసలు గ్రామ సేవ ఎలా చేయాలి అక్కడ ఎలా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా అవి చెప్పారు కదా.
3: స్వామి తర్వాత కూడా తరచూ పిలిచి చాలా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. చాలా సార్లు గ్రామాల్లో ఏం చేయాలి ఎలా చేయాలి అసలు గ్రామాలకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తే బాగుంటుంది అని ఇలాంటివన్నీ స్వామి అంటే చూడడానికి వీళ్ళు చేస్తున్నారని అనిపించేది కానీ నిజానికి స్వామి
2: మలుపులోనూ స్వామి సూచనలు
3: దాని మీద అయింది. అయితే స్వామి అప్పట్లో చెప్పిన కొన్ని ఇప్పుడు సమయ అభావం వల్ల కొన్ని ముఖ్యమైనవి షేర్ చేసుకుందాం. స్వామి పర్టికులర్ గా యువతకి చెప్పిన యువతకి ఇచ్చిన సందేశంలో స్వామి అన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామ సేవలకి యువకులు వెళ్ళినప్పుడు యువకులు యువతులు కలిసి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నారు. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళద్దు కలిసి గ్రామాలు. స్వామి ఏమన్నారంటే అక్కడ బస్సు నుంచి ఇలా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దిగితే గ్రామస్తులు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది అందుకని ఇది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి అన్నారు. అది ఒకటి. రెండోది ఏమన్నారంటే మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు స్వామికి ప్రతినిధులు లాంటి వాళ్ళు స్వామిని మిమ్మల్ని చూసి అంచనా వేస్తారు అది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని మీ ప్రవర్తన సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఆడవాళ్ళకేసి అనవసరంగా వెళ్లి మాట్లాడడం చూడడం అవి చేయొద్దు అని. ఇంకోటి ఏం చెప్పారంటే గ్రామ సేవలప్పుడు గ్రామస్తులకే చాలా సార్లు వాళ్ళకి ఏం అవసరాలు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో జీవించేస్తూ ఉంటారు అలా. మీరు వెళ్లి అక్కడ సర్వే చేసి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాలు ఏమిటో మీరే తెలుసుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని. సో ఇలాగ స్వామి ఎన్నో సూచనలు అవి ఇచ్చారు.
2: ఇవే కాదు, యాక్చువల్లీ మనందరం హైదరాబాద్ నుంచి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఆ గ్రామస్తులు కొన్ని సందర్భాల్లో వాళ్ళు భోజనానికి అరేంజ్ చేయాల్సి వచ్చేది. స్వామి చెప్పారు మీరు వెళ్ళింది సేవలు అందించడానికి, వాళ్ళ సేవలు మీరు పొందడానికి కాదు, వాళ్ళకి భారం అవ్వకుండా మీరు ఫుడ్ని మీరే తీసుకెళ్ళండి లేకపోతే మీరు అక్కడ వండుకోండి లేకపోతే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. స్వామి ఎంత మెటిక్యులస్ గా అంటే మనం లేదు మనం ఏదో అక్కడ చేసేసి ఫోటోలు తీసేసి ఏదో వాళ్ళని ఉద్ధరించాం అనుకుంటాం కానీ మనం వాళ్ళకి భారమవుతున్నామేమో అన్నది స్వామి గుర్తించి మీరు భోజనం అది మీరే తీసుకుని వెళ్ళండి కానీ అలా అంత నిస్వార్థంగా మీరు చేయాలి వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి భారం అవ్వకుండా అని కూడా చెప్పేవారు.
3: అదే కాకుండా స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే మీరు గ్రామానికి వెళ్లి మీరు పనిచేయడం కాదు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్న యువకుల్ని కూడా మీరు పిలిచి వాళ్ళ చేత కూడా పనిచేయించాలి. ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చి వెళ్లిపోతారు కానీ వాళ్ళకి అది కలగాలి ఆ థాట్ కలగాలి మేము మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేయగలము అని
2: అవేర్నెస్ కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలగాలి. ఇంకా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎంత సమయం ఉన్నా చాలు. ఇలాగే ఇదివరకు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని కూడా స్వామి దగ్గరికి తీసుకురావడం జరిగేది. స్వామి అప్పుడు ప్రతిసారి బాగా స్పందించి అందరికి చాలా సార్లు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడేవారు ఆ పిల్లలందరితో కదా. సో సత్యేందర్ నువ్వు కూడా ఆ ట్రిప్స్ లో చాలా ట్రిప్స్ కి వచ్చిన వాడివే. సో అందులో ఏమన్నా నువ్వు మర్చిపోలేని
4: బాగా గుర్తు 1997 జూన్ లో స్వామి ఒకసారి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని మా అందరు పిలిచారు. అప్పుడు యాక్చువల్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, కొంతమంది నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూకి పిలిచాక స్వామి ఒక అబ్బాయిని చూసి ఏం చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే అబ్బాయి బీఏ చదువుతున్నాను అన్నారు.
2: బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.
4: బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. అయితే ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నావు బంగారు అని అడిగారు. అయితే 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాను స్వామి అన్నారు.
2: బీఏ 4 ఏళ్ళ నుంచి చదువుతున్నాడు.
4: మాకు తెలియదు యాక్చువల్లీ, అప్పుడే అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే స్వామి అన్నారు చాలా ఎంత సింప్లిఫైడ్ గా చెప్పారు చూడండి, 2 అక్షరాల బీఏకే నువ్వు అంత కష్టపడితే 4 అక్షరాల బీఏ అంటే బాబాకి ఎంత కష్టపడాలరా నువ్వు
2: అంటే స్వామిని అర్థం చేసుకుని.
4: మేము అప్పుడు కొత్తగా గ్రూప్ లోకి వచ్చాము అంటే అంత స్వామి ఎంత సింప్లిఫైడ్ గా చెప్తారా అని చూసి చాలా ఆశ్చర్యపోయాం మేము.
2: సరే అసలు ప్రతి ఇంటర్వ్యూలో ఎన్నో కష్టమైన ఏవో ప్రశ్నలు వేసేవాళ్ళం, స్వామి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చేసేవారు. అలాంటి మనం ఎన్నో మనం ఇవాళ మనం పంచుకుందాం. వేణు, నువ్వు కొంతకాలం హైదరాబాద్ యూత్ లో ఉన్నావు, తర్వాత ఇక్కడ స్టూడెంట్ గా కూడా జాయిన్ అయ్యావు. నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా జాయిన్ అయ్యాక కూడా స్వామి తరచూ ఏదైనా పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా అని కూడా అడుగుతుండేవారు కదా నిన్ను?
3: అవును, అయితే 2002 నుంచి 2004 స్వామి నాకు ఇక్కడ ఎంబీఏ చదివే అవకాశం ఇచ్చారు. ఆ పీరియడ్ లో దాదాపు ప్రతి పండగ ముందు స్వామి ఖచ్చితంగా హైదరాబాద్ పిల్లలు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు, ఏ డేట్ కి వస్తున్నారు, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు. క్యాంటీన్ లో పనిచేసి నాకు వచ్చి చెప్తూ ఉండేవారు కూడా. ఫెస్టివల్ డే నాడు కూడా స్వామి వచ్చి క్యాంటీన్ లో మీ వాళ్ళంతా పనిచేస్తున్నారు, నేను వెళ్లి చూసి వచ్చాను అనేవారు. అంటే అంత అంత ఆంతరికంగా అంత స్వామి చాలా ఎంతో ఎంతో ప్రేమగా, అంటే టీమ్ ఈ గ్రూప్ మీద స్వామికి ఉన్న ప్రేమ అనేది నాకు నిజంగా స్టూడెంట్ అయ్యాక ఇంకా ఎక్కువ తెలిసింది కూడా. సో ఇలాగా చాలా సార్లు
2: స్వామిని అడగంగానే నువ్వు మాకు ఫోన్ చేసి అడిగేవాడు ఎంతమంది వస్తున్నారు స్వామి అడుగుతున్నారు.
3: ఇంకా అనుకోవాల్సి వచ్చేది ఎందుకంటే నాకు కూడా తెలియదు చాలా సార్లు. ఇంకా అదే కాకుండా స్వామి అనేక మార్లు పేరు పేరున కూడా అడిగేవారు, ఇతను ఏం చేస్తున్నాడు, ఫలానా మనిషి ఏం చేస్తున్నాడు. ఇలాగ స్వామి చాలా చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుండేవారు యాక్టివిటీస్ గురించి. ఇంకా రెండు మూడు సార్లు అయితే డైరెక్షన్స్ కూడా పంపించారు విక్టోరియా మెమోరియల్
2: ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమానికి.
3: సో నేను ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడిని మన సీనియర్ బ్రదర్స్ కి.
2: ఇంకా అసలు ఇప్పుడు నువ్వు స్టూడెంట్ అయ్యాక అంటే ఎస్పెషల్లీ నీకు నాకు ఒక మర్చిపోలేని అనుభవాన్ని స్వామి తన సర్వాంతర్యామి తత్వాన్ని చాలా చాలా హాస్యమైన పద్ధతిలో మనకి అందించడం జరిగింది కదా. అదొకసారి మేము ఒకసారి 2002 సెప్టెంబర్ లో వచ్చినప్పుడు నీతో మాట్లాడిన ఆ సన్నివేశం ఒకసారి ఇవాళ
3: 2002 సెప్టెంబర్ లో మన బ్రదర్స్ అంతా మీరు కూడా వచ్చారు. అప్పుడు అప్పుడు అందరూ వచ్చినప్పుడు మామూలుగా మన గ్రూప్ వచ్చింది కదా. అసలు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరిగిందంటే స్వామి గ్రూప్ వచ్చినప్పుడు అలా వెళ్లి కలిసి రా అనేవారు నన్ను. నేను చాలాసార్లు పర్మిషన్
2: తీసుకున్నాను.
3: సో అలాగే వెళ్లి దాన్ని అయితే వెనకాల ఎక్కడో మన కుల్వంత్ హాల్ లో కూర్చుని ఉంటే స్వామి ఇంటర్వ్యూకి కొంతమందిని పిలిచి లోపలికి వెళ్లినప్పుడు ఆ టైంలో నేను వెనక్కి వచ్చి అప్పుడు కళాధర్ మీతోనే నేను మాట్లాడుతున్నాను అప్పుడు ఏమిటి ఏం జరుగుతున్నాయి యాక్టివిటీస్ అని. అప్పుడు
2: అప్పుడు
3: కళాధర్ అడిగారు నన్ను, స్వామి నీతో మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, అసలు ఏమైనా ఈ మధ్య ఏమైనా మాట్లాడుతున్నారా. మొదట్లో మాట్లాడేవారు, ఫస్ట్ వన్ మంత్ లో మాట్లాడేవారు రెగ్యులర్ గా. ఈ మధ్య కొంచెం స్వామి చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు నన్ను అన్నాను. అన్నాక ఇది అయిపోయింది, దాని తర్వాత వేరే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయో అంతా కనుక్కుని మన గ్రూప్ అంతా వెళ్లిపోయింది. వెళ్లిపోయాక ఈ సంభాషణ జరిగిన 4 రోజుల తర్వాత స్వామి సడన్ గా వెనకాల నుంచి నన్ను ఒకరు బయట కూర్చున్నప్పుడు కుల్వంత్ వాళ్ళు వెనకాల నుంచి హైదరాబాద్ బాయ్ ఇలారా అని చెప్పించారు. పిలిచినప్పుడు మొన్న మీ వాళ్ళంతా వచ్చారు కదా, ఏమంటున్నారు వాళ్ళు అన్న. అంటే నేను మామూలుగా యాక్టివిటీస్ గురించి చెప్పారు స్వామి, లేదా ఆర్ఫనేజ్కి వెళ్తున్నాను ఇవి చెప్పారు. అదంతా సరే, అది కాదు, ఇంకొక అబ్బాయి ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు అన్నారు. నాకేమో గుర్తు రాలేదు ఆ మూమెంట్ లో. అయితే స్వామి ఏమో హాయ్ నిన్ను చూస్తున్నారా మాట్లాడుతున్నారా అని అడిగాడు కదా అన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా మనకు కాన్వర్సేషన్ ఎలా ఉండిందో అలా చెప్పడం మొదలెట్టారు. అప్పుడు స్వామి అడిగారు స్వామి అంటే ఏం చెప్పావు నువ్వు అన్నారు. చూస్తున్నారని చెప్పాను స్వామి అంటే హాయ్ అబద్ధం ఆడద్దు అన్నారు. అబద్ధం ఆడద్దు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, మర్చిపోయారు అన్నావు అవునా కదా అన్నారు. అంటే అప్పుడు అవును స్వామి అన్నాను. అన్నప్పుడు స్వామి ఇప్పుడు వెంటనే స్వామి ఏమో మర్చిపోయారంటావా, ఎంత ఎంత మాట అన్నావు నువ్వు, అయినా రోజు మాట్లాడడానికి ఎలా కుదురుతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, అందరితో రోజు మాట్లాడడం కుదురుతుందా నాకు, చూస్తూనే ఉన్నారని చెప్పచ్చు కదా, అలా మర్చిపో నువ్వు ఇక్కడ గుర్తుంచుకో, నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను ఎప్పుడు నిన్ను అన్నారు స్వామి. సో అది అంటే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చాలా స్వామి సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుసు అన్న విషయం మనకు తెలిసినా స్వామి ఏనాడు ఎవరిని కూడా మర్చిపోరు. పర్సనల్ గా ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆల్ ద టైం చూస్తుంటారు అనేది.
2: పైగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి ఏదో ఎవరో గ్రూప్ ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. పైగా నువ్వు ఇంకో విషయం మర్చిపోయినట్టును, అప్పుడు స్వామి నువ్వు చెప్పావు మాకు మీరు ఆ పిల్లల దగ్గర కూర్చొని మీరు
3: మాట్లాడుకున్నారు.
2: అది స్వామి మర్చిపోరు ఎవరిని అని చెప్పినప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది బ్రదర్. స్వామి నువ్వు మన ఇంటర్వ్యూలోనే ఒకసారి మనం అడగడం జరిగింది స్వామిని, స్వామి మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
3: అయితే అప్పుడు అడిగినప్పుడు స్వామి ఎలా అంటే మీరు లవ్ ఆల్ అంటారు, అది జీవిస్తారు కూడా,
2: అందరినీ
3: ప్రేమిస్తారు మీరు, ఎలా మీకు అది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు స్వామి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చారు. స్వామి అడిగారు మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగారు. అడిగితే ప్రేమిస్తున్నారు, సో ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను స్వామి అన్నాం. అంటే స్వామి అన్నారు మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా అన్నారు. ఇంత అనాలిసిస్ మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే మీ నాన్న నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, మీ నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నువ్వు
2: జరిగింది స్వామిని. స్వామి, మీరు అందరినీ ఒకేలాగా అంత నిస్వార్థంగా ఎలా ప్రేమించగలుగుతారు అని అడిగాం కదా స్వామిని. స్వామి చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి వాళ్ళు మనం పంచుకున్నాం.
3: అడిగినప్పుడు స్వామి ఎలా

0: నాన్న నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎందుకంటే నువ్వు మీ నాన్న అనుకుంటున్నాడు నువ్వు తన అంశం నుంచి పుట్టావని అనుకుంటున్నాడు, అందుకే ప్రేమిస్తున్నాడు అని. మీ నాన్న అలా అనుకుంటున్నాడని అంత ప్రేమిస్తే మీరంతా నా అంశం నుంచే పుట్టారని నాకు తెలుసురా, నేను ఇంకా ఎంత ప్రేమించాలి
1: అని.
0: మమ్మయ్య వంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు స్వామి. స్వామి అంశం నుంచే అందరూ పుట్టారు అన్నది స్వామి ఆల్వేస్ ఇన్ దట్ కాన్షియస్నెస్. కాబట్టి
1: విషయాలను అడిగినా స్వామి ఎంత సరళంగా. ఇలాగే ఇంకో విషయం కూడా మనం సమయాభావం వల్ల త్వర త్వరగా మనం ఇవన్నీ శ్రోతలకి చెప్దాం. ఇంకోసారి ఒకసారి ఇలాగే మన ఇంటర్వ్యూలో స్వామి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే ఏంటి, ఎలా మేము పెంపొందించుకోవాలని కూడా చెప్పారు కదా. దానికి కూడా స్వామి అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చారు. అది కూడా ఒకసారి
0: స్వామి చాలా కాంప్లెక్స్ విషయాలు కూడా చాలా చక్కటి ఉదాహరణలతో సింపుల్ గా చెప్పేవారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇలా అడిగినప్పుడు స్వామి పక్కనే, స్వామి ఇంటర్వ్యూ చైర్ పక్కనే ఇంకో టేబుల్ మీద లెటర్స్ అవి పెట్టున్నాయి,
1: అంటే
0: స్వామి భక్తుల దగ్గర తీసుకున్న లెటర్స్. అయితే స్వామి ఒక లెటర్ తీసుకుని ఈ లెటర్ ఒక భక్తుడి ఇందాక ఇచ్చాడు నాకు దర్శనంలో. అయితే ఆ భక్తుడు దర్శన్ స్టార్ట్ అవ్వక ముందు, అంటే మ్యూజిక్ దర్శన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అవ్వకముందు, స్వామి రాకముందు కూర్చుని ఆ లెటర్ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఒకటే ఆలోచన అతనికి, స్వామికి నేనేం చెప్పాలి, ఏం రాయాలి అనే ఆలోచనతో అదే రాస్తున్నాడు. అదే కాన్సన్ట్రేషన్ అన్నారు.
1: అంటే ఆర్ద్రతతో స్వామిని ఊహించుకుంటూ ఆ లెటర్ రాయడమే ఏకాగ్రత
0: అని చెప్పి దాని తర్వాత దర్శన్ మ్యూజిక్ మొదలైంది. అతను ఎన్వలప్ లో లెటర్ పెట్టాడు, ఇలా రెండు దోసిట్లో పట్టుకుని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒకటే ఆలోచనతో కూర్చున్నాడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు. అయితే అది అంటే అతని ఆలోచనలంతా ఒకటే ఆలోచనకు వచ్చేసింది ఇప్పుడు, స్వామి లెటర్ తీసుకుంటే బాగుండు అని. అదే కాంటెంప్లేషన్ అన్నారు.
1: కాన్సన్ట్రేషన్ అండ్ కాంటెంప్లేషన్.
0: తర్వాత స్వామి దర్శన్ మ్యూజిక్ మొదలయ్యాక స్వామి వచ్చి భక్తుల దగ్గర లెటర్లు తీసుకుంటూ ఈ భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి చేయి ఆ లెటర్ మీద పడినప్పుడు అతని చేతిలోనూ లెటర్ ఉంది, స్వామి చేతిలోనూ లెటర్ ఉంది. ఆ మొమెంట్ లో అతని ప్రేయర్ తీరిపోయింది, అతనికి ఇంకే డిజైర్ లేదు, అతను ఓన్లీ ఆనందంగా ఉన్నాడు స్వామి తీసుకున్నారు అని. ఆ మొమెంట్ అదే మెడిటేషన్ అని. సో అంత చక్కగా ఎంత ఇంత బ్యూటిఫుల్ గా సింపుల్ గా
1: సింపుల్ దర్శనాన్ని డిస్క్రైబ్ చేస్తూ చెప్పడం. అసలు ఇప్పుడు చెప్తుంటే కూడా లెటర్ రాయడం, స్వామి కోసం వెయిట్ చేయడం, స్వామి ఎంతో అందంగా నడిచొస్తుంటే ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నిజంగా ఒక మధుర ఘట్టంగా మనం భావించాలి. చాలా ఈవెన్ తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు పడుతుంది.
2: ఇంకోసారి విను, అంటే మా బ్రదర్స్ చెప్తా ఉంటారు యూత్ పర్స్పెక్టివ్ లో స్వామి కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్ గురించి స్వామి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారని చెప్తా ఉంటారు. ఒకసారి
0: స్వామి చాలా సార్లు, అంటే మనమంతా జనరల్ గా యూత్ గ్రూప్ కాబట్టి స్వామి చాలా సార్లు ఈ విషయం మీద చెప్పేవారు. ఏంటంటే స్వామి అనేవారు నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్, నిగ్రహం ఉంటే అనుగ్రహం ఉంటుంది అనేవారు. అయితే స్వామి ఏమన్నారంటే యూత్ అనే దశ ఎలాంటిదంటే ఈ ఏజ్, స్వామి ఇన్ఫాక్ట్ ఏజ్ గ్రూప్ కూడా 16 to 35 years అన్నారు అప్పుడు. ఈ ఏజ్ గ్రూప్ లో ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ, ఇంటెలెక్చువలీ అండ్ స్పిరిచువలీ యు ఆర్ స్ట్రాంగెస్ట్ అన్నారు. అంటే చాలా మంది జనరల్ గా ఏమనుకుంటారంటే ఫిజికల్ గా బలం ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటారు, కానీ ఈ మిగతా యాంగిల్స్ లో ఆలోచించాలి. కానీ స్వామి చెప్పింది ఏంటంటే ఈ దశలో, స్వామి అప్పుడు ఏమన్నారంటే ఈ స్టేజ్ లో గనుక మీరు మీ సెల్ఫ్ కంట్రోల్ కనుక పెంచుకోగలిగితే, ఈ స్టేజ్ లో కనుక రాగలిగితే జీవితాంతం ఉంటుంది. ఈ స్టేజ్ లో కనుక మీరు ఇంద్రియాలు నిగ్రహం చేయలేకపోతే ఏ స్టేజ్ లో కూడా చేయలేరు అనేవారు. సో అందుకని యూత్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ లైఫ్. అండ్ అందుకే స్వామి ఇంత టైం యూత్ కి ఇచ్చేవారు. ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా యూత్ కాన్ఫరెన్స్ అని కానీ లేకపోతే ఎంతమంది యువకులు
1: స్వామి ఇప్పుడు
0: స్టూడెంట్స్ తోనే టైం గడిపారు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది, వేర్ ఇట్ ఇస్ వెరీ కీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్.
1: అది ఇంకోటి ఈ యూత్ గ్రూప్ అంటే మనం 2010 చేసాం యూత్ కాన్ఫరెన్స్, ఉస్మానియా యూనివర్సిటీ JNTU నుంచి సుమారు 1000 విద్యార్థుల్ని పైగా ఆ సమయం కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ ఉద్యమం పీక్ లెవెల్లో ఉన్నప్పుడు 1000 విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు అది కూడా అంటే స్వామి భౌతికంగా ఉన్నప్పుడు మనం చేసిన ఆఖరి పెద్ద కార్యక్రమం కూడా, అంటే మనం చేశాను అనడం నన్ను చాలా తప్పది, స్వామే చేయించారు. అది మన అజ్ఞానం బయట పెట్టారు నేను మనం అని, అంతా స్వామే చేయించారు అది. ఎందుకంటే మొత్తం దాని ప్లానింగ్ నుంచి కూడా ఫస్ట్ మనం ఏదో కొంతమందితో అనుకుంటే స్వామి చాలా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కూడా అప్పుడు మీరు యూనివర్సిటీస్కి వెళ్లి వైస్ ఛాన్సలర్ ని, అనేక కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ ని కలిశారు కదా, ఆ అభిప్రాయాలు కొంత సమయం మించిపోతుంది.
2: తప్పకుండా మీరు అన్నట్టు మనం ఏదో 200-300 బాయ్స్ తోని ఓ కాన్ఫరెన్స్ పుట్టబడిలో చేద్దాం అనుకున్నాము. మధ్యలో ఒకసారి వచ్చి స్వామికి చిన్న

0: లెక్చర్ ఇచ్చేసి చిన్న రిపోర్ట్ తయారు చేసుకుని వచ్చాము. ఒక సుమారు 10 కాలేజ్ తిరుగుంటాం అప్పటికి. స్వామి దర్శనంలో ఆ బ్రోచర్ చూస్తూ ఇది సరిపోదు బంగారు, ఇంకా చాలా మీరు తిరగాలి, చాలా కాలేజ్ కవర్ చేయాలి అన్నారు. అక్కడ స్వామి ఆ యూత్ కాన్ఫరెన్స్ కి ఆ విత్తనం నాటినట్టు అనిపించింది. ఎందుకంటే మనం ఏదో చిన్న యాక్టివిటీ అనుకుని వచ్చిందని స్వామి హౌ డిడ్ హి మ్యాగ్నిఫై అన్నదానికి ప్రత్యక్ష తార్కాణం ఇది. సో మీరన్నట్టు అప్పుడు అజిటేషన్ చాలా పీక్ లో ఉండే, యాక్చువల్ మనకే కాన్ఫిడెన్స్ లో ఎంతమంది వస్తారు, ఎంతమంది వైస్ ఛాన్సలర్స్ వస్తారు, అందరినీ కలుస్తున్నాం, అన్ని కాలేజ్ కి వెళ్తున్నామని. బట్ స్వామి ఒక హోస్ట్ ఎలా ఉండాలి, ఐడియల్ హోస్ట్ అంటే ఎలా ఉండాలి అన్నదానికి ఒక ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలన్నది మనకి యాక్చువల్ చూపెట్టారు మనకి. అంటే రైట్ ఫ్రమ్ ది మెను, అంటే పిల్లలు వస్తున్నారు, సో వాళ్ళకి
1: మంది పిల్లలు క్యాంటీన్ లో
0: వాళ్ళకి ఏమేమి మెను కావాలనేది స్వామి డిసైడ్ చేసి స్పెషల్ మెను ప్రిపేర్ చేయించారు. అకామిడేషన్ స్వామి లోపల ప్రశాంత్ నిలయంలో సెపరేట్ స్పెషల్ అకామిడేషన్ ఇప్పించారు. అండ్ మన
1: అండ్ ఈవెన్ ఆశ్రమ అథారిటీస్ డిడి షెడ్స్ లో ఈ కార్యక్రమం చేసుకుంటే స్వామి
0: చేయాలి అని
1: స్పీకర్స్
0: కూడా స్వామి స్వయాన డిసైడ్ చేసి స్వామి అందరు నామినేట్ చేసి
2: బృందావన్ ప్రిన్సిపల్ అయిన సంజయ్.
1: చివరికి ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ టైంలో స్వామి ఉపన్యాసాలు ఇవ్వడం కొంచెం తగ్గించారు. ఆ రోజు ఆ పిల్లల్ని ఉద్దేశించి 1.5 అవర్
0: మాట్లాడి
1: అయ్యా ఆ ఉపన్యాసంలో స్వామి పూర్ణచంద్రాలో నాకు మీకు ఏమీ తేడా లేదు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను, మీరు కింద కూర్చున్నారు, అంతేగాని ఏమి తేడా లేదు, మనందరం ఒకటే, ఒకే ఆత్మ మన. యాక్చువల్లీ ఆ తర్వాత రోజు నేను చాలా మంది పిల్లల్ని వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అన్నారు, బాబా గారంటే మేము ఏదో ఎక్కడో ఉండి ఏదో చెప్తారనుకున్నామండి, ఇంత సింపుల్ గా వచ్చి ఇలా మాట్లాడతారా అని అనుకున్నామని వాళ్ళు చాలా ఆనందానికి లోనయ్యారు. సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత సమయం అని సరిపోదు, స్వామి అనుభవాలని మనం చెప్తుంటే. సరే నిజంగా చెప్పాలి అంటే ఇదంతా హైదరాబాద్ యువతతో స్వామి భాషణం అంటే ఇదంతా కూడా మనందరికీ స్వామి ప్రసాదించిన మధుర ఘట్టాలు, ఇవన్నీ మనకి స్వామి ఎంతో ప్రేమతో అనుగ్రహించినవే గాని అంతకన్నా వేరేదేమి కాదు. మనం ఎప్పటికీ ఇవన్నీ మనం ఆస్వాదించి మన మనసులో నిలుపుకొని నిజంగా స్వామి సందేశ జ్యోతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం
2: ఒకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ యువతకి ఇచ్చిన అవకాశాలు గానీ స్వామి ఇన్నిసార్లు ఇచ్చిన ఒకటి అర్థమైంది ఏంటంటే చేయించేది చేసేది అంతా స్వామి, పేరు మాత్రం మనకిచ్చారు.
1: అదే కదా స్వామి ఒకసారి భగవంతునికి మనిషి మానవుడికి తేడా ఏంటంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుండేవాడు భగవంతుడు, ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినట్టుండేవాడు మానవుడు అని చెప్పారు స్వామి. సో ఈ అవకాశాన్ని చివరికి మళ్ళీ మనం ఒకసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు స్వామికి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం మేడం, జై సాయిరాం.
3: భగవంతు సంభాషణ కార్యక్రమంలో హైదరాబాద్ యువత అనుభూతులను విన్నారు. ఇది హైదరాబాద్ రేడియో సాయి బృందం సమర్పణ. రేడియో సాయి భగవాన్ దివ్యానుగ్రహ భాషణలను, ప్రముఖుల ప్రసంగాలను, సాయి భక్తులతో ఇంటర్వ్యూలు, ఇంకా ఎన్నో ఆహ్లాదకరమైన వినోదభరితమైన కార్యక్రమాలను మీకు అందిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత సమర్పిస్తున్న అంత్యాక్షరి కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం హార్మోనియం సాయిప్రకాష్, తబలా అభిషేక్ ఆచార్య. విని ఆనందించండి.

శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొనటానికి హైదరాబాద్ నుండి ఎంతో మంది యువతులు ఉత్సాహంగా మన రేడియో సాయి డిజిటల్ స్టూడియో పుట్టపర్తి కేంద్రానికి వచ్చారు. సాయిరాం సిస్టర్స్, ముందుగా ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమాన్ని స్వామికి స్వాగతం పలుకుతూ మనందరం ప్రారంభిద్దాం.

0: ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో రెండు టీంలు పాల్గొంటున్నాయి, సత్య టీం మరియు ప్రేమ టీం. సత్య టీంలోని పార్టిసిపెంట్స్ ని ముందుగా మీకు పరిచయం చేస్తాను. సాయి చంద్రిక, సాయి అన్నపూర్ణ, సాయి దీపిక. మరియు ప్రేమ టీంలో సాయి ప్రసన్న, ప్రశాంతి, అనామిక. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమంలో మూడు రౌండ్లు ఉంటాయి. ముందుగా మీకు మొదటి రౌండ్ వివరాలు చెప్తాను. ఈ మొదటి రౌండ్ లో నేను ముందుగా ఒక భజన పాడతాను. నేను ఆ భజనని ఎక్కడైతే ఆపుతానో ఆఖరి పదం నుండి సత్య టీం ఒక భజన ప్రారంభించాలి. సత్య టీం ని ఏదో ఒక చోట స్టాప్ చేస్తాను. వారు ఎక్కడైతే ఆపేస్తారో ఆఖరి పదం నుంచి ప్రేమ టీం మరొక భజన పాడాలి. ఈ విధంగా ప్రతి టీం కి 5 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. మీ ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్ వస్తాయి. మీ ఛాన్స్ వచ్చినప్పుడు 10 సెకండ్స్ లోపు మీరు ఆన్సర్ గెస్ చేసి పాడాలి. రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఇక మన ఫస్ట్ రౌండ్ ప్రారంభిద్దామా?
1: అలాగే.

0: చునా.
1: వెరీ గుడ్ ప్రేమ టీమ్, మల్లికార్జున అనే పదంతో మొదలయ్యే భజన అయినా పాడగలరా?
0: శ్రీ మల్లికార్జున.

0: Maheshwara.
1: Very good. Satya team, Maheshwara. అనే పదంతో ప్రారంభమయ్యే భజన పాడగలరా?
2: మహేశ్వర తోనే పాడుమా? మహాదేవా.
1: మహేశ్వర ట్రై చేయండి, పాడగలరా? పర్వాలేదు, సెకండ్ వర్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తాం, పాడండి.
2: సెకండ్ వర్డ్ అంటే ఏది?
1: అది ఫస్ట్ లైన్ లో ఎక్కడ వచ్చినా ఓకే.

0: సత్య టీమ్ రామ్ అనే పదం.
1: రామ్ రామ్ రామ్ పరమ సుమంగళ రామ్ రామ్ రామ్ జనని జానకి జీవన రామ్.
0: రైట్, ప్రేమ టీమ్ రామ్ మళ్ళీ.

0: విఠలా.
1: వెరీ గుడ్. ఈ రౌండ్ చాలా టఫ్ గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీగా పాడేశారు టూ టీమ్స్ కూడా. వెరీ గుడ్, ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ ఫస్ట్ రౌండ్ అయ్యాక సత్య టీం మరియు ప్రేమ టీం స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 50 పాయింట్స్, మరియు ప్రేమ టీం కూడా 50 పాయింట్స్ స్కోర్ చేశారు. ఇక మనం మన రెండో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండో రౌండ్ లోని వివరాలు చెప్తాను. ఈ రెండో రౌండ్ లో నేను ఏదైనా భజనలోని ఒక మధ్యలో లైన్ ని చెప్తాను, చదువుతాను. అది ఆ లైన్ ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు పాడాలి.
0: అంటే మీరు ట్యూన్ లో పాడతారా?
1: నేను ట్యూన్ లో పాడను, జస్ట్ చదువుతాను. అది ఏ భజనలోదో కనుక్కుని ఆ భజన మీరు కరెక్ట్ గా గెస్ చేసి పాడాలి. ఇదేమో బజర్ రౌండ్. ఓకే, సో ఆడియన్స్ కి కూడా తెలియడానికి, ఏ టీం సరిగ్గా బజర్ ప్రెస్ చేశారో తెలియడానికి మీకు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తున్నాము. సత్య టీం కంజీరా, ప్రేమ టీం తాళం. ఓకే, మీరు తాళం గాని మీ బజర్ ప్రెస్ చేసిన 10 సెకండ్స్ లోపు రైట్ ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, ఇందులో కూడా ఈ సెకండ్ రౌండ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు మాక్సిమం స్కోర్ చేస్తారో చూద్దాం.
0: ఒకవేళ తప్పు పాడితే పాస్ అవుతుందా నెక్స్ట్ టీం?
1: తప్పు పాడితే ఇందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. తప్పు పాడితే 5 మార్క్స్ కట్ అయిపోతాయి. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే
1: నేను లైన్ పూర్తిగా చదివే వరకు ఆగి అప్పుడు బజర్ ప్రెస్ చేయండి.
2: అలాగే.
1: ఓకే, రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా?
0: అర్థమయ్యాయి.
1: సో ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం.
0: అలాగే.
1: ఫస్ట్ క్వశ్చన్, మధురానాథ్ హరే కృష్ణ గోపాల. సత్య టీం ముందుగా కంజీరా ప్రెస్ చేశారు, సో ఛాన్స్ గోస్ టు సత్య టీం.

0: వెరీ గుడ్ సత్య టీమ్. సో ప్రేమ టీమ్ మీరు అలర్ట్ అయిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ సత్య టీమ్ చెప్పేశారు. సో సెకండ్ క్వశ్చన్, మంగళకర కరుణాంతరంగ. ముందుగా సత్య టీమే మళ్లీ బజర్ ప్రెస్ చేశారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్.
1: మంగళకర కరుణ.
0: 5 seconds, టైమ్ అప్. సారీ సత్య టీమ్, మీరు టైం లోపల పాడలేకపోయారు. సో ఈ క్వశ్చన్ ప్రేమ టీమ్ కి పాస్ అవుతోంది. మీరు గెస్ చేయలేకపోయినందుకు 5 points కట్ అవుతున్నాయి. సో ప్రేమ టీమ్ మీరు పాడగలరా?
2: యెస్ యెస్.
0: ఓకే, స్టార్ట్.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్,
1: థ్యాంక్ యూ.
0: మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లేట్ గా బజర్ ప్రెస్ చేసినా ఛాన్స్ కొట్టేశారు. రైట్, మన థర్డ్ క్లూ, దీనబంధు కరుణాకర్ శరణ తుమ్హారి. ఈసారి ప్రేమ టీం ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు, సో ప్రేమ టీం ఛాన్స్ గోస్ టు యూ.

0: వెరీ గుడ్ ప్రేమ టీమ్.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: సో సత్య టీమ్ మీరు అలర్ట్ గా ఉండండి. ఇప్పుడు ద ఫోర్త్ క్వశ్చన్, తప్పకుండా అన్ని చాలా ఈజీవే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్, జై జై జనని సాయి జనని పరితి నివాసినిమా. ప్రేమ టీమే ముందుగా బజర్ ప్రెస్ చేశారు.

0: వెరీ గుడ్ సత్య టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ మాధవ మధుసూదన. సత్య టీమ్ మళ్ళీ ప్రెస్ చేశారు బజర్. సో సత్య టీమ్ పాడండి.
1: మాధవ.
0: కేశవ మాధవ మధుసూదన.
1: కేశవ మాధవ.
0: టైం అవుతోంది.
1: కేశవ
0: టైమ్ అప్. సో ప్రేమ టీమ్ మీరు కూడా బజర్ ప్రెస్ చేశారు, సో మీరు పాడగలరా?
2: లేదండి, కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాం. భజన్లో కూర్చున్నప్పుడు వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్లీగా తట్టట్లేదు, బ్లాంక్ అయిపోయాం సడన్లీ.
0: పాడలేరా?
2: వి గివ్ అప్. లేదండి,
3: జడ్జికే.
0: ఓకే,
2: జడ్జికి పాయింట్స్.
0: సరే, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోయినందుకు మళ్ళీ 5 పాయింట్స్ కట్ అవుతున్నాయి సత్య టీమ్, సారీ. సో రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను.
2: చెప్పండి.
0: రాఘవ రామ రఘు.
2: నేను లాస్ట్ లైన్ పాడాను అదే పాట.
1: గోపీయలోలా గోపాల రాఘవ రామ.
0: కానీ మీరు కంటిన్యూ చేయలేకపోయారు.
2: నేను చేస్తుంటే రాంగ్ అన్నారు.
0: ఓకే, సరే, మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కంటిన్యూ చేసుండాల్సి ఉంది.
2: నేను అక్కడి నుంచి స్టార్ట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ నేను లాస్ట్ లైన్ క్యాచ్ చేయగలిగాను.
0: ఓకే ఫైన్, సరే, ఛాన్స్ ఇస్తున్నాం, ట్రై చేయండి. స్టార్ట్.

వెరీ గుడ్ సత్య టీమ్. మీరు పాడారు అనుకున్నాను, 5 పాయింట్స్ కట్ చేసేసాక కూడా మళ్ళీ మీరు పాయింట్స్ వెనక్కి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, యోగీశ్వర సాయి మురారి, యోగీశ్వర హే త్రిపురారి. సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీమ్.

0: Baba.
1: Very good. Very good, Prima team.
2: Thank you.
1: Next question. తుమ హో మేరే ఆత్మారాం బాబా. ఇప్పుడు కూడా ముందుగా ప్రేమ టీం బజర్ ప్రెస్ చేశారు, సో ద ఛాన్స్ గోస్ టు ప్రేమ టీం.

వెరీ గుడ్ ప్రేమ టీమ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ సుందర మదన గోపాల ఇద్దరు ఒకేసారి ప్రెస్ చేశారు అనిపిస్తోంది, కానీ ఇది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సత్య టీమే చెప్పారు. సో ద ఛాన్స్ గోస్ టు సత్య టీమ్. సత్య టీమ్ పాడండి.

వెరీ గుడ్ సత్యా టీమ్. ఈ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్. సో సత్యా టీమ్ మరియు ప్రేమ టీమ్ అలర్ట్ గా ఉండండి. జప ధ్యాన బిన సంయోగ నహి. ఈసారి కూడా సత్యా టీమ్ ప్రెస్ చేశారు. సో ఛాన్స్ గోస్ టు సత్యా టీమ్.

0: చాలా బాగా గడిచింది ఈ రౌండ్. సత్య టీం మరియు ప్రేమ టీం చాలా పోటాపోటీగా పాడేశారు పాటలన్నీ. సో ఈ రౌండ్ అయ్యాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్య టీం 45 పాయింట్స్,
1: నాట్ బ్యాడ్.
0: మరియు ప్రేమ టీం 50 పాయింట్స్. ఒక్క 5 పాయింట్స్ డిఫరెన్స్ తో నడుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో స్కోర్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ముందుగా ఈ రౌండ్ వివరాలు చెప్తాను. ఈ రౌండ్ లో నేను మీ దగ్గరికి కొన్ని చిట్స్ తీసుకొస్తాను. ఆ చిట్స్ లో ఏదో ఒక స్వామి నామం రాసుంటుంది, ఏదో ఒక దేవుని నామం. ఆ నామంతో మీరు 2 నిమిషాల్లో ఎన్ని మాక్సిమం భజన్స్ పాడగలరో పాడాలి. అంటే ఆ నామం ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ లైన్ లోనే ఉండాలి, రూల్ లేదు. ఆ భజన్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరో అని పాడాలి. ఓకే, సో ముందుగా సత్య టీమ్ తో స్టార్ట్ చేద్దామా?
2: అలాగే.
0: సత్య టీమ్, మీరు ఒక చిట్ తీసుకోండి వీటిలోంచి. మీకే పదం వచ్చింది
3: రామ.
0: రామ, ఓకే.
3: రామ శ్రీరామ.
0: వన్స్ అగైన్ నేను టైం చెప్తాను, అప్పుడు మీరు స్టార్ట్ చేద్దురు గాని.
3: ఓకే,
0: 2 మినిట్స్ గుర్తుంది కదా, 2 మినిట్స్ లో మీరు మాక్సిమం ఎన్ని పాడాలో అని పాడగలగాలి.
3: ఓకే,
0: యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: ഘനശ്യാം രാ
1: ശ്രീരാമചരണം ശ്രീരാമചരണ
2: സുഖമായി
0: ഭജ.
2: ടൈം ഔട്ട്. വെരി ഗുഡ് സത്യ ടീം. ఆపకుండా 2 మినిట్స్ కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. సో మీరు మొత్తం ఈ రౌండ్ లో ఎన్ని పాటలు పాడారో చూద్దాం. 1, 2, 3, 4. మొత్తం సత్య టీం 22 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్,
0: థ్యాంక్ యూ.
2: వెరీ గుడ్ సత్య టీం, గ్రేట్ జాబ్. సో ప్రేమ టీం, ఇప్పుడు మీ టర్న్. మీ టార్గెట్ 23 ఉండాలి, చూద్దాం ఎలా పాడతారు. సో మీరు ఒక చిట్ తీసుకోండి. ఏ పదం వచ్చింది మీకు?
0: శివ.
2: శివ, ఓ, దీంతో కూడా చాలా పాటలు ఉంటాయి. సో గివ్ యూర్ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: हरि ओम नमो शिव शक्ति
1: नमः शिवाय.
2: टाइम अप. वेरी गुड प्रेमा टीम. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడిపోతూ పాడారు. అసలు చాలా బాగా పాడి సింగర్స్ మీ అందరూ కూడా. కొంచెం ఎందుకో టెన్షన్ పడిపోయారు అనిపించింది నాకు.
3: కొంచెం వెంటనే తట్టలేదు, సో పాడగలమో లేదో అని టెన్షన్, ఎందుకంటే టార్గెట్ 23 ఉండింది కాబట్టి కొంచెం టెన్షన్ లో ఉన్నాము.
2: ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మొత్తం ప్రేమా టీం ఎన్ని భజన్స్ పాడారు చూద్దాం. ప్రేమా టీం 19 భజన్స్ పాడారు. నో ప్రాబ్లం,
3: నో ప్రాబ్లం.
2: ఇది ఇంకొక రౌండ్ కూడా ఉంది కాబట్టి మనకి,
3: అలాగే
2: అందులో స్కోర్ చేద్దరు గాని. గుడ్ జాబ్. ఇప్పుడు ప్రేమా టీం, సారీ సత్య టీం, మీ ఛాన్స్. ఒక చిట్ తీసుకోండి.
4: కృష్ణ.
2: కృష్ణ. ఓకే, సో కృష్ణ అనే పదంతో 2 మినిట్స్ లో ఎన్ని భజన్స్ పాడగలరో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
4: కృష్ణ.

0: అదొలిటి అయిపోయింది.
1: కృష్ణ రామ రామ
0: కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, కృష్ణాయ నమోం, నమో నమః.

0: గ్రేట్ టైమ్ అప్. వెరీ గుడ్ సత్య టీమ్, ఈసారి కూడా చాలా బాగా పాడారు. సో మొత్తం ఎన్ని పాటలు పాడారు చూద్దాం. 1, 2, 3 ఒకటి రెండు సాంగ్స్ రిపీట్ అయ్యాయి మీవి. సో మొత్తం కలిపి 18 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ రౌండ్ లో లాస్ట్ ఛాన్స్ ప్రేమ టీమ్. ఓకే
1: సైరా,
0: ఓకే మీ చిట్ తీసుకోండి. ప్రేమ టీమ్ ఏ పదం వచ్చింది?
1: సాయి.
0: ఓ ఓకే వెరీ గుడ్. సో ఈ రౌండ్ ని సాయి భజన్స్ తో మనం స్టాప్ చేస్తున్నాం. గుడ్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: Time up. Time up. Time up. సో ప్రేమ టీం ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేశారని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత ముందు కంటే మాత్రం చాలా బాగా ఎక్కువ పాటలే పాడారు. సో చూద్దాం ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రిపీట్ అయ్యాయో. సో ప్రేమ టీం టోటల్ గా 20 సాంగ్స్ పాడారు. వెరీ గుడ్. సో అంత్యాక్షరి కార్యక్రమం అప్పుడే ఎండింగ్ వచ్చేసింది, అసలు పాడుతున్నట్టే తెలియలేదు, అరగంట సేపు ఇలాగే గడిచిపోయింది. సో మన ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్కోర్స్ చూసే లోపు కూడా చూస్తుంటే ఇదేదో కాంపిటీషన్ లా అనిపించలేదు నాకు అసలు ఏమాత్రం. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా చాలా బాగా పాడారు సత్య టీం మరియు ప్రేమ టీం. మీ స్పిరిట్ చాలా బాగుంది.
1: స్వామి మందిరంలో కూర్చున్నప్పుడు చక్కగా పాడతాం, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు తట్టట్లేదు,
2: వెంటనే
0: స్వామి నిజంగా ఇదే చూస్తారు మనందరిలో. మనం ఎంత అక్కడ ఉండేది కాంపిటీషన్ కాదు, మనం ఎంత మంచి హార్ట్ తో పాడుతున్నాము, పక్క వారికి హెల్ప్ చేయాలనుకున్నారు, ఇది కాంపిటీషన్ తెలిసినా కూడా వాళ్ళకి అందరు రాకపోతూ ఉంటే భజన మీరు అందిస్తున్నారు, వెరీ నైస్, చాలా బాగుంది.
1: భజన ఏమైనా పాడుతున్నాంటే అంటే వాళ్ళు కాంపిటేటర్ కానివ్వండి కానీ శత్రులు కానివ్వండి కానీ తెలిసిన భజన పాడుతుంటే
0: ఊరుకోలేము. వెరీ గుడ్, వెరీ గుడ్, భజనలోని మాధుర్యం అది చాలా బాగుంది. సో ఫైనల్ స్కోర్స్ ఇంకా ఒక్క నిమిషంలో మనకు తెలిసిపోతాయి. మన స్కోర్స్ తెలిసే లోపు ఒక భజన పాడుకుందాం మనందరం.
1: అలాగే అలాగే,
2: ఓకే ఓకే,
0: మంచి ఐడియా కదా. ప్రేమ ముదితే మనసు హెక్కకు, వెరీ గుడ్ భజన్, బాగుంది, అది స్టార్ట్ చేయండి.

0: చాలా బాగా పాడారు. ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోర్స్ చూద్దాం.
1: టెన్షన్
0: సత్య టీమ్ 400 points. ప్రేమ టీమ్ 390 points.
1: ఓ నాట్ బ్యాడ్.
0: 10 points డిఫరెన్స్ తో సత్య టీమ్ గెలిచారు.
1: కంగ్రాచులేషన్స్.
0: ఇందులో అసలు గెలిపోవటం వాళ్ళకి సంబంధమే లేదు. మనందరం చాలా సంతోషంగా సాంగ్ భజన్స్ ని ఒక అరగంట సేపు హ్యాపీగా పాడుకోగలిగాం.
1: అవును, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.
0: వెరీ నైస్. ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమం ఇంతటితో పూర్తయింది. ఇది ఒక కాంపిటీషన్ లా కాకుండా మీ అందరూ కోఆపరేట్ చేసుకుని పాడుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి అంత్యాక్షరి కార్యక్రమం ద్వారా మా ఈ హైదరాబాద్ యువతులు స్వామి నామంలోని మాధుర్యాన్ని తాము అనుభవిస్తూ మీ అందరికీ ఆ ఆనందాన్ని అందించాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి మరియు రేడియో సాయి బృందానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
1: సాయిరాం.
0: జై సాయిరాం.
2: జై సాయిరాం.
3: మీరింతవరకు అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు. సమర్పణ హైదరాబాద్ యువత. అందించే సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి వినిపించబోతున్నాం. ఇందులో శ్రీయుతులు కోటా శివకుమార్, శ్రీ ఎంఎల్ఎన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భాను పాల్గొంటున్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేను రా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? ఆ పరువు తీయకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, ఆయన ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా. అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు. కాని పెద్దవారైపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే. కాని ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా. సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది. చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాట నారాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన, చాలా బాగా మాట్లాడతారు. పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు. ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులు ఏం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు? నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలో వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు. మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులేండి. సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభా కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది. కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి. అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం. ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడం మేము?
0: మాకు కావాల్సింది కూడా అదేనండి. మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి. మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు. నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏది ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనం కూడా కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు?
0: ఎక్కడ
1: ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను ఒళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయన, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్ ఆటో ఆపు, ఆపరా ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా, త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా ఎవరు మీరు, ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయా దిగు, ఆటో దిగు.
4: ఒరే ఆడుతూ మాట్లాడి కిందకి ఇచ్చి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లాగుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలన్నీ ఇచ్చేసేయ్, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయనా. సాయిరాం నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్ద చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరాం, విప్పిస్తాను. ఇగో సాయిరాం
4: సాయిరాం
1: సాయిరాం సాయిరాం.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన నీ వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు విన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ ఈ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్? మీరు
1: బ్రాడీ పెట్టుకోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్ ఒక క్షణం ఆగమ్మా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయన చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.
1: అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మన రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ

0: సేవ చేస్తే సేవ్ అవుతావు చిరునాటికి విన్నారు. ఇందులో శ్రీయుతులు కోట శివకుమార్, శ్రీ ఎమ్మెల్యన్ స్వామి, శ్రీ కళాధర్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ గణేష్, శ్రీ సత్యేందర్, శ్రీ వసంత భానుగారు పాల్గొన్నారు. సమర్పణ రేడియో సాయి బృందం హైదరాబాద్.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 4వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

మధువన సంచారి శ్యామ గోపాల భజ కృష్ణ భజ కృష్ణ